శ్రోతులకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వేజ మాసం 5వ రోజు 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 27వ తేదీ ఆదివారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 4 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సూక్తి సుధ.
1: ప్రియ రేడియో శ్రోతలకు ప్రభు యేసు నామములో శుభాలు వందనాలు. ఈవేళ మీతో పంచుకోటానికి చిన్న సందేశం సిద్ధపరచుకున్నాను. సాధారణంగా పంట పొలము అనేది ఒకే పదంగా వింటాం కదా, అలాగే పొలము పంట అనేది జంట పదాలుగా కూడా వింటాము. కాబట్టి ఈ శీర్షిక కూడా ఆమోదయోగ్యంగానే ఉంది. పండే పొలము అంటే అర్థం సేద్యం చేసే భూమి. రెండవది, అందులోని పంట లేక ఫలము గురించి చెప్పుకునే మాటలవి. పంటలేని పొలము ఉండొచ్చు, కానీ పొలములేని పంట ఉండడం కుదరదు. పంటలేని పొలము యొక్క సారం వ్యర్థం, ఉన్నా లేకున్నా ఉనికి నిష్ఫలం. అలాగే

0: మానవులు కూడా, వారు లేని భూగోళం కూడా. అలాగని మంటి దేహం మహిమరాజ్యాన్ని చేరదు, ఆత్మ మాత్రమే చేరుతుందని అర్థం. కాబట్టి పంటను పొలమును వేరు చేయుట ఆత్మీయంగా అర్ధసహితమే. మరొక రకంగా ఆలోచిస్తే వర్తమాన కాలంలో పంట కోసి బస్తాలకెత్తినాక పండించిన రైతుకు తప్ప మరెవ్వరికీ పొలము గుర్తుండదు. ఈ పంట పొలముతో అనుబంధంగా మరికొన్ని మాటలున్నాయి. అవేంటంటే నీరు, ఇంకా వ్యవసాయదారుడు. ఆ వ్యక్తే లేకుంటే, అతను వీటన్నిటినీ కలిపి శ్రమ పడకుండుంటే అసలు పంటే లేదు, నీటికి పూర్తి ప్రయోజనం చేకూరదు. దేవుడు ఉంటేనే జన్మ సార్థకం. ఆయన నడిపింపే వనరుల సద్వినియోగ మార్గం. ఇకపోతే ఒక మనిషి యొక్క తెలివి, జ్ఞానం, ఆలోచన, వివేచన, ప్రయాసం ఇవన్నిటి వలన సకల మానవ జాతికి ఆహారం అందుతుంది. ప్రకృతిలోని భూమికి తగిన విధంగా నీటిని జోడించి, దాచిన విత్తనాలు ప్రణాళికాబద్ధంగా విత్తి, అహరహం సంరక్షించి పెంచుకుంటారు. పైరు యొక్క పోషణ భద్రత కొరకై తప్పిస్తారు. కానీ అతను పరిమిత శక్తి కల ఒక మానవుడు. అలాగే సర్వశక్తిగల దేవుడు కూడా తను నాటిన మొక్కల వలె మనల్ని ఎంతో శ్రద్ధతో చూసుకుంటారు. పెరగటానికి కావలసిన అత్యవసరమైన నీరు లాంటి వనరులను పుట్టించగలిగిన సర్వసృష్టికర్త దేవుడు. మనమంతా నోరున్న మొక్కలం కాబట్టి, మాట మేధస్సు ఉన్న పైరులం కాబట్టి, ఏమి కావాలో అడిగే అవకాశం అద్వితీయ దేవుడు మనకిచ్చారు. మీకేమి కావాలో నాకు తెలుసు అంటూ అడగకముందే అవి అనుగ్రహించగలిగిన సజీవుడైన సమర్థుడు. పంటను తినివేసే క్రిమి కీటకాల్లాంటి బలహీనతలు, వ్యసనాలు తన బిడ్డల జీవిత సారం పీల్చేయకుండా ఆయన కాపాడుతారు. ఆయన మాటలోని సమృద్ధి జీవముతో పచ్చని పైరువలే మన బ్రతుకు కళకళలాడిపోతుంది. ఆయనతో స్నేహం సకల విజ్ఞానదాయకం. ఆయన కృపలో పచ్చని ఒలీవ చెట్ల వలె వర్ధిల్లి సుగుణములనే ఫలాలు నిండుగా ఫలించాలని యజమానిగా ఆయన యొక్క సంకల్పం. అయితే దుష్టాత్మలుగా మారిపోయిన కొన్ని మొక్కలను తీసివేయక మంచివాటికి నష్టం కలగకుండా ఉండాలని రెంటినీ కలిపి ఎదగనిస్తారు. భౌతిక జీవం తీసివేయబడినాక సత్క్రియల కల ఆత్మలను ఆయన తన రాజ్యంలో చేర్చుకుంటారు. కోయబడిన పనులు యజమాని ఇంటికి చేరినట్టుగా భువిని వీడి దివికి, అనగా దివ్యలోకానికి వెళ్లాలంటే ఇక్కడే మనం సిద్ధమవ్వాలి. పరమ ప్రభువు చూపిన ఉన్నత మార్గంలో జీవిస్తూ, సద్విషయములు అభ్యసిస్తూ, మంచి ధననిధిని సమకూర్చుకుంటూ, సంపాదిస్తూ పచ్చని పైరువలే ఎదుగుదామా.
1: సూక్తి సుధ విన్నారు. సమర్పణ శ్రీమతి పి ప్రియదర్శిని.

సన్నుతి గీతాలు విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

వివిధ రసాయనిక ఎరువుల్లో లభించే పోషక విలువల గురించి తెలుసుకుందాం. ఆధునిక వ్యవసాయ రంగంలో రసాయన ఎరువులు కీలక పాత్రను పోషిస్తున్నాయి. పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చి ఆహారోత్పత్తిని పెంచడానికి వ్యవసాయం

గురించి సరైన అవగాహన ఉన్నప్పుడే ఎరువుల నుండి పూర్తి ఫలితం పొందగలుగుతాం. ఎరువులు చేనుకి, మొక్కలకి పోషకాలు అందించడానికి, నేల ఆరోగ్యం పెంపొందించడానికి ఉపయోగపడతాయి. ఈ రసాయనిక ఎరువులను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. సూటి ఎరువులు, సంకీర్ణ ఎరువులు, మిశ్రమ ఎరువులుగా. ముందుగా సూటి ఎరువులను మనం గమనించుకున్నట్లయితే, నత్రజని, భాస్వరం, పొటాషియంలలో ఏదైనా ఒకే ప్రధాన పోషకాన్ని కలిగిన ఎరువులను సూటి ఎరువులు అంటారు. ఉదాహరణకు అమ్మోనియం నైట్రేట్, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్. అదే సంకీర్ణ ఎరువులను గమనించుకున్నట్లయితే, రెండు లేదా అంతకన్నా ఎక్కువ ప్రధాన పోషకాలున్న ఎరువులను సంకీర్ణ ఎరువులు అంటారు. ఉదాహరణకు మోనో అమ్మోనియం ఫాస్ఫేట్, డైఅమ్మోనియం ఫాస్ఫేట్, డిఏపి. ఒకటి కంటే ఎక్కువ సూటి ఎరువులు గాని, సంకీర్ణ ఎరువులను గాని కలిగి ఉన్న ఎరువులను మిశ్రమ ఎరువులు అంటారు. ఉదాహరణకు 20-20-20, 17-17-17 ఇలాంటి వాటిని. ఎరువుల వినియోగ సామర్థ్యం అనేది అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. 1 కిలో రసాయనిక పోషకాన్ని పంటకు అందించినప్పుడు వచ్చే దిగుబడిని, ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా వచ్చిన దిగుబడిని భేదీ చేసుకుని తదనుగుణంగా రసాయన ఎరువులను వాడటాన్ని సమర్థ ఎరువుల వినియోగం అంటారు. ఎరువుల్ని ఎలా వాడాలి అనే అంశాన్ని మనం గమనించుకున్నట్లయితే, నత్రజని, భాస్వరం, పొటాష్ పోషకాలను ఆహార పంటలకు 4:2:1 నిష్పత్తిలో వాడమని సిఫారసు చేస్తూ ఉండగా, రైతులు నత్రజని ఎరువులను అవసరమైన దానికన్నా 2 నుండి 2.5 రెట్లు అధికంగా వేస్తున్నారు. తద్వారా అవసరం లేని పోషకాన్ని వేసి వృధా చేయడం వల్ల ఖర్చు పెరగడం, దాంతోపాటు పోషకాల సమతుల్యత లోపించడం, చీడపీడల ఉధృతి పెరగడం, దిగుబడి తగ్గడం, నేల ఆరోగ్యం, ఉత్పాదకత క్షీణించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అవసరమైన మేరకే ఎరువులను వేయటం, వేసిన ఎరువులు సమర్థవంతంగా మొక్క తీసుకునేటట్లు చేయడం ద్వారా ఎరువు ఖర్చు తగ్గించుకోవచ్చు, అలాగే రసాయన ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. అసలు ఈ ఎరువులు ఎలా ఎంపిక చేసుకోవాలి, ఏ నేలకు ఏ ఎరువు పనికొస్తుంది అనే విషయాన్ని మనం చూసినట్లయితే, యూరియా, అమ్మోనియం సల్ఫేట్, కాల్షియం, అమ్మోనియం నైట్రేట్ ఎరువుల్లో ఉన్న ముఖ్య పోషకం నత్రజని. అయినప్పటికీ అది రసాయనికంగా వివిధ రూపాల్లో ఉంటుంది. ఎరువుల లక్షణాలు కూడా వేర్వేరుగా ఉంటాయి. ఇసుక శాతం తక్కువగా ఉన్న మాగాణి భూముల్లో తప్ప మిగతా అన్ని నేలల్లోనూ వేసుకోవచ్చు. అమ్మోనియం సల్ఫేట్ను క్షారగుణం ఉన్న నేలలకు, సున్నపు శాతం ఎక్కువగా ఉన్న నేలలకు ఎప్పుడైనా వేసుకోవచ్చు. కాని ఆమ్ల భూములకు, సల్ఫైడ్ ఇంజురీ వచ్చే భూములకు వేసుకోకూడదు. కాల్షియం అమ్మోనియం నైట్రేట్ అన్ని భూములకు ఎప్పుడైనా వేసుకోవచ్చు, కాని వరిలో చిరుపుట్ట దశలో మాత్రమే వేసుకోవాలి. ఆఖరి దమ్ములో పైరు అడుగులోనూ మొదటిసారి పైపాడు సమయాల్లో వేస్తే అందులోని నైట్రేట్, నత్రజని వృధా అవుతుంది. సూపర్ ఫాస్ఫేట్ను సాధారణంగా అన్ని పైర్లకు, సామాన్య స్థితి గల నేలలకు, అలాగే క్షార నేలలకు వేసుకోవచ్చు. కాని ఆమ్లగుణం గల నేలలకు, సల్ఫైడ్ ఇంజురీ వచ్చే నేలలకు వేసుకోకూడదు. ఆమ్లగుణం గల నేలలకు డైకాల్షియం ఫాస్ఫేట్, రాక్ ఫాస్ఫేట్ వంటివి పనికొస్తాయి. అయితే ఇవి క్షారగుణం గల నేలలకు, సాధారణ పైర్లకు ఉపయోగపడవు. ఫలవృక్షాలు, తోటవృక్షాలు వంటి బహువార్షికాలకు వాడుకోవచ్చు. భాస్వరం పంటల్లో వేరు వ్యవస్థ అభివృద్ధికి చాలా అవసరం. కావున భాస్వరం అందించే ఎరువులను, అంటే వార్షిక పంటలకు ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను పాల చవుడు నేలలకు తప్ప మిగిలిన అన్ని నేలలకు వాడుకోవచ్చు. పొగాకు పైరుకు మాత్రం వేసుకోకూడదు, ఎందుకంటే పొగాకు నాణ్యత తగ్గిపోతుంది. సల్ఫేట్ ఆఫ్ పొటాష్ను అన్ని నేలలకు, అన్ని పైర్లకు వాడుకోవచ్చు. కాంప్లెక్స్ ఎరువుల్లో అమ్మోనియం ఫాస్ఫేట్ను అన్ని నేలలకు, అన్ని పైర్లకు వేసుకోవచ్చు. నైట్రోఫాస్ఫేట్ను మెట్ట, ఆరుతడి పైర్లకు, ఎర్ర నేలలకు, సామాన్య రసాయన స్థితి గల నేలలకు, కొద్దిపాటి ఆమ్ల గుణం గల నేలలకు బాగా ఉపయోగపడుతుంది. వాటిని వరి పైర్లకు వేస్తే అందులో నైట్రేట్, నత్రజని వృధా అవుతుంది. ఈ మెళకువులు పాటించి ఎరువులను ఎంపిక చేసుకోవటం వల్ల పైరుకు పోషకాలు సమర్థవంతంగా ఉపయోగపడతాయి. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు వివిధ వ్యవసాయ పంటలకు అవసరమయ్యే పోషకాలను మోతాదు మేరకు సూచించాల్సి ఉంటుంది. ఉద్యాన పంటలకు మాత్రం మొక్కకు వాడవలసిన పోషకాల మోతాదును బట్టే ఎరువుల పరిమాణాన్ని సూచిస్తారు. రసాయన ఎరువుల్లోని ఈ మోతాదును లెక్కగట్టి వాడితే ఖర్చు తగ్గడమే కాక పైరుకు పోషకాలు సమతుల్యంగా అందినట్లు అవుతుంది. ఎరువుల ధరలు తరచూ పెరుగుతున్నందున వాటి వాడకం మరింత భారం కాకుండా పోషకాల మోతాదు గణనలో తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని రైతులు గమనించుకోవాలి. ఎరువుల పోషకాల శాతం ఏ విధంగా గమనించుకోవాలో మనం చూసుకున్నట్లయితే,
ఎరువుల బస్తా

బస్తాపై ఆ ఎరువులో ఉండే పోషకాల శాతం ముద్రించి ఉంటుంది. యూరియా బస్తాపై 46% ఉంటుంది. అంటే 100 కిలోల యూరియాలో 46 కిలోల నత్రజని ఉంటుంది. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో 16% భాస్వరం ఉంటుంది. మ్యూరేట్ ఆఫ్ పొటాష్లో 60% పొటాష్ ఉంటుంది. ఈ ఎరువుల్లో ఒకే పోషక పదార్థం ఉన్నందున వీటిని సూటి ఎరువులు అంటారు. 2 లేదా 3 పోషకాలు కలిగి ఉండే ఎరువులను కాంప్లెక్స్ ఎరువులు అంటాం. డీఏపీలో 18% నత్రజని, 46% భాస్వరం ఉంటుంది. అదేవిధంగా పోషకాల గణనను ప్రతి రసాయనిక ఎరువుకు సంబంధించి ఖచ్చితమైన ఎరువుల శాతాన్ని సూచిస్తూ ఎరువుల గ్రేడ్ను ప్రకటిస్తారు. ఉదాహరణకు ప్రతి 100 కిలోల 10-20-10లో 10 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, అలాగే 10 కిలోల పొటాష్ ఉంటుంది. ఒక్కొక్కసారి రసాయనిక ఎరువుల్లో పోషకాల నిష్పత్తి ఒకటే అయినా కూడా పోషకాల శాతంలో తేడాలు ఉండవచ్చు. సంతులిత ఖచ్చితమైన పోషకాల వాడకం అనేది సుస్థిర వ్యవసాయానికి, ఆహార భద్రత సాధించడానికి అవసరమైన సాధనం. సర్పిలాకర తెల్లదోమ చాలా చిన్న పరిమాణంలో ఉండే కీటకం. ఈ తెల్లదోమ తల్లి పిల్ల పురుగులు ఆయిల్ పామ్ ఆకు అడుగు భాగంలో ఉండి రసాన్ని పిలుస్తాయి. ఉత్పత్తి మందగిస్తుంది. దీనివలన మొక్క బలహీనమై క్రమంగా పెరుగుదల, ఉత్పత్తి మందగిస్తాయి. అదేవిధంగా ఈ కీటకం విడుదల చేసే తేనె వంటి జిగట పదార్థం కింద ఆకులపై పేరుకొని వాటిపై నల్లటి మసిమంగు శిలీంధ్రం పెరుగుతుంది. ఈ నల్లటి పొర కిరణజన్య సంయోగక్రియను దెబ్బతీస్తుంది. ఈ విధంగా ఈ తెల్లదోమ మొక్కను ప్రత్యక్షంగా అలాగే పరోక్షంగా కూడా నష్టపరుస్తుంది. ఈ యొక్క శిలీంధ్రానికి సహజ నియంత్రణ పరిమితులు అలాగే ప్రత్యామ్నాయ అవసరం ఎంతైనా ఉంది. సర్పిలాకర తెల్లదోమ వంటి స్థానికేతర పురుగులను నియంత్రించడం కోసం ఏ విధమైన పురుగు మందులు వాడకూడదు. పురుగు మందులు వాడటం వల్ల తోటలోని సహజంగా ఉండే మిత్ర పురుగులు చనిపోతాయి. అయితే తెల్లదోమను ఆశించే శత్రువులు అలాగే పరాన్న జీవులను గుర్తించినప్పటికీ అవి పూర్తిస్థాయిలో నియంత్రణను అందించడానికి సరిపడే సంఖ్యలో ఉండవు. అయితే నష్ట తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తెల్లదోమను నియంత్రించడం ఎంతైనా అవసరం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆసియా క్రీడల్లో స్వర్ణాలు సాధించి భారత మహిళల పురుషుల కబడ్డీ జట్లు దేశానికి గర్వకారణంగా నిలిచాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చడంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విశేష కృషి చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణను మరింత పటిష్టపరచాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి దూరదర్శన్ నెట్వర్క్ అంతటా న్యూస్ ఆన్ ఏఐఆర్ .gov.in వెబ్సైట్, న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆసియా క్రీడల్లో టైటిల్ నిలబెట్టుకుని ఇరాన్పై ఉత్కంఠభరిత విజయం

0: తో భారత మహిళల కబడ్డీ జట్టు దేశానికి గర్వకారణంగా నిలిచిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న మహిళల కబడ్డీ జట్టుకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. క్రీడాకారిణులు ప్రదర్శించిన ధైర్యం, సమిష్టి కృషి, పదునైన ఆటతీరు ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఉన్నాయని ప్రశంసించారు. పురుషుల జట్టు కూడా ఉత్కంఠభరిత విజయం సాధించి మరో స్వర్ణ పతకాన్ని సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలతో పాటు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చడంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విశేష కృషి చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ విప్రో సర్కిల్లో మన్మోహన్ సింగ్ స్మారక పార్క్ విగ్రహాన్ని ఆయన 94వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నిన్న ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,
1: ఈ దేశాన్ని ప్రపంచంలో మూడవ ఆర్థిక వ్యవస్థగా నిలబడడానికి చట్టాలు, శాసనాలు, రాజ్యాంగ సవరణలు చేసిన గొప్ప వ్యక్తికి అద్భుతమైన గుర్తింపు, వారి జ్ఞాపకార్థం ఢిల్లీలో ఉండాలి. వారిని గౌరవించడం అంటే మన జాతిని మనమే గౌరవించుకున్నట్టు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా అందించే బాధ్యత ప్రభుత్వాలకు ఉండాలి. 60 సంవత్సరాల సుదీర్ఘ ప్రజల యొక్క పోరాటం, చాలా మంది త్యాగాల ఫలితం ఈ తెలంగాణ రాష్ట్రం. ఈ స్వప్నం శాశ్వతం చేసింది శ్రీమతి సోనియా గాంధీ గారు, సహకరించింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు.
0: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో నోటీసులు అందుకున్న ఓటర్ల ఇళ్లకు బూతులెవరి అధికారులు స్వయంగా వెళ్లి అవసరమైన పత్రాలను సేకరించి సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అధ్యక్షతన ఎన్నికల సంఘం సమావేశం ఢిల్లీలో నిన్న నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల కమిషనర్లు ఎస్ఎస్ సంధు, వివేక్ జోషి పాల్గొన్నారు. సమావేశం వివరాలను ఎన్నికల సంఘం వెల్లడిస్తూ, నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణ కోసం ప్రభుత్వ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని తెలిపింది. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఆన్లైన్ విచారణ నిర్వహించాలని పేర్కొంది. నైట్ షెల్టర్లలో నివసించేవారు, కార్మికులు, పేదలు, నిరాశ్రయుల కోసం జిల్లా ఎన్నికల అధికారులు తగినన్ని సహాయ కేంద్రాలు, ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇప్పటికే 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్ పూర్తయిందని, జాబితాలో పేరు లేని అర్హులు, యువత, తొలిసారి ఓటర్లు ఫామ్ 6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు ఎస్ఎస్ సంధు, వివేక్ జోషి కలిసి ఏకగ్రీవంగా ఇచ్చిన వివరణ రాజ్యాంగ సంస్థల సమగ్రతను, విశ్వసనీయతను మరోసారి స్పష్టం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంశంపై నెలకొన్న అపోహలకు తెరదించిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించిన నిర్ణయాలు సమిష్టిగా, సంస్థాగత విధి విధానాలకు ఖచ్చితంగా పాటిస్తూ తీసుకుంటారన్నారు. స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎన్నికల ప్రక్రియలపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు దురదృష్టకరమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
2: గడిచిన వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను తెలియజేసే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వార్తావాహిని ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ప్రభుత్వ ఉద్యోగుల్లో సామర్థ్య నిర్మాణం, పరిపాలనా నైపుణ్యాల పెంపు లక్ష్యంగా ప్రారంభించిన మిషన్ కర్మయోగి కార్యక్రమ దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ కార్యశాల ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జరగనుంది. సాధనా శృంఖల పేరిట ఈ నెల 29-30 తేదీల్లో బీఆర్ అంబేద్కర్ కళావేదికలో ఈ సదస్సును నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన అధికారులు పాల్గొనున్నారు. 29వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సదస్సును ప్రారంభించనున్నారు. కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సదస్సుకు హాజరుకానున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, మిషన్ కర్మయోగి ప్రతినిధులు కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. మిషన్ కర్మయోగిలో భాగంగా ప్రభుత్వ శిక్షణా సంస్థల సామర్థ్యం పెంపు, ఉద్యోగుల నైపుణ్యం పెంపు అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటిని నిరంతరాయంగా అందించేందుకు సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణ, పర్యవేక్షణను మరింత పటిష్టపరచాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.

0: గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంపు కార్యాలయంలో సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణపై గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. తాగునీటి పథకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజారోగ్యానికి సంబంధించిన అంశాలలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 512 సమగ్ర రక్షిత తాగునీటి పథకాల ద్వారా 11,221 నివాస ప్రాంతాలకు తాగునీటి సరఫరా జరుగుతోందని, సుమారు 1,65,00,000 మంది ప్రజలు ఈ పథకాలపై ఆధారపడుతున్నారని తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో సెంట్రల్ లైటింగ్ సీసీ రోడ్లను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెనాలి వంటి పట్టణాల్లో అపార్ట్మెంట్లు అధికమవడంతో జనసాంద్రత పెరిగిందన్నారు. భవిష్యత్తులో పెరగనున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని అవసరాలకు తగినట్లుగా మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి పేర్కొంటూ,
1: తెనాలి పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రోడ్లు విస్తరించడమే కాకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కంప్లీట్ గా సిమెంట్ రోడ్ల నిర్మాణం అనేది ప్రారంభించాం. అది తప్పకుండా భవిష్యత్తులో మనకి బురిపాలెం వరకు తీసుకెళ్లే విధంగా రింగ్ రోడ్ లాగా మనం రూపొందించాలనే ఆలోచనతో 20,00,000 రూపాయలతో ఈ రోడ్ ని నిర్మాణం ఈ రోజు పూర్తి చేసుకున్నాం. ఖచ్చితంగా వాళ్ళకి అందించాల్సిన మౌలిక సదుపాయాలు మన తెనాలి మున్సిపాలిటీ నుంచి తప్పకుండా అందిస్తాం.
0: యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన మెగా జాబ్ మేళాను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా సుదీర్ఘ ప్రణాళికతో పెద్ద ఎత్తున పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 24,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో అనేక పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకొచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో యువతకు 20,00,000 ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని పేర్కొంటూ,
2: ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది రాష్ట్రానికి కల్పించాలనే 20,00,000 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామని మాటిచ్చి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నాం. వినయం ఐటీ ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్, ఫార్మసీ ఇండస్ట్రీస్, బయోటెక్నాలజీ ఇండస్ట్రీస్, ఇలా అనేక సెక్టర్స్ లో క్లోజ్ టు అబౌట్ 24,00,000 కోట్ల ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద లాస్ట్ 27 మంత్స్ తీసుకొచ్చాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆసియా క్రీడల్లో స్వర్ణాలు సాధించి భారత మహిళల పురుషుల కబడ్డీ జట్లు దేశానికి గర్వకారణంగా నిలిచాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చడంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విశేష కృషి చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణను మరింత పటిష్టపరచాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. अथ वार्ताः. प्रधानमंत्री नरेंद्र मोदी अद्य प्रातः 11 वादने आकाशवाणीतः मन की बात इति कार्यक्रमे स्वीयं मनोगतं प्रकटयिष्यति. मासिकस्यास्य आकाशवाणी कार्यक्रमस्य एतत् 38वें संस्करणं भविष्यति. आकाशवाण्याः दूरदर्शनस्य च सर्वाभिः वाहिनीभिः अस्य कार्यक्रमस्य प्रसारणं भविष्यति. अयम् हि कार्यक्रमः आकाशवाणी वार्ता विभागस्य अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अपि च न्यूज़ ऑन एआईआर इति चलदूरभाषीये तन्त्रांशे अपि उपलब्धो भविष्यति. आकाशवाणी दूरदर्शन वार्ता प्रधानमंत्री कार्यालय सूचना प्रसारण कार्यालयानां यूट्यूब वाहिनीभिः अपि अस्य कार्यक्रमस्य साक्षात् प्रसारणं भविष्यति. हिन्दीभाषायां प्रसारणस्य पश्चात् अस्य प्रसारणम् आकाशवाण्याः क्षेत्रीयासु भाषासु अपि भविष्यति. निर्वाचनायोगः पुनः उक्तवान् यत् सर्वेषां राज्यानां तथा केन्द्रशासितप्रदेशानां कृते निर्गमितानां मतदातृसूचीनां विशेष

0: गहन संशोधनस्य SIR इत्यस्य निर्णयः सर्वसम्मत्या स्वीकृतः आसीत्। नवदिल्ल्यां वार्ताहरान् सम्बोधयन् वार्ताहर विभागस्य महानिदेशकः आशीष गोयलः अवदत् यत् ह्यः आयोगस्य सभा अभवत् यत्र मुख्य निर्वाचनायुक्तः ज्ञानेश कुमारः, निर्वाचनायुक्तः सुखबीर सिंह संधु, विवेक जोशी च उपस्थिताः आसन्। सः अवदत् यत् बिहारतः आरभ्य सर्वेषां राज्यानां केन्द्रशासित प्रदेशानां च कृते गतवर्षस्य जून मासस्य चतुर्विंशति दिनांके प्रसारितस्य SIR इत्यस्य आदेशः आयोगस्य सर्वसम्मत्या अनुमोदनेन प्रसारिता अभवदिति। निर्वाचनायोगः अवदत् यत् BLO इति बूथस्तरीय अधिकारिणः तेषां गृहेषु गच्छन्ति ये वर्तमानस्य विशेष गहन संशोधनस्य SIR इत्यस्य समये सूचनाः प्रदत्तवन्तः, तेषाम् आवश्यक पत्राणि संगृहीतुम्। तदनन्तरं BLO इत्येते ECI नेट इत्याख्ये पटले प्रलेखान् प्रेषयिष्यन्ति। भारतं सर्वान् पक्षान् संयमम् आचरितुं, कष्टं न्यूनीकर्तुं, नागरिकान् रक्षणं सुनिश्चेतुं वर्तमानयुद्धेषु ऊर्जायाः वाणिज्यस्य अविरामप्रवाहं च सुनिश्चेतुम् आहूतवान्। गतरात्रौ न्यूयॉर्कनगरे संयुक्तराष्ट्रसंघस्य सामान्यसभां सम्बोधयन् विदेशमन्त्री डॉ एस जयशंकरः अवदत् यत् युद्धानां परिणामाः प्रत्यक्षतया युद्धे संलग्नराष्ट्राणां समीपेभ्यः बहुदूरं यावत् अनुभूताः भवन्ति। सः अवदत् यत् वैमनस्येन वैश्विकसुरक्षा निरन्तरं प्रभाविता भवति, प्रगतिः संकिता भवति तथा च तस्य समीपस्थ प्रदेशेभ्यः बहुदूरं यावत् विकासः मन्दः भवति। सः अवदत् यत् विशेषतः खाद्य ऊर्जा सुरक्षादि क्षेत्रेषु स्थितिं परिष्कारयितुं भारतं सर्वविध साहाय्यं कर्तुं तत्परः अस्ति। वित्तमन्त्रालयः अघोषयत् यत् ग्राहकेभ्यः सौलभ्यं प्रदातुम् अद्य सर्वे सार्वजनिकक्षेत्रस्य बैंक संस्थाः, ग्रामीण बैंक संस्थाः च उद्घाटिताः भवन्ति। मन्त्रालयः अवदत् यत् यूनाइटेड फोरम ऑफ बैंक यूनियंस इत्यनेन अस्मिन् मासे 28 तः 30 दिनांक पर्यन्तम् आहूताः प्रस्तावित त्रिदिवसीय राष्ट्रव्यापी बैंक प्रदर्शनस्य दृष्ट्या एतत् निर्णयः स्वीकृतः। पुरुष क्रिकेट क्रीडायां भारत वेस्ट इंडीज दलयोः मध्ये तिसृणां क्रीडा श्रृंखलायाः प्रथम एकदिवसीय अन्तर्राष्ट्रिय क्रीडा अद्य तिरुवनन्तपुरम नगरस्य ग्रीन फील्ड अन्तर्राष्ट्रिय क्रीडांगणे भविष्यति। क्रीडा अपराह्ने 2 आरभ्यते इति वार्ताः।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో సరస వినోదిని సమస్యాపూరణం, అనంతరం లలిత గీతాలు ప్రసారమవుతాయి. 7:55 ఈ మాసపు పాట రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, గాయని శ్రీమతి ప్రసన్నలక్ష్మి, సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్. 8:30 శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన డి ప్రతిమ. 8:35 కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి చల్లా ప్రభావతి గారి వైలిన్ వాద్య కచేరీ ప్రసారమవుతుంది. 9:35 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాల సమాహార ప్రత్యేక కార్యక్రమం, అనంతరం నమస్తే అమరావతి. 10:00 వార్తావాహిని, అనంతరం శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం రాబోయే అతిథి ప్రసారమవుతుంది. 10:55 గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలనుద్దేశించి చేసే ప్రసంగ కార్యక్రమం మన్ కీ బాత్ ప్రసారమవుతుంది. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. 12:10 ఉభయ కుశలోపరి. శ్రోతల ఉత్తరాలు 12:40 కల్పలత. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో

అభివృద్ధి పదంలో మహిళా సాధికారత, ఈ అంశం గురించి బిహెచ్ రమాదేవి గారి ప్రసంగం, లలిత గీతం, విశేషాలు ప్రసారమవుతాయి. 2:30 బొమ్మరిల్లు పిల్లల కార్యక్రమంలో ఎన్కేపాడు విజ్ఞాన విహార్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ పిల్లలచే కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 3:00 మాధవి నాటకం, రచన శ్రీ తల్లావజ్జల పతంజల శాస్త్రి, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాష్. 4:00 యువలయ క్విజ్ కార్యక్రమం, 4:45 చిత్రతరంగిణి ఫిలిం గీతాలు, 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం, 6:30 పల్లెసీమల కార్యక్రమంలో శ్రీమతి వి వెంకటరమణ బృందం వారిచే భజనావళి వింటారు. 7:15 పంటసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వివిధ పంటల్లో లింగాకర్షక బుట్టల ద్వారా పురుగుల యాజమాన్యం శ్రీ ఆంజనేయ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇంకా వ్యవసాయ వ్యర్థాలతో సుస్థిర వ్యవసాయం గురించి సంభాషణ వింటారు. 7:45 దార్శనిక భారత్ కార్యక్రమంలో అనంతపూర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ శ్రీ జి లక్ష్మీ నరసయ్య గారితో పరిచయం ప్రసారమవుతుంది న్యూ లేబర్ కోడ్స్ గురించి. 8:00 మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం పునఃప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి. 9:15 స్పాట్ లైట్. 9:30 రేడియోస్కోప్ నేషనల్ సైన్స్ మ్యాగజైన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 రవివాసరీయ అఖిల భారత సంగీత సభా కార్యక్రమంలో ఎస్ సురదీప్ గారి కర్ణాటక ఫ్లూట్ వాద్యం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. 11:10 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారి ముఖ్యాంశాల సమాహార ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు మీరింతవరకు విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 7:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది బిందు మాధురి. ముందుగా ముఖ్యాంశాలు. ఉగ్రవాదం నుండి తనను తాను రక్షించుకునే హక్కును భారతదేశం వినియోగించుకుంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకుంటారు. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఈరోజు తెరిచి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2026 ఆసియా క్రీడల్లో విజయం సాధించిన భారత క్రీడాకారులను రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి అభినందించారు. ఇప్పుడు వార్తలు వివరంగా. ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణలు కొనసాగుతున్న ఈ సమయంలో అన్ని పక్షాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలను తగ్గించాలని, ఇంధన వాణిజ్య ప్రవాహాలకు అంతరాయం కలగకుండా చూడాలని భారతదేశం పిలుపునిచ్చింది. నిన్న రాత్రి న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ప్రసంగిస్తూ, యుద్దాల పర్యవసానాలు ప్రత్యక్షంగా పాల్గొంటున్న దేశాలకే కాకుండా వాటి సరిహద్దులకు చాలా దూరంలోని దేశాలు కూడా అనుభవించాల్సి వస్తోందని అన్నారు. ఆహార, ఇంధన భద్రత రంగాలలో పరిస్థితిని మెరుగుపరచడానికి ఏదైనా చేయడానికి భారతదేశం సిద్ధంగా ఉందని జయశంకర్ అన్నారు. దీర్ఘకాలికంగా కొనసాగుతున్న రష్యా, యుక్రెయిన్

0: సంఘర్షణ కీలకమైన అంతర్జాతీయ ఆందోళనగా మిగిలి ఉందని మంత్రి అన్నారు. శత్రుత్వాలకు ముగింపాకాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన పిలుపును పునరుద్ఘాటించారు.
1: A persistent threat to peace has been the scourge of terrorism. That this could be state-sponsored with cross-border purpose makes it a direct affront to the global order. Governments indulging in such practices must be held accountable. There must be no dilution in our zero-tolerance approach towards terrorism. Its financial aspects, in particular, should be exposed and should be counted.
0: ఉగ్రవాదం నుండి తనను తాను రక్షించుకునే హక్కును భారతదేశం వినియోగించుకుంటుందని జైశంకర్ అన్నారు. సరిహద్దులు దాటి చేసే ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం ప్రపంచ వ్యవస్థకు ప్రత్యక్ష సవాలు అని ఆయన అభివర్ణించారు. కృత్రిమ మేధ గురించి డాక్టర్ జైశంకర్ మాట్లాడుతూ, దేశాలు తమ జాతీయ ప్రాధాన్యతకు అనుగుణంగా సొంత నమూనాలను, ప్రణాళికలను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. మాతా అమృతానందమయ్యి చూపించే కరుణ ప్రజలను ఏకం చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేరళంలోని కొల్లంలో జరిగిన మాతా అమృతానందమయ్యి 73వ జన్మదిన వేడుకల్లో భాగంగా నిర్వహించిన విశ్వ సేవాదినం కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మాతా అమృతానందమయ్యి ఆశీస్సులతో నషాముక్త భారత్ ఉద్యమం గొప్ప విజయాన్ని సాధిస్తుందని హోంమంత్రి పేర్కొన్నారు. సేవను ఒక లక్ష్యంగా మార్చుకోవడం ద్వారా ఆమె ఆదర్శంగా నిలిచారని, ఇతరులకు సేవ చేయాలనే స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు చేరే ఉద్యమంగా ఆమె తీర్చిదిద్దారని మంత్రి తెలిపారు.
2: 10 लाख से ज्यादा वृक्षारोपण, स्वास्थ्य, शिक्षा और आजीविका की भावना और इसके साथ साथ 101 गांवों को पूर्णतया से आत्मनिर्भर बनाने की दिशा में अम्मा ने बहुत बड़ा काम किया है. संयुक्त राष्ट्र के मिलेनियम विश्व शांति सम्मेलन और विश्व धर्म संसद जैसे कई मंचों में हिंदुत्व का सेवा का संदेश अम्मा ने पहुंचाया.
0: బ్లూ ఎకానమీలో కేరళం రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని, సహకార రంగం దానిని సద్వినియోగం చేసుకోవాలని అమిత్ షా అన్నారు. కేరళంలోని కుందరాలో నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియపై ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆరోపణలను భారతీయ జనతా పార్టీ ఖండించింది. ఈ ఆరోపణలు అత్యంత దురదృష్టకరమని పార్టీ పేర్కొంది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో సీనియర్ బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, ఎస్ఐఆర్కు సంబంధించిన అన్ని నిర్ణయాలు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు ఎన్నికల కమిషనర్ ఆమోదంతోనే తీసుకున్నట్లు ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో స్పష్టం చేసిందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోందని, ఎవరికీ ఓటు హక్కును నిరాకరించడం లేదని కమిషన్ స్పష్టం చేసిందని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ సందర్భంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం తెలిపింది. ఆ తర్వాత బీఎల్ఓలు ఆ పత్రాలను ఏసీఐ నెట్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తారని పేర్కొంది. న్యూఢిల్లీలో ఎన్నికల సంఘం నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ప్రజల మధ్య సంబంధాలను పెంపొందిస్తూ సంస్కృతి, ఆర్థిక అభివృద్దిలో పర్యాటక రంగం ప్రాధాన్యతను ఈ ఉత్సవాలు తెలియజేస్తాయి. ఈ ఏడాది ఇతివృత్తంగా పర్యాటక అభివృద్దిలో డిజిటల్ ఎజెండా, కృత్రిమ మేధ ఉపయోగాన్ని ఎన్నుకున్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగే వేడుకలో భాగంగా పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, భారతదేశ పర్యాటక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి, మెరుగుపరచడానికి పలు కీలకమైన కొత్త కార్యక్రమాలను ఆవిష్కరించనున్నారు. ఈ వీసా, ఇన్క్రెడిబుల్ ఇండియా డిజిటల్ ప్లాట్ఫామ్ వంటి కార్యక్రమాల ద్వారా భారతదేశం తన డిజిటల్ పర్యాటక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. 2014లో ఈ వీసా సౌకర్యం ద్వారా అంతర్జాతీయ ప్రయాణాన్ని క్రమంగా సులభతరం చేసింది. ఇది ఇప్పుడు 172 దేశాల పౌరులకు అందుబాటులో ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్

0: న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఏఆర్ న్యూస్, డీడీ న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యేక ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఈ కార్యక్రమం తెలుగు అనువాదాన్ని వినవచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న బెంగళూరులో జరిగిన ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థుల సమావేశ సదస్సులో ఐఐటీ మద్రాస్ యూనికార్న్ వెంచర్ ఫండ్ను ప్రారంభించారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందడాన్ని మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. దీనికి నిర్మాణాత్మక సంస్కరణలు, సంస్థాగత బలోపేతం, లక్షిత విధాన చర్యలే కారణమని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ సంతన్ పాల్, బి సాంబమూర్తి రచించిన క్యాష్లెస్ నేషన్, హౌ యూపీఐ చేంజ్డ్ ద నేషన్ అనే పుస్తకాన్ని కూడా ఆమె విడుదల చేశారు. యూనికార్న్ ఇండియా వెంచర్స్లో భాగస్వామ్యంతో ఐఐటీ మద్రాస్ ప్రారంభించిన ఈ నిధి ప్రారంభ దశ స్టార్టప్లకు 5 నుండి 20 కోట్ల రూపాయల వరకు అందిస్తుంది. దీనికి సెబీ ఆమోదం లభించింది. ఎన్నికల సంఘం జారీ చేసిన ఏకగ్రీవ వివరణ దేశ రాజ్యాంగ సంస్థల సమగ్రతను, విశ్వసనీయతను పునరుద్ఘాటిస్తుందని, వాటి చుట్టూ ఉన్న అన్ని అపోహలకు తెరదించుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించిన నిర్ణయాలు సమిష్టిగా, స్థిరపడిన సంస్థాగత నియమాలను ఖచ్చితంగా పాటిస్తూనే తీసుకుంటారని ఆయన ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు ప్రజల తీర్పును ప్రతిబింబిస్తాయని, పటిష్టమైన ప్రజాస్వామ్యంలో విజయాలు, అపజయాలు రెండింటినీ హుందాగా, వినయంగా స్వీకరించడమే నాయకత్వమని ఆయన అన్నారు. దేశ రాజ్యాంగ సంస్థల పట్ల గౌరవం అత్యంత కీలకమని, భారతదేశ ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడం పార్టీలకు అతీతంగా నాయకులందరి సమిష్టి బాధ్యత అని చంద్రబాబు నాయుడు అన్నారు. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఈరోజు తెరిచి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 28 నుంచి 30 వరకు బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపునిచ్చిన 3 రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మెను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకుంటున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈరోజు అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం అనుసంధాన శాఖలు, కరెన్సీ చెస్టులు పూర్తిస్థాయిలో పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసిందని పేర్కొంది. ఏషియా క్రీడల్లో విజయం సాధించిన భారత క్రీడాకారులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకున్న భారత పురుషుల కబడ్డీ జట్టును రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభినందించారు. పురుషుల, మహిళల జట్లు రెండూ స్వర్ణ పతకాలు సాధించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడంతో కబడ్డీలో భారత్ చరిత్రాత్మక డబుల్ స్వీప్ను సాధించిందని రాష్ట్రపతి సోషల్ మీడియా పోస్టులో అభినందించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఉత్తరాఖండ్లోని చార్ధామ్ యాత్రను ఈరోజు వరకు నిలిపివేశారు. యాత్రికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విపత్తు నిర్వహణ శాఖ అధికారి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ఉండాలని, యంత్రాంగం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని యాత్రికులకు సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉగ్రవాదం నుండి తనను తాను రక్షించుకునే హక్కును భారతదేశం వినియోగించుకుంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈరోజు తెరిచి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 గంటలకు జాతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఈనాటి ఉదయరేఖల కార్యక్రమంలో ముందుగా సరస్సు వినోదిని సమస్యాపూరణం వింటారు. సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమా.

0: Nada de ser más.
1: రసజ్ఞులు సహృదయులు అయిన ఆకాశవాణి విజయవాడ కేంద్ర సరస వినోదిని సమస్యాపూరణం కార్యక్రమ శ్రోతలకు కవి పండితులకు హృదయపూర్వక స్వాగత నమస్సుమాంజలి. ముందుగా వచ్చే వారానికి సమస్యను వినండి. అడుగు వేయు నరులు ఆశతోడి, అడుగు వేయు నరులు ఆశతోడి, అడుగు వేయు నరులు ఆశతోడి. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని పద్యపూరణలు గావించాలి. క్రిందటి వారం ఇవ్వబడిన సమస్య: హింసయనందము జగతిని హితులకు ఎప్పుడున్. శ్రీ జొన్నలగడ్డ గణపతి శాస్త్రి గారు, కొడాలి. హంసులవలె వర్తిల్లిన ధ్వంసంబగు జీవితాలు దైన్యము ప్రబలున్, హింసను వీడుడు పుడమిన హింసయనందము జగతిని హితులకు ఎప్పుడున్. శ్రీ కూచిభట్ల శ్రీరామచంద్రమూర్తి గారు, యాకమూరు. హింస తను మనములను విధ్వంసము చేసి గతి దప్పి ధర్మము వీడున్, హింస వినాశముగాన అహింసయే నందము జగతిని. శ్రీ బొలిశెట్టి సత్యనారాయణ గారు, హైదరాబాద్. హంసలవల జీవించుచు శంసనమును పొందుచుండి సంతసపడుచున్, వంశీధర కృపతోడనహింసయనందము జగతిని. శ్రీ మల్లాది నాంచారయ్య గారు, నవీ ముంబై. శంసన చేతున హింసకు హంసపు ధవళమయీ శాంతియంశుని వెలుగన్, ధ్వంసము చేయకమిప్పుడు అహింసయ నందము జగతిని. శ్రీమతి అన్నం భట్ల రుద్రాణి గారు, మచిలీపట్నం. హింసను హింసతొనిదిరిచి హింసాత్ముల గుండెలందు హింసను రేపన్, హింసయ పారును కాని అహింసయ నందము జగతిని. శ్రీమతి శ్రీపాద లక్ష్మీ సూర్యకాంతం గారు, తణుకు. కంసుని వారసులమనుచు హింసామార్గము నడచిన హేయముగాదే, హంసగా మారిన జగతిన హింసయనందము జగతిని. శ్రీమతి శారదా మంచిరాజు గారు, విజయవాడ. సంశయమేలను పార్థ నృపాంశుడవీవనుచు నమ్మి వచ్చిరి సహజుల్, వంశజులని చింతవలదు హింసయనందము జగతిని. హితుల కొనెప్పుడున్. శ్రీ సోమంచి పురుషోత్తం గారు, తణుకు. హింసయ దేశ ప్రగతిని ధ్వంసము సేయును, సతతము ధరణిని నిలిచే సంస్తవ పురుషుల మాటల హింసయే నందము జగతిని. శ్రీమతి సునీత కుప్పా గారు, ఫిలడెల్ఫియా. కంసుడు చంపెను కందుల వంశ వినాశమునకు హేతువది మానుమయ, హింసన మృత్యు మృదంగమహింసయే నందము జగతిని. డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ గారు, హైదరాబాద్. శంసార్హాత్మసరస్సున హంసయే శాంతిప్రదైకమో సుగుణగణోత్తం సమే, చక్కనిదైన అహింసయే నందము జగతిని హితులకు నిపుడుం. శ్రీ గుండా వెంకట శుభ సహదేవుడు గారు, కడప. హింసను వీడక నడచిన ధ్వంసం మగు జీవగతులు ధాత్రిని శాంతిం, హంసవలే బాపు చాటన హింసయే నందము జగతిని హితులకు నిపుడుం. శ్రీమాందెట్ట కవి శ్రీనివాసాచార్యులు గారు, వినుకొండ. హింస భయంకరమౌను నహింస పరమధర్మమగును, హింస వలననే ధ్వంసమగును దేశము అహింసయనందము జగతిని. శ్రీ పశుమూర్తి భగవంతం గారు, పెదపురవులు, కృష్ణా జిల్లా. హింసన రాక్షస క్రతువయ ధ్వంసమగును జగము హింస వలదయ మనిషీ, హంసగా మారిన బాగు అహింసయనందము జగతిని. శ్రీ కొట్రా వెంకట సత్యనారాయణ గారు, ఒంగోలు. హింసకు

ఆనందము జగతిని. శ్రీపాతురు సుబ్రహ్మణ్య కవి గారు తెనాలి. శంసలకు వశంబగుచో సంసరణంబు వెను వెంట సమధికమగుటన్ అంసలుడ కనుమ తొలగిన హింసయే నందము జగతిని హితులకు నిపుడున్. శ్రీమతి తులాల సవరమ్మ భవానీ గారు, అరసవల్లి, శ్రీకాకుళం జిల్లా. హింస నిరసించే గాంధీ హంసగా కీర్తిని గడించే అనయమునద్దానిం శృతి నడువగమేలు అహింసయనందము జగతిని. శ్రీమతి పుష్పలేటి రజనీదేవి గారు, తిమ్మినేనిపాలెం, ఖమ్మం జిల్లా. హింస వినాశనమిచ్చు అహింస కలుగజేయుచుండు హితమును చూడం హింసా ప్రవృత్తి వీడు నహింసయనందము జగతిని. శ్రీమాన్ పరాశరం శ్రీనివాసాచార్యులు గారు, నరసరావుపేట. ధ్వంసము చేసిరి సంస్కృతి కంసుని మనమును తెలిపెడు కఠినము తోడం హింసను బలముగా తృంచడ హింసయే నందము జగతిని. శ్రీ చివుకులాచ్యుత దేవరాయలు గారు, న్యూజెర్సీ, అమెరికా. అంశమునమోయు సుమతుల హింసావాదమును జేయనిలనోగ్యముగన్ సంసారములెచ్చిరగన హింసయనందము జగతిని. శ్రీ సూర్య గండ్రకోట గారు, హైదరాబాద్. హింసకు ప్రతిగా నెప్పుడు హింసయ వలదంచు దిల్పు హితవును వినరే హంసయ కేతనమవగన హింసయనందము జగతిని. శ్రీ ఆర్వి రమణమూర్తి గారు, ఖమ్మం. హింసామార్గము నెప్పుడు ధ్వంసము చేయును జగతిని తథ్యము చూడన్ హింసను వదలుచు చేయున హింసయనందము జగతిని. శ్రీ మాచిరాజు శ్రీరంగ శేషసాయి గారు, హైదరాబాద్. హింసయ నాశన హేతు అహింసయనందము జగతిని హితులకు ఎప్పుడు హింసను విడిచియును పరమహంసల బోధలను వినుడు హాయిని పొందన్. శ్రీమతి నండూరి సుందరి నాగమణి గారు, భాగ్యనగరం. శంసను శౌరి శమనమిడే ధ్వంసము చేయగను శాంతి ధర్మముల నిలన్ కంసాది కలులదంచన్ హింసయనందము జగతిని. శ్రీ బంధు మృత్యుంజయ గారు, హైదరాబాద్. సంజయు చంపగదలచు ధనుంజయు సారథి సంజను నభమున తెచ్చి వంచన చే తలదు నిమిన హింసయనందము జగతిని. శ్రీ తుములూరు శేషశాస్త్రి గారు, సత్యయోగాశ్రమం. కంసుని చిక్రియ చంపగ హింసయ కాదా తలుపగ హింసయనైనన్ వంశము రక్షకు చేసిన హింసయే నందము జగతిని. డాక్టర్ రాయవరం రఘునందన్ గారు, కువైట్. హింసను మార్గమునెంచగా సంసక్తి వదలుచు మెలగుటి శరణముగాదే హంసగా మార్చును మనిషిన హింసయనందము జగతిని. శ్రీ పులిపాక వెంకట లక్ష్మీకాంతరావు గారు, భాగ్యనగరం. హింసను ప్రేరేపించుట హింసించుట దుర్బలులను హేయమగుటచే హింస వలదనను బుద్ధుడ హింసయేనందము జగతిని. శ్రీ ఉప్పులూరు లక్ష్మీనారాయణ గారు, విజయవాడ. అంశమహింసయ శరణము సంశయమది సుంతలేక చరితము జగతిం ధ్వంసపు పోరది లేకన హింసయేనందము. శ్రీ కె ఈశ్వరప్ప గారు, ఆలూరు, కర్నూలు జిల్లా. సంసార చక్రమందున సంసేవనమందు నిలచి సద్గుణమతితో సంసిద్ధి తందు జీవన హింసయనందము జగతిని. శ్రీ రాయప్రోలు జగదీష్ చంద్ర శర్మ గారు, తెనాలి. మాంసము మరగిన పులులై ధ్వంసపు రచనంబు జేయు ప్రాణాంతకులౌ కంసాళి దృంచి నిలుపన హింసయేనందము జగతిని. శ్రీ రాకుమార్ గారు, గోదావరి ఖని. మాంసము కొరకై మృగముల హింసించి

చి వధించడు గుణహీనుల హృదిని సంసిద్ధి మార్పుగలుగు అహింసయ నందము జగతిని. శ్రీ పెద్దాడు మల్లికార్జునరావు గారు సత్తుపల్లి. కంసుని వలె దానవులై ధ్వంసము సృష్టించు చుంద్రుధరణిని సతమున్ హింసావాదము కంటెనహింసయే నందము జగతిని. శ్రీమతి పి లక్ష్మీ సుశీల గారు హైదరాబాద్. హింసించెను సాధువులను హింసించిదు నిమిషిశువుల హింసాత్మకుడౌ కంసుని తునిమెను కృష్ణుడు హింసయనందము జగతిని. శ్రీమలక నారాయణ రెడ్డి గారు బాలప్పగారిపల్లె శ్రీ సత్యసాయి జిల్లా. హింస వలదనుచు నరుణకహింసయ వరధర్మమనడే హీరాధవుడు హింస వలదనడే బుద్ధుడు అహింసయ నందము జగతిని. శ్రీ చావల శివప్రసాద్ గారు సిడ్నీ ఆస్ట్రేలియా. హింస కుమారుగ తలపగ హింసను లొంగక వెరవున హింసనెదుర నిస్సంశయమే గాంధీ మార్గమహింసయ నందము జగతిని. శ్రీలంక సురేంద్ర గారు గుడివేడ. హింసది నాశన హేతువహింసయే శాంతి నొసగునిలా హితులకు జగతిన్ హంసల పదమే శ్రేయమహింసయే నందము. సాహితీ శ్రీ జయలక్ష్మి పిరాట్ల గారు హైదరాబాద్. హింసను వీడని ధనుజుని కంసారియు ధనువు చేత ఖండించెనుగా హింసను వీడు జనతకు అహింసయ నందము జగతిని హితులకు ఎప్పుడు. శ్రీ ఎం భాస్కర్ గారు యనమల కుదురు. హింసకు మనుగడయుండదు హింసా మార్గమది విడిచి నింపుగ బ్రతుకన్ సంసారికి సుఖమేగ అహింసయే నందము జగతిని. శ్రీ కేఎస్ఎన్ ప్రసాద్ గారు బద్వేలు కడప జిల్లా. హింసను వీడి మహాత్ముడు ధ్వంసము చేసెను బ్రిటిషుల దారుణకాంక్షన్ సంసిద్ధముగా పలికెన హింసయ నందము జగతిని. శ్రీ మొక్కపాటి సీతారాం కుమార్ గారు చినకంచి క్రమాలంకారం. హింసావశేషమైనను హింసకు అవరోధమౌచు ఇంపు గడించున్ హింస నివర్తన గమ్యము హింసయే నందము జగతిని హితులకు ఎప్పుడు. శ్రీమతి యశోధర్రావు గారు హోస్టన్ అమెరికా. హింసాత్మకముగ పూతన కంసానతి పాపలన్ ఇక దునుమరాగా పంసనమో హరిజంపే నహింసయే నందము జగతిని. శ్రీ చావల విజయ్ గారు సిడ్నీ ఆస్ట్రేలియా. ధ్వంసము శాంతిని కూర్చదు అంశము చర్చల తెలియను పాలన విధులన్ సంశయమా తోడయ్యన హింసయ నందము జగతిని హితులకు ఎప్పుడు. శ్రీ అప్పా జోసుల శ్రీనివాసరావు గారు బెతస్తా యుఎస్ఏ. కంసుని పీడల నొప్పక పంసనమైనట్టి కృష్ణ పంపెను వానిన్ హంసికము గజంపే నదమహింసయ నందము జగతిని. శ్రీ సీతారామాంజనేయమూర్తి గారు నర్సాపురం. హింసించి జంపెనిల హరి కంసుని రావణుని హేమ కశిపుని నరకున్ హింసతో మేల్ జరిగెనుగా హింసయే నందము జగతిని. శ్రీమతి అజ్జరపు సుశీల గారు రేలంగి. హింసను వైద్యుడు చేయును హింసను మన తల్లిదండ్రి ఇచ్చతో చేయుం హింసతో మేల్ జరిగినయా హింసయ నందము జగతిని హితులకు ఎప్పుడు. శ్రీ ఆదూరి ఫణీందర్రావు గారు ఏలూరు. హింస

అందము జగతిని హితుల కొనెప్పుడు. శ్రీ కెగీతా సుధాకర్ గారు, కల్వకుంట్ల గ్రామం, కడప జిల్లా. సంసార బంధమందున హింసకు చోటు.

ஜெயுடனியே ஹிம்சையனந்தமு ஜகதினி. ஸ్రీ పప్పు లక్ష్మణ శాస్త్రి గారు కాజలూరు. హింసయ ఖేదము గూర్చు అహింసయ నందము జగతిని హితులగునెప్పుడుం హింసను వలదను గాంధీ ధ్వంసము గావించిన ఆంగ్ల పాలన శాంతిన్. శ్రీ అల్లంరాజు దుర్గా ప్రసాదరావు గారు నెల్లూరు. మాంసాహారులకెప్పుడు హింసయ వర్తించదన్న హేతువుగాదే ధ్వంసము జేయక తినుటకు హింసయ నందము జగతి నిహితుల కునిపుడుం. శ్రీమతి దిరవహి సత్యవతి గారు గుంటూరు. హింస రగిలించు హింసను ధ్వంసము జేయను ప్రశాంతత ధరణి ఎందున్ హింస ప్రవృత్తి విడుము అహింసయ నందము జగతిని. శ్రీమంకు శ్రీని గారు కొప్పర్రు. హింసను విడనాడినప్పుడే హంసలు భువిపై నిలుచు ఆహ్లాదముగన్ హింసాస్ఫురణం వేల అహింసయ నందము జగతిని హితులకునెప్పుడున్. శ్రీ భాగవతుల సాయికృష్ణ గారు యలమంచిలి. హింసాతిరేకమున విధ్వంస క్రియాశీలు రగుచు బాలిసులెల్లన్ కంసుల వలెజృంభించిరహింసయ నందము జగతిని. శ్రీ జమ్ము రామనాయుడు గారు చీపురుపల్లి విజయనగరం జిల్లా. హింసా మార్గము బట్టిన కంసుని రూపు తెలిదొరల ఘాతములెన్నో హింస వలదన్న బాపు అహింసయ నందము జగతిని. శ్రీ చింతలపాటి పూర్ణచందర్రావు గారు కూచిపూడి కృష్ణా జిల్లా. మంచిగా శాంతి వహించి సమంచిత కార్యంబులన్నీ అణకువతో గావించిన తరి గాంధీ అనే అహింసయ నందము జగతిని. డాక్టర్ దీవి శ్రీనివాసాచార్యులు గారు మంగళగిరి. హంసము పాలును నీరున్ సంసారమందున విరచిన సరణిం తానున్ కంసారిదునిమె మామను హింసయ నందము జగతిని. శ్రీమతి మీనాక్షి శ్రీనివాస్ గారు హైదరాబాద్. కంసుని హింసను తాళక కంసుని మేనల్లుడంత కఠినాత్మతతో సంసిద్ధుండైదునిమే అహింసయ నందము జగతిని. శ్రీ ప్రబల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉండవల్లి. హింసా ప్రకృతి దళంపుల ధ్వంసముతో కలుగు జనవతంసుల సహవాసం సుఖశాంతులు కాన అహింసయ నందము జగతిని. శ్రీ రాయప్రోడు సీతారామ శర్మ గారు భీమవరం. కంసున వల జీవింపక ధ్వంసోద్యోగములేక ధరణీ జనమే శంసయోనర్పగ మెల్గు అహింసయ

అందము జగతిని. శ్రీమతి బీబీబి కామేశ్వర్ గారు, డాలస్. హింసించుట సరికాదని సంసిద్ధులవలే జనులు సంస్కారముతో, ధ్వంసముయేయని చర్యల హింసయే నందము జగతిని.

మొత్తము జగతిని. శ్రీ మార్పు జగన్మోహన్ రావు గారు, బిన్నెల మదనాపురం, శ్రీకాకుళం. హింస వలన హాని కలుగు, హింసను లేక జనులుంటే హితమే జరుగున్. హింసను చేయకనున్న అహింస ఎనందము జగతిని. శ్రీ బిఎల్ నరసింహం గారు, నర్సాపురం. సంశయమింతయులేకను భ్రంశము కలిగించు బ్రిటిషు రాజులదరిమం. అంశముగా గాంధీ భువిన హింసయ నందము జగతిని. హితులకు నిపుడున్. శ్రీ వేగరాజ సాయివర ప్రసాద్ గారు, హైదరాబాద్. కంసుని హింసాకాండల ధ్వంసం బొనరించి చూపే దామోదరుడే. శింసిత కృత్యముగా నడచు హింసయనందము జగతిని. శ్రీమతి బొల్లాపరాడు కల్పన గారు, విజయవాడ. హింసాకాండలు పెరిగిన హింస పరమధర్మమునని హీనులు మరచం. హంసలు చూపిన మార్గమహింసయే నందము జగతిని. శ్రీమాన్ ఏవై వేణుగోపాల్ గారు, పెదపూడి. హింసకు ఫలమిట హింసయే, హింసను పాటించువారు హీనులు చూడన్. హింసను కోరకొమిలన హింసయే నందము జగతిని. కుమార్ శ్రీవేదత్రీ గారు, బెంగళూరు. కంసదనుజునివలి పరుల హింసావాదము సదా వహించు మనుజులన్. హింసించుట మేలగును అహింసయ నందము జగతిని. శ్రీ దొంతాభక్తుని రామనాగేశ్వరరావు గారు, భీమవరం. హింసవన జంతు ధర్మమహింసయ మానవుల కంద హేతువు వినరా. హింసాశాంతిని వెంచు అహింసయ నందము జగతిని. శ్రీ సుబ్రహ్మణ్యం పి గారు, హైదరాబాద్. మాంసపు రుచి మరగిన మురుగ హింసాభావనలు జనులు హీన తలపులన్. ధ్వంసము చేయ కలిగెడ హింసయ నందము జగతిని. శ్రీ నిడమానూరు రవిచంద్రబాబు గారు, చిలకలూరుపేట. హింసలేని శాంతి తటిం హంసల కపోత జనులు హర్షమున వర్ధిల్లిన్. అంకతి అంచున నేలన హింసయ నందము జగతిని. శ్రీమతి మహీధర శేషారత్నం గారు, గుంటూరు. ధ్వంసముగాకుండ జగతి హింసను వారింపహరుడు హేలగ తానే ధ్వంసించే త్రిపురముల నహింసయ నందము జగతిని. శ్రీ కొత్తకాపు గోవిందరెడ్డి గారు, హోసూరు, కర్నూలు జిల్లా. హంసలు పాలు నీరు ప్రశంసంగా వేరువరచు సాధువు నించున్. కంసుని వలెగాక తను అహింసయనందము జగతిని. శ్రీ చల్లా సుబ్రహ్మణ్య శ్రీచరణ్ గారు, విజయవాడ. మాంసమునశనంబుగొని సంసరణ పదమునేగ సర్వఫలంబుల్ ధ్వంసం బగు విప్రులకు నహింసయనందము జగతిని. శ్రీ వసుధ గారు, గుడివాడ. హింసకు దూరము హిందువు హింసను వీడుచు హిందువు జీవింపదగున్. హింసను మెచ్చక సతతమహింసయనందము జగతిని. హితులకు నిపుడున్. శ్రీ వంగివరపు వీర రాఘవాచారి గారు, గుడివాడ, కృష్ణా జిల్లా. కంసుని వారసపుత్రులు హింసను విడువక మసలగ హేయము నిండన్. సంస్కృతి మారిన వేళన హింసయ నందము జగతిని. శ్రీమతి భాగవతుల పద్మావతి గారు, రుస్తుంబాద. శంసత్కార్య సమర్థుడు భృంశము భరతావని సముజృంభితమతియం హంసోపముండు గాంధిన హింసయ నందము జగతిని. శ్రీమతి ఎక్కంటి పద్మావతి గారు, గుంటూరు. కంసుని వారసులందరూ సంశయమెందుకు అసురుల జాడలు మరి విధ్వంసమే వీడగ శాంతిన హింసయ నందము జగతిని. హితులకు నిపుడున్. శ్రీ కశిశ్రీ గారు, రాయపేట. హింసను మానిన కల్గు ప్రశంసలు శాంతము బిరాన సందడియేయుం. హంసల స్వచ్ఛదనంబు అహింసయ నందము జగతిని. కుమారి ఎన్ వాగ్దేవి గారు, నిడదవోలు. హింసయ విధ్వంసమునిడు హింసయ

హెచ్చుగా జేయం హింస తగదెప్పుడన ఏ హింసయనందము జగతిని. శ్రీ తోలేటి పార్థసారథి గారు నరసాపురం క్రమాలంకారం. పాంసులు చేయునదేదియో హింసను విడనాడి హితము పృథ్విని జేయన్ హంసధ్వని రాగములిడు హింసయే నందము జగతిని హితులకు నెప్పుడున్. శ్రీమతి సింహాద్రి వాణిగారు విజయవాడ. హింసను పెంచగా వలదులే హింసయే పెరిగిన జగతికి హితమునుగూల్చుం. హింస సుఖము నిడదు గదా అహింసయే నందము జగతిని హితులకు నిపుడున్. శ్రీమద్ బొల్లా ప్రగడ వెంకట దత్తాత్రేయులు గారు చౌటుపల్లి. హింసక హింసను చూపుచు హింసావృత్తిని వదలిన హితమునుగూర్చున్. హింసయ శాంతినొసంగున హింసయే నందము జగతిని. శ్రీ చివటం శ్రీనివాసరావు గారు భీమవరం. హింసను వీడిన మనుజుడు హంసగతిని ముక్తి నందు అవనిని చూడన్. హింస వలదురనిప్పుడును అహింసయే నందము జగతిని హితులకు నిప్పుడున్. శ్రీమతి పల్లావజ్జుల వెంకట శైలజి గారు విజయవాడ. హింసా ప్రవృత్తితోడను హింసించిన జీవములను హృదయము లేకన్ ధ్వంసమగును ప్రకృతి మరి అహింసయనందము జగతిని. శ్రీ సిహెచ్ జయరాం శివసాయి గారు ముంబై. హింసను వీడని నరులకు హింస ఎక్కడకును మిగులును హితము కలుగునా హింసను విడువుము సదా అహింసయనందము జగతిని. శ్రీ నడిమింటి మార్కండే శర్మ గారు విశాఖపట్నం. ధ్వంసమును ప్రోత్సహించకు కంసుని మాదిరిస కుక్షి గర్భము దృంచన్. హింస నరికట్టి చూడాన హింసయనందము జగతిని. శ్రీమతి భానుగారి విశాఖపట్నం. హింసకు తానమునీయకు హంసగ బ్రతికున్న జాలు హాయినిగూర్చున్. ధ్వంసమును కోరుకొనకు అహింసయనందము జగతిని. శ్రీ పిన్నక నాగేశ్వరరావు గారు హైదరాబాద్. హింసయ శాంతికి భంగము హింసను ప్రోత్సాహపరచనే విధి తప్పవు. హింసకు క్షయమగు జనత అహింసయనందము జగతిని. శ్రీ మరింగండి శ్రీనివాస్ గారు హైదరాబాద్. హింసను ప్రేరేపింపని అంశములను గైకొని జనుల ఆచరణమునన్ హింసా మార్గము జనని అహింసయనందము జగతిని. శ్రీ నుదురుపాటి వెంకట సుబ్రహ్మణ్యం గారు గుడివేడ. హంసధ్వని అని భ్రమసియు హింసధ్వనులను సరిపెడి హింసాత్ములకు హంసల హింసను దెల్పగ హింసయనందము జగతిని హితులకు నిపుడున్. శ్రీమతి మంకు సుమతి నాగేంద్ర గారులు కొప్పర్రు. హింసోన్మాదముతోడన్ కంసుల చెలరేగిరిచట కలిమాయన్ విధ్వంసము పాడియే భూరి అహింసయనందము జగతిని. కుమార్ సి హరిత్ గారు గండిగుంట కృష్ణా జిల్లా. మాంసాశనంబు కొరకై సంశయమొందక మృగముల చంపే పని చాలించమని బాపు పల్కే అహింసయనందము జగతిని హితులకు నెప్పుడున్. శ్రీమతి టి లక్ష్మీకృష్ణ గారు హైదరాబాద్. ఇసుమంత జాలి గుణమునన్ విసరకు మాటలు కటువుగా విసుగును దెల్పన్ కసరక ప్రేమను చూపు అహింసయనందము జగతిని హితులకు నెప్పుడున్. ఇట్లే పూరణలు పంపినవారు శ్రీమతి అన్నంభట్ల గాయత్రి శిరీష్ గారు హైదరాబాద్. శ్రీ చల్లా వెంకట సూర్య అన్నపూర్ణేశ్వరరావు గారు జిన్నూరు పోడూరు మండలం. శ్రీ సిహెచ్ కోటి సుబ్రహ్మణ్యం గారు పాలకొల్లు. రాయప్రోడు సూర్యనారాయణ శర్మ గారు భీమవరం. మంకు మధు హరికృష్ణ గారు కొప్పర్రు. కుమారి సోమంచి హృల్లేఖ గారు బెంగళూరు. కాయిత నరేంద్ర గారు విజయవాడ. భాగవతుల శ్రీశాఖ్య శ్రీవరేణ్య గారులు యలమంచిలి. కుమారి లాస్య సమీర కార్తిక్ శ్రీనిత్య గారులు గుంటూరు. శ్యామలా ప్రకాష్ గారు బెంగళూరు. మల్లాది శ్రీప్రియ గారు కైకలూరు. శ్రీయస్ లక్ష్మీనారాయణ గారు న్యూఢిల్లీ. శ్రీమతి పద్మావతి లక్ష్మీ నరసమ్మ గారు బెంగళూరు. డాక్టర్ శ్రీపాద రామకృష్ణ గారు ఏలూరు. చింతలపాటి ఆదిత్య గారు ఏలూరు. చివరిగా

0: వచ్చే వారానికి సమస్య మరొకసారి వినండి. అడుగు వేయు నరులు ఆశతోడి, అడుగు వేయు నరులు ఆశతోడి, అడుగు వేయు నరులు ఆశతోడి. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని పద్యపూరణలు గావించాలి. సెలవు, నమస్కారం.
1: సరస వినోదిని సమస్య పూరణం మీరింతవరకు విన్నారు. సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం.

ఆకాశవాణి ఈమాసపు పాట వింటారు. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్, గానం శ్రీమతి ప్రసన్నలక్ష్మి. వినండి కొత్త చిగురు తొడిగిందట ఆమని ఈమాసపు పాట.

0: ఆకాశవాణి శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన డి ప్రతిమ.
1: చిత్రావతి నది పునరుజ్జీవనంపై క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం, ధర్మవరంలో మెగా జాబ్ మేళా, జిల్లాలో పర్యటించిన ఎస్టీ కమిషన్ తదితర అంశాలతో కూడిన శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. చిత్రావతి నది పునరుజ్జీవనంపై జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉన్న నేపథ్యంలో పూడికతీత, పారిశుద్ధ్య పనులు చేపట్టాలని నిర్ణయించారు. నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి భూగర్భ జలాలను అభివృద్ధి చేయటమే లక్ష్యమని అధికారులు తెలిపారు. నీటిపారుదల, ప్రజారోగ్యం, పుట్టపర్తి మున్సిపాలిటీ అధికారులు, ఇంజనీరులు పరిశీలనలో పాల్గొన్నారు. మూడు శాఖలకు పనుల నిర్వహణ, నీటి నాణ్యత, పారిశుద్ధ్యంపై ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగరాజుపల్లిలోని మంగళకర కళాశాలలో జిల్లా స్థాయి కార్యక్రమం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ భూమిరెడ్డి, రాంభూపాల్ రెడ్డి హాజరయ్యారు. జిల్లాలోని 54 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఆయన పురస్కారాలు అందజేశారు. విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్సీ తెలిపారు. విద్యార్థులను ఆదర్శంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ధర్మవరంలో సంస్కృతి ఫౌండేషన్, స్కిల్ డెవలప్మెంట్ సంస్థల ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, కలెక్టర్ శ్యాంప్రసాద్, జి సతీష్ రెడ్డి హాజరయ్యారు. ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్, బ్యాంకింగ్, మౌలిక వస్తుల రంగాలకు చెందిన 135కు పైగా కంపెనీలు ఇందులో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ జాబ్ మేళా ద్వారా 1126 మందికి ఉద్యోగాలు లభించడం సంతోషంగా ఉందన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఇటువంటి జాబ్ మేళాలు దోహదపడతాయని పేర్కొన్నారు. గిరిజన గ్రామాలు, తండాల్లో పెండింగ్ సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సొల్ల బొజ్జిరెడ్డి తెలిపారు. ఆయన నల్లచెరువు, కదిరి, ముదిగుబ్బ మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. గిరిజనుల నుంచి ప్రత్యక్ష

0: ంగా గ్రీవెన్స్ స్వీకరించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బాలికల గురుకుల పాఠశాలను కమిషన్ బృందం ఆకస్మికంగా తనిఖీ చేసింది. పాఠశాలలో తాగునీటి సమస్యపై విద్యార్థులు, స్థానికులు ఫిర్యాదు చేయగా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సొల్ల బొజ్జిరెడ్డి సూచించారు. పెనుగొండ క్యాంపు కార్యాలయంలో తాగునీటి సరఫరాపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ఎంపీడీఓలతో సమీక్షించారు. నియోజకవర్గంలోని తాగునీటి ఎద్దడి ఉన్న గ్రామాలు, కాలనీలను గుర్తించాలని ఆమె అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా తక్షణ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు. బోర్లు, నీటి వనరుల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ నీటి వనరులు ఏర్పాటు చేయాలని సూచించారు. వర్షపాతం తగ్గడం, భూగర్భ జలాలు పడిపోతున్న నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. పెనుకొండ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. పెనుకొండలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి పరిశీలించి ప్రారంభించారు. 17-18 వార్డుల్లో 35 ఏళ్లుగా ఉన్న డ్రైనేజీ సమస్యలకు పరిష్కారం చూపామని మంత్రి తెలిపారు. నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను మంత్రి ప్రారంభించారు. అంబేద్కర్ సర్కిల్లో సొంత నిధులతో ఏర్పాటు చేసిన నూతన బస్ షెల్టర్ను పరిశీలించారు. ప్రయాణికులకు మరింత ఉపయోగకరంగా ఉండేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్త చెరువులో తాత్కాలిక జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయాన్ని మంత్రి సవిత, కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, పల్లె సింధూరారెడ్డి ప్రారంభించారు. వేద మంత్రోచ్చారణల నడుమ పూజా కార్యక్రమాలు నిర్వహించి కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సుపరిపాలనను మరింత చేరువ చేయటమే లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. జడ్పీ కార్యాలయం గ్రామీణాభివృద్ధికి కీలకంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. పెనుకొండ డివిజన్లోని మవాటూరు, నాగళూరు గ్రామాల్లో జేసీ మౌర్య భరద్వాజ్ భూముల రీసర్వేను పరిశీలించారు. రీసర్వేలో ఉమ్మడి ఎల్పీఎంల విభజన, పనుల పురోగతిపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. భూ యజమానులకు ఇబ్బందులు లేకుండా స్పష్టమైన హద్దులు నిర్ధారించాలని ఆదేశించారు. డిజిటల్ భూ రికార్డులను పక్కాగా సవరించాలని అధికారులకు సూచించారు. జాయింట్ కలెక్టర్ స్వయంగా రైతులతో మాట్లాడి భూహక్కులు, ఖాతాల విభజనలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రీసర్వేను వేగవంతం చేసి సరిహద్దు వివాదాలను పరిష్కరించేందుకు రైతులు, అధికారులకు సహకరించాలని కోరారు. మీరింతవరకు శ్రీ సత్యసాయి జిల్లా సెప్టెంబర్ నెల సమాచార లేఖన విన్నారు. రచన ప్రతిమా ధర్మరాజు, శ్రీ సత్యసాయి జిల్లా, ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కర్ణాటక సంగీత సభా కార్యక్రమం. ఈనాటి కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి చల్లా ప్రభావతి గారి వయలిన్ వాద్యం వింటారు. కార్యక్రమంలో ముందుగా అంబోరుహ, రంజనిరాగం, ఆదితాళం, శ్రీ జిఎన్ బాలసుబ్రహ్మణ్యం రచనా.

తరువాత శ్రీ గణేశాత్పరం, వీణావాదిని రాగం, ఖండచాపుతాళం ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి.

తరువాత కోరిన వరము, రామప్రియ రాగంలో శ్రీ పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ కీర్తన, రూపకతాళం.

కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి చల్లా ప్రభావతి గారి వయలిన్ వాద్యం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, కలిగియుంటే కదా కీరవాణి.

0: ఆకాశవాణి
1: ఈ వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: గుజరాత్లోని ఏక్తానగర్లో 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ప్రదానం చేశారు. ఫీచర్ చిత్రాలు, నాన్ ఫీచర్ చిత్రాలు సహా వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన కళాకారులు, సాంకేతిక నిపుణుల చిత్రాలకు రాష్ట్రపతి పురస్కారాలను అందజేశారు. వీరిలో ఉత్తమ నటులుగా మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్ పురస్కారాన్ని అందుకోగా ఉత్తమ నటి పురస్కారాన్ని యామీ గౌతమ్ అందుకున్నారు. ఇక తెలుగు చలనచిత్రాలకు సంబంధించి ఉత్తమ బాలనటుడు విభాగంలో 35 చిన్న కథ కాదు సినిమాకి అరుణ్దేవ్, ఉత్తమ సంభాషణల విభాగంలో లక్కీ భాస్కర్ సినిమాకు దర్శకులు వెంకీ అట్లూరి, ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా నిలిచిన కల్కి 2898 AD చిత్రానికి దర్శకులు నాగ్ అశ్విన్ పురస్కారాలను స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, భారతదేశ విభిన్న భాషలు, సంప్రదాయాలను ప్రతిబింబించడంలో చలనచిత్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.
3: यहाँ अनेक भाषाओं एवं विभिन्न क्षेत्रों में बनी फिल्मों से जुड़े लोग उपस्थित है. सभी भाषाओं और क्षेत्रों की फिल्मों में हमारे भारत की छवि दिखाई देती. भारतीय फिल्मों में हम भारत के लोगों के सपने, परंपरा, संघर्ष और भविष्य की संभावनाएं भी है. उत्कृष्ट फिल्मों को सम्मानित करने का ये समारोह स्टैचू ऑफ यूनिटी के प्रांगण में वॉल ऑफ यूनिटी के समीप आयोजित हो रहा है. ऐसा लगता है कि भारत की सांस्कृतिक एकता के इस महोत्सव को स्वाधीन भारत की एकता के शिल्पकार लौह पुरुष सरदार वल्लभ भाई पटेल स्वयं आशीर्वाद दे रहे हैं.
1: ఢిల్లీలో 9వ భారత అంతర్జాతీయ జల వారోత్సవం 2026ను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ మంగళవారం ప్రారంభించారు. నీటిని పొదుపుగా వినియోగించడంతో పాటు జలవనరులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. నీటి నిర్వహణ సవాళ్ల పరిష్కారానికి అన్ని వర్గాల మధ్య సహకారం, సమన్వయం అవసరమని స్పష్టం చేశారు. జలవనరుల సుస్థిరత, సమర్థవంతమైన నిర్వహణను నిర్ధారించడానికి ఇటువంటి సహకారం, పరిపాలన భౌగోళిక సరిహద్దులను దాటి విస్తరించాలని అన్నారు. నదీ పరివాహక ప్రాంతాల నిర్వహణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం, వర్షపు నీటి సేకరణ, సమర్థవంతమైన నీటిపారుదల వ్యవస్థలు సమగ్రంగా అమలు చేయాలని ఉపరాష్ట్రపతి సూచించారు.
4: Water should be used preciously where the requirement should be met with the smallest possible quantum of water. This Water Week celebrations have proved to be significant by bringing together the policy makers, experts and stakeholders to deliberate on the processing challenges of water management. I am informed that this year edition will see the participation of over 35 countries.
2: గుజరాత్లోని వడోదరాలో మహారాజా సయాజీరావు బరోడా విశ్వవిద్యాలయం 75వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం పాల్గొని ప్రసంగించారు. యువత సమిష్టి కృషితో 2047 లక్ష్యానికి ముందే భారతదేశం అభివృద్ది చెందిన దేశంగా మారగలదని అన్నారు. విద్యను దేశానికి, సమాజానికి ఉపయోగించినప్పుడే దానికి సార్థకత చేకూరుతుందని తెలిపారు. సాంకేతిక పరివర్తనతో పాటు అనేక సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బహుళ రంగాల సమన్వయంతో కూడిన విధానం అవసరమని ఆమె అన్నారు. విద్యతో సహా వివిధ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోందని రాష్ట్రపతి పేర్కొన్నారు.
1: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా గుజరాత్లోని వాద్నగర్ నుంచి ఉత్తరప్రదేశ్లోని వారణాసికి యాత్ర చేస్తున్న సేవా యాత్రికులతో దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించారు.

0: సమావేశంలో ప్రధానమంత్రి గురువు శుక్రవారం ప్రసంగించారు. గడిచిన 12 ఏళ్లలో దేశంలోని గ్రామాలు నగరాల మధ్య వ్యత్యాసం గణనీయంగా తగ్గిందని, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో పాటు దేశంలోని మహిళల్లో స్వయం సమృద్ది కూడా పెరిగిందని పేర్కొన్నారు. సేవ అనేది జీవితానికి ప్రధాన లక్ష్యం కావాలని, ప్రతి వ్యక్తి స్వభావంలో సేవాభావం అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అత్యున్నత పదవిలో ఉన్నప్పటికీ రాజకీయాల్లోనూ సేవే మార్గదర్శక సూత్రంగా ఉండాలని పేర్కొన్నారు. సేవా పరమో ధర్మ, సేవయే అత్యున్నత ధర్మం అనే భావనను మార్గదర్శక సూత్రంగా తీసుకోవాలని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: सेवा यही मुख्य हमारा काम होना चाहिए और हम सेवा कर कर के ही सेवा का संदेश देंगे, शब्दों में नहीं देंगे. हमारे अपने आचरण से लोगों को पता चले कि राजनीति में सत्ता कितनी ही क्यों न बड़ी हो जाए, लेकिन हमारा मार्ग सेवा का ही रहेगा. कितने ही ऊंचे शिखर पर पहुंचेंगे, लेकिन सेवा परमो धर्म इस भाव को लेकर आगे बढ़ेंगे.
2: ఢిల్లీలోని భారత మండపంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగిన 3వ జాతీయ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఏఎన్టీఎఫ్ అధిపతుల సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ప్రారంభించారు. ఏకీకృత సంకల్పం, ఉమ్మడి బాధ్యత అనే ప్రధాన ఉద్దేశంతో ఈ 2 రోజుల సదస్సు నిర్వహించగా, వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు దృశ్య మాధ్యమ విధానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, మాదక ద్రవ్యరహిత భారతావని నిర్మాణానికి కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా సమర్థవంతంగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందని పిలుపునిచ్చారు. యువతను మాదక ద్రవ్యాల బారి నుండి కాపాడేందుకు విజన్ డాక్యుమెంట్ ఆన్ నార్కోటిక్స్ కంట్రోల్ 2026-29 నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని సూచించారు.
0: సమృద్ధ గ్రామ్ కార్యక్రమం తదుపరి దశపై టెలికమ్యూనికేషన్ల శాఖ, స్టార్టప్లు, సేవా భాగస్వామ్యులతో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సోమవారం సమీక్ష నిర్వహించారు. వ్యాపార వినియోగదారుల కోసం లాజిస్టిక్స్ కార్యకలాపాలను క్రమబద్దీకరించేందుకు రూపొందించిన ఇండియా పోస్ట్ కస్టమర్ 360 స్వయం సేవా వేదికపై కూడా ఆయన సమీక్షించారు. సమృద్ధ గ్రామ్ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం, విద్య, ఈ గవర్నెన్స్, జీవనోపాధి వంటి సేవలను ఒకే చోట అందించేందుకు వీలు కలుగుతుందని అన్నారు. ప్రతి గ్రామానికి సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను సాకారం చేసే దిశగా సమృద్ధ గ్రామ్ కార్యక్రమాన్ని జిల్లాల స్థాయిలో విస్తరించేందుకు వినూత్న నమూనాలపై సమావేశంలో చర్చించినట్లు మంత్రి తెలిపారు.
2: భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వచ్చే నెల 20వ తేదీ నుండి అమల్లోకి రానుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఢిల్లీలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, న్యూజిలాండ్కు జరిగే భారతీయ ఎగుమతులకు ఈ ఒప్పందం 100% సుంకం లేకుండా చేస్తుందన్నారు. రానున్న 4-5 సంవత్సరాలలో వస్తుసేవల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దాదాపు 35,000 కోట్ల రూపాయలకు పెంచాలని, అలాగే సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని ఇరుదేశాలు ఆకాంక్షిస్తున్నాయని చెప్పారు. ఈ ఒప్పందం ద్వారా వస్త్రాలు, దుస్తులు, తోలు, పాదరక్షలు, ఇంజనీరింగ్, ఫార్మాసిటికల్, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు కొత్త అవకాశాలు లభిస్తాయని పీయూష్ గోయల్ వివరిస్తూ,
3: This strategic partnership and the roadmap to 2030 reflects our shared ambition to deepen this cooperation and includes the aspirational goal of doubling bilateral trade in goods and services to almost 35,000 crore rupees in the next 4 or 5 years. The entry into force of the India-New Zealand Free Trade Agreement will translate this goal into concrete economic outcomes.
0: నేషనల్ ఫార్ములరీ ఆఫ్ ఇండియా 7వ సంచికను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ సోమవారం ఢిల్లీలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశంలో 1000కు పైగా ఔషధాల ప్రతికూల ప్రభావాల పర్యవేక్షణ కేంద్రాల సంఖ్యను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రపంచంలోని 25 దేశాలు భారత ఫార్మకోపియాను ఆమోదించాయని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ రోగి భద్రత డేటాబేస్కు భారతదేశం ఫార్మా కోవిజిలెన్స్ సమాచారాన్ని అందిస్తుందని అన్నారు. ఈ సమాచారాన్ని అందించడంలో భారత్ 2014లో 123వ స్థానంలో ఉండగా ప్రస్తుతం 8వ స్థానానికి చేరుకుందని అనుప్రియ పటేల్ తెలిపారు.
2: మహారాష్ట్రలోని నాగ్పూర్లో 11వ ఆయుర్వేద దినోత్సవ జాతీయ వేడుకలను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ పాల్గొని ప్రసంగిస్తూ, ఆయుర్వేద అనుగుణమైన జీవన శైలి ఆరోగ్య సంరక్షణకు ఒక సంపూర్ణమైన విధానమని అన్నారు.

0: సమతుల్య ఆహారం, క్రమశిక్షణతో కూడిన దినచర్య, మంచి నిద్ర, యోగా, ప్రకృతితో సామరస్యం వంటి వాటితో కూడిన జీవనశైలి అనేక వ్యాధులను నివారించి ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు. కేవలం మందులు మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలే ఆరోగ్యానికి మొదటి పునాదన్నారు. గత 12 సంవత్సరాల్లో ఆయుష్ రంగం గణనీయమైన పురోగతిని సాధించినట్లు ప్రతాపరావు జాదవ్ పేర్కొంటూ,
1: हमारे आयुष मंत्रालय ने जो थीम चुनी है वो है बेहतर कल के लिए आयुर्वेद. यानी कि अगर बुढ़ापे में भी अगर हम अच्छा स्वास्थ्य रखना चाहते हैं, जिंदगी हम वहां पर जीना चाहते हैं, तो अभी से आयुर्वेद और आयुष को, योगा को अपनाइए. और इसका जो आयोजन है हमारा ये 23 सितम्बर का, ये साल हम महाराष्ट्र के नागपुर में इसको हम मना रहे हैं.
2: దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే లక్ష్యంతో దిగుమతి చేసుకునే ముడిసరుకు వంట నూనెలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈ నిర్ణయం వల్ల వినియోగదారులకు ఉపశమనం కలిగించడంతో పాటు అంతర్జాతీయ వంట నూనెల ధరలలో వచ్చిన భారీ పెరుగుదల వల్ల తలెత్తే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను కూడా తగ్గిస్తుందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. దిగుమతి సుంకం తగ్గింపు వల్ల కలిగే పూర్తి ప్రయోజనం వినియోగదారులకు చేరేలా చూడాలని సంబంధిత పరిశ్రమల భాగస్వాములకు కేంద్ర ప్రభుత్వం సూచించింది.
0: ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ ఉడాన్ పథకం తదుపరి దశలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఢిల్లీలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో మంగళవారం అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు పాల్గొని మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ప్రాంతీయ విమాన అనుసంధానాన్ని విస్తరించడంలో ఉడాన్ పథకం కీలకమైందని అన్నారు. ఉడాన్ పథకాన్ని మరో 10 ఏళ్లపాటు పొడిగించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా 100 కొత్త విమానాశ్రయాలు, 200 ఆధునిక హెలిప్యాడ్లను నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. రాబోయే దశలో 4 కోట్ల మంది ప్రయాణికులకు ఈ పథకం ప్రయోజనం చేకూర్చనుందని తెలియజేస్తూ,
3: As we have done MOUs with the state for implementation of the next phase of Udaan. We have extended it for 10 more years, taking some observations from the earlier Udaan. One of the most important objective for us through this MOUs is to go on a challenge mode for the construction of airports. Rather than taking all the airports at top ones, we have created a system where the most important ones, the priority ones, they get to be done first. And not only in terms of airports, but we also have to create helipads across the country. And this is a great advantage. Advantage for northeastern states, island states. We have a target of 200 which we want to spread across the country so that the helicopter operations also can move forward.
2: కర్ణాటకలోని బెంగళూరులో శుక్రవారం జరిగిన సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ సౌత్ జోన్ ప్రారంభోత్సవంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల దైనందిన జీవితాలను మెరుగుపరిచే మెళకువలను అభివృద్ది చేయడంలో ఈ కార్యక్రమం అందరినీ ఒకే చోట చేర్చుతుందన్నారు. సామాన్య ప్రజల జీవిత సమస్యలకు ఆవిష్కరణల ద్వారా పరిష్కారాలను రూపొందించాలని యువ ఆవిష్కర్తలకు పిలుపునిచ్చారు. 2047 వికసిత భారత లక్ష్య సాధనకు దోహదపడేలా యువ ఆవిష్కర్తల ఆలోచనలను పరిష్కారాలుగా మార్చేందుకు సహాయం అందించాలని అంకుర సంస్థలు, పారిశ్రామిక భాగస్వాములను కోరారు. పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, వర్ధమాన సాంకేతికతల్లో ఆవిష్కరణలు ఎంతో ఆవశ్యకమని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు.
0: గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన సిఏఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో గుజరాత్ పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కోరారు. పెట్టుబడిదారులకు వేగవంతమైన సేవలు, విధానాల్లో స్థిరత్వం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వికసిత భారత నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన చోదక శక్తిగా నిలవాలని, రాష్ట్రంలో 23 రంగాల వారీగా క్లస్టర్లను అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. ఇంధన, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఫార్మా, రక్షణ, డ్రోన్లు, ఆక్వా రంగాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గుజరాత్, ఆంధ్రప్రదేశ్ కలిసి పనిచేస్తే మరిన్ని పారిశ్రామిక అవకాశాలు సృష్టించవచ్చని పేర్కొన్నారు.
2: ఈ వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
4: శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం రావోయే అతిథి ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా సంక్రాంతి చిత్రానికి కార్తీక్ చిత్ర పాడిన పాట, రచన పోతుల రవికిరణ్, సంగీతం

ఎస్ఏ రాజ్ కుమార్. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అబేదా, ఆయేషా వీరందరి కోరిక మేరకు ఈ పాట.

గులాబీ చిత్రానికి సునీత పాడిన పాట వినబోతున్నారు. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం శశి ప్రీతం. ఈ పాట వినిపించమంటూ కోరిన శ్రోత విశాఖపట్నం ఐటీఏ జంక్షన్ నుండి ఎం ప్రతాప్. వీరి కోరిక మేరకు ఈ పాట.

రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట చల్లపల్లి శ్రోతలు రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ వీరి కోరిక మేరకు అడవి రాముడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

ఈ కొండవీడు వైభవాన్ని చూసి కన్ను కొట్టిన శత్రురాజు ధూమకేతు తన సైన్యంతో దండెత్తి వచ్చాడు. అప్పుడు మన రాజసింహుడు తెలివిగా ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో శత్రు సైన్యం మీదకి మెరుపుదాడి చేశాడు.

0: జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట విన్నారు. వేటూరి సాహిత్యం అందించిన ఈ పాటకు సంగీతం ఇళయరాజా. ఈ పాటను వినిపించమంటూ కోరిన శ్రోతలు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్త, నాగలక్ష్మి, జగదీష్, రేవతి ఇంకా వారి కుటుంబ సభ్యులు. కార్యక్రమంలో ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
4: పది లక్షల లాటరీ నాకా?
5: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
6: ఆర్బీఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత వినబోతున్న పాట యాదాద్రి భువనగిరి జిల్లా రేవనపల్లి నుంచి వేణమ్మ, బాలయ్య, బాబు వీరి కోరిక మేరకు పల్లకిలో పెళ్లి కూతురు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి.

కార్యక్రమంలో తర్వాత కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తే గ్రామం నుంచి భూమిదేవి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు వీరందరి కోరిక మేరకు బాలరాజు కథ చిత్రానికి పి సుశీల పాడిన పాట

సూర్యవంశం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వినబోతున్నారు. ఈఎస్ మూర్తి సాహిత్యం అందించిన ఈ పాటకు సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. కోరిన శ్రోతలు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి కృష్ణకుమారి, శకుంతల, శివాన్వి. వీరి కోరిక మేరకు ఈ పాట.

0: రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
3: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
2: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
3: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
2: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
3: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
2: నినదిద్దాం.
4: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేరువేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగ కార్యక్రమం మన్ కీ బాత్. మరికొంచెంసేపట్లో వింటారు ఢిల్లీ నుంచి రిలే. అనంతరం మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: आकाशवाणी के माध्यम से माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी अपने मन की बातें साझा कर रहे थे। हम आपको बता दें कि माननीय प्रधानमंत्री के इस प्रसारण के बाद मन की बात के क्षेत्रीय भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक केंद्रों से तथा संस्कृत भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी दिल्ली के इंद्रप्रस्थ चैनल मीडियम वेव 366.3 मीटर अर्थात 819 किलोहर्ट्ज और एफएम गोल्ड 100.1 मेगाहर्ट्ज पर अभी किया जाएगा। मन की बात के क्षेत्रीय भाषाओं का पुनः प्रसारण आज रात 8 बजे आकाशवाणी के संबद्ध प्रादेशिक केंद्रों से और अंग्रेजी अनुवाद का प्रसारण एफएम रेनबो 102.6 मेगाहर्ट्ज पर किया जाएगा।
1: क्या आप परेशानियों से घिरे हैं? मन भारी है और कोई रास्ता नजर नहीं आ रहा? याद रखें, समाधान आपके पास है। टेलीमानस के निशुल्क नंबर 14416 पर कॉल करें। कहीं से भी कभी भी 24 घंटे यह सुविधा उपलब्ध है। यहाँ आपकी बात सुनी जाती है, समझी जाती है और आपको सही दिशा दी जाती है। आप अकेले नहीं है, मदद बस एक कॉल दूर है।
0: ये कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
2: ఆకాశవాణి ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
3: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మిమ్మల్ని మరోసారి కలుసుకునే అవకాశం సెప్టెంబర్ నెలలో ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో లభించింది. దేశ ప్రజలందరికీ స్వాగతం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మన ప్రజల సానుకూల ప్రయత్నాలకు ఒక వేదికను అందిస్తాం. దేశం సాధించిన విజయాల గురించి చర్చిస్తాం. భారతదేశానికి చెందిన ఒక ముఖ్యమైన చారిత్రక ఘనతకు రేపటితో 10 సంవత్సరాలు నిండుతూ ఉన్నాయి. ఆ ఘనతే సర్జికల్ స్ట్రైక్. 10 ఏళ్ల కిందట 2016 సెప్టెంబర్ 28-29 తేదీల్లో భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. నియంత్రణ రేఖను దాటి మన ధైర్యవంతులైన సైనికులు ఉగ్రవాదం మీద చర్య తీసుకున్న తీరు చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. సర్జికల్ స్ట్రైక్ మొత్తం ప్రపంచానికి భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక విధానంలో ఒక కొత్త ఉదాహరణను ధైర్యంగా అందించింది. ఉగ్రవాద దాడుల కారణంగా భారతదేశం దీర్ఘకాలంగా అనుభవిస్తున్న బాధకు సర్జికల్ స్ట్రైక్ మన నిర్ణయాత్మక ప్రతిస్పందన. ఉగ్రవాదులు భారతదేశానికి వ్యతిరేకంగా కన్నెత్తి చూడటానికి సాహసిస్తే వారికి తగిన జవాబు ఇస్తాము అని గత దశాబ్ద కాలంలో బాలాకోట్ వైమానిక దాడి నుండి ఆపరేషన్ సింధూర్ దాకా భారతదేశం పదే పదే స్పష్టమైన సందేశాలిచ్చింది. మిత్రులారా, ఉగ్రవాద దాడులు భారతదేశాన్ని చాలా కాలంగా గాయపరుస్తూ ఉన్నాయి. భారతదేశంలో వరుస పేలుళ్ళు సర్వసాధారణమైపోయిన సమయం ఒకటుండేది. ఈ సెప్టెంబర్ నెలలోనే 2008 సెప్టెంబర్ 13 తేదీన ఢిల్లీలో జరిగిన వరుస పేలుళ్లలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కొన్ని వారాలకే ముంబైలో భారీ స్థాయిలో 26/11 దాడి జరిగింది. మిత్రులారా, ప్రతి ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్పై చర్య తీసుకోవాలి అన్న డిమాండ్ అంతకుముందు కూడా వచ్చేది. కానీ అప్పట్లో ఆ డిమాండ్కు పెద్దగా ప్రాధాన్యత లభించేది కాదు. సమయం కోసం వేచి చూడటమే జరిగేది. ఇప్పుడు నేటి భారతదేశం ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నది. మనం దాని ఫలితాలను చూస్తూ ఉన్నాం. మిత్రులారా, 9/11 అంటే 9/11 ఉగ్రవాద దాడులు జరిగి ఈ ఏడాదికి 25 ఏళ్లు గడిచాయి. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ప్రాణాలు కోల్పోయిన అమాయకుల్లో అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో భారతదేశానికి చెందినవారే ఉన్నారు. 2014 ప్రధానమంత్రి అయిన తర్వాత నేను అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ఈ అమాయక ప్రజలకు నివాళులు అర్పించేందుకు న్యూయార్క్ వెళ్లిన విషయం నాకు గుర్తుంది. ఈరోజు మరోసారి కోట్లాది భారత ప్రజల తరఫున బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ రోజుల్లో

దేశానికి సంబంధించిన ఒక బృహత్ చిత్రం ఆవిష్కృతం అవుతోంది. ఈ చిత్రంలో మీరున్నారు, మీ కుటుంబం కూడా ఉంది, మీ చుట్టుపక్కల ప్రజలు కూడా ఉన్నారు. నేను మాట్లాడుతున్నది భారతదేశ జనాభా లెక్కల కార్యక్రమాన్ని గురించి. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జనగణన మొదటి దశ దాదాపుగా పూర్తయ్యింది. 32 కోట్లకు పైగా కుటుంబాల సమాచారం నమోదైంది. ఈ రోజుల్లో లడఖ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్లోని మారుమూల మంచుతో కూడిన ప్రాంతాల్లో కూడా ఈ పని కొనసాగుతోంది. అక్కడి నుంచి ఎన్నో స్ఫూర్తిదాయకమైన అనుభవాలు మన ముందుకొచ్చాయి. ఉత్తరాఖండ్లో జనాభా లెక్కల ప్రక్రియ చమోలీలోని మాణా గ్రామం నుంచి ఆరంభమైంది. దేశంలోనే మాణా మొదటి గ్రామం అని చెబుతారు. మాణాలో 83 ఏళ్ల పూర్ణిమా రావత్ దీన్ని మొదట ప్రారంభించారు. ఉత్తర కాశీలోని బగోరి గ్రామంలో హోంస్టే నడుపుతోన్న హర్దేవ్ సింగ్ రాణా తన సమాచారాన్ని డిజిటల్ మాధ్యమం సహాయంతో నమోదు చేశారు. మిత్రులారా, జనగణన మనందరి జాతీయ బాధ్యత. దీనికోసం సమయం కేటాయించాలి అని నేను 15వ తేదీన దేశ ప్రజల్ని కోరాను. జనగణన కోసం ఈ స్వీయ నమోదు సౌకర్యం చాలా సులభం. మీరు మీ మొబైల్ ఫోన్ నుంచి మీతో పాటు మీ కుటుంబ సభ్యుల సమాచారాన్ని కూడా నమోదు చేసుకోవచ్చు. ఈ సౌకర్యం హిందీతో సహా 16 భాషల్లో అందుబాటులో ఉంది. మిత్రులారా, దీనికోసం మీరు ఆన్లైన్ సెన్సస్ పోర్టల్ను సందర్శించాలి. ఈ పోర్టల్ చిరునామా sc.census.gov.in sc.census.gov.in. ఈ పోర్టల్కు వెళ్ళి మీ మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వండి. మీ లొకేషన్ను నమోదు చేయండి. మీ కుటుంబ సభ్యుల సమాచారాన్ని నింపి సమర్పించండి. ఈ మొత్తం ప్రక్రియకు 15 నుంచి 20 నిమిషాలే పడుతుంది. దీనికోసం మీరు ఎలాంటి పత్రాల్ని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. వివరాలు సమర్పించిన తర్వాత మీకు ప్రత్యేక ఐడి లభిస్తుంది. గణన అధికారులు మీ ఇంటికొచ్చినప్పుడు మీరు వారికి ఈ ఐడిని చూపించవచ్చు. మీరందించిన సమాచారం ధృవీకరణ జరిగిన తర్వాత అది జనగణనలో భాగంగా మారుతుంది. మిత్రులారా, ఇప్పటి వరకు 2 కోట్ల 60 లక్షలకు పైగా ప్రజలు తమ మొబైల్ ఫోన్లను ఉపయోగించి జనగణన పోర్టల్లో తమ సమాచారాన్ని నమోదు చేశారు, స్వీయ గణనను పూర్తి చేశారు. దీనికి మీ సమయం కొంత అవసరం. ఇది దేశానికి ఎంతో ముఖ్యం. ఎందుకంటే మీ సరైన సమాచారం, మీ కుటుంబం గురించిన సరైన సమాచారం దేశ భవిష్యత్తు వాస్తవ చిత్రాన్ని రూపొందించడంలో ఎంతో సహాయకారిగా ఉంటాయి. నా ప్రియమైన దేశప్రజలారా, ఈరోజు 27వ తేదీ ఒక ప్రత్యేక కారణం వల్ల మరింత ప్రత్యేకంగా మారింది. సంస్కృతి, సమాజం, దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఒక మహనీయుని 100వ జయంతి ఈరోజు. నేను మాట్లాడుతోంది విశ్వ హిందూ పరిషత్ మాజీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు, పూజ్యులైన దివంగత అశోక్ సింఘాల్ గారి గురించి. ఆయన 1926 సెప్టెంబర్ 27వ తేదీన ఆగ్రాలో జన్మించారు. ఆయన ఈ సమాజంలో ఉంటూనే తపస్వి లాంటి జీవితాన్ని గడిపారు. రామ జన్మభూమి ఉద్యమానికి అశోక్ సింఘాల్ గారు అందించిన దిశానిర్దేశం శక్తి ఫలితంగానే ఈరోజు మనం అయోధ్యలో ఈ భవ్య ఆలయాన్ని చూస్తూ ఉన్నాం. నేను చాలా అదృష్టవంతుడిని.

అశోక్ గారి గురించి ఎక్కువగా చర్చ జరగని విషయాలు ఎన్నో ఉన్నాయి. రామమందిర ఉద్యమంతో పాటు ఆయన సామాజిక వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా కూడా పెద్ద పోరాటం చేశారు. ఆయన చాలా సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి సివిల్ సర్వీస్ అధికారి. అశోక్ సింఘాల్ గారి తోబుట్టువుల్లో చాలామంది కూడా ఉన్నత పదవుల్ని నిర్వహించారు. ఆయన స్వయంగా ఐఐటి బిహెచ్యు నుంచి పట్టభద్రులయ్యారు. ఇన్ని ఉన్నప్పటికీ ఆయన తన జీవితాన్ని సమాజానికి, సంస్కృతికి అంకితం చేశారు. ఇదే మహనీయుల్లోని గొప్ప సుగుణం. ఈరోజు ఆయన శత జయంతి సందర్భంగా కోట్లాది మంది అభిమానుల తరఫున వందనం చేస్తున్నాను, నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, మనం ఈ సంవత్సరాన్ని ఒక గొప్ప ఆత్మగౌరవ ఉత్సవంతో ఆరంభించాం. ఈ ఉత్సవమే సోమనాథ ఆత్మగౌరవ ఉత్సవం. 1000 ఏళ్ల క్రితం 1026లో మహమ్మద్ గజనీ మొదటిసారిగా సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. అయితే సోమనాథుణ్ణి ధ్వంసం చేసి భారతదేశ గుర్తింపును తుడిచివేసేందుకు వచ్చిన వారు ఈనాడు ఉనికిలో కూడా లేరు. సోమనాథ దేవాలయం తన పూర్తి వైభవంతో విశాల సముద్ర తీరంలో భారతదేశానికి అమరత్వ ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తోంది. అందుకే ఈ సంవత్సరం మనం సోమనాథ ఆత్మగౌరవ ఉత్సవాన్ని ఎంతో గర్వంగా జరుపుకున్నాం. మిత్రులారా, ఈరోజు మన్ కీ బాత్లో నేను ఈ అంశాన్ని మళ్లీ ప్రస్తావించేందుకు ఒక ప్రత్యేక కారణం ఉంది. క్రీస్తు శకం 1026లో సోమనాథ దేవాలయాన్ని గజనీ ధ్వంసం చేసినప్పుడు అదే సంవత్సరం గుజరాత్లోని మోఢేరాలో ఉన్న ప్రసిద్ధ సూర్య దేవాలయంపై కూడా దాడి చేసి ధ్వంసం చేశారు. అంటే ఈ సంవత్సరంతో మోఢేరా ఆలయ విధ్వంసం జరిగి 1000 ఏళ్లు పూర్తవుతున్నాయి. అయితే ఆ ఆలయాన్ని నిర్మించి అప్పటికి కేవలం 1 సంవత్సరం మాత్రమే అయ్యింది. ఆ ఆలయాన్ని 1025లో భీమదేవరాజు నిర్మించారు. మిత్రులారా, ఒక్కసారి ఆ కాలం గురించి ఆలోచించండి. అంతటి భారీ దాడి జరిగి సోమనాథ ఆలయం లాంటి ఒక ప్రధాన విశ్వాస కేంద్రం ధ్వంసమైంది. ఇంకా అనేక ఇతర ప్రదేశాలపై దాడి జరిగింది. అది ఏ సమాజం లేదా ప్రభుత్వం మనోధైర్యాన్నైనా దెబ్బతీసుండేది. అయినప్పటికీ మొదటి భీమదేవరాజు గజనీతో పోరాటమే కాకుండా తక్కువ సమయంలోనే మోఢేరా సూర్య దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశారు. ఈ దృఢ సంకల్పం కారణంగా పదే పదే విధ్వంసానికి గురైనప్పటికీ సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరుగుతూనే వచ్చింది. మిత్రులారా, ఆ తర్వాతి కాలంలో కూడా మోఢేరా సూర్య దేవాలయం మీద దాడులు ఆగలేదు. ఆ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ అద్భుతమైన వాస్తు నిర్మాణ ఆలయాన్ని మరోసారి ధ్వంసం చేశాడు. కానీ మిత్రులారా, మనం భారతీయులం. సూర్యుణ్ణి కేవలం వాస్తుశిల్పం, ఆలయాల ద్వారా మాత్రమే ఆరాధించం. మన సూర్యారాధన అంటే కాంతి, శక్తి, విజ్ఞానం, నిర్విరామాలకు ప్రేరణ కూడా. అందువల్ల మోఢేరా కేవలం సూర్య దేవాలయానికి మాత్రమే ప్రసిద్ధి చెందలేదు. గుజరాత్లోని ఈ గ్రామం దేశంలోనే మొట్టమొదటి సౌరశక్తి గ్రామంగా మారింది. నేడు మోఢేరా పూర్తిగా సౌరశక్తితో నడుస్తూ సుస్థిరతకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. మోఢేరా అనేక పర్యాటక ఆకర్షణల్ని, సౌకర్యాల్ని కూడా ప్రవేశపెట్టింది. మకర సంక్రాంతి తర్వాత జనవరిలో మోఢేరా నృత్యోత్సవం జరుగుతుంది. ఇందులో భారతీయ సాంస్కృతిక శాస్త్రీయ నృత్యాల అద్భుత ప్రదర్శన ఉంటుంది. మీరందరూ మోఢేరాను సందర్శించండి. భారతదేశ ఘనమైన వారసత్వంలో భాగంగా దీన్ని వీక్షించాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, గతంతో మనకున్న అనుబంధం ఇప్పటికీ చాలా బలంగా ఉంది. దీన్ని మరింత బలపరుస్తున్న వారి అంకితభావం, కృషి, ఇలాంటివెన్నో ఉన్నాయి దాని వెనక. తమిళనాడు తిరుచిరాపల్లిలోని మనప్పారైలో ఇలాంటి ఒక విశిష్టమైన కార్యక్రమం జరుగుతున్నది. కళాశాలలోని తమిళ అధ్యయన విభాగంతో అనుబంధం ఉన్న ఏ సెల్వరాజు గారు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఒక ఉపన్యాసం సందర్భంగా ఆయన ఒక విద్యార్థి నుంచి

కొన్ని పురాతన విగ్రహాల గురించి తెలుసుకున్నారు. ఆ అంశం మీద చర్చించిన తర్వాత ఆయన ఒక క్షేత్ర పర్యటనని ఏర్పాటు చేశారు. ఈ పర్యటనలో వాళ్ళు వివిధ ప్రదేశాల్లో అనేక విగ్రహాల్ని, ఎన్నో పురాతన దేవాలయాల్ని కనుగొన్నారు. గతంతో మమేకం కావటానికి ఇది ఒక ఆసక్తిదాయకమైన ప్రయత్నం. ఈ విధంగా మనం మన వారసత్వాన్ని మరింత బాగా అర్థం చేసుకోవచ్చు కదా. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయవచ్చు. ఇది మన చరిత్రను నిశితంగా పరిశీలించి అర్థం చేసుకోవటానికి మనకు ఒక అద్భుత అవకాశం. నా ప్రియమైన దేశవాసులారా, పూజ్య బాపూజీ జయంతి అయిన అక్టోబర్ 2వ తేదీ మరికొన్ని రోజుల్లో రాబోతున్నది. బాపూజీ మనకు ఎన్నో జీవన సూత్రాల్ని అందించారు. పరిశుభ్రత అందులో ముఖ్యమైంది. మన చుట్టూ పరిశుభ్రతకు సంబంధించిన ఎన్నో ప్రయత్నాల్ని మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఈ ప్రయత్నాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా, ప్రోత్సాహకరంగా ఉంటాయి. సామాజిక మాధ్యమాల్లోని ఇటువంటి చిత్రాలు, వీడియోలు, రీల్స్ కూడా మన దృష్టిని పదే పదే ఆకర్షిస్తాయి. ఇటీవలి కాలంలో నేను ఇటువంటి ఎన్నో ప్రయత్నాలను చూశాను. మధ్యప్రదేశ్లో ఒకచోట కొంతమంది యువకులు ఒక నదిని శుభ్రం చేస్తున్నారు. వారి ఈ చిన్న ప్రయత్నంలో యావత్ సమాజం పాల్పంచుకుంటోంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో యువకులు పాత మెట్ల బావుల్ని, ఇతర బావుల్ని శుభ్రం చేస్తున్నారు. ఇది మన ప్రాచీన వారసత్వాన్ని పునరుద్ధరించేందుకు ఎంతో సహాయకారిగా ఉంటుంది. ముంబైలో కొంతమంది యువకులు బీచ్లను శుభ్రంగా ఉంచేందుకు చొరవ తీసుకుంటున్నారు. ప్రతి వారము వందలాది మంది యువమిత్రులు ఏదో ఒక బీచ్ దగ్గర గుమికూడి పరిశుభ్రతా సేవలో పాల్గొంటున్నారు. ఢిల్లీలో పిల్లలు, యువత చెత్తను వేరు చేయటం, తమ పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవటం గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో స్థానిక ప్రజలతో కలిసి యువకులు, విద్యార్థులు పిక్నిక్ ప్రదేశాల్లోని మార్కెట్లను శుభ్రం చేస్తున్నారు. మిత్రులారా, ఈ ప్రయత్నాలన్నింటిలో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. కొన్నిసార్లు ఒక వ్యక్తి మొదలు పెడితే మరికొందరు అతనితో చేరతారు. అలా ఆ యాత్ర పెరుగుతూ పోతుంది. ఇదే ప్రజాభాగస్వామ్యం. బాపూజీకి మనం అర్పించే అత్యంత సుందరమైన నివాళి పరిశుభ్రత మాత్రమే. ప్రియమైన నా దేశ ప్రజలారా, మనం పర్యావరణాన్ని పరిరక్షించినప్పుడు మొక్కలు, జంతువుల్ని మాత్రమే కాపాడడం కాకుండా మొత్తం జీవ వ్యవస్థను బలోపేతం చేస్తాం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న కొన్ని ప్రయత్నాలు ఈ స్ఫూర్తిని చాలా అందమైన రీతిలో ముందుకు తీసుకువస్తున్నాయి. అస్సాంలో సోనాయి రూపాయి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. ఒకప్పుడు ఇక్కడ ఏనుగులు నివసించేవి, కానీ క్రమంగా అటవీ భూముల మీద మానవ ఆక్రమణలు పెరగటం వల్ల ఏనుగులు ఈ ప్రాంతానికి దూరంగా ఉండిపోయాయి. 3 సంవత్సరాల కిందట ఈ భూమికి ఆక్రమణల నుండి విముక్తి లభించింది. ఇప్పుడు అది అద్భుతమైన ఫలితాలనిచ్చింది. ఏనుగులు మళ్లీ తిరిగొచ్చాయి. సంవత్సరాలుగా కనిపించని ప్రాంతంలో ఇప్పుడు ఏనుగులు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి. మిత్రులారా, అస్సాంలోనే మరో అందమైన ప్రయత్నం కూడా జరిగింది. ఈ ప్రయత్నం పిగ్మీ హాగ్ అనే చాలా చిన్న జీవి, దాన్ని కాపాడేందుకు సంబంధించిన ప్రయత్నం. ఒకానొక సమయంలో దాని మనుగడ ప్రమాదంలో పడింది. అయితే వాటి జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందువల్ల కేవలం 6 పిగ్మీ హాగ్లతో ఒక సంరక్షణ కార్యక్రమాన్ని ఆరంభించి వాటిని మళ్లీ అడవిలోకి ప్రవేశపెట్టారు. వాటి కోసం గడ్డి మైదానాల్ని కూడా అభివృద్ధి చేశారు. నేడు ఈ కార్యక్రమం ఫలితంగా పిగ్మీ హాగ్ల జనాభా 6 నుంచి ఇప్పుడు 190కి చేరింది. మిత్రులారా, ప్రకృతితో మనకున్న సంబంధం కేవలం దాన్ని పరిరక్షించేందుకే పరిమితం కాదు. కొన్నిసార్లు మనం ప్రకృతిని పోషించినప్పుడు అదే ప్రకృతి మన జీవితాలకు ఆసరాగా మారుతుంది. పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్లో కొందరు మహిళలు ఈ సంబంధానికి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలుస్తూ ఉన్నారు. జార్ఖాళీకి చెందిన ఈ మహిళలు మడ అడవుల్ని అభివృద్ధి చేస్తున్నారు. వీళ్లలో చాలామంది పులుల దాడిలో భర్తల్ని కోల్పోయిన వారే.
భర్తల్ని కోల్పోయిన తర్వాత

వారికి ఒక ఆసరాగా నిలబడి సుందర్బన్ జీవనోపాధినిస్తున్నది. వారు నాటిన మడమొక్కలు నేడు గ్రామాలకు సహజ రక్షణ కవచాలుగా మారుతూ ఉన్నాయి. వాటిని నాటడం ద్వారా ఈ మహిళలు ఆదాయం కూడా సంపాదిస్తున్నారు. మిత్రులారా, మనం పర్యావరణాన్ని కాపాడుకుందాం, ప్రకృతి సమతుల్యతను గౌరవిద్దాం, ప్రకృతిలోని వైవిధ్యాన్ని సంరక్షిద్దాం. మనం చేసే ఇటువంటి ప్రతి ప్రయత్నం భవిష్యత్ తరాల పట్ల మన బాధ్యత. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల దేశంలోని లక్షలాది మంది యువత మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చాలా ముఖ్యమైన ప్రతిజ్ఞ చేశారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటాం అని ప్రతిజ్ఞ చేయటంతో పాటు ఈ సందేశాన్ని ఇతరులకు కూడా వ్యాప్తి చేసే బాధ్యతను తీసుకున్నారు. ఇదంతా మాదక ద్రవ్యరహిత యువజన ఉద్యమం కింద జరుగుతున్నది. ఈ ఉద్యమం 100 వారాల పాటు కొనసాగుతుంది. మై భారత్ వాలంటీర్లు ఇందులో పాలు పంచుకుంటున్నారు. ఎన్ఎస్ఎస్తో అనుబంధం ఉన్న మన యువత కూడా అందులో భాగమే. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, అనేక సామాజిక ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఇందులో చేరాయి. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా వేలాది ప్రతిజ్ఞా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు జరిగాయి. మిత్రులారా, ఈ ప్రచారంలో నాకు ప్రత్యేకంగా నచ్చిన విషయం నిషా విముక్తి సందేశం. మన యువత ఈ సందేశాన్ని వారి సొంత భాషలో, సొంత పద్ధతిలో వ్యాప్తి చేస్తూనే ఉన్నారు. మన్ కీ బాత్లో నా యువ మిత్రుల్ని వారి సృజనాత్మకత ద్వారా ఈ ప్రచారంలో చేరండి అని నేను కూడా కోరాను. ఆ పిలుపుకి వేలాది మంది యువత స్పందించారు, ముందుకొచ్చారు. నాకెంతో సంతోషంగా ఉంది. మై భారత్లో గీతం, నినాదాల రచన, వీధి నాటకాలు ఇలాంటి అనేక పోటీలు జరిగాయి. అదేవిధంగా మన యువత తమ సృజనాత్మక కంటెంటును #drugfreeyouth అనే నినాదంతో సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. అంటే సందేశం యువతది, మాధ్యమం యువతది, దాన్ని ముందుకు తీసుకువెళ్లే శక్తి కూడా యువతదే. రాబోయే రోజుల్లో ఈ ప్రచారంలో భాగంగా ఆరోగ్య పరీక్షలు, ధ్యాన శిబిరాలు లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మిత్రులారా, మన పండుగలు, వేడుకలు ఎన్నో రాబోతున్నాయి త్వరలో. ఈ పండుగల ఆనందం నడుమ మన చుట్టూ ఉన్నవాటిని కూడా ఒక్కసారి పరిశీలిద్దాం. ఏ యువత అయినా ఏదైనా చెడు అలవాటు వైపు వెళుతూ ఉంటే వాళ్లతో మాట్లాడాలి. ఎవరైనా వ్యసనాన్ని అధిగమించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్లకు సహకరించాలి. మాదక ద్రవ్యరహిత యువత, అభివృద్ధి చెందిన భారతదేశం అనే ఈ సంకల్పంలో మనమందరం కలిసి ముందుకు నడుద్దాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, క్రీడల కోసం ఒక ప్రతిభాన్వేషణ ప్రచారాన్ని ఎర్రకోట నుంచి ఈసారి నేను ప్రకటించాను. భారతదేశం నిరంతరం ఉత్తమంగా రాణించాలి అంటే గ్రామాలు, పట్టణాలకు చేరుకొని క్రీడా ప్రతిభను కనుగొనటం చాలా అవసరం. ఈ పనికి తమను తాము అంకితం చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. ప్రతిభను కనుగొనటం, పోషించటం, అదే వారి ఏకైక అభిరుచి. మన పంజాబ్లో రాజేందర్ సింగ్ గారు ఇదే పనిచేస్తున్నారు. సీనియర్ అనే పదం కూడా పేరులో మిళితమైన వారు రాజేందర్ సింగ్ గారు. 1980 ఒలింపిక్స్లో హాకీలో స్వర్ణ పతకం గెలిచిన జట్టులో ఆయన సభ్యులు. 1982 ప్రపంచకప్లో ఆయన ఒక స్టార్. 2001లో భారతదేశం మొదటిసారిగా పురుషుల జూనియర్ ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకుంది. 2003లో దేశం సీనియర్ ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. 2003లో మన దేశం సీనియర్ ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ 2 టోర్నమెంట్లలో కూడా రాజేందర్ సింగ్ గారు కోచ్గా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన రౌండ్ గ్లాస్ హాకీ అకాడమీ ద్వారా తన అభిరుచిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన కృషి ఫలితంగా గ్రామాల్లో కొత్త హాకీ ఆస్ట్రోటర్ఫ్ రూపకల్పన జరుగుతున్నది. రాజేందర్ గారి దృష్టి చాలా స్పష్టంగా ఉంది. మంచి కోచింగ్ సౌకర్యాలు పరిమితంగా ఉన్న గ్రామాల్లో పిల్లల్ని గుర్తిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాల వల్ల భారతదేశంలో జూనియర్, సీనియర్ స్థాయిలో చాలామంది క్రీడాకారులు తమ

స్థానాన్ని సంపాదించుకుంటున్నారు కూడా. రాజేందర్ సింగ్ గారి ఈ అంకిత భావాన్ని ఎంత పొగిడినా తక్కువే కదా. నా ప్రియమైన దేశవాసులారా, ఉసిరికాయ మనందరికీ బాగా తెలుసు. ఉసిరికాయతో చేసిన ఊరగాయలు, ఉసిరికాయ జాము లాంటి మురబ్బాలు చాలా ఇళ్లలో ఎంతో ఇష్టంగా ఉపయోగిస్తారు కూడా. చాలామంది ఉసిరికాయ రసాన్ని కూడా ఇష్టపడతారు. చలికాలంలో చ్యవన్ ప్రాష మన దినచర్యలో ఒక ముఖ్యమైన భాగంగా మారుతుంది. మన పెద్దలు తరతరాలుగా ఉసిరికాయ గుణాల గురించి మనకు చెబుతూనే ఉన్నారు. మిత్రులారా, ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్లో ఈ ఉసిరికాయ నేడు కొత్త అవకాశాలకు మాధ్యమంగా మారుతోంది. ప్రతాప్గఢ్కు ఉసిరికాయకు మధ్య సంబంధం చాలా పురాతనమైంది. ఇక్కడి రైతులు తరతరాలుగా ఉసిరికాయను సాగు చేస్తూ ఉన్నారు. ఉసిరికాయ ప్రతాప్గఢ్కు ఒక బలమైన గుర్తింపు. ఇప్పుడు ఈ పాత గుర్తింపు ఇక్కడి రైతులకు, మహిళలకు కొత్త అవకాశాల తలుపులు తెరుస్తోంది. ఒక జిల్లా ఒక ఉత్పత్తి, లేదా ODOP, అంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్. ఈ ODOP పథకం ద్వారా స్థానిక ఉసిరికాయ సంబంధిత పరిశ్రమల్ని ప్రోత్సహించింది ప్రభుత్వం. నేడు ప్రతాప్గఢ్లో ఉసిరికాయ ప్రాసెసింగ్కు సంబంధించిన దాదాపు 100 యూనిట్లు పనిచేస్తూ ఉన్నాయి. స్వయం సహాయక బృందాలతో సంబంధం ఉన్న మహిళలు కూడా ఇందులో పెద్ద పాత్ర పోషిస్తున్నారు. అటువంటి బృందాల్లో ఒకటి దేవగఢ్ కమాసీ గ్రామానికి చెందిన సావిత్రి ఫూలే స్వయం సహాయక బృందం. దీంతో సంబంధం ఉన్న మహిళలు ఉసిరికాయతో క్యాండీ, జామ్ లాంటి మురబ్బ, జ్యూస్లను తయారు చేస్తూ ఉన్నారు. ODOP కింద కొత్త మార్కెట్లు అందుబాటులోకి రావటం, అవి పెరగటం వల్ల వారి ఆదాయం కూడా పెరిగింది. ఒక గ్రామంలో వింధ్యవాసిని స్వయం సహాయక బృందం ఉంది. ఈ బృందంలోని మహిళలు ఉసిరికాయ పచ్చడి, డైజెస్టివ్ పౌడర్, అనేక ఇతర వస్తువుల్ని తయారు చేస్తున్నారు. ఈ మహిళలు ప్రాసెసింగ్ కోసం యంత్రాలు, రుణ సౌకర్యాల్ని కూడా పొందారు. వారికి స్థానిక వాణిజ్య ప్రదర్శనలో పాల్గొనే అవకాశం కూడా వచ్చింది. తక్కువ సమయంలో వారి ఆదాయం గణనీయంగా పెరిగింది. మిత్రులారా, మన దేశంలోని ప్రతి ప్రాంతానికి తనకంటూ ప్రత్యేకత ఉంది. ఒకచోట ఒక ప్రత్యేకమైన పండు, మరో చోట ఒక సంప్రదాయ కళ, ఇంకో చోట ఇంకో విశిష్టమైన నైపుణ్యం. ఇలా ఈ ప్రత్యేకతల్ని ప్రోత్సహించేందుకే ఒక జిల్లా ఒక ఉత్పత్తి, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్, ODOP అనే ప్రచారం మొదలైంది. మన గ్రామాలు, చిన్న పట్టణాల గుర్తింపు స్థానిక మార్కెట్కే పరిమితం కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు, చివరికి ప్రపంచానికి కూడా చేరేలా చూడటమే మనందరి బాధ్యత, మన ప్రయత్నం కావాలి. ఇది వోకల్ ఫర్ లోకల్ ప్రచారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అంతేకాదు, దేశం స్వయం సమృద్ధి సాధించేందుకు స్ఫూర్తిగా నిలుస్తుంది. రాబోయే పండుగల సమయంలో కూడా మనం వోకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని ఎన్నటికీ మర్చిపోకూడదు. ప్రియమైన దేశ ప్రజలారా, ఈ సెప్టెంబర్ మాసం పోషకాహార లోపంపై పోరాటానికి అంకితమైంది. పోషకాహార మాసం సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రజలు, సంస్థలు ఈ గొప్ప పని కోసం ఏకమవుతారు. పోషకాహార లోపాన్ని ఎదుర్కొనేందుకు ఈ సంవత్సరం అనేక ప్రశంసనీయమైన కార్యక్రమాలు జరిగాయి. ఛత్తీస్గఢ్ హర్ ఘర్ మునగ ఘర్ ఘర్ మునగ, అంటే ప్రతి ఇంట్లో మునగ, ఇంటింటా మునగ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం ప్రజల్ని తమ ఆహారంలో పోషక పదార్థమైన మునగను తప్పకుండా చేర్చుకునేలా ప్రోత్సహిస్తుంది. గుజరాత్ కూడా చిరుధాన్యాలతో చేసిన వంటకాలతో వాంగీ స్పర్ధ అనే పోటీని ఆరంభించింది. ఈ కార్యక్రమం సరసమైన, పౌష్టికత ఉన్న స్థానిక ఆహారాన్ని ప్రోత్సహిస్తుంది. ఇప్పటి వరకు 2 లక్షల మందికి పైగా ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ దిశగా మహారాష్ట్ర కూడా ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేస్తూ ఉంది. అక్కడ ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, తల్లిదండ్రులు ఈ అవగాహన ప్రచారంలో చురుగ్గా పాలు పంచుకుంటున్నారు. మిజోరంలో ఈ సంవత్సరం పోషకాహార తోటల్ని నిర్వహించేందుకు ప్రజలు ఏకమయ్యారు.
ప్రచారాన్ని ఆరంభించారు కూడా.

0: ఇది తలో మడియనా అనే మిజో సంప్రదాయానికి అనుగుణంగా ఉంది. తలో మడియనా అర్థం నిస్వార్థ సేవ, ఇతరులకు సహాయం చేయటంలో ఎల్లప్పుడూ ముందు ఉండటం. ఇటువంటి పవిత్ర ప్రయత్నాలు ఎంతో ప్రశంసనీయం. ఇటువంటి కార్యక్రమాల్లో భాగమైన అంగన్వాడీ కేంద్రాలతో సంబంధం ఉన్న వారందరి పట్ల నేను కూడా ఎంతో గర్వంగా అనుభూతి చెందుతూ ఉన్నాను. ఈ అంగన్వాడీ కేంద్రాలు ఇప్పుడు పోషణ్ ట్రాకర్కు డిజిటల్గా అనుసంధానమయ్యాయి. 9 కోట్ల మంది లబ్ధిదారులు నమోదయ్యారు. ఇది పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులకు మెరుగైన సంరక్షణ అందించే వీలు కల్పించింది. పోషకాహార లోపం మీద ఈ పోరాటాన్ని మనం ఇదే విధంగా కొనసాగించాలి కూడా. మన సమాజాన్ని పోషకాహార లోపం నుంచి పూర్తిగా విముక్తి చేయాలి. మిత్రులారా, ఈ నెలలో మనమందరం గణేష్ ఉత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సాహంతో జరుపుకున్నాం. దేశవ్యాప్తంగా గణపతి బాపాకు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికారు అందరూ. ఈ శుభ సందర్భం మొత్తం వాతావరణాన్ని ఆనందం, ఉత్సాహంతో నింపుతుంది. మిత్రులారా, విఘ్నాలను తొలగించే గణేశుడు జ్ఞానం, వివేకం, శుభకార్యాల ప్రారంభానికి ప్రతీక. ఆయనపై ఉన్న అపారమైన భక్తి భారతదేశానికే పరిమితం కాదు. ఉదాహరణకు థాయిలాండ్కు చెందిన పాంథన్ థీర్ ఖానోన్ గారిని కనుక్కోండి. థాయిలాండ్లోని గణేశుణ్ణి ఫ్రా ఫికానెత్ అనే పేరుతో పూజిస్తారు. పాంథన్ థీర్ ఖానోన్ గారు 19 ఏళ్ల వయస్సున్నప్పుడు ఆయన తండ్రి గణేశుడి ఫోటోను బహుమతిగా ఇచ్చాడు. అప్పుడే ఆయనలో ప్రగాఢ భక్తి మేల్కొంది. ఆయన 4 దశాబ్దాలకు పైగా గణేశుడికి సంబంధించిన సంప్రదాయాల్ని అధ్యయనం చేయటంలో గడిపారు సమయమంతా. ఆయన భారతదేశం, నేపాల్ సహా ఆసియా దేశాలకు ప్రయాణం కట్టారు. ఆయనకు మహారాష్ట్ర అంటే ఓ ప్రత్యేక అనుబంధం. అష్ట వినాయక సంప్రదాయం గురించి తెలుసుకున్నప్పటి నుండి ఆయన ఇక్కడికి చాలాసార్లు వచ్చారు. ఆయన కృషి వల్ల థాయిలాండ్లోని భక్తుల్లో కూడా అష్ట వినాయక యాత్ర ప్రాచుర్యం పొందింది. ఆయన ఉత్తర థాయిలాండ్లోని చియాంగ్ మాయిలో 2002 సంవత్సరంలో గణేష్ హిమాల్ మ్యూజియాన్ని స్థాపించారు. ఈరోజు అక్కడ 10,000కు పైగా గణేష్ విగ్రహాలు ఉన్నాయి. భారతదేశానికి రాలేని భక్తుల కోసం ఆ మ్యూజియంలో అష్ట వినాయక విగ్రహాలు కూడా ఉన్నాయి. అక్కడ ప్రతి ఆదివారం 10 గంటలకు గణేశుడి పూజ నిర్వహిస్తారు. గణేశుడికి సంబంధించిన ప్రత్యేక సందర్భాల్లో కూడా పూజలు చేస్తారు. భారతదేశపు విశ్వాసం, కళ, సాంస్కృతిక సంప్రదాయాలు ఇతర దేశాల్లో ఎలా ప్రాచుర్యం పొందుతున్నాయి అనేందుకు ఇదో ఉదాహరణ. గణపతి బప్ప ఆశీస్సులు అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మిత్రులారా, మన్ కీ బాత్ ప్రతి ఎపిసోడ్ తర్వాత నేను వివిధ అంశాల మీద మీ సందేశాల్ని అందుకుంటున్నాను. దయచేసి ఇలాంటి స్ఫూర్తిదాయక గాథల్ని పంపడం కొనసాగించండి. మీ చుట్టూ జరుగుతున్న ఇటువంటి ప్రయత్నాల్ని మీరు అభినందించండి. వారి ఉత్సాహం మరింత పెరుగుతుంది. మన్ కీ బాత్ ద్వారా వాటి గురించి తెలుసుకోవటం వల్ల దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు కూడా స్ఫూర్తి పొందుతూనే ఉన్నారు. మీ సహకారంతో ఈ ప్రయాణం నిరంతరం ముందుకు సాగాలి అని ఆశిస్తున్నాను. రాబోయే పండుగల్ని మీ కుటుంబం, స్నేహితులతో పూర్తి ఆనందోత్సాహాలతో జరుపుకోండి. మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి ఉదయం 11 గంటలకు ప్రసంగించిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఈ రోజు రాత్రి 8 గంటలకి పునః ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

ఉభయ కుశలోపరి శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలియజేసే అభిప్రాయాల కార్యక్రమం. శ్రోతలు 0866-248-8812 ఈ నంబర్కు మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు వెంటనే తెలియజేయండి.

0: ఉభయ కుశల పరిశ్రోతలకు నమస్కారం.
1: నమస్తే అండి.
0: గత వారం మనం ప్రసారం చేసిన కార్యక్రమాల మీద శ్రోతల స్పందన ఎలా ఉందో చూద్దాం. ముందుగా మనకి పంపించారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి, నా పేరు నిరీక్షణ కుమార్, నేను తెనాల నుంచి ఉత్తరాన్ని రాస్తున్నాను అంటున్నారు. ఇదివరకు ప్రసారం చేసిన కార్యక్రమాన్ని మరలా ప్రసారం చేయమని విజ్ఞప్తి చేస్తున్నాను అంటున్నారు. ఆ కార్యక్రమం వింటుంటే రైతుల గురించి వ్యవసాయ సూచనలు, వ్యవసాయాన్ని గురించిన సమాచారం తెలుపుతూ ఒక సోదరి అమ్మడు అమ్మడు అంటూ చాలా ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడినట్టు ఉంటుంది. ఆ కార్యక్రమం మేము మర్చిపోలేము కాబట్టి అటువంటి స్నేహము ఆప్యాయత మళ్లీ కావాలనుకుంటున్నాను. ఆ కార్యక్రమాన్ని పసడి పంటలను మళ్ళీ పునఃప్రసారం చేయవలసిందిగా కోరుతున్నాము అంటున్నారు. మీ సూచన గమనించామండి. తర్వాత మనకి పంపించారు చూద్దాం. ఎవరు పంపించారంటే ఆకాశవాణి విజయవాడ కేంద్ర సంచాలకులకు నమస్తే అంటున్నారు. నమస్తే అండి, ఉదయం 10 గంటలకు ప్రసారమయ్యే వార్తా విభాగం వారు అందిస్తున్న సమాచారం ఎంతో విజ్ఞానదాయకంగా ఉంటుంది. వార్తా విభాగం వారికి మా నమస్తే అంటున్నారు. అలాగే 21వ తేదీ సోమవారం ఉదయం ప్రసారమైన సూక్తి సుధలో సత్యం గురించి చక్కటి ఉదాహరణలు మా ముందు ఉంచిన శ్రీ హరిశంకర శర్మ గారికి మా ధన్యవాదాలు అందిస్తున్నాం అంటున్నారు. భక్తిరజని కార్యక్రమంలో పరమేశ్వర అక్షరమాల స్తోత్రం విని భక్తి పారవశ్యం చెందాం అంటున్నారు. చాలా కాలం తర్వాత ప్రసారం చేశారు, ధన్యవాదాలు అంటున్నారు. అలాగే మధ్యాహ్నం ప్రసారమైన కార్మికుల కార్యక్రమంలో కార్మికుల్లో మానసిక ఒత్తిడి నివారణ మార్గాలు ఈ విషయమై శ్రీ వి సదానందం గారి ప్రసంగం ఎన్నో కొత్త విషయాలు తెలియజేశాయి. రంగస్థలి శీర్షికన శ్రీ రామాంజనేయ యుద్ధం నాటకం నుండి శ్రీరాముని పాత్ర పద్యాలు మా వీణలు విందు చేశాయి. గానం చేసిన శ్రీ సత్యనారాయణ గారికి, హార్మోనియం సహకరించిన శ్రీ సుబ్రహ్మణ్యం గారికి మా కళాభివందనాలు అంటున్నారు. అలాగే సాయంత్రం యువలయ కార్యక్రమం అనంతరం ప్రసారమైన రంగస్థలిలో సీతా కళ్యాణం నాటకం నుండి దశరథుని పాత్ర పద్యాలు నచ్చాయి. గానం చేసిన శ్రీ కోట సుబ్బారావు గారికి మా ధన్యవాదాలు అంటూ ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధమున్న రాసి పంపించారు. ఇంకా వీరేమంటున్నారంటే 23వ తేదీ బుధవారం సూక్తి సుధలో మంచితనం మానవత్వం గురించి చక్కటి సమాచారం అందించిన డాక్టర్ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి గారికి నమస్తే అంటున్నారు. భక్తిరంజని కార్యక్రమంలో లక్ష్మీ స్తుతి విన్నాం. కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీపాద పినాకపాణి గారి గానం చేసిన మా గానం మా వీణలు విందు చేసింది అంటున్నారు. చక్కటి కీర్తనలు ఎన్నుకున్నారు అంటూ రాసి పంపించారు. అలాగే 24వ తేదీ గురువారం విద్యాధనం గురించి శ్రీ నారాయణ శేషుబాబు గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి. భక్తిరంజన కార్యక్రమంలో నృసింహస్తుతి సన్నతి గీతాలు విని ధరించం. మధ్యాహ్నం ప్రసారమైన లాహిరి లాహిరిలో కార్యక్రమంలో పాండురంగ మహత్యం సినిమా నుండి పాటలు వినిపించి మమ్మల్ని ఆనందింపజేసిన ఆకాశవాణికి ధన్యవాదాలు అంటూ, అలాగే 12:45 ప్రసారమైన జానపద కళారూపాలు శీర్షికన భక్త పురంధరదాసు కంజీర కథ మాకు ఎంతగానో నచ్చింది, గానం చేసిన కళాకారులకు అభినందనలు అంటూ, 1:30 ప్రసారమైన గ్రామలక్ష్మి కార్యక్రమంలో మహిళల్లో రక్తహీనత కారణాలు నివారణ మార్గాలు విషయమై డాక్టర్ లక్ష్మి గారు అందించిన విషయాలు ఎంతో విలువైనవిగా ఉన్నాయి. అలాగే వింజమూరు లక్ష్మి గారు పాడిన చిగురాక కథలకే అనే లలిత గీతం విని ఆనందించాం. విశేషాలు శీర్షికన లవంగాల్లోని పోషకాలు గురించి చక్కటి సమాచారం అందించారు, ధన్యవాదాలు అంటూ. ఇంకా వీరే ఏమంటున్నారంటే 25వ తేదీ
1: శుక్రవారం మధ్యాహ్నం ప్రసారమైన వందావండి కార్యక్రమంలో పిల్లల్లో మానసిక ఉల్లాసం పెంపొందించుకోవడంలో తల్లిదండ్రుల పాత్ర

0: గురువుల శిక్షణ ఈ విషయమే కళ్యాణి గారి ప్రసంగం విన్నాం. ఈ ప్రసంగం ఎంతో ఉపయుక్తంగా ఉంది. కళ్యాణి గారికి మా ధన్యవాదాలు. అనంతరం వినిపించిన లలిత గీతం విని ఆనందించాం. విశేషాలు శీర్షికన కరివేపాకులోని పోషకాలు మన శరీరానికి ఏ విధంగా ఉపకరిస్తాయో చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్ సునాబాయి రాధా మున్నా.
1: మన కార్యక్రమాల గురించి వీరు సుదీర్ఘమైన లేఖ రాశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాగే కంటిన్యూ అవుతూ ఉండండి. మా కార్యక్రమాలు వింటూ మీ అభిప్రాయాలు వెంటనే తెలియజేయండి. తర్వాత మనకి రాసి పంపించారు. నమస్తే అంటున్నారు. నమస్తే అండి, నేను మురళి భట్టిప్రోలు. విజయవాడ ఆకాశవాణి కార్యక్రమాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నీ బాగుంటున్నాయి. ఈరోజున సరస వినోదిని సమస్యాపూర్ణం కార్యక్రమం మాకు బాగా నచ్చింది అంటున్నారు. ఈ కార్యక్రమం నిండుగా ఉంది అంటూ రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే రాబోయే అతిథి శీర్షికన నేను కోరుతున్న పాటలు వినిపిస్తున్నారు, ధన్యవాదాలు అంటూ మధ్యలో మరో కార్యక్రమం పెడుతున్నారు. అలా పెట్టకుండా గంటసేపు శ్రోతల కోసం రాబోయే అతిథి కార్యక్రమం నిర్వహించండి అంటూ కోరుతున్నారు. అలాగే ప్రతి గురువారం ఆదివారం సాయంత్రం వినిపిస్తున్న భజనావళిలో శ్రోతల భజనల పాటలు వినిపించిన పాటలు బాగున్నాయి అంటున్నారు. సమాజం పేరు చెప్తున్నారు కానీ వారి ఊరు పేరు చెప్పడం లేదు, వారి ఊరు పేరు కూడా చెప్పండి అంటున్నారు. తర్వాత ఇంకా వీరే ఏమంటున్నారంటే, ఎంతోమంది ఆకాశవాణి శ్రోతలు విశేషంగా ఆకర్షిస్తున్న యువలయ కార్యక్రమాన్ని గంటసేపు ప్రసారం చేయండి అంటున్నారు. అలాగే నిర్మాణమైన ఆకాశంలో రాజహంసలు వ్యవహరించు వేళ గాన గంధర్వులు తమ గాన మాధుర్యంతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఆనందపరచు వేళ రంభావురసి మేనకలు తమ నాట్య చాతుర్యంతో నటించిన వేళ సంపెంగల పరిమళాలు పరిమళించు సమయాన అరిదేశు మన ఉభయకుశలోపరిలో కార్యక్రమం స్వాగతం సుస్వాగతం మాకు ఎంతో ఇష్టం అంటూ ఈసారి వీరు మురళి గారు భట్టిప్రోల నుంచి మనకి ఒక యాజ్ యూజువల్గా వారు ఎప్పుడు మనకి కవిత రాసి పంపిస్తారు కదా, ఈసారి రాజహంసలు గంధర్వులు అంటూ తీసుకొచ్చారు. బాగుందండి మీ కవిత. తర్వాత చూద్దాం, మనకి పంపించారు ఈరోజు ప్రసారమైన సరస వినోదిని సమస్య పూర్ణం చాలా బాగుంది. ఇందులో కవులు పంపిన పూరణాలు పైడిపాటి ఉమానాథ శర్మ గారు చాలా చక్కగా చదివారు. చక్కటి పూరణాలు పంపిన కవులకు ధన్యవాదాలు అంటున్నారు. ప్రసారం ప్రసన్నలక్ష్మి గారు కొత్త చిగురు తొడిగిన ఆమని పాటను బాగా పాడారు అంటూ రాచల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వారి అభిప్రాయం తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు ఉభయకుశలో పరికి నమస్తే అంటున్నారు. నమస్తే అండి. 21వ తేదీ మహాకవి గురజాడ అప్పారావు గారి గురించి, వారి కన్యాశుల్కం మొదలగు నాటకాల గురించి శ్రీ మన్నవ సత్యనారాయణ గారి ప్రసంగం స్ఫూర్తిదాయకంగా ఉంది. 24వ తేదీ ప్రసారమైన ప్రముఖ మిమిక్రీ కళాకారులు పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ గారి మిమిక్రీ కార్యక్రమం బాగుంది. 25వ తేదీ ప్రసారమైన కర్ణాటక సంగీత కార్యక్రమంలో అరుణాచలం గారి నాదస్వర వాద్యం బాగుంది అంటున్నారు. అలాగే శ్రీ విష్ణుప్రసాద్ గారు ప్రముఖ హాస్యకవి గణపతి మరియు గయోపాఖ్యాన నాటకం ద్వారా గతంలో ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి జయంతి సందర్భంగా పరిశోధనాత్మకమైన ప్రసంగం చేశారు. అలాగే 27వ తేదీ ప్రసారమైన శ్రీమతి ప్రభావతి గారి వయలిన్ వాదనం బాగుంది, జనరంజకమైన త్యాగరాజ కీర్తనలు గానం చేస్తే బాగుంటుంది కదా అంటున్నారు. అలాగే 27వ తేదీ ఈరోజు ప్రసారమైన భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు మన్ కీ బాత్ ప్రసంగం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. అలాగే ఇటీవల జరిగిన భగవాన్ శ్రీ గణేష్ మహారాజ్ గారి పర్వదిన ఉత్సవాలు, స్వచ్ఛ భారత్, అలాగే మాదక ద్రవ్యాల నిషేధం గురించి, కొన్ని ప్రాణుల రక్షణ గురించి, విదేశాల్లో కూడా ఉత్సవాల గురించి, గణేష్ ఉత్సవాల గురించి మొదలగు విశేషాల గురించి స్ఫూర్తిదాయకంగా ప్రసంగం చేశారు. నమస్తే అంటూ భవదేవ సర్విశెట్టి సుబ్బరామయ్య చీరాల నుంచి వారి అభిప్రాయాన్ని రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం, కార్యక్రమ సమర్పకులకు సహస్రోతలకు నమస్తే అంటున్నారు. నమస్తే అండి. జరుపతుల బుచ్చయ్య కుటుంబ సభ్యులు హనుమకొండ తరాలపల్లి నుంచి రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత చూద్దాం, మనకి రాసి పంపించారు మూసపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి, సోనిక, హరికిషన్జీ, లక్ష్మీ వర్మ, లడ్డు బాబా రాసి పంపిస్తున్నారు. 26వ తేదీ టీన్ టైంలో హిందీ పాటలు బాగుంటున్నాయి అంటున్నారు. యువలయ కార్యక్రమంలో కొందరు ఆర్జేలు రాంగ్ ఆన్సర్ పెట్టిన శ్రోతల పేర్లు చదవటం లేదు అంటున్నారు. అలాగే శ్రోతలు అందరూ సమానమే, అన్ని ప్రశ్నలకు జవాబులు కొందరికి తెలియవచ్చు, కొందరికి తెలియకపోవచ్చు, అందరికీ తెలియాలని ఏం లేదు. శ్రోతల జవాబు రైట్ అయితే రైట్ అని చదవండి, రాంగ్ అయితే రాంగ్ అని చదవండి అంటున్నారు.

0: అందరికీ అవకాశం ఇవ్వండి అంటున్నారు, దయచేసి ఈ విషయం చూడండి అంటూ రాసి పంపించారు. మీ సూచన గమనించామండి. తర్వాత చూద్దాం, మనకి పంపించారు వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్య దేవాంగ. మీరు వినిపిస్తున్న ఉదయం 10 గంటల కార్యక్రమాల వల్ల మాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి, ధన్యవాదాలు అంటున్నారు. ఇటీవల వర్షాలు కురిసి దోమలు ఈగలు చాలా ఎక్కువగా ఉన్నాయి, వాటి వల్ల ప్రజలకు జ్వరాలతో చాలా బాధపడుతున్నారు. పరిసరాల పరిశుభ్రత గురించి దోమలు పోవడానికి చిట్కాలు తరచుగా చెప్తుంటే ప్రజలకు మేలు చేసిన వారు అవుతారంటూ రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీ సూచన బాగుంది, గమనించాము. ఇక తర్వాత ఉభయ కుశలోపరి విభాగం వారికి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. ప్రతిరోజు సాయంత్రం 4:30 ప్రసారమవుతున్న 4 గంటల కంటే ప్రసారమవుతుందండి యువలయ కార్యక్రమం. మాకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోగలుగుతున్నాం. ఈ కార్యక్రమం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా ప్రతిరోజు ఉదయరేఖలు రాబోయే తిది కార్యక్రమాల ద్వారా మీరు తెలియజేస్తున్న వివిధ రకాల అంశాల గురించి తెలియజేస్తున్న వివరణ మాకు ఎంతగానో ఉపయోగపడుతోంది. చక్కని కార్యక్రమాలు రూపకల్పన చేసి ప్రసారం చేసిన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి ప్రత్యేక అభినందనలు అంటూ కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరిపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు ఉభయ కుశలోపరి శ్రోతల అభిప్రాయం మాలిక అంటూ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుండి ద్వారంపూడి సత్యరెడ్డి రాసి పంపించారు. ఇప్పుడే మన్ కీ బాత్ విన్నాను, పిఎం గారి ప్రతి ఎపిసోడ్లో మంచి సందేశం ఇస్తుంటారు, చాలా బాగుంటుంది. అలాగే రేడియో సెట్లో వివిధ భారతి కార్యక్రమాలు వినిపిస్తే బాగుంటుంది, దీని గురించి ఆలోచన చేస్తారని విజ్ఞప్తి అంటూ రాసి పంపించారు. మీ సూచన గమనించాం. ఇంకా నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. బుధవారం రాత్రి వినిపించిన అపూర్వ నరకం చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రచించారు, ఇది చాలా బాగుంది, హాస్యభరితంగా ఉంది. ప్రతిరోజు వినిపించే దేశభక్తి గీతాలు అందరికీ ఒకే తల్లి భరతమాత గీతం చాలా బాగుంది అంటున్నారు. సూక్తి సుధలో సత్యమేవ జయతే హరిశంకర శర్మ గారి ప్రసంగం బాగుంది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా విని ఆనందించాము అంటూ జగన్ సంజీవ్ నగర్ కాలనీ సంజీవ్ నగర్ నంద్యాల నుంచి వారి అభిప్రాయం తెలియజేశారు. ఇక తర్వాత చూద్దాం, మనకి రాశారు పసడి పంటల కార్యక్రమం పునఃప్రసారం చేయండి అంటూ కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని కోరుతున్నారు, అడుగుతున్నారు. అలాగే ప్రసారంలో డిస్టర్బెన్స్ వస్తుంది, దయచేసి చూసుకోండి అంటున్నారు. మీ సూచన గమనించామండి. ఇక నెక్స్ట్ చూద్దాం, మనకి రాశారు నమస్తే అంటున్నారు. నమస్తే అండి. ఉభయ కుశలోపరిలో కార్యక్రమాన్ని నమస్తే అంటున్నారు. మేము రేడియోలో ప్రసారం అయ్యే ప్రతి ఒక్క కార్యక్రమం ప్రతిరోజు వింటూనే ఉంటాం. పసిడి పంటల కార్యక్రమం పునఃప్రసారం చేయండి. మేము ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఈ కార్యక్రమం ప్రసారం చేయడం లేదు, ఎందువలన అడుగుతున్నారు, దయచేసి చెప్పండి అంటున్నారు. ధూళిపాడ నుండి చాంద్ బాషా, జానీ బేగం, షాహిద్ ఇంకా వారి కుటుంబ సభ్యులు రాసి పంపించారు. ప్రయత్నం చేద్దాం, మీ సూచన గమనించాం. ఇక తర్వాత రాశారు మనకి ఉభయ కుశలోపరి, మేము క్షేమం, మీరు అభిమాన ఆకాశవాణి టీం క్షేమం అని తలుస్తాము అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు జాతిని ఉద్దేశించి ప్రతి నెల మాట్లాడే రేడియో కార్యక్రమం 138వ సంచిక ఈరోజు 11 గంటలకు విన్నాము. వెను వెంటనే తెలుగు ప్రసారం కూడా విన్నాము. అతి తక్కువ సమయంలో ఇది ఎలా సాధ్యం తెలియజేయగలరు అంటున్నారు. ఆర్ఎస్వి నరసింహరావు చించినాడు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాశారు. ఇక తర్వాత గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. మీకు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఉభయ కుశలోపరికి స్వాగతం అంటూ శుక్రవారం పల్లెసీముల కార్యక్రమంలో శ్రీకృష్ణ రాయబారం పద్యాలు చాలా బాగున్నాయి, మీకు ధన్యవాదాలు అంటూ పివై విజయశేఖర్ నంద్యాల నుంచి రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత చూద్దాం, మనకి రాసి పంపించారు
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరి చదువుతున్న వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా ఎరగవరం గ్రామానికి చెందినటువంటి వాళ్ళం అంటున్నారు. ఇక సూక్తి సుధ కొంత సమయం పెంచుతారని, అలాగే సమస్యాపూర్ణం మరొకసారి వినిపిస్తారని, అప్పటికప్పుడే కాకుండా మరోసారి కూడా సమస్యాపూర్ణం వినిపిస్తారని, అలాగే రాబోయే తిది కార్యక్రమాన్ని ఒక గంట సేపు అదనంగా పెంచితే బాగుంటుందని మా అభిప్రాయం అంటూ రాస్తున్నారు. ఎరగవరం గ్రామం నుంచి బాదంపూడి వెంకటలక్ష్మి, నరసింహమూర్తి, సీతామాలక్ష్మి, ప్రవీణ శర్మ, మనోహర్, కళ్యాణి, సత్యవతి.
0: తర్వాత చూద్దాం, మనకి పంపించారు వీరు ఏమంటున్నారంటే కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి రాశారు ప్రకాష్ శ్యామల. రంగస్థల పద్యాలు మధురాతి మధురంగా ఉంది, వినిపించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటున్నారు. మీరు యువలయ సమయం పెంచండి, ఈ కార్యక్రమం

0: ఒక టానిక్ లాంటిది అండి.
1: తర్వాత చూద్దాం, మనకి పంపించారు ఆదివారం 6:30కి భజన పాటలు నచ్చుతున్నాయి, రికార్డ్ చేసుకుని వింటున్నాము. అలాగే రాశారు వి అన్నారావు దండేపల్లి హన్మకొండ జిల్లా నుంచి రాశారు, వారు పాడుకుంటున్నారట కూడా భజన పాటలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత మనకి పంపించారు, కొంచెం సుదీర్ఘమైన లేఖలానే కనిపిస్తోంది, చదువుదాం. ఉభయ కుశలపరి కి నా ప్రణామాలు అంటున్నారు. నమస్తే అండి. గౌరవ ప్రధాని గారి మన్ కీ బాత్ మనసులోని మాట విన్నాము, తన మనసులోని భావాలను శ్రోతలతో పంచుకున్నారు, బాగుంది కార్యక్రమం అంటున్నారు. దోర్నాల బాలరాజు హైదరాబాద్ అనస్థలీపురం నుంచి ఇంకా రాశారు వీరు, చూద్దాం. అలాగే ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారం చేసిన వివిధ అంశాల కార్యక్రమం వార్తావాహిని స్ఫూర్తిదాయకంగా ఉంది, ఇందులో ఎన్నో తెలియని అంశాలు పొందుపరిచి పరిచయం చేస్తున్నారు, పరిచయకర్తలు పరిచయాలు బాగుంటున్నాయి, విజయవాడ ఆకాశవాణికి ధన్యవాదాలు అంటున్నారు. ఈ మాసపు పాట గత వారం కూడా విన్నాను, బాగుంది. ఆయన ఈరోజు ఈ వారం కూడా వినిపించారంటున్నారు. కొత్త చిగురు తొడిగింది ఆమని పాట బాగుంది. అలాగే విజయవాడ కేంద్రం వారికి అభినందనలు అంటూ రాశారు. అలాగే ఈరోజు వ్యాఖ్యాతలు చదువుతున్న తీరు ప్రశంసనీయం అంటున్నారు. మీరు యువలకు మీరు వస్తే ప్రశ్నలు ఎక్కువ వేస్తారు, శ్రోతల ఆన్సర్లు త్వరగా చదివి ప్రశ్నలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారంటున్నారు. మిమ్మల్ని సూపర్ ఫాస్ట్ అనాలని ఉంది అంటున్నారు, అంత బాగా చదువుతున్నారు, ప్రశ్నలు కూడా బాగా వేస్తారు, లెక్కల ప్రశ్నలు అంటున్నారు. అలాగే మీలాగా అందరూ చదవాలని కోరుకుంటున్నాను, థ్యాంక్ యూ అంటున్నారు. దోర్నాల బాలాజీ హైదరాబాద్ వనస్థలీపురం నుంచి రాసి పంపించారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత చూద్దాం, మనకి పంపించారు ఉభయ కుశలపరి నిర్వాహకులు నమస్కారం అంటున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారం చేసిన మన్ కీ బాత్ కార్యక్రమం ప్రసంగం విన్నాము, కార్యక్రమం బాగుంది అంటున్నారు. అలాగే రాసి పంపించారు వీరు, ధన్యవాదాలు, కార్యక్రమం బాగుంది అంటూ న్యాపతి రాఘవేంద్ర కృష్ణవేణి త్యాగులు రఘు రాశారు. ఇక తర్వాత ఇంకెవరు పంపించారంటే కొంచెం సుదీర్ఘమైన లేఖ ఇది, ప్రేమైన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి శుభ మధ్యాహ్నం అంటున్నారు, మీకు కూడా శుభ మధ్యాహ్నం అండి, ఉభయ కుశలపరికి అభినందనలు అంటున్నారు. 21వ తేదీ సోమవారం భక్తిరంజని కార్యక్రమంలో పరమేశ్వర అక్షరమాల విని తరించాం, నాట్యకలం నచ్చింది. అలాగే ఉదయరేఖలు కార్యక్రమంలో అదే రోజు ఆహార పదార్థాల గురించి శ్రీ చోడవరపు విజయ కుమార్ గారి ప్రసంగం విన్నాము, కార్యక్రమం బాగుంది అంటున్నారు. అలాగే 7:30కి ఆ రోజున ప్రసారమైన గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భంగా తిరిగి మండల సత్యనారాయణ గారితో పరిశీలిద్దాం, ప్రత్యేకత శ్రీ చుండూరి మాణిక్యరావు గారికి అభినందనలు ధన్యవాదాలు అంటున్నారు. అక్కడ మధ్యలో కొంచెం కన్స్ట్రక్షన్ సరిగ్గా టైపింగ్ జరగలేదేమో అనిపిస్తుంది. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు రాసి పంపించారు. అలాగే 27వ తేదీ ఈరోజు ఉదయరేఖల్లో సరసవినోదిని సమస్యపూర్ణం విన్నాము, పైడిపాటి ఉమానాథ శర్మ గారికి అభినందనలు అంటున్నారు, లలిత గీతాలు బాగున్నాయంటూ రాసి పంపించారు. అలాగే వీరేమంటున్నారంటే వీరు గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ వెంకట సంజీవ రెడ్డి, ఋషికేశ్వరెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, రమణమ్మ, సావిత్రి ఇంకా కుటుంబ సభ్యులు రాసి పంపించారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక చాలామంది మనకి పంపిస్తున్నారు. వనపర్తి జిల్లా దేవరపల్లి నుండి డి గోవర్ధనరావు రాసి పంపించారు, కుటుంబ సభ్యులు ఈరోజు ఉదయం భక్తిరంజన కార్యక్రమంలో భక్తి గీతాలు బాగున్నాయంటూ రాశారు. తర్వాత ఇంకెవరు రాసి పంపించారంటే ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్ సూనబాయి రాసి పంపించారు, శనివారం ఉదయం ప్రసారమైన కర్ణాటక సంగీత కార్యక్రమం బాగుంది అంటున్నారు. ఇంకా తర్వాత మురళి మళ్ళీ పంపించారు, భట్టిప్రోల నుంచి సీనియర్ శ్రోతలతో వారానికి ఒకసారి ఒక శ్రోతను పరిచయం చేయండి అంటూ రాసి పంపించారు, మీ సూచన గమనించాం. నెక్స్ట్ చూద్దాం, ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో పనిచేసి విశ్రాంతి తీసుకుంటున్న వారితో పరిచయాలు చేస్తే బాగుంటుంది, ఉభయ కుశలపరిలో చాలా సమర్థవంతంగా నిర్వహించిన శారద గారు మాకు ప్రతి ఆదివారం రోజున గుర్తుకు వస్తారంటూ వీరు బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవంగా వేటపాలెం నుంచి రాసి పంపించారు. నెక్స్ట్ మనకి రాసి పంపించారు ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి నమస్తే అంటున్నారు, పంతాడు శ్రీనివాసరావు రాశారు, కాకపోతే కొంచెం సుదీర్ఘమైన లేఖే. కార్యక్రమాన్ని ఉత్తరాల ద్వారా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వారాన్ని ఒక రోజైన ప్రసారం చేస్తున్నారు అంటూ రాసి పంపించారు. ఇక నెక్స్ట్ చూద్దాం, వీరు ఎవరంటే నవీన్ రజిత దివిజ, వీళ్ళు ఆదిలాబాద్ నుంచి రాసి పంపించారు, కార్యక్రమాలన్నీ బాగుంటున్నాయని రాశారు. ఇదండి ఈనాటి ఉభయ కుశలపరి, శ్రోతల వాట్సాప్ ద్వారా తెలియజేసిన అభిప్రాయాల కార్యక్రమం. వచ్చే వారం ఉభయ కుశలపరిలో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు, మరి నమస్కారం.
0: నమస్తే అండి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది బిందు మాధురి. జనాభా గణన అనేది దేశ ప్రజలందరి జాతీయ బాధ్యత అని ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నషాముక్త్ యువ అభియాన్ కింద దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఒక బలమైన సంకల్పం తీసుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం విస్తృతంగా ప్రయత్నిస్తోందని సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. భారత్ వెస్టిండీస్ మధ్య జరిగే 3 మ్యాచ్ల వన్డే క్రికెట్ సిరీస్లో మొదటి మ్యాచ్ ఈరోజు తిరువనంతపురంలో జరుగుతుంది. ఇప్పుడు వార్తలు వివరంగా. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్ ద్వారా ప్రపంచానికి భారతదేశం ఉగ్రవాద వ్యతిరేక విధానానికి ఒక కొత్త ఉదాహరణను చూపించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. ఆకాశవాణిలో తన మన్ కీ బాత్ కార్యక్రమంలో జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ రేపు సర్జికల్ స్ట్రైక్ 10వ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్నామని మోదీ తెలిపారు. ఉగ్రవాద దాడుల కారణంగా దేశం దీర్ఘకాలంగా అనుభవిస్తున్న బాధకు భారతదేశం ఇచ్చిన నిర్ణయాత్మక ప్రతిస్పందనే ఈ సర్జికల్ స్ట్రైక్ అని ప్రధానమంత్రి మోదీ అన్నారు. గత దశాబ్ద కాలంలో బాలాకోట్ వైమానిక దాడి నుండి ఆపరేషన్ సింధూర్ వరకు ఉగ్రవాద దాడులకు తగిన ప్రతిస్పందన ఉంటుందనే సందేశాన్ని భారతదేశం పదే పదే పంపిందని ఆయన పేర్కొన్నారు.
1: बीते एक दशक में बालाकोट की एयर स्ट्राइक से लेकर ऑपरेशन सिंदूर तक भारत ने बार बार ये स्पष्ट संदेश दिया है कि अगर आतंकवादी भारत पर आंख उठाएंगे तो उसका करारा जवाब दिया जाएगा.
0: ప్రస్తుతం జరుగుతున్న జనాభా గణన గురించి ప్రస్తావిస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ ప్రక్రియ మొదటి దశ దాదాపు పూర్తయిందని మోదీ తెలిపారు. జనాభా గణన అనేది ప్రజలందరి జాతీయ బాధ్యత అని మోదీ చెప్పారు. గణన వివరాలను స్వయంగా నమోదు చేసుకునే సదుపాయం ఎంతో సౌకర్యంగా ఉందని, ప్రజలు తమ మొబైల్ ఫోన్ల ద్వారా తమతో పాటు కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసుకోవచ్చని ప్రధాని తెలిపారు. హిందీతో పాటు ఈ సదుపాయం మరో 16 భాషల్లో అందుబాటులో ఉంది. ప్రజలు జనాభా గణన ఆన్లైన్ పోర్టల్ను సందర్శించి తమ మొబైల్ ఫోన్తో లాగిన్ అవ్వాలని, తమ ప్రాంత వివరాలను, కుటుంబానికి సంబంధించిన సమాచారాన్ని నమోదు చేసి సమర్పించాలని ప్రధానమంత్రి కోరారు.
1: राष्ट्रीय दायित्व है. मैंने 15 अगस्त को भी देशवासियों से आग्रह किया था कि इसके लिए अपना समय जरूर निकालें. जनगणना के लिए अपनी जानकारी स्वयं दर्ज करने की ये सुविधा बहुत आसान है.
0: నషాముక్త్ యువ అభియాన్ కింద దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత ఇటీవల మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఒక ముఖ్యమైన సంకల్పం తీసుకున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వారు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయడంతో పాటు ఈ సందేశాన్ని ఇతరులకు కూడా వ్యాప్తి చేసే బాధ్యతను స్వీకరించారు. నషాముక్త్ యువ అభియాన్ 100 వారాల పాటు కొనసాగుతుందని మోదీ అన్నారు. ఇందులో మైభారత్ వాలంటీర్లు, ఎన్ఎస్ఎస్తో అనుబంధం ఉన్న యువత కూడా భాగస్వాములుగా ఉన్నారు. కేవలం గత కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా 1000 ప్రతిజ్ఞా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు జరిగాయని ఆయన తెలిపారు.
1: युवाओं ने खुद भी नशे से दूर रहने की प्रतिज्ञा ली है और इस संदेश को दूसरों तक पहुंचाने की जिम्मेदारी भी ली है. ये सब हो रहा है नशा मुक्त युवा अभियान के तहत. ये अभियान 100 सप्ताह तक चलेगा. इसमें माई भारत के वॉलंटियर शामिल है. एनएसएस से जुड़े हमारे युवा भी इसका हिस्सा है.
0: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత కాలంలో పర్యాటకం అంటే వివిధ ప్రదేశాలకు ప్రయాణించడం మాత్రమే కాదని, అది ఉపాధి, స్థానిక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఒక శక్తివంతమైన పునాదిగా కూడా మారుతోందని షెకావత్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో అభివృద్ది చెందిన భారతదేశం కోసం పర్యాటకాన్ని ఒక ఆర్థిక శక్తి కేంద్రంగా మార్చేందుకు విస్తృత ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. దేశ వారసత్వం, సంస్కృతి, సహజ వైవిధ్యం దేశంలోని లక్షలాది యువతకు కొత్త అవకాశాలకు మార్గంగా మారాలని షెకావత్ అన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు మనమంతా కృషి చేయాలని ఆయన కోరారు. ప్రజల మధ్య సంబంధాలను పెంపొందిస్తూ సంస్కృతి, ఆర్థిక అభివృద్దిలో పర్యాటక రంగం ప్రాధాన్యతను ఈ పర్యాటక ఉత్సవాలు తెలియజేస్తాయి. ఈ ఏడాది ఇతివృత్తంగా పర్యాటక అభివృద్దిలో

సభలో డిజిటల్ ఎజెండా, కృత్రిమ మేధ ఉపయోగాన్ని ఎన్నుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశపు అభ్యర్థిత్వానికి రాష్ట్ర విదేశాంగ మంత్రి సెర్జీ లవ్రోవ్ గట్టి మద్దతు తెలిపారు. నిన్న రాత్రి న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో లవ్రోవ్ ప్రసంగిస్తూ ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల ప్రాతినిధ్యాన్ని విస్తరించడానికి రష్యా అనుకూలంగా ఉందని, శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశం బ్రెజిల్ల అభ్యర్థిత్వాలకు మాస్కో మద్దతు ఇస్తుందని అన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలో పాశ్చాత్య దేశాలకు, ముఖ్యంగా సైనికవాదం, ప్రతీకారవాదం మార్గంలో ఉన్న జర్మనీ, జపాన్లకు అదనపు సీట్లు కేటాయించకూడదని లవ్రోవ్ అన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మొత్తం 15 మంది సభ్యులు ఉంటారు. వీరిలో వీటో అధికారాలు కలిగిన చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, యుఎస్ అనే 5 శాశ్వత సభ్యులు, 2 కాలానికి ఎన్నికైన 10 తాత్కాలిక సభ్యులు ఉంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రస్థానంలో 25 ప్రజాసేవను పూర్తి చేసుకుంటున్నారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా జన్ సేవా సే దేశ్ సేవా అనే అలుపెరుగని నిబద్ధతతో ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. ఈరోజు ఈ ప్రత్యేక ధారావాహికలో ఉపాధి కల్పనను ప్రోత్సహించే కీలకమైన డీప్ టెక్ రంగాలపై పనిచేసే స్టార్టప్ ఉద్యమాన్ని ప్రభుత్వం ఎలా తీర్చిదిద్దిందో తెలుసుకుందాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015 స్టార్టప్ ఇండియాకు పిలుపునిచ్చారు. ఇది చైతన్యవంతమైన వ్యవస్థాపక సంస్కృతికి పునాది వేసి వ్యూహాత్మక రంగాలలో ప్రైవేట్ భాగస్వామ్యానికి కొత్త మార్గాలను తెరిచింది. ఇది యువ భారతీయులను ఆవిష్కరణల ఆధారిత వృత్తులను చేపట్టేలా ప్రోత్సహించింది. ఉత్తరాఖండ్లోని అనేక ప్రాంతాల్లో గత 24 వర్షాలు కురుస్తున్నాయి. డెహ్రాడూన్, తెహ్రీ, పౌరీ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో చార్ధామ్ యాత్ర ఈరోజు నిలిపివేశారు. యాత్రికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ఉండాలని, యంత్రాంగం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని యాత్రికులకు సూచించారు. ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుత విజయాలు సాధిస్తున్నారు. ఐచీ నగోయాలో జరుగుతున్న ఈ క్రీడల్లో ఇప్పటి వరకు భారత్ 4 12 రజత, 14 కాంస్య పథకాలతో కలిపి మొత్తం 30 సాధించింది. విజయం సాధించిన భారత క్రీడాకారులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. స్వర్ణ పథకాన్ని నిలబెట్టుకున్న భారత పురుషుల కబడ్డీ జట్టుకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. పురుషుల, మహిళల జట్లు 2 స్వర్ణ పథకాలు సాధించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడంతో కబడ్డీలో భారత్ చారిత్రాత్మక డబుల్ స్వీప్ సాధించిందని రాష్ట్రపతి సోషల్ మీడియా పోస్టులో అభినందించారు. భారత వెస్టిండీస్ మధ్య జరిగే 3 వన్డే క్రికెట్ సిరీస్లో మొదటి మ్యాచ్ ఈరోజు తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 ప్రారంభమవుతుంది. 2 విరామం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భారత వన్డే జట్టులో తిరిగి ఆడుతున్నారు. ఈ వన్డే సిరీస్లో టీమిండియాకు శుభ్మన్ గిల్ నాయకత్వం వహించనుండగా వెస్టిండీస్ జట్టుకు షాయ్ హోప్ సారథ్యం వహిస్తున్నారు. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ, గ్రామీణ బ్యాంకులు ఈరోజు పనిచేస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నెల 28 నుంచి 30 వరకు బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపునిచ్చిన 3 దేశవ్యాప్త సమ్మెను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈరోజు అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం అనుసంధాన శాఖలు, కరెన్సీ చెస్టులు పూర్తిస్థాయిలో పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసిందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జనాభా గణన అనేది దేశ ప్రజలందరి జాతీయ బాధ్యత అని ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నషాముక్త్ యువ అభియాన్ కింద దేశవ్యాప్తంగా 600,000 యువత మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఒక బలమైన సంకల్పం తీసుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం విస్తృతంగా ప్రయత్నిస్తోందని సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. భారత వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే 3 వన్డే క్రికెట్ సిరీస్లో మొదటి మ్యాచ్ ఈరోజు తిరువనంతపురంలో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:05

0: నిమిషాలకు జాతీయ వార్తలలో కలుసుకుందాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కల్పలత శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటల కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. ముందుగా పూజాఫలం చిత్రానికి ఎస్ జానకి పాడిన పాట.

అమర శిల్పి జక్కన్న చిత్రానికి పి సుశీల గానం వింటారు. సంగీతం ఎస్ రాజేశ్వరరావు, రచన దాశరథి. ఈ పాట వినిపించమంటూ ఏలూరు నుంచి రఘువీర్ సింగ్, సుగ్నాబాయి, రాధామున్న, సుధారాణి, సాయి తేజ, లీలాసింగ్ కోరుతున్నారు.

కార్యక్రమం తర్వాత శ్రీదేవి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం వింటారు. సంగీతం జీకే వెంకటేష్, రచన దాశరథి. ఈ పాటను వినిపించమంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజ్లీ వెంకటేష్, సాయి కుమార్, దివ్యజ్యోతి, అభిజాన్, బ్లేసీ, అయాన్సు, సియోన, అవియ, శ్యామల, వెంకటేష్, సాయి ప్రకాష్, సుష్మ, కృష్ణ, సూర్యకళ, అశోక్ బాబు, శోభన్ బాబు కోరుతున్నారు.

ధ్రువ చిత్రానికి పద్మలత స్నిగ్ధి గానం వింటారు. సంగీతం హిపాప్ తమీజా, రచన చంద్రబోస్. ఈ పాటను వినిపించమంటూ గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్ తమని ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు ఉప్పులూరు గ్రామం నుంచి.

కార్యక్రమంలో తర్వాత వయసు పిలిచింది చిత్రానికి వి రామకృష్ణ ఎస్ జానకి గాన వింటారు రచన వేటూరి. ఈ పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నెంబర్ బస్తీ నుంచి భారత్లాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజనందిని, రమేష్ లోడ్, అజయ్ లోడ్, ఆదిత్య లోడ్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోడ్, లక్ష్మీ, ప్రహ్లాద్, శివన్నారాయణ, శకుంతల, దీక్షిత్, స్వరూప, భారత్, భారతి కోరుతున్నారు.

ఇల్లే స్వర్గం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం వింటారు. సంగీతం రమేష్ నాయుడు, రచన శ్రీశ్రీ. ఈ పాటను వినిపించమంటూ కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం అమ్మనగుర్తి గ్రామం నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, రామకృష్ణయ్య, శివకోటి శేఖర్, గంగాధర్ శ్రీనివాస్, కార్తీక్, రవి కోరుతున్నారు.

ఒకే ఒక్కడు చిత్రానికి హరిహరన్ మహాలక్ష్మి గానం వింటారు. సంగీతం ఏఆర్ రెహమాన్, రచన ఏఎం రత్నం, శివగణేష్. ఈ పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని మాయా కోరుతున్నారు.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स OTT ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: కార్యక్రమం తర్వాత గుండమ్మ కథా చిత్రానికి ఘడసాల పి సుశీల గానం వింటారు రచన పింగళి. ఈ పాటను వినిపించమంటూ రచన సుబ్రహ్మణ్యం కోరుతున్నారు సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.

కార్యక్రమం తర్వాత భాగమతి చిత్రానికి శ్రేయా ఘోషాల్ గానం వింటారు. సంగీతం థమనెసెస్, రచన శ్రీజు. ఈ పాటను వినిపించమంటూ పెడన నుంచి యోగిత, శాంతి, మీనా ఇంకా వారి మిత్ర బృందం కోరుతున్నారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె. ఉమారాణి. ముఖ్యాంశాలు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా దేశ

0: వ్యాప్తంగా పరిశుభ్రతా కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని మన్ కీ బాత్ 138వ సంచిక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆరోగ్యకరమైన జీవన శైలితోనే దీర్ఘాయుషు సాధ్యమని రాష్ట మంత్రి కందుల దుర్గే సూచించారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన 109వ స్కోచ్ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రానికి చెందిన పలు ప్రభుత్వ శాఖలు, సంస్థలు వివిధ విభాగాల్లో అవార్డులను దక్కించుకున్నాయి. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పరిశుభ్రతా కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచికలో తన మనసులోని భావాలను ఈరోజు ఆయన ప్రజలతో పంచుకున్నారు. పరిశుభ్రత బాపూజీ అందించిన ముఖ్యమైన జీవన సందేశాల్లో ఒకటని పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో చేపడుతున్న పరిశుభ్రతా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో యువత పురాతన బావులను శుభ్రం చేస్తూ ప్రాచీన వారసత్వాన్ని పునరుద్ధరిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: 2 अक्टूबर है पूज्य बापू की जयंती का दिन. बापू ने हमें जीवन के बहुत से मंत्र दिए, स्वच्छता भी उनमें से एक. ऐसे ही आंध्र प्रदेश में युवा पुरानी बावड़ियों और कुओं की सफाई कर रहे हैं. इससे हमारी पुरानी धरोहरों उसे फिर से संवारने का काम हो रहा है. साथियों, इन सभी प्रयासों में एक बात बहुत सहजता से दिखाई देती है, कहीं शुरुआत एक व्यक्ति ने की, फिर उसके साथ कुछ और लोग आ गए, कारवा बढ़ता गया. यही तो जनभागीदारी है. बापू के प्रति हमारी सबसे सुंदर श्रद्धांजलि भी स्वच्छता ही है.
0: మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈరోజు మన్ కీ బాత్లో ఆయన మాట్లాడుతూ, నషాముక్తి యువత ఉద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా యువత మత్తుకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేస్తున్నారని తెలిపారు. 100 వారాల పాటు సాగే ఈ ఉద్యమంలో మై భారత్ వాలంటీర్లు, ఎన్ఎస్ఎస్ సభ్యులు, విద్యా సంస్థలు, సామాజిక ఆధ్యాత్మిక సంస్థలు భాగస్వాములవుతున్నాయని చెప్పారు. రానున్న రోజుల్లో ఆరోగ్య పరీక్షలు, జ్ఞాన శిబిరాలు నిర్వహించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. దేశంలోని ప్రతి ప్రాంతంలోని ప్రత్యేక ఉత్పత్తులకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావడమే వన్ డిస్టిక్ట్ వన్ ప్రొడక్ట్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జరిగిన మన్ కీ బాత్లో తెలిపారు. దేశంలోని ప్రతి ప్రాంతానికి ప్రత్యేకత ఉంటుందని, ఎక్కడో ప్రత్యేకమైన పనులు, మరెక్కడో సాంప్రదాయ కళలు, ఇంకొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నాయని చెప్పారు. ఈ ఉత్పత్తులను స్థానిక మార్కెట్లకే పరిమితం చేయకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు, ప్రపంచ మార్కెట్లకు చేర్చాలని సూచించారు. ఇది వోకల్ ఫర్ లోకల్కు ఊతమివ్వడంతో పాటు ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణానికి దోహదపడుతుందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: వన్ డిస్టిక్ట్ వన్ ప్రొడక్ట్ మాధ్యమ ఆంవలే జుడే స్థానీయ ఉద్యమకు బావా మిలా. ఆజ్ ప్రతాప్గఢ్ మే ఆంవలా ప్రోసెసింగ్ జుడీ కరీబ్ 100 యూనిట్ కామ్ కర్ రహీ ఔర్ ఇస్మే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ జుడీ మహిళాయే భీ బడీ భూమికా నిభా రహీ కి హమారే గాంవ్ ఔర్ ఛోటే శహరో కి యే పెహచాన్ సిర్ఫ్ స్థానీయ బాజార్ తక్ సీమిత నా రహే, వే దేశ్ ఔర్ దూసరే హిస్సో తక్ పహుంచే ఔర్ దునియా కే బాజారో తక్ భీ పహుంచే. इससे वोकल फॉर लोकल अभियान को भी बल मिलता है. ये देश को आत्मनिर्भर बनाने की भी प्रेरणा देता है.
0: దేశాన్ని పోషకాహార లోపం నుంచి విముక్తి చేసేందుకు ప్రజల భాగస్వామ్యంతో చేపడుతున్న కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ను పోషణ మాసంగా నిర్వహిస్తూ ప్రజల భాగస్వామ్యంతో అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు పోషణ్ ట్రాకర్తో అనుసంధానమై దాదాపు 9 కోట్ల మంది లబ్దిదారులు నమోదయ్యారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జరిగిన మన్ కీ బాత్ లో వెల్లడిస్తూ,
1: సితంబర్ కా యే మహీనా కుపోషణ్ సే లడాయీ కో సమర్పిత హై. పోషణ్ మాహ మే అలగ్ అలగ్ క్షేత్రో సే జుడే లోగ్ ఔర్ సంస్థాయే ఇస్ నేక్ కార్య కే లియే ఏక్ సాథ్ ఆతీ హై. కుపోషణ్ సే ముకాబలా కర్నే కే లియే ఇస్ సాల్ కై సరాహనీయ పహల్ కీ గయీ హై. యే ఆంగన్వాడీ కేంద్ర అబ్ పోషణ్ ట్రాకర్ సే డిజిటలీ జుడ్ గయే హై. करीब 9 करोड़ लाभार्थी इसमें रजिस्टर्ड हो चुके हैं. इससे बच्चों, गर्भवती महिलाओं और स्तनपान कराने वाली माताओं की बेहतर देखभाल संभव हुई है. हमें कुपोषण के खिलाफ इस लड़ाई को इसी तरह आगे लेकर जाना है.
0: ఆరోగ్యకరమైన జీవన శైలితోనే దీర్ఘాయుషు సాధ్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా 3K రన్ నిర్వహించారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, వ్యాయామాన్ని దైనందిన జీవితంలో

0: యోగం చేసుకోవాలని సూచించారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటిస్తూ మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని ప్రతి పౌరుడికి నాణ్యమైన అందుబాటు ధరలో వైద్యం అందాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన సేవలు దేశ ప్రజల జీవన విధానంలో గణనీయమైన మార్పులను తీసుకొస్తున్నాయి. 2018లో ప్రారంభమైన ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఒక్కో కుటుంబానికి ఏడాదికి 5 లక్షల రూపాయల వరకు నగదురహిత వైద్య చికిత్స అందుతోంది. 2026 జూన్ నాటికి 12.69 కోట్ల ఆసుపత్రి చికిత్సలకు ఈ పథకం ద్వారా అవకాశం లభించింది. 70 ఏళ్లు పైబడిన వృద్దుల కోసం ఆదాయ పరిమితి లేకుండా ఆయుష్మాన్ వయవందన కార్డును కూడా కేంద్రం ప్రవేశపెట్టింది. దేశంలోని ప్రతి పౌరుడికి నాణ్యమైన అందుబాటు ధరల్లో వైద్యం అందాలనే లక్ష్యంతో ఈ పథకం ప్రవేశపెట్టినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ,
1: ఈ ఆయుష్మాన్ కార్డ్ గరీబ్ కే ఇలాజ్ కే లియే 5 లాఖ్ రూపాయే కి గారంటీ హై ఔర్ యే మోదీ కి గారంటీ హై. భాయి ఔర్ బహనో, దేశ్ భర్ మే ఆయుష్మాన్ యోజనా కే తహత్ అస్పతాలో మే కరీబ్ 5 కరోడ్ గరీబో కా ఇలాజ్ హో చుకా హై. అగర్ ఆయుష్మాన్ భారత్ కా కార్డ్ నహీ హోతా తో ఇన్ గరీబో కో 1 లాఖ్ కరోడ్ రూపాయే సే జ్యాదా ఖర్చ్ కర్కే బిమారీ కా ఉపచార్ కర్నా పడతా.
0: జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 109వ స్కోచ్ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రానికి చెందిన పలు ప్రభుత్వ శాఖలు, సంస్థలు వివిధ విభాగాల్లో అవార్డులను దక్కించుకున్నాయి. సమాచార పౌర సంబంధాల శాఖకు మీడియా అక్రిడిటేషన్ ప్రక్రియను పారదర్శక నిర్వహణకు ఈ పాలనా విభాగంలో సిల్వర్ స్కోచ్ అవార్డు లభించగా, జాయింట్ డైరెక్టర్ ఐ సూర్యచంద్రరావు ఢిల్లీలో నిన్న అందుకున్నారు. అమరావతి క్వాంటం వ్యాలీకి సంబంధించిన డిజిటల్ సామాజిక మాధ్యమాల మార్కెటింగ్లో ప్రతిభ కనబరిచినందుకు ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్కు గోల్డెన్ స్కోచ్ అవార్డు లభించింది. ఈ పురస్కారాన్ని డిజిటల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాణి సుస్మిత, ప్రత్యేక అధికారి శేషుకుమార్ అందుకున్నారు. గుడ్ గవర్నెన్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ సంస్థ స్కోచ్ బంగారు పథకం సాధించింది. సంస్థ డైరెక్టర్ జి శ్రీకాంత్ పురస్కారాన్ని అందుకున్నారు. అక్టోబర్ 2వ తేదీన మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా విజయవాడలో స్వచ్ఛతాన్ 2026 కార్యక్రమం నిర్వహించనున్నట్లు స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. నగరంలోని బందర్ రోడ్లో ఈరోజు జరిగిన స్వచ్ఛతాన్ 2026 ప్రోమో రన్లో ఆయన మాట్లాడుతూ, విజయవాడ ఉత్సవకు ప్రారంభ వేడుకగా జరిగే ఈ కార్యక్రమంలో స్వచ్ఛత, పచ్చదనంపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా కోస్తాంధ్ర, రాయలసీమ, యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని మన్ కీ బాత్ 138వ సంచిక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆరోగ్యకరమైన జీవన శైలితోనే దీర్ఘాయుషు సాధ్యమని రాష్ట మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన 109వ స్కోచ్ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రానికి చెందిన పలు ప్రభుత్వ శాఖలు, సంస్థలు వివిధ విభాగాల్లో అవార్డులను దక్కించుకున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: 10 లక్షల లాటరీ నాకు.
4: కార్యక్రమంలో ముందుగా అభివృద్ధి పథంలో మహిళా సాధికారత ఈ అంశంపై బిహెచ్వి రమాదేవి గారి ప్రసంగం వింటారు.
5: ఇప్పుడు నేను మాట్లాడబోయే అంశం అభివృద్ధి పథంలో మహిళా సాధికారత. ఎత్ర వనితాః సంతి తత్ర అభివృద్ధిః సునిశ్చిత అంటాను నేను. ఇది ముమ్మాటికి నిజం. అందరికంటే స్త్రీశక్తి గొప్పది. ఓర్పులోనూ, నేర్పులోనూ, కుటుంబాన్ని తీర్చిదిద్దుకోవడంలోనూ, త్యాగంలోనూ, సేవానిరతిలోనూ సమున్నతమైన వ్యక్తిగా, అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించే సకల కళల మూర్తిగా, స్ఫూర్తిగా నిలిచింది స్త్రీమూర్తే. మరి ఈ స్త్రీమూర్తి నాడు ఎలా ఉంది, నేడు ఎలా ఉంది? నిజానికి నాటి నుండి నేటి వరకు స్త్రీ ఔన్నత్యాన్ని నిలుపుకుంటూనే ఉంది, మహిళా సాధికారత కలిగి ఉంది, ప్రగతి పథంలో పయనిస్తూ విజయాలను సొంతం చేసుకుంటూనే ఉంది. అసలు మహిళా సాధికారత అంటే ఏమిటి? అణచివేతను ఎదుర్కోవడం, స్వయం నిర్ణయాధికారం కలిగి ఉండడం మహిళా సాధికారితని మనం చెప్పవచ్చు. ముందుగా పూర్వం మహిళా సాధికారత సాధించిన మహిళలను గురించి చర్చించుదాం. గార్కి, మైత్రేయి వాదోపవాదాల్లో వారి గళాన్ని వినిపించి ఆనాటి కాలంలో అద్భుత మహిళలుగా పేరు తెచ్చుకున్నారు. తరువాత ఉభయభారతి, జగద్గురు ఆది శంకరాచార్యునితోనే తలపడిన మహిళగా చరిత్రలో నిలిచిపోయింది. రామాయణం పరిశీలిస్తే సీతాదేవి రామునితో అరణ్యవాసానికి వెళతానని తన నిర్ణయాన్ని ప్రకటించింది. హనుమంతుడు తన భుజాలపై కూర్చుండబెట్టుకుని లంకలో రామునికి అప్పగిస్తానని చెప్పినా తాను రానని, శత్రువును మట్టుపెట్టి రాముడు తనను సగౌరవంగా తీసుకువెళతాడని చెప్పింది. అంతేకాదు, వాల్మీకి ఆశ్రమంలో లవకుశులను భర్తకు అప్పగించి తాను తల్లి భూదేవి దగ్గరకు వెళ్లే కఠిన నిర్ణయం ఆత్మగౌరవంతో తీసుకుంది. లంకలో రావణుని దుర్మార్గాన్ని ఎదిరించి ధైర్యంగా నిలబడింది. అత్రిమహాముని భార్య అనసూయ తనను పరీక్షించవచ్చిన త్రిమూర్తులను చంటిపిల్లలుగా మార్చింది. ఇనుప గుగ్గిళ్లను ఉడకబెట్టి ఇవ్వుమన్న నారద మహాముని పరీక్షకు తన పాతివ్రత్యంతో ఉడికించి అతనికి జవాబు చెప్పింది. ఇక సుమతీదేవి సాక్షాత్తు సూర్యునినే ఉదయించకుండా ఆపింది. అరుంధతి వశిష్ఠుని కోరిక మేరకు ఒంటికాలిపై నిలబడి కొన్ని యుగాలు తపస్సు చేసి బ్రహ్మర్షిని పెండ్లాడింది. ఇక ద్రౌపది తనను అవమానించజూచిన దుశ్శాసన్ని, దుర్యోధనుని, కీచకుని అంతం చూసే వరకు నిద్రపోలేదు. రుక్మిణి స్వయం నిర్ణయాధికారంతో తనకిష్టమైన శ్రీకృష్ణుడు పెళ్లాడడానికి అగ్నిజ్యోతనుడనే బ్రాహ్మణునితో కబురు పంపి తనను వలచిన, తాను ప్రేమించిన కృష్ణుణ్ణి పెండ్లాడింది. కృష్ణుని సాయంతో సుభద్ర కూడా తాను వరించిన అర్జునుని పెళ్లి చేసుకోవడం మనకు భారత భాగవత కథలు చెబుతున్నాయి. అదేవిధంగా శకుంతల దుష్యంతుని పెళ్లాడమే కాకుండా భరతుడు దుష్యంతుని కొడుకు అని రాజసభలో నిరూపించింది. అంబ తను ప్రేమించిన సాళువదేశపు రాజును దూరం చేసినందుకు భీష్మునిపై పగసాధించి అతని చావు కోసం శిఖండిగా జన్మించింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఇతివృత్తాలు మనకు కనబడతాయి. నేడు అన్ని రంగాల్లో మహిళలు ముందంజలో ఉన్నారు. విద్య, ఉద్యోగ అవకాశాల్లో, ర్యాంకులలో ఎక్కువ మంది మహిళలే. మహిళా సాధికారితంటే కొంతమంది మహిళలపై దయ చూపించటం, ప్రత్యేక హోదా ఇవ్వడం అనుకుంటారు. స్త్రీ పురుషుని కంటే అత్యధిక తెలివితేటలు గలది. పురుషుని కంటే చిన్న వయసులోనే స్త్రీకి పరిణత, పరిజ్ఞానం ముందే వస్తాయి. స్త్రీకి సమాన హక్కులు, సమానమైన అవకాశాలు, సమాన గౌరవం ఇవే సాధికారతకు మూలమైనవి. మన దేశంలో మహిళలు జనాభాలో సుమారు సగం ఉన్నారు. కానీ మహిళల అక్షరాస్యత శాతం ఇంకా పురుషుల కంటే తక్కువే. ఉద్యోగ రంగంలో మహిళలు అనుకున్నంతగా పాల్గొనడం లేదు. అవకాశాలు అనేకం వస్తున్నాయి. ముఖ్యంగా రాజకీయ, సామాజిక నిర్ణయాధికార స్థానాల్లో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువ. ఇప్పటికే అక్కడక్కడా మహిళలను వెనక్కు నెట్టే సామాజిక నిర్మాణం ఇంకా బలంగా వేళ్లూనుకుంటూ ఉంది. విద్య మహిళా సాధికారతకు పునాది. విద్య లేని మహిళ ఒక ఇంటిని మాత్రమే చూస్తుంది. విద్య కలిగిన మహిళ ఒక సమాజాన్ని చూస్తుంది.

వస్తుంది. నేడు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ బాలికల చదువు మధ్యలో ఆగిపోవడానికి 4 ప్రధాన కారణాలున్నాయి. అవి పేదరికం, బాల్య వివాహాలు, భద్రతపై భయము, ఆడపిల్లకు చదువెందుకు అనే ఆలోచన. పట్టణాల్లో పరిస్థితి కొంత మెరుగ్గా కనిపించినా అక్కడ కూడా వృత్తి ఎంపికలో పరిమితులు, ఉద్యోగం, కుటుంబం మధ్య ఒత్తిడి మహిళలను వెనక్కు లాగుతున్నాయి. మరి ఇది మారేదెలా అంటే, మహిళలకు స్వంత ఆదాయం ఉంటే అది కేవలం ఆమె జీవితాన్ని మాత్రమే కాదు, ఆమె చుట్టూ ఉన్న సమాజాన్నే మార్చుతుంది. నేడు స్వయం సహాయక సంఘాల ద్వారా కుటుంబ ఆదాయం పెరిగింది, పిల్లల విద్యాస్థాయి మెరుగైంది, ఆరోగ్యంపై శ్రద్ధ, పోషకాహారం, పరిశుభ్రత వంటి విషయాలపై అవగాహన కలిగింది. మద్యపానం వలన రోడ్డుపాలైన బ్రతుకులు అది మానేసి కుదుటబడ్డాయి. మద్యం సేవించటం కొంతవరకు తగ్గింది. గృహహింసలు చాలా వరకు తగ్గాయి. మూఢనమ్మకాలు, అణచివేతలు దూరమై స్త్రీలకు గౌరవం ఇవ్వడం, వారికి పని ఒత్తిడి ఇంటా బయట ఎక్కువైనప్పుడు పురుషులు సానుభూతితో అర్థం చేసుకుని సహకరించటం నేడు జరుగుతుంది. సామాజిక ఆంక్షలు, స్త్రీల అభివృద్ధికి ఆటంకమైన సంకెళ్లు తెగిపోయాయి. చట్టాలు మారాయి, పథకాలు వచ్చాయి. ఆమెకు స్వేచ్ఛ ఇవ్వకూడదు, ఇంటి పనులు ఆమె బాధ్యత, ఆడపిల్లలు ఎక్కువ మాట్లాడకూడదు వంటి పాత చింతకాయ పచ్చడి కబుర్లు పచ్చెల్లా అక్కడక్కడా కనిపిస్తున్న మహిళల పురోగమనం ఆగలేదు. లక్ష్యం కోసం చేసే ప్రయత్నాలు సఫలం సుఫలం అవుతున్నాయి. మరి మహిళలకు అసలు ఏది అవసరం? మహిళలకు ముఖ్యంగా భద్రత, గౌరవం అత్యంత ఆవశ్యకం. ఈ రెండూ లేకుండా సాధికారిత అసంపూర్ణమే అవుతుంది. ఇందులో పురుషుల పాత్ర చాలా కీలకమైనదే. మహిళా సాధికారిత అంటే మహిళలు చేసే ఒంటరి పోరాటం కాదు, కాకూడదు. ఇది సమాజమంతా కలిసి నడవాల్సిన ఉమ్మడి ప్రయాణం. ఒక తండ్రి తన కుమార్తెను చదివిస్తే, భర్త భార్య నిర్ణయాలను గౌరవిస్తే, కుమారుడు తల్లిని గౌరవంతో ప్రేమతో చూసిన రోజే ఈ సమాజం మారుతుంది. మహిళలను దేవతలుగా కాదు, సమాన పౌరులుగా చూడాలి. వేదికలపై పొగడడంతో సరిపోదు. వారిని పొగడడం మన లక్ష్యం అనుకుంటే సరిపోదు. వారికి సమాన హక్కులు ఇచ్చి సమానమైన వ్యక్తులుగా చూడడమే నిజమైన గౌరవం. మనం తెలుసుకోవలసిన విషయం ఏమంటే, మహిళా సాధికారిత అంటే మహిళలను ముందుకు నెట్టడం కాదు, వారిని వెనక్కి లాగుతున్న అడ్డంకులను తొలగించడం. ఆడపిల్ల కలలు కనే రోజే దేశ భవిష్యత్తు కలలు కంటుంది. ఎందుకంటే ఆమె భారతమాత కదా. మహిళ నిలబడితే కుటుంబం నిలబడుతుంది, సమాజము నిలబడుతుంది, దేశం నిలబడుతుంది. ఈ మార్పు మన ఇళ్ల నుంచే ప్రారంభమై ఈ సమాజమంతా వ్యాపించాలి. ఇప్పుడు మహిళా సాధికారిత సాధించిన పాత కొత్త తరం మహిళలను కొందరిని గుర్తుచేసుకుందాం. పూర్వం రాణి దుర్గావతి, ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి, ఫ్రెంచి జోనా ఫార్కు, అనార్కలి, విక్టోరియా మహారాణి, ఇలా ఎందరో వారి నిర్ణయాలకు కట్టుబడి ముందుకు నడిచారు. కష్టనష్టాలను ఎదిరించి ధీర మహిళలుగా నిలిచారు. మన స్వాతంత్ర్యోద్యమంలో ఎందరో మహిళలు చేసిన త్యాగాలకు రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్ దగ్గర ఫ్రీడమ్ పార్కులు నిర్మించారు. మహిళ నేడు క్షితి నుండి క్షిపణికి ఎగసి పేరు తెచ్చుకుంది. నాటి కల్పనా చావ్లా విజయవంతంగా అంతరిక్షయాత్ర పూర్తి చేసుకున్న నిన్నటి సునీత విలియమ్స్ వరకు ఎందరో మహిళలను స్మరించవచ్చు. సుధామూర్తి ఎన్నో అద్భుత విజయాలను సాధించారు. అన్ని విషయాలపై సమగ్ర అవగాహనతో ఎలా నడుచుకుంటారో, ఆవిడ పలుకులు ఎంత స్ఫూర్తివంతంగా ఉంటాయో మనకు తెలిసిన విషయమే. ఇక బహుళజాతి కంపెనీలు స్థాపించడంలో, నిర్మాణ ఉత్పత్తి రంగాలలో మహిళలు శరవేగంతో దూసుకుపోతున్నారు. మనం నిత్యం పత్రికలో చదువుతూనే ఉంటాం. గుండమ్మ కథలో లేచింది మహిళా లోకం అనే పాటలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అదీది ఏమని అన్ని రంగముల మగధీరులనెదిరించారు, నిరుద్యోగులను పెంచారు అని తమాషాగా అన్నప్పటికీ, నేటి మహిళలకు మతాపులాంటి కితాంబు అది అనేది నిర్వివాదాంశం. సంగీత సాహిత్య నృత్య రంగాల్లో, దేశ విదేశాలలో మన్నలు పొందుతున్నారు నేడు మహిళలు. మన గురజాడ వ్రాసిన కన్యాశుల్క నాటకం వేసి కీర్తి ప్రతిష్టలు తీసుకుని వచ్చారు. ఇక సినీ రంగం విషయంలో ప్రగతిగారు వెయిట్ లిఫ్టింగ్లో పతకం సాధించారు. ద్రౌపది ముర్ము ఒక శక్తివంతమైన మహిళగా రాష్ట్రపతి స్థాయికి ఎదిగి నీరాజనాలందుకుంటున్నారు.

శత్రువులకు బుద్ధి చెప్పడంలో మానుషీ బృందం వైమానిక దళ రాణులుగా నింగికి కీర్తిని తెచ్చారు. హిందీ తెలుగు తారలు చలనచిత్ర వ్యాపార రంగాల్లోనేగాక సామాజిక సేవా రమణులుగా రాణిస్తున్నారు. ఎందరో అనాథలను దత్తత తీసుకుని వారి చదువు కోసం అభివృద్ధి కార్యక్రమాలను

0: ರೋಶ್ನಿ ನಾಡಾರ್, ವಂದನಾ ಲೂತ್ರಾ, ಶೋಭನಾ ಭಾರತೀಯ, ಸ್ವಾತಿ ಪಿರಮಿಲ್, ಪ್ರೀತಾ ರೆಡ್ಡಿ, ಅಮೀರ ಶಾ, ನಮಿತಾ ಥಾಫರ್, ಏಕ್ತಾ ಕಪೂರ್, ರೀತು ಕುಮಾರ್, ಜೆರೀನಾ ಮೆಹ್ತಾ, ಬಿಕ್ಕಿ ಸರ್ಕಾರ್, ಮೀನಾ ಗಣೇಶ್, ಫಲ್ಗುಣಿ ನಾಯರ್, ಅನೀಶಾ ಸಿಂಗ್, ರಿಚಾ ಕರ್, ಶ್ರದ್ಧಾ ಶರ್ಮಾ, ಉಪಾಸ ನಟಕು, ಕಿರಣ್ ಮಜುಂದಾರ್, ಗಜಲ್ ಅಲಗ್, ಮಲ್ಲಿಕಾ ಸದಾನಿ, ವಾಣಿ ಕೋಲಾ, ಸುಚಿ ಮುಖರ್ಜಿ, ರಾಧಿಕಾ ಅಗರ್ವಾಲ್, ಇಲಾ ಎಂದರೂ ಅತ್ಯುನ್ನತ ಸ್ಥಾಯಿಲೋ ಎಂದರಿಕೋ ಉಪಾಧಿ ಚೂಪಿಂಚಿ ರಾಣಿಂಚಾರು. ಆನಾಡು ತರಿಗೊಂಡ ವೆಂಗಮಾಂಬ ತೊಲಿ ಕವಯಿತ್ರಿ, ತಾಳಪಾಕ ತಿಮ್ಮಕ್ಕ ತೊಲಿ ತೆಲುಗು ಕವಯಿತ್ರಿ, ರಾಮಾಯಣಂ ರಾಸಿನ ಕವಯಿತ್ರುಲೋ ತೊಲಿ కవయిత్రి అయిన మొల్ల అణచివేతను ఎదుర్కొన్నారు. సావిత్రిబాయి పూలే పేదవర్గాల వారికి నిమ్న వర్గాల వారికి అక్షరాస్యతను నేర్పడం కోసం వాళ్లు ఎంతో మౌఢ్యంతో ఆమెపై పేడకళ్లాపి నీళ్లు చల్లారంట. ఆమె రెండు చీరలు తీసుకుని వెళ్లి వారి అజ్ఞానాన్ని దూరం చేయడం కోసం, అక్షరాస్యతను పెంపొందించడం కోసం వారికి ప్రేమను అద్ది అక్షరాలు దిద్దించి నిమ్నవర్గ బాగు కోసం కృషి చేయడమే లక్ష్యంగా భావించి ఆ బాధ్యత తీసుకున్నారు. ఎన్నో దేశాలలో మహిళలకు ఓటు హక్కు లేదు, చదువు నిషిద్ధం. మన మహిళలు అదృష్టవంతులు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ అని పూర్వం నుండి మన మహిళలను గౌరవించడమే మన భారతీయత. ఇప్పుడిప్పుడు దురదృష్టవశాత్తు అక్కడక్కడా దుర్ఘటనలు జరుగుతున్నాయనుకోండి, రాజకీయాలలో తమ గొంతు వినిపిస్తున్నారు నేడు మహిళలు. తమ వంతు కృషించేసి మహిళల జీవితాలకు భరోసానిస్తున్నారు. విలాస వస్తువుగా భావించే తరం మారింది, ఇంకా మారుతుంది. మంచి చెడుల కలయికే జీవితం. మానవ జీవితానికి కుటుంబం ఊయల వంటిదంటాడు అరిస్టాటిల్. ముందు కుటుంబంలోనే విలువలతో పెంచాలి. పంట చేలో కలుపు మొక్కలుంటాయి, అవి ఏరివేయడం తప్పదు. అలాగే చెడుని ఏరివేయడానికి పాఠశాలలు, కుటుంబము ఎంతో కృషి చేయాలి. 1975 నుండి యుఎన్ఓ మహిళా దినోత్సవం ప్రతి దేశంలో జరపాలని నిర్ణయించింది. అప్పటి నుండి జరుపుకుంటున్నాం. నిజానికి మాతృదేవో భవ అనే మన దేశంలో స్త్రీని అణచివేయడం ఎప్పుడూ లేదు. ఆమెకు ఉన్నత స్థానం ఎప్పుడూ ఇస్తూనే వచ్చారు. రామాయణంలో సీత ఆభరణాలు చూపించి రాముడిని గుర్తించమన్నప్పుడు అతనికి సన్నటి కన్నీటి పొర అడ్డురావడంతో అప్పుడు లక్ష్మణ, మీ వదిన ఆభరణాలను గుర్తించమంటే ఆ ఋష్యముఖ పర్వతంపై గుర్తుపట్టడానికి లక్ష్మణుడు ఆమె ఆభరణాలని వేటిని గుర్తించలేడు. కాని ఆమె పాదమంజీరాలు మాత్రమే లక్ష్మణుడు గుర్తిస్తాడు. అంటే స్త్రీని వారు ఎంత సమున్నత వ్యక్తిత్వంతో పూజనీయమైనదిగా గుర్తించారో, ఎంత భక్తితో ఒక మరిది అమ్మలాగా చూసి తన వదినను ఎంతో గౌరవించాడో మనకి అర్థమవుతుంది. మనందరం కూడా అటువంటి విలువలతో కూడిన సమాజాన్ని తల్లిగా, చెల్లిగా, అక్కగా, ఉపాధ్యాయులుగా నిర్మిద్దాం. ధైర్యంతో ఒక సిపాయిలా కష్టనష్టాల్ని ఎదుర్కొందాం. మనల్ని మనం రక్షించుకోవడానికి ముందు ప్రయత్నిద్దాం, తరువాత ఈ సమాజం సాయం తీసుకుందాం.
1: మీరింతవరకు అభివృద్ధి పదంలో మహిళా సాధికారత శ్రీమతి బిహెచ్వి రమాదేవి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఒక లలిత గీతం వింటారు.

0: మీరు ఇంతవరకు లలిత గీతం విన్నారు.
1: ఇప్పుడు శారీరక వ్యాయామాలలో ఒకటైన నడక వల్ల కలిగే లాభాల గురించిన విశేషాలు. నడక శరీరానికి ఆరోగ్యాన్ని అందించే సంజీవిని. నడక మానసిక సాంత్వన అందించే దివ్యమైన ఔషధం. నడక తీరైన శరీరాకృతిని ఇచ్చే వ్యాయామ మంత్రం. ఇవే కాదు, నడక వల్ల మరెన్నో లాభాలు కూడా ఉన్నాయి. మరి అవేంటో చూద్దామా? ఇప్పటి ఆధునిక యుగంలో ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనం శారీరకంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, ఆరోగ్యంగా ఉండాలి అంటే శరీరానికి తప్పనిసరిగా కదలిక అనేది ఉండాలి. ఇంట్లో ఉండే మహిళలు గిన్నెలు తోముతాం, బట్టలు ఉతుకుతాం, మేడమెట్లెక్కి వాటిని ఆరేస్తాం, ఇల్లు ఊడుస్తాం, ఇంకా ఎన్నో పనులు చేస్తున్నాం. ఇదే మాకు వ్యాయామం అంటారు. ఎంత పని చేసినా వీటన్నింటి వల్ల కలిగే వ్యాయామ ప్రయోజనం మాత్రం చాలా తక్కువే. పెద్ద పెద్ద బరువులే ఎత్తాల్సిన అవసరం లేదు. రోజూ కనీసం ఓ అరగంట నడిస్తే చాలు. ఇలా వారంలో కనీసం 4 రోజులు చేయగలిగితే ఆరోగ్యం మన సొంతం అవుతుంది. నడక మొదలు పెట్టాలి అనుకునేవారు కొన్ని పద్ధతులు పాటించాలి. అవి, మొదలు పెట్టాం కదా, ముందు రోజే ఎక్కువ దూరం నడుద్దాం అని అనుకుంటే మటుకు పాదాలు, వెన్ను, కీళ్ల సమస్యలు ఎదురుకావచ్చు. అలాగే వేగంగా కూడా నడవకూడదు. నెమ్మదిగా నడక మొదలుపెట్టి క్రమంగా వేగాన్ని పెంచుకోవాలి. మొదట కొన్ని రోజులు కేవలం 15 నిమిషాలు మాత్రమే నడిచి ఆ తరువాత సమయాన్ని పెంచుకుంటూ ఉండాలి. నడిచే ముందర తప్పకుండా వామప్ వ్యాయామాలు చేయాలి. అలాగే నడక పూర్తయ్యాక కూడా శరీరాన్ని కాస్త సాగదీసేలా స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు చేయాలి. అంటే చేతులని కాళ్ళని సాగదీసేవి చేయాలి. దీనివల్ల కండరాలు అలసిపోకుండా ఉంటాయి. ఇక నడిచే ముందు ఆ తరువాత తప్పకుండా నీళ్లు తాగడం మర్చిపోకూడదు. అప్పుడే శరీరానికి శక్తి అందుతుంది. ఇక నడకలో బ్రిస్క్ వాక్ చేయడం చాలా మంచిది. అంటే శరీరాన్ని మొత్తం కదిలిస్తూ వేగంగా నడవాలి. దీనివల్ల శరీరం మొత్తానికి వ్యాయామం అందుతుంది. ఇక మరో రకం పవర్ వాకింగ్. దీనిలో చేతుల్ని వేగంగా ముందుకి వెనక్కి కదిలిస్తూ వీలైనంత వేగంగా నడవాల్సి ఉంటుంది. అసలు నడక అలవాటు చేసుకోవడం అనేది ఇప్పటి మహిళలకి పెద్ద సవాలనే చెప్పాలి. వాకింగ్ చేయడం మొదలుపెట్టడం కష్టం కాని పెట్టాక మటుకు వాకింగ్ చేయకుండా ఏ పని చేయబుద్ది కాదు. నడక మొదలు పెట్టాలనుకునే వారు వాయిదాలు వేసుకోకూడదు. కష్టంగా అనిపించినా అనుకున్న రోజు నుండే మొదలు పెట్టాలి. దీన్ని ఒక సవాల్గా తీసుకోవాలి. కొన్ని రోజుల తర్వాత అది అలవాటుగా మారుతుంది. మొదలు పెట్టాక ఎంత దూరం నడిచాం, ఎన్ని అడుగులు వేశాం అనేది చాలామంది తెలుసుకోవడానికి ఉత్సాహపడుతుంటారు. మనం నడిచే సమయాన్ని పెంచుకుంటూ పోతే మనకి ఉత్సాహం అనేది వస్తుంది. నడకను ఎప్పుడూ కూడా ఇబ్బందిగా గాని, ఏదో చెయ్యాలని మొక్కుబడిగా గాని కాకుండా ఆస్వాదిస్తూ నడవాలి. నడక మన ఆయుష్ను పెంచే మందుగా భావించి చెయ్యాలి. ఎప్పుడూ ఒకేలా కాకుండా వారంలో ఒకరోజు ఎత్తైన ప్రదేశాలలో నడిచేలా చెయ్యాలి. దీనివల్ల కాళ్లలో ఉన్నటువంటి కండరాలు గట్టిపడతాయి. చెట్లు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో నడిస్తే మనకు ఆహ్లాదంగా ఉంటుంది, స్వచ్ఛమైన గాలి కూడా దొరుకుతుంది. నడవడానికి ఒక్కరే వెళ్లాల్సి వస్తే బద్దకించకూడదు. సాధ్యమైనంత వరకు స్నేహితులతో కలిసి వెళ్లేలా చూసుకోవాలి, లేదంటే కుటుంబ సభ్యులతో వెళ్లేలా చూసుకోవాలి. కబుర్లు చెప్పుకుంటూ మటుకు నడవకూడదు. దీనివల్ల నడక వేగం తగ్గిపోతుంది. నడక వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి అంటే శరీర బరువు అదుపులోకి వస్తుంది. గుండె జబ్బుల ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. అలసట దూరమవుతుంది. ఇక కొవ్వు సమస్య కూడా తగ్గిపోతుంది. మధుమేహం ఉన్న వాళ్లకు నడక మంచి వ్యాయామం. ఎముక సాంద్రత పెరిగి భవిష్యత్తులో ఆస్టియోపోరోసిస్ అనేది రాకుండా ఉంటుంది. కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కొన్ని అధ్యయనాల ప్రకారమైతే నడిచే సమయాన్ని బట్టి జీవితకాలం కూడా పెరుగుతుంది. కంటి నిండా నిద్రపడుతుంది. శరీరానికి విటమిన్ డి కూడా అందుతుంది. ఇంకా వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అసలు నడక అనేది మనసుకు ధ్యానం లాంటిది. నడక వల్ల ఒత్తిడి సులువుగా దూరమవుతుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. చివరగా చెప్పాలంటే రోజు

0: రోజంతా కూడా చురుగ్గా ఉల్లాసంగా ఉండగలుగుతారు. ఇక నడిచేవారు ఈ ట్రాక్ సూట్ వేసుకోవాలి, మంచి బూట్లు వేసుకోవాలి అనే నియమాలు ఉన్నాయి అనుకుంటారు. కానీ ఇవన్నీ నియమాలు అవసరం లేదు, సౌకర్యవంతంగా ఉండే బట్టలు బూట్లు వేసుకుని చేస్తే చాలా మంచిది. ఇన్ని లాభాలు ఉన్న నడకని రేపటి నుంచి మొదలు పెడదామా?
1: నడక వలన కలిగే లాభాల గురించిన విశేషాలు విన్నారు. ఇప్పుడు ఒక లలిత గీతం.

మీరు ఇదివరకు లలిత గీతం విన్నారు. వనితావాణి స్త్రీల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వాతావరణ సూచన వింటారు. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ సూచన విన్నారు.

0: బొమ్మరిల్లు కార్యక్రమానికి స్వాగతం. అందరిని ఆహ్లాదపరచడానికి వినసంపుగా ఉండే ఆనందాన్నిచ్చే కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నవారు శ్రీ విజ్ఞాన విహార ఎనికేపాడు విద్యార్థులు. మొదటగా సంక్షేప రామాయణ శ్లోకాలు చెప్తున్నవారు రూపేక్ష.
1: సంక్షేప రామాయణం బాలకాండ ప్రార్థనా శ్లోకాలు.

0: ಹೂ ರಸ್ಕೋ ಮಹೇಶ್ವಾಸು ಗೂಢಜತ್ರೂರರಿ ನಮಃ ಆಜಾನು ಬಾಹು ಸುಸಿರ ಸುಲಲಾಟ ಸುವಿಕ್ರಮ. ಜೈ ಶ್ರೀರಾಮ್.
1: ఆ తర్వాత కార్యక్రమం దీనికి అనుసంధానంగా శ్రీరామ హనుమంతుల సంవాదం విందామా? సాగర్ విరాజ్.
2: నేను విష్ణువంశ అయిన శ్రీరామచంద్రమూర్తిని కోసల రాజ్యాధిపతి దశరథ మహారాజు పట్టపురాణి కౌసల్యాదేవుల జ్యేష్ఠపుత్రుడిని, నాకు ఇద్దరు పినతల్లులు సుమిత్ర మరియు కైకేయి, నాకు ముగ్గురు సోదరులు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు. నా జననం మా తల్లిదండ్రులు పుత్ర సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేశారు, అప్పుడు విష్ణువంశైన నేను జన్మించాను. నా విద్యాభ్యాసం, నాకు విద్య నేర్పించిన మా కులగురువు వశిష్ఠ మహర్షి. నేను 6 అడుగుల ఆచాణుబాహుడని, కోదండరాముడని, అయోధ్యరాముడని, ఓంకార రాముడని అనేక పేర్లతో నన్ను పిలుస్తారు. నా గుణగణాలు, నేను పితృవాక్యా పరిపాలకుడిని, ధర్మనిష్టా పరిష్ఠుడిని, సత్యవాక్యా పరిపాలకుడిని మరియు ఏకపత్ని వ్రతుడను. నా భార్య పేరు జానకి. నాకు 2 పుత్రులు, వారి పేర్లు లవుడు మరియు కుశుడు. నా కర్తవ్యం దుష్ట శిక్షణ శిక్షరక్షణ చేయడమే నా ప్రథమ కర్తవ్యం. అందుకే అందరూ నన్ను రామో విగ్రహవాన్ ధర్మ అని అంటారు. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని కాపాడండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది.
3: నేను రామబంతుని, నా పేరు హనుమ, నా తల్లి పేరు అంజనాదేవి, తండ్రి పేరు వాయుదేవుడు, నేను శివుని అంశ. నేను మహాబలవంతుణ్ణి మరియు చిరంజీవిని. నా పేరు వింటే భూత ప్రేత పిశాచాలు భయపడతాయి. నాకు ఆంజనేయ, మారుతి, పవనపుత్ర, బజరంగ బలి, మహావీర, రామదూత, ఏకపాదరుద్ర, సంకటమోచన వంటి అనేక పేర్లు ఉన్నాయి. నేను చిన్నప్పుడే సూర్యుని సైతం మింగేంత సాహసాన్ని చేశాను. నేను అందరికీ అభయాన్నిస్తాను. నా వాక్కు చాలా గొప్పది. నన్ను పంచముఖ ఆంజనేయుడిగా 5 ముఖాలతో పూజిస్తారు. ఆ 5 ముఖాలు హనుమ, నరసింహ, వరాహ, గరుడ, హయగ్రీవ. నా ఆయుధాలు గద, చక్రం, త్రిశూలం, ఖడ్గం, గొడ్డలి, ధృతి దృష్టిర్ మతిర్దాక్షం, స్వకర్మసు నసీదతి. మా గురువుగారైన సూర్య భగవానుడు విజయం సాధించాలంటే ధృతి దృష్టి మతి దాక్షం అనే 4 విషయాలు అలవర్చుకోవాలని చెప్పారు. ధృతి అనగా పట్టుదల, దృష్టి అనగా ఏకాగ్రత, మతి అనగా జ్ఞానం, దాక్షం అనగా సామర్థ్యం. రామాయణంలో సముద్ర లంఘనం చేసేటప్పుడు

0: సురస విషయంలో నా బలాన్ని ప్రయోగించలేదు, తెలివిగా ప్రమాదం నుండి తప్పించుకున్నాను. అదే సింహిక విషయంలో, సింహిక రాక్షసి కాబట్టి నా బలాన్ని ప్రయోగించి ఆమెను సంహరించాను. అందుకే బుద్ధి బలం దేహ బలం ఎక్కడ ప్రయోగించాలో అక్కడే ప్రయోగించాలి. యుద్ధకాండ పార్ట్ 1.
1: హనుమా, ఈ పనిని నువ్వు తప్ప ఇంకెవరైనా చెయ్యగలరా? 100 యోజనాలు దాటి సీత జాడ తెలుసుకుని ఆమెకు అభయమిచ్చి మా వంశ గౌరవాన్ని నిలబెట్టావు. దీనికి నీ యుగ యుగాల పాటు భక్తుల హృదయంలో నీ పేరు నిలిచిపోతుంది.
0: నన్ను ప్రశంసించవద్దు ప్రభు.
1: నువ్వేన సర్వస్వం హనుమా. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.
2: శ్రీరామ హనుమంతుల సంవాదం విన్నాం కదా. ఆ తర్వాత కార్యక్రమం అన్నమాచర కీర్తన పాడుతున్న వారు మన్విత, 8th క్లాస్.

0: మధురమైన అన్నమాచార కీర్తన విన్నారు కదా. ఆ తర్వాత కార్యక్రమం నీతి కథ. చెప్తున్నవారు తన్మయి, 8th క్లాస్.
1: కథ పేరు తల్లి మాట. అనగనగా ఒక గ్రామంలో ఒక రైతు తన తల్లితో కలిసి నివసిస్తున్నాడు. ఒకరోజు ఒక పని మీద రైతు వేరే గ్రామానికి వెళ్ళవలసి వచ్చింది. అతను ప్రయాణానికి సిద్ధమయ్యాడు. అప్పుడు తన తల్లి అంటుంది, బాబు నువ్వు ఒక్కడవే ఎందుకు వెళతావు? నీతో పాటు ఎవరినైనా తీసుకువెళ్ళచ్చు కదా అని అంటుంది. అప్పుడు ఆ రైతు అంటాడు, నిజమే అమ్మా, నేను అడవి మార్గంలో వెళ్ళవలసి ఉంటుంది, కానీ ఆ అడవిలో భయపెట్టే విధంగా ఏ క్రూరమృగాలు లేవు, దొంగలు లేరు అని చెబుతాడు. కానీ నీతో పాటు ఎవరైనా వస్తే బాగుంటుంది కదా అని తల్లి అంటుంది. భయపడకమ్మా, నేను ఒక్కడినే వెళ్ళి నా పని పూర్తవగానే రేపు సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తాను. కానీ తల్లికి కొడుకును ఒక్కడినే పంపించడం ఏమాత్రం ఇష్టం లేదు. దీంతో ఇంటి దగ్గర ఉన్న కొలను దగ్గరకు వెళుతుంది. కొలనులో నుండి ఒక పీత

ఎవరో తెస్తుంది. నువ్వు ఒక్కడివే వెళ్ళడానికి నేను ఏమాత్రం ఒప్పుకోను. ఇది తీసుకో, ఈ పీతను నీ దగ్గర ఉంచుకో అని అంటుంది. తన తల్లిని

0: పెద్ద చెట్టును చూస్తాడు. ఆ చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకుంటాడు. రైతు తన ఆహారాన్ని తిని విశ్రాంతి తీసుకుంటాడు. ఎంతో అలసిపోయిన ఆ రైతు మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు. అదే చెట్టు పొదల్లో ఒక పాము నివసిస్తూ ఉంటుంది. ఆ పొదల నుండి బయటకు వచ్చిన పాము రైతు పక్కనే ఉన్న సంచిని చూస్తుంది. వెంటనే ఆ సంచి దగ్గరకు పాము వెళుతుంది. సంచిలో ఉన్న ఆహారాన్ని తింటుంది. ఇది చూసిన ఆ పీతకు చాలా కోపం వస్తుంది. వెంటనే పాము మీద దాడి చేస్తుంది. పాముని చంపివేస్తుంది. కాసేపటి తర్వాత రైతుకు మెలకువ వస్తుంది. వెంటనే తన సంచి వైపు చూస్తాడు. అక్కడ తన సంచి దగ్గర పాము చనిపోయి ఉండడం గమనిస్తాడు. ఆ పీత పాముని పాము బారి నుండి తన ప్రాణాన్ని కాపాడిందని గ్రహిస్తాడు. అప్పుడు తను ఆ పీతకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతాడు. అప్పుడు అనుకుంటాడు, తల్లి చెప్పిన మాటను తప్పనిసరిగా వినాలి అని అనుకుంటాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, పెద్దలు చెప్పిన మాటను తప్పనిసరిగా వినాలి, ఆచరించాలి.
1: కథ విన్నారు కదా, పెద్దల మాట వింటే ఎంత మంచి జరుగుతుందో తెలుసుకున్నాం కదా. ఆ తర్వాత కార్యక్రమం తిరుపతిలో జరిగే గంగమ్మ జాతర గురించి జానపద గీతంలో విందామా? జానపద గీతం పాడుతున్న వారు ధన్యజ, కార్తిక, మన్విత, వేద సంహిత, అంజన, వేద సంహిత టి.
2: భారతదేశ సంస్కృతి సంప్రదాయాలలో జాతర ఒకటి. గ్రామాల్లో కొలువైన గ్రామదేవతకు నిర్దిష్టమైన రోజులలో చేసే ఉత్సవమే జాతర, గంగమ్మ తల్లి జాతర.

0: జానపద గీతం విన్నారు కదా, ఆ తర్వాత కార్యక్రమం ఏకపాత్రాభినయం. ఉద్దమ్ సింగ్ చెప్తున్నవారు శశాంక్ సాయి కార్తిక్ థర్డ్ క్లాస్.
1: నా పేరు ఉద్దమ్ సింగ్. జలియన్ వాలా బాగ్ లో వేలాది మంది నిరపరాధుల రక్తం నేలపై కారిన రోజు అది నా జీవితానికే దిశ మార్చింది. అది కేవలం హత్యా సంఘటన కాదు, అది నాలో పుట్టిన ప్రతిజ్ఞ. ఆ రక్తపు వాసన నన్ను అడిగింది, ఉద్దమ్ నువ్వు ఏం చేయబోతున్నావు అని. అప్పుడే నేను నిర్ణయం తీసుకున్నాను, దేశం కోసం ప్రాణం ఇవ్వాలి అంటే ఇటుక లాంటి హృదయం, ఉక్కు లాంటి ధైర్యం కావాలి. ఆ భయంకరమైన సంఘటనకు కారణమైన జనరల్ డయర్ నా కళ్ళ ముందే నిలబడున్నాడనిపించింది. ఇంకా శ్వాస తీసుకుంటున్నంత వరకు న్యాయం కోసం పోరాడాలనే అగ్ని నా అంతరంగంలో మండింది. నేను చేసే పని ఎవరి కోసమో కాదు, నా మట్టి కోసం, నా ప్రజల కోసం. స్వాతంత్రం అనే మాటను వినడానికి నా ప్రాణం పోయినా పర్వాలేదు. అన్యాయానికి సమాధానంగా నిలిచిన న్యాయం నేనే. దేశాన్ని బంధించిన వారిని భయపెట్టడానికి నేను పుట్టలేదు, వారిని ఎదిరించడానికి పుట్టాను. జలియన్ వాలా బాగ్ రక్త జ్ఞాపకం నా గుండె మీద నిప్పులాగా మండుతోంది. ఆ నిప్పు చల్లారేది న్యాయం జరిగాకే. స్వాతంత్ర్యం మాట కాదు, రక్తంతో రాసుకున్న ప్రతిజ్ఞ. నేను చేస్తున్నది వ్యక్తిగత ప్రతీకారం కాదు, భారత జాతి ఆవేదనకు ఇచ్చిన సమాధానం. జై హింద్.
0: దేశ నాయకుడు ఉద్దమ్ సింగ్ గురించి విన్నారు కదా. ఆ తర్వాత కార్యక్రమం దేశభక్తి గీతం పాడుతున్నవారు ధన్యజ, కార్తిక, మన్విత, వేద సంహిత, అంజన, వేద సంహిత టి.

చక్కటి దేశభక్తి గీతం విన్నారు కదా. ఆ తర్వాత కార్యక్రమం శ్రీ కాళహస్తీశ్వర శతకం. పద్యాన్ని చెప్తున్న వారు యామిని, 4th క్లాస్.

కాకిక నిన్ను చూడగలగున్ శ్రీకాళహస్తీశ్వర. దీని భావం ఏమనగా, ఓ శ్రీకాళహస్తీశ్వర, నీతో యుద్ధము చేయడానికి నా వల్ల కాదు, నిన్ను కవితలతో సంతోష పెట్టలేను, నీకోసం నా తండ్రిని చంపలేను, నిన్ను రోకలితో కొట్టడానికి భయపడుతున్నాను. నీపై ఉన్న భక్తి నన్ను చాలా కలవరపెడుతుంది, మరి ఎలా నిన్ను దర్శించగలను అని కవి తన అసాయతను, భక్తిని వ్యక్తం చేస్తున్నారు. దీన్ని రచించిన వారు దూర్జటి. ఈయన 16వ శతాబ్దానికి చెందినవారు. ఈయన చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో జన్మించారు. శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు. ఈయన తల్లి సింగమ, తండ్రి రామనారాయణ. ఈయన శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలలో ఒకరు. శ్రీ అంటే సాలిపురుగు, కాల అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ధన్యవాదం. నేను దాశరథి శతకంలోని ఒక పద్యం చెప్పబోతున్నాను. ఆర్యులకెల్ల మ్రొక్కి వినతాంగుడనై రఘునాథ భట్టరాచార్యుల కంజలెత్తి కవి సత్తములన్ వినుతించి కార్య సౌకర్యమెలర్పనొక్క శతకంబొన గూర్చి.

0: నీది దీని భావం ఏమనగా, ఈ శతకమును రచించుట నా ప్రజ్ఞ కాదు. వినయముతో శరీరమును ఉంచి పూజ్యులైన పెద్దలకు రఘునాథ భట్టరాచార్యులకు మొక్కి కౌలను స్తుతించి చేసిన పని ఇది. దీనిలోని లోపము నెంచగా భక్తి చూసి గ్రహింపుము. దీని రచించిన వారు కంచల్ల గోపన్న. ఈయన 17వ శతాబ్దానికి చెందినవారు. ఈయన తల్లి కామాంబ, తండ్రి లింగన్నమూర్తి. ఈయన చిత్తూరు జిల్లాలోని నరసరావుపేటలో జన్మించారు.
1: ఇంతటితో ఈరోజు బొమ్మరిల్లు కార్యక్రమాలు సమాప్తము.

0: మనోహరమైన ఆనందమైన ఆహ్లాదమైన జనరంజకం చేసే కార్యక్రమాలు మిమ్మల్ని అలరింపచేశాయని ఆశిస్తున్నాము.
1: కార్యక్రమంలో ఇప్పుడు చిన్నారులు పాడిన పాటలు వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 3 గంటలు కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: చిలకమ్మ చెప్పింది హాస్య నాటకం. రచన శ్రీ పీల వెంకట సుబ్బారావు. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇందలి పాత్రలు, పాత్రధారులు: చిలకమ్మ, చెల్లె స్వప్న, దేవి శ్రీమతి పి సునీత, ఆదిత్య డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, శీలవతి శ్రీమతి బిఎల్ఎన్ సత్యప్రియ. వినండి చిలకమ్మ చెప్పింది హాస్య నాటకం.
1: సైలెన్స్, సైలెన్స్ ప్లీజ్. మనం ప్రతి సంవత్సరం అంతర్జాతీయ దినోత్సవం జరుపుకుంటున్నట్లే మన ప్రగతి మహిళా మండలి కూడా ఈ రోజున ప్రగతి దినోత్సవం జరుపుకుంటున్నది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సర్వసాధారణ సభకి మన ప్రగతి మహిళా మండలి సభ్యులందరూ వచ్చారా?
2: వచ్చారండి, వచ్చారు ప్రెసిడెంట్ దేవి గారు.
1: అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు చిలకమ్మ?
2: ఈ చిలకమ్మ ఒక్కసారి చెప్తే 1000 సార్లు చెప్పినట్టు. ఈ చిలకమ్మ వచ్చిందంటే 1000 మంది వచ్చినట్లే.
1: కానీ మన ప్రగతి మహిళా సంఘంలో ఉన్న సభ్యుల సంఖ్య 200 కదా?
2: అవును, కానీ నేను ఒక్కదానిని 1000 ఆడవాళ్ళతో సమానం. నేను ఒక్కదాన్ని వస్తే 1000 హాజరైనట్లే. నాకు ఒక్కదానికి చెప్తే 1000 చెప్పినట్లే. నా 100 వాట్సాప్ లాంటిది, అందులోనూ పెద్ద సోషల్ మీడియా లాంటిది కూడా. మన సంఘ అధ్యక్షురాలిగా మీ ప్రసంగానికి మొదలు పెట్టండి దేవి గారు.

0: సరే, ఇక నా ప్రసవరం మొదలు పెడతాను సాని. నీ వల్ల నాకు మాటలు తడబడుతున్నాయి. ఇక నా ప్రసంగం మొదలు పెడతాను. ఈ సృష్టికి మూలం ఆడది. ఆడది ఉంటేనే సృష్టి ఉందని వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు ముక్త కంఠంతో ఘోషిస్తున్నాయి. ఒకప్పుడు ప్రపంచంలో ఆడవాళ్లే రాజ్యాలను పరిపాలించేవారని మానవ చరిత్ర చెబుతున్నది. క్లియోపాత్ర దేశాన్ని పాలించే రోజుల్లో.
1: ఇప్పుడు మగాళ్ళ గురించి ఎందుకండి, ఆడవాళ్ళ గురించి మాట్లాడండి.
0: క్లియోపాత్ర అంటే ఆడది చిలకమ్మ. ఆమె ఈజిప్ట్ దేశాన్ని పరిపాలించింది. అంతేకాదు, మన దేశంలో కూడా ఆడవాళ్లే రాజ్యాలను పరిపాలించినట్టు ఎన్నో చారిత్రాత్మక ఆధారాలున్నాయి. ఉదాహరణకి గౌతమిపుత్ర శాతకర్ణి.
1: అబ్బా, ఇప్పుడు బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా గురించి ఎందుకండి? మగ పురుగులు టాపిక్ వద్దన్నాంగా, ఇక మన మహిళల గురించి మాట్లాడండి.
0: చిలకమ్మ, కాసేపు నోరు మూస్తావా? నీకేం తెలీదు, లొడలొడా ఏదో వాగేస్తుంటావు.
1: నేను తెలుగుగానే వాగాను. మన మహిళల హక్కుల గురించి మాట్లాడకుండా బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడతావేంటి?
0: అయ్యో, నేను మాట్లాడేది కూడా మన మహిళా శక్తి గురించే. ఆ రోజుల్లో గౌతమి అనే మహారాణి రాజ్యాన్ని పరిపాలించేది. ఆమె కొడుకు శాతకర్ణి. ఆమె అతన్ని యోధుడిలాగా మార్చింది. ఆ రోజుల్లో తండ్రుల పేర్లు ఇంటి పేర్లుగా చలామణిలో లేవు. తల్లి ఇంటి పేరునే పిల్లలకు పెట్టేవాళ్ళు. అందుకే శాతకర్ణి పేరు గౌతమిపుత్ర శాతకర్ణి అని మారింది. కానీ మగవాడు క్రమంగా ఆడవాళ్ల మీద పెత్తనం చెలాయించాడు. ఆడదాన్ని వంటింటికి పరిమితం చేశాడు. చివరికి వంటింటి కుందేలుగా మార్చాడు. మగ పెత్తనం చెలాయించి చివరికి సర్నేమ్గా తన ఇంటి పేరునే పిల్లలకి పెట్టసాగాడు.
1: అది నిజమే. మా ఇంటి పేరు సూదుల. నా పిల్లలకి సూదుల సుకుమార్, సూదుల సూర్యకుమారి అని పేర్లు పెట్టబోయాను. కానీ నా భర్త ఆదిత్య దాన్ని ఒప్పుకోలేదు. ఆయన ఇంటి పేరు మేకుల. అందుకే నా ఇద్దరు పిల్లలకి మేకుల సుకుమార్, మేకుల సూర్యకుమారి అని పెట్టాడు. నా మొగుడు ఏకులాగొచ్చి మేకుల తయారయ్యాడు.
0: ఇది నీ ఒక్క ఇంటి సమస్యే కాదు మేకుల చిలకమ్మ.
1: ఇదిగో ఇదిగో, నన్ను చిలకమ్మ అని పిలవండి, లేదా సూదుల చిలకమ్మ అని పిలవండి, కానీ మేకుల చిలకమ్మ అని పిలవకండి. నా ఒళ్ళు మండిపోతుంది.
0: మా పరిస్థితి కూడా అంతే సూదుల చిలకమ్మ. నువ్వు సూదుల నన్ను పొడవకు. ముందు నా ప్రసంగాన్ని పూర్తి చేయి. నువ్వు ఇంకా మాట్లాడే వక్తలు చాలా మంది ఉన్నారు. పైగా మన చీఫ్ గెస్ట్ గా ప్రముఖ రచయిత అభ్యుదయరావు గారు కూడా వస్తున్నారు.
1: ఎలాంటి పిచ్చి పల్లె చేయకూడదు అనేది మన మహిళా సంఘం సమావేశానికి ఆయన ఎందుకు, మగ పురుగులు ఎందుకు?
0: అంటే అతను ఫెమినిస్ట్. మన ఆడవాళ్ల సమస్యల గురించి చాలా కథలు రాశాడు. మన స్వేచ్ఛ కోసం, మన హక్కుల కోసం పోరాడుతున్న మగ రచయితల్లో ఇతను కూడా ఒక్కడు. అందుకే అతనికి మన సమస్యలు చెప్పుకుంటే కథలుగా, రేడియోలో నాటికలుగా రాసి మహిళల్ని నిద్ర లేపుతారని ఆశ.
1: మన మహిళా సంఘం నిద్రపోయినా పర్వాలేదు, కానీ నిద్రపోతున్న మహిళలను మగాడు నిద్ర లేపరాదు. రేపు ఆయన కథలు రాసి నా వల్లే మహిళలు మేల్కొన్నారు అని మీసాలు మెలేస్తాడు. ఈ మగ పురుగులకు మనం ఇలా గౌరవిస్తున్నాం కాబట్టి వీళ్ళు మీసాలు మెలేస్తున్నారు. కాబట్టి అసలు మగాడు మీసాలు పెంచకూడదు అనే కొత్త రూల్ మనం ప్రవేశపెడుతున్నాం.
0: మగాడు మీస మెలేస్తే పర్వాలేదు, కానీ ఆడదాన్ని గౌరవిస్తే చాలు. నీ తండ్రి నీ చిన్నతనంలో నిన్ను దారుణంగా హింసించేవాడు, కాబట్టి నువ్వు పక్కా పురుషద్వేషిగా మారావు. మగ నీడ పడినా సహించవు. నీ పరిస్థితి మాకు అర్థమయ్యింది. అలాగని మనం కూడా మగాళ్ళని అణిచితే అప్పుడు వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది చెప్పు? వాళ్ళు కూడా పురుషుల సంఘాలు ఏర్పాటు చేస్తారు.
1: మరి ఏం చేయాలో అది ముందు చెప్పండి.
0: మగవాడిని అణగదొక్కడం మన కర్తవ్యం కాదు. మగవాడిలా ఆడదానికి కూడా సమాన హక్కులు కల్పించాలి అనే పోరాటం చేయాలి. లింగభేదం ఉండరాదు. లింగభేదం లేకుండా చట్టం సమాన హక్కులు కల్పించింది. అలాగే లింగభేదం లేకుండా మనకు సమాన హక్కులు కావాలి. అందుకే అన్ని ఉద్యోగాల్లో 35% రిజర్వేషన్లు కావాలని మనం పోరాడి సాధించుకున్నాం.
1: మన దేశంలో 50% మగాళ్ళు, 50% ఆడవాళ్లు ఉన్నారుగా.
0: అవును, కాస్త అటు ఇటుగా సుమారుగా ఉన్నారులే. అయితే
1: కాబట్టి మనకు కూడా 50% రిజర్వేషన్లు కావాలని పోరాడాలి. ఆడ మగ సమానమని చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా

0: చిలకమ్మా, నువ్వు మొదటిసారి మంచి సలహా ఇచ్చావు, కానీ రాజ్యాంగపరంగా అది వీలు కాదు.
1: ఇక నుంచి మగాళ్లకు ఆడవాళ్లకు విడివిడిగా మరుగుదొడ్లు ఉండరాదు, అందరికీ ఒకే మరుగుదొడ్డి ఉండాలి.
0: నీ అమాయకత్వం తగలడ. అలా అందరికీ ఒకే మరుగుదొడ్లు ఉంటే కొంపలు అంటుకుంటాయే, అవి మాత్రం ఆడవాళ్లకు మగవాళ్లకు విడివిడిగానే ఉండాలి. నోరు మూసుకుని నేను చెప్పే మాట విను.
1: ఈ పాత చింతకాయ పచ్చడి తెలిసిందే, ఇలా ప్రతి ఏడాది మనం చర్చించుకుంటూనే ఉంటున్నా. ప్రతి ఏడాది ఇలాంటి చెప్పుదంటి నినాదాలు చేస్తూనే ఉన్నాం, కానీ నాటి నుండి నేటి వరకు ఒరిగింది ఏమీ లేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, ఎక్కడ సమస్యలు అక్కడే మగ్గిపోతున్నాయి. ఆడవాళ్ళ మీద జరిగే హత్యాచారాలు ఆగుతున్నాయా? ఆడవాళ్ళ గృహహింస తగ్గుతుందా?
0: సరే, మన మహిళా లోకం బాగుపడాలంటే ఏం చేయాలో నువ్వే చెప్పు.
1: ఇలా అడిగారు బాగుంది. ఇక నుంచి మగాడితో పాటు ఆడదానికి కూడా సమాన హక్కులు కావాలి.
0: ఇందాక నేను వాగింది కూడా అదేగా.
1: కానీ చెప్పేదానికి చేసేదానికి చాలా తేడా ఉంది కదా. ఆడదానికి సమాన హక్కులు కావాలని మీరు చెప్తున్నారు, కానీ ఆ సమాన హక్కులు ఎలా ఉండాలో చెప్పరు. నేను చెప్తాను. అసలు స్త్రీ స్వేచ్ఛ మన ఇంటి నుంచే మొదలు కావాలి. ముందు మనం మగాహంకారిని కూకటి వేళ్లతో పీకేయాలి.
0: ఎలా?
1: ముందు మన భర్తలను మనమే మార్చాలి, అప్పుడే సమాజంలో మగవాళ్ళు ఆటోమేటిక్ గా మారతారు.
0: కానీ అది ఎలా?
1: అది ఎలాగో నేను ఇప్పుడు చెప్పను, చేసి చూపిస్తాను. ముందు నా భర్త మగాహంకారాన్ని ఎలా అణచాలో ప్రాక్టికల్ గా వీడియో చేసి చూపిస్తాను. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది, అప్పుడే మన మహిళలకు కనువిప్పు కలుగుతుంది.
0: గుడ్, నీ ఆలోచన చాలా బాగుంది, కానీ ఎలా?
1: ఊరికే చెప్తానంటి, నన్ను మన ప్రగతి మహిళా మండలి సంఘానికి అధ్యక్షురాలుగా ఎన్నుకుంటానంటేనే నేను చేసి చూపిస్తాను.
0: నిజంగా నువ్వు ఆ మంచి పని చేసి చూపించు, నేను నా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తాను, నిన్ను కొత్త అధ్యక్షురాలిగా ప్రపోజల్ చేస్తాను. నీకు పోటీగా ఎవ్వరూ నిలబడరు, నిన్ను యునానిమస్ గా ఎన్నుకునేలా చేస్తాను, సరేనా?
1: థ్యాంక్స్, థ్యాంక్స్. మీరు మీ మాట మీద నిలబడండి, నేను నా పని మొదలు పెడతాను. చెప్పండి, కొట్టండి అందరూ.
2: ఏమే చిలకమ్మా, మీ మహిళా మండలి మీటింగ్ నుంచే వస్తున్నావా?
3: అవునాదిత్య, మహిళలు మగాళ్లను సరికొత్త పద్ధతిలో మార్చాలని నిర్ణయించాము. ఆ పనిని మన ఇంటి నుంచే మొదలు పెట్టాలనే ప్రతిపాదన నేను ప్రవేశపెట్టాను, దానికి అందరూ ఆమోదించారు కూడా.
2: ఓహో, గుడ్. నువ్వు మొదటిసారి పనికొచ్చే ఓ మంచి పనిని చేస్తున్నావు. లేకపోతే నీ అమాయకత్వంతో తలతిక్క పనులు చేసి నన్ను విసికించేదానివి.
1: నేను అమాయకురాలనా?
2: అవును, నువ్వు చూడటానికి కొండపల్లి బొమ్మలా చాలా అందంగా ఉంటావు, గొప్ప మేధావిలా కనిపిస్తావు. కానీ నువ్వు నోరు తెరిచి 2 నిమిషాలు మాట్లాడితే చాలు, అబ్బా నువ్వు ఎంతటి వెర్రిమాలోకమో తెలిసిపోతుంది.
1: నేను వెర్రిమాలోకనా?
2: అవును, ఎంతటి వెర్రిమాలోకాని అంటే మన ఇంటికి ఓ ముష్టివాడు వచ్చాడు. వాడు, అమ్మా మాదా కవలం తల్లే, ఓ ముద్దుంటే పడే తల్లే అని అరిచాడు. నీ గుర్తుందా? వాడి అరుపులో ఆర్ద్రత బాధ లేదన్నావు, ఎలా అడుక్కోవాలో నేర్పించావు. ఇంకా అది చాలదు అన్నట్లు వాడితో పాటు ఇంటింటికి వెళ్ళి వాడి బదులు నువ్వు, అమ్మా ఆకలితో ఉన్నాను తల్లే, మటన్ బిర్యానీ తినక 2 రోజులైంది తల్లే, 2 వేడి వేడి చికెన్ ముక్కలుంటే పడే తల్లే అని అరిచావు. నా పరువు తీసావు కదే, ఏదో నీ అందం చూసి నేను అడ్డంగా మోసపోయానులే. ఇంతకు నువ్వు చేయబోయే ఆ గొప్ప ఘనకార్యం ఏమిటి తల్లే?
3: ఏమండి, మగవాళ్ళు సిగరెట్ కాల్చడం మానిపించే పథకం మొదలు పెట్టాను.
2: వెర్రిదానివైనా చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు.
1: థ్యాంక్ యూ.
2: మగవాళ్ళు టన్నుల కొద్దీ సిగరెట్లు కాల్చి లివర్ పాడు చేసుకుంటున్నారు, పక్క వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తున్నారు. మరి మగాడు సిగరెట్లు కాల్చడం మానకపోతే?
1: ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతో సమానంగా సిగరెట్లు కాల్చాలి.
2: ఓ సినియా గాయత్యం కోలా ఏడ్చినట్టుంది. మగాడు కాల్చినట్లు ఆడవాళ్ళు కూడా సిగరెట్లు కాల్చడం ఏమిటి? నా పిండా కోడును, ఆడవాళ్ళు మగాడితో సమానంగా హక్కులు కావాలి అనుకోవటం మంచిదే, అలాగని మగాడికి పోటీగా సిగరెట్లు కాల్చమనటం సమానత్వం అనిపించుకోదే, వెర్రిమాలోకమా?
1: అయితే మగాళ్ళను కనీసం సిగరెట్ కాల్చడం మానిపించాలి.
2: ఇది బాగుంది. అయితే మన పక్కింటి సుబ్బారావు గారు, అదే ఆ పక్కనున్నారు చూడు, ప్యాకెట్ల కొద్దీ సిగరెట్లు కాల్చి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడు. అతను ఎంతటి సిగరెట్

0: డంటే ఆయన చనిపోయాక కూడా అతని శవాన్ని సిగరెట్లతో కాల్చాలని వీలునామాలో కూడా రాశాడంట. అతని లివర్ చంకనాగిపోయింది కాబట్టి నువ్వు వెళ్ళి ఆ బడుద్దాయిని పాడుబుద్ధి మార్చు. కనీసం మన వీధిలో వాతావరణం కాలుష్యం కాకుండా అయినా ఉంటుంది.
1: నేను చెప్తే మన పక్కింటి సుబ్బారావు గారు ఎందుకు వింటాడండి? సొంత పెళ్ళంగా నేను మీ మీద పెత్తనం చెలాయించగలను, కానీ పక్కింటి వాడి మీద చూపించలేనుగా. కాబట్టి నీతో సిగరెట్లు కాల్చే దురలవాటుని నేను మాన్పిస్తాను.
0: నీ ఆలోచన బాగానే ఉంది చిలకమ్మ, కానీ సిగరెట్లు కాల్చే పాడలవాటు నాకు లేదుగా.
1: అందుకే ఈ రోజు నుంచి సిగరెట్లు కాల్చే పాడలవాటు నేర్చుకోండి. ఇదిగో 6 సిగరెట్ ప్యాకెట్లు, ఇక కాల్చడం మొదలు పెట్టండి.
0: ఓసి నీ అమాయకత్వం తగలడా, నువ్వు మగాళ్ళ చెడు వ్యసనాలు మాన్పించాలి అనుకోవటం వరకు బాగానే ఉంది. అలాగని దానికోసం నేనిప్పుడు సిగరెట్లు కాల్చే దురలవాటు నేర్చుకోవాలా? ఈ దురలవాటుని నువ్వు మాన్పించి మార్పులు కొట్టేస్తావా?
1: అవునండి, సిగరెట్లు కాల్చడం చేత కాని నీలాంటి వాడిని మారిస్తే నాకేం పేరు వస్తుంది? ముందు నువ్వు సిగరెట్లు కాల్చడం అలవాటు చేసుకో.
0: ఇది మరీ బాగుందే, బురదలో కాలు వేయండి, ఆ కాళ్ళు కడిగి నా పతి ప్రేమను రుజువు చేసుకుంటాను అన్నట్లుంది. ఓసిని అమాయకత్వం తగలడా, అబ్బాబా, సుబ్బి పెళ్లి వెంకిసావుకొచ్చినట్లుంది. నీ దేశోద్ధరణ నా చావుకొచ్చేలాగుందే. సిగరెట్లు కాల్చి నా ఆరోగ్యాన్ని పాడు చేసుకోను, సారీ.
1: నువ్వు సిగరెట్లు కాల్చకపోతే నేను నిన్ను కాల్చక తింటాను అంతే.
0: ఇదెక్కడ తలతిక్కర వ్యవహారమే శిలకమ్మా. ఇప్పుడు నేను కొత్తగా సిగరెట్లు కాల్చడం ఏంటి? నా వల్ల కాదు, నా వల్ల కాదంటే కాదు అంతే.
1: అయితే అయితే నేను రోజుకు 100 సిగరెట్ ప్యాకెట్లు కాలుస్తాను, నా లివర్ చెడిపోయి చస్తాను.
0: ఆ సచ్చేదేదో ఒంటి మీద కిరోసిన్ పోసుకొని సావచ్చుగా. లివర్ చెడిపోయే వరకు టన్నుల కొద్ది సిగరెట్లు కాల్చడం దేనికి? అన్ని సిగరెట్లు కొంటే వేలు ఖర్చు అవుతాయి. అదే 500 రూపాయలు ఖర్చు చేస్తే డబ్బా కిరోసిన్ వస్తుంది, డబ్బులు మిగులుతాయి.
1: కానీ మార్కెట్ లో కిరోసిన్ దొరకట్లేదుగా.
0: అయితే పెట్రోల్ కొనుక్కో, 300 పెడితే 2 లీటర్ల పెట్రోల్ వస్తుంది. దాంతో పుష్కరాల్లో తడిసినట్టు ఒంటి నిండా పెట్రోల్ తడుపుకోవచ్చు. పైగా పెట్రోల్ ఒంటి మీద పోసుకొని నిప్పు పెట్టుకుంటే భగ్గున మండుతుంది. ఆసుపత్రికి తీసుకువెళ్లేలోగా దర్జాగా చస్తావు. ఎక్కువసేపు ఆ నరకాన్ని అనుభవించవలసిన పని కూడా లేదు.
1: చూసావు చూసావా, నీకు నా మీద ప్రేమ తగ్గింది. ఆ రోజుల్లో మాట వరుసకు నేను చేస్తాను అంటే ఏమిటే పాడుమాటలు? తదస్తు దేవతలు ఉంటారు, మరోసారి ఇలాంటి అపశకునం మాటలు మాట్లాడుకునేవాడివి.
0: అవును, తదాస్తు దేవతలు ఉంటారని అప్పట్లో అనుకునేవాడిని, కానీ అలాంటి దేవతలు లేరని రుజువైంది. అందుకే నువ్వు ఆ పాడుమాటలు మాట్లాడినా ఇక నేను పట్టించుకోను.
1: అంటే నీకు నిజంగానే నా మీద ప్రేమ తగ్గింది, నేను నిజంగానే చేస్తాను.
0: అబ్బాబా, అలా ఏడవకే, నేను నిన్ను కొట్టి చంపుతున్నానని పక్కింటి వాళ్ళు నన్న అపార్థం చేసుకుంటారు. అసలే ఆ పక్కింట్లో ఫెమినిస్ట్ ఆడవాళ్ళు ఉన్నారు. ఏదో నీ అమాయకత్వానికి ఒళ్ళు మండి అలా సెటైరిక్గా అన్నాను. చూడు చిలకమ్మ, నీ మీద నాకు ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు. పెట్రోల్ ధర పెరిగినట్లు రోజు రోజుకు నీ మీద నాకు ప్రేమ పెరుగుతూనే ఉంది. ఇదిగో నీ మీద ఒట్టు.
1: అయితే నా మీద ప్రేమ ఉందని కబుర్లు చెప్తే నమ్మను. నేను చెప్పినట్టు నువ్వు వింటేనే నా మీద ప్రేమ ఉన్నట్టు నమ్ముతాను.
0: సరే చిలకమ్మ, నువ్వు చెప్పినట్లు చేసి నా ప్రేమను చాటుకుంటాను. నువ్వేం చేయమంటావు? ఆ నెలవంకన తెచ్చి నీ జడలో మందారంలా తురమన, ఆ చుక్కలను తెచ్చి నీ పాపిట సింధూరంలా మార్చన చెప్పు చిలకమ్మ. ఆ నవగ్రహాలను తెచ్చి నీ వాళ్ళు జడకు జడగంటలుగా కట్టనా?
1: ఇలాంటి సొల్లి కవిత్వాలు చెప్పే నన్ను పెళ్లి చేసుకున్నావు, ఇలాంటి ఘనకార్యాలు ఏమీ వద్దు. సిగరెట్ కాల్చి దురలవాటు నేర్చుకో చాలు. నువ్వు పశువులా మారితే నేను మనిషిలా మార్చుతాను.
0: ఇదెక్కడి చోద్యమే, సగమీడు తిరిగాక సమర్థ కట్నాలన్నట్టు నేను ఈ వయసులో సిగరెట్ కాల్చడం ఏంటే?
1: అదిగో నా మీద ప్రేమ తగ్గిందని రుజువు చేసుకుంటున్నావు
0: నువ్వు. నేను నిన్నేదో చేస్తున్నానని ఆ పక్కింటి వాళ్ళు అపార్థం చేసుకుంటారు. సరే సరే సరే, సిగరెట్లు కాల్చి చస్తాను.
1: నోరు తెరవండి, ఈ సిగరెట్ ని నీ నోట్లో పెట్టి జ్యోతి ప్రజ్వలన చేస్తాను.
0: ఓసి నీ అగాయిత్యం కోల, సభల్లో దీపం పెట్టినట్టు జ్యోతి ప్రజ్వలన చేయటం ఏంటే?
1: అదేనండి, నా చేత్తో నీ తొలి సిగరెట్ వెలిగించి సిగరెట్ కాల్చే అరంగేట్రం చేస్తాను. నా హస్తవాసి చాలా మంచిది. నేను ఎదురొస్తే నీకెలా మంచి జరుగుతుందో నా చేత్తో ఏ పని చేసినా శుభమే జరుగుతుంది. నా చేతి వాటంతో నీకు ఎంచక్క ఈ దురలవాటు విజయవంతంగా అలవాటు.

0: అవుతుంది. ఈ సిగరెట్ నోట్ లో పెట్టుకోండి.
1: సరే సరే సరే, పెట్టు పెట్టు. ఆ సిగరెట్ నోట్ లో పెట్టుకున్నాను, ఇక జ్యోతి ప్రజ్వలన చెయ్యి. అదే ఆ అగ్గిపూలతో వెలిగించవే చిలకమ్మ.
0: అబ్బబ్బా ఆగండి, మీకన్నిటికీ తొందరే. శుభమాని మొదటి సిగరెట్ కాలుస్తున్నారు. వినాయక స్తోత్రం చదివితేనే మంచి జరుగుతుంది.
1: అమాయకత్వం తగలడా, శుభకార్యానికి విఘ్నేశ్వరుని కొలవాలి, ఇంట్లో చెడు వ్యసనం ఆరంభోత్సవానికి కూడా విఘ్నేశ్వరుడి స్తోత్రం చదవడం ఏంటే?
0: అదిగో మళ్ళీ నా మీద ప్రేమ తగ్గుతోంది.
1: పోసిని సిగరెట్ తగలయ్యా. అదిగో సర్లే సర్లే, ఎలాంటి అడ్డంకులు ఆటంకాలు రాకుండా వినాయకుడి శ్లోకం కూడా చదివావుగా, ఇక ఆ సిగరెట్ వెలిగించవే.
0: ఇందా వెలిగించండి, గుండెల నిండా పొగను గట్టిగా పీల్చండి.
1: అలాగ అలాగ అలాగ. ఓరి నాయనో, ఈ సిగరెట్ ఇంత ఘాటుగా ఉంది అంటే నా ప్రాణం పోయేలా ఉంది. చిచి కంపు వాసన. చి, నేను ఈ సిగరెట్ అని కాల్చను.
0: మొదట్లో అలాగే ఉంటుందండి, వారం రోజులు పోతే ఆ కంపి ఇంపుగా మారుతుంది.
1: నా వల్ల కాదే, నా వల్ల కాదే, నా వల్ల కాదే.
0: ఇదిగో మళ్ళీ నా మీద ప్రేమ తగ్గుతుంది.
1: సర్లే మెల్లిగా అలవాటు చేసుకుంటాను, నువ్వట ఏడవకే, నా ఏడుపేదో నేను ఏడుస్తాను.
0: ఆదిత్య, నీ గది మేఘాలు కమ్ముకున్నట్టు ఆకాశంలా ఎంత మనోహరంగా ఉందో.
1: అవును చిలకమ్మ, సామ్రాణి పొగల గది నిండా సిగరెట్ పొగలు దట్టంగా కమ్ముకున్నాయి. పొద్దుటి నుంచి ఏకదాటిగా 10 ప్యాకెట్లు సిగరెట్లు కాల్చాను. భలే మజాగా ఉంది. గది నిండా కంపే, నువ్వు చెప్పినట్లు ఆ కంపు నాకిప్పుడు ఇంపులాగా మారింది చిలకమ్మ. చూడు, నేను సిగరెట్లు పొగలను రింగులు రింగులుగా ఎలా వదులుతున్నాడో చూడు చిలకమ్మ.
0: అవునండి, నా చిన్నతనంలో రైలు ఇంజిన్ వదిలిన రింగు రింగులు పొగల్లాగా ఇల్లంతా పొగలు కమ్ముకున్నాండి. గుడ్, వెరీ గుడ్.
1: అవునే చిలకమ్మ, నువ్వు చాలా మంచి పని చేసావు. మొదట్లో సిగరెట్ కాల్చితే ఏమీ తోచేది కాదు, ఇప్పుడు సిగరెట్ కాల్చకపోతే ఏమీ తోచట్లేదు. చైన్ స్మోకర్లా మారాను, రోజుకు 10 ప్యాకెట్లు కాలుస్తున్నాను. ఇప్పుడు నా బుర్ర పాదరసంలా చాలా చురుగ్గా పనిచేస్తుంది. థ్యాంక్స్, నాకు మంచి అలవాటు నేర్పించావు చిలకమ్మ. ఇప్పుడు నేను స్వర్గంలో తేలియాడుతున్నాను.
0: కాల్చింది చాలు, ఇక ఈ రోజు నుంచి సిగరెట్లు కాల్చే ఆ పాడు అలవాటు మానుకోండి.
1: సారీ, నా ప్రాణమైనా వదులుతాను, కానీ సిగరెట్ కాల్చే మంచి అలవాటును మానుకోను చిలకమ్మ.
0: నీతో ఆ దిక్కుమాలిన అలవాటు మాన్పించాలనే ఆ సిగరెట్ వ్యసనం నేర్పించాను. ఇప్పుడు నీతో ఆ దిక్కుమాలిన అలవాటు మాన్పిస్తేనే నేను ఆదర్శ మహిళగా మారుతాను.
1: అంటే?
0: నేను నీతో సిగరెట్ కాల్చడం ఎలా మాన్పించాలో ఈ వీడియో షూట్ చేసి యూట్యూబ్ లో పెడతాను. దీనిని చూసి మా మహిళా లోకం కళ్ళు తెరుస్తుంది. అందరూ నన్ను చూసి పాఠం నేర్చుకుంటారు, వాళ్ల మొగుళ్లతో కూడా సిగరెట్ కాల్చడం మాన్పిస్తారు. అప్పుడు మహిళలకున్న ప్రధాన సమస్యలోంచి ఓ సమస్య తీరుతుంది.
1: నీ ఆలోచన మార్గదర్శిలా బాగానే ఉంది, కానీ నేను సిగరెట్ కాల్చడం మానుకోనుగా.
0: నీలాంటి మొండి ఘటాలను మార్చాలనే నేను కంకణం కట్టుకున్నానుగా.
1: ఎలా మారుస్తావో నేను కూడా చూస్తానుగా. చెప్పు, ఎలా మాన్పిస్తావు?
0: ఈ వీడియో ఆన్ చేసి నా విశ్వరూపం చూపిస్తాను. ఏమండి, మీరు సిగరెట్లు కాల్చడం వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది, మర్యాదగా ఆ సిగరెట్లు కాల్చడం మానేయండి.
1: సారీ, నిన్నైనా వదులుకుంటాను గాని నా సిగరెట్ ని వదులుకోలేను.
0: అంటే నా మాట వినరా?
1: నీ మాటే కాదు, ఆ దేవుడి దిగొచ్చి చెప్పినా నేను సిగరెట్లు కాల్చడం మానుకోను.
0: అయితే సిగరెట్లు కాల్చండి, మగాడితో పాటు ఆడవాళ్లకు కూడా సమాన హక్కులు రావాలి. కాబట్టి నువ్వు సిగరెట్ కాలిస్తే నేను కూడా సిగరెట్ కాలుస్తాను.
1: కాల్చుకో, ఇందా సిగరెట్ తీసుకో.
0: ఆ పాడు సిగరెట్ ని నేను వెలిగించను, నువ్వే జ్యోతి ప్రజ్వలన చేయి.
1: ఇందా నీ నోట్లోని సిగరెట్ పెట్టి వెలిగించాను, నాలా గుండె నిండా పొగను పీల్చు, ఆ పొగను వల రింగులు రింగులుగా పై పైకి వదులు.
0: నేను సిగరెట్ వెలిగించింది దమ్ము కొట్టడానికి కాదు, ఈ సిగరెట్ నిప్పుతో నీకు చురుకలు పెట్టాలని.

0: అమ్మో అమ్మో అమ్మో, నీ అమాయకత్వం కోల. కాల్చిన సిగరెట్ తో నిప్పుతో నాకు చురకలు పెడతావా? ఎందుకే?
1: నువ్వు కూడా సిగరెట్ కాల్చుకో అని ఇందాక నువ్వే అన్నావుగా, అందుకే నేను కూడా సిగరెట్ కాలుస్తున్నాను. అయితే దమ్ము లాగడానికి కాదు, నీ దుమ్ము దులపడానికి, ఈ నిప్పులతో చురకలు పెట్టడానికి. నువ్వు దమ్ము లాగిన ప్రతిసారి నేను నీ చేతి మీద చురకలు పెడతాను.
0: ఇదెక్కడ సాడిజమే సిలకమ్మ? మగవాళ్ళు ఆడవాళ్ళని సిగరెట్లతో కాలుస్తారని విన్నాను గాని, ఆడదే ఇలా మొగాన్ని సిగరెట్ తో కాల్చడం ఏంటే?
1: ఇదే నా కొత్త పథకం. మగాడికో న్యాయం, ఆడదానికో న్యాయం లేదు, ఇద్దరూ సమానమే. కావున నువ్వు సిగరెట్ కాల్చడం మానుకో, లేదా నువ్వు దమ్ము పీల్చిన ప్రతిసారి ఓ చురక
0: పెడతాను.
1: లోపల అలాగే నీ లివర్ కూడా కాలిపోతుందిగా, చర్మం కూడా కాలనివ్వు.
0: అబ్బా, సిగరెట్ తో నా పెదాలకు చురకలు పెడతావేంటే రాక్షసి.
1: మరొక్క మాట మాట్లాడితే ఓ టన్ను సిగరెట్లు కొనిస్తాను, ఆ సిగరెట్లు నీ మీద వేసి సజీవంగా తగిలేస్తాను. అప్పుడు నువ్వు సజీవ దహనంతో కుక్క చావు చేస్తావు.
0: అబ్బో అమ్మా, అబ్బా, నా చెంపల మీద చురకలు పెట్టకే, ఆ నల్ల మచ్చలు ఎప్పటికి పోవే.
1: అయితే సిగరెట్ కాల్చడం మానుకో, లేదా నువ్వు సిగరెట్ వెలిగించిన ప్రతిసారి నేను కూడా ఓ సిగరెట్ వెలిగించి ఇలా నిన్ను కాలుస్తాను. కాల్చుతూ ఉంటాను.
0: వద్దే చిలకమ్మ, నువ్వు అలా సిగరెట్ తో చురకలు పెడుతుంటే బుర్రలో మేకులు కుట్టినట్లు ఉంది. ఇదిగో నీ సిగరెట్లు కాల్చడం మానుకుంటాను. ఇదిగో మరొక్కసారి చెప్తున్నా, నేను సిగరెట్లు కాల్చడం మానుకున్నాను. మరోసారి నేను సిగరెట్ కాలిస్తే నీ చెప్పించి కొట్టవే, కానీ శాడిస్ట్లా ఇలా సురకలు పెట్టకు. నీ కాళ్ళు పట్టుకుంటానే, నన్ను క్షమించవే. ఇదిగో ఇదిగో నీ కాళ్ళు మొక్కుతానే.
1: గుడ్. విన్నారుగా మహిళల్లారా, మీరు కూడా మీ భర్తలను మార్చండి. మీ భర్త సిగరెట్ కాలిస్తే అదే సిగరెట్ తో అతని పెదవులను కాల్చండి. నాలుకకు చురకలు పెట్టండి, చెంపలకు చురకలు పెట్టండి, ఎక్కడ పడితే అక్కడ ఒళ్ళంతా చురకలు పెట్టండి. శాడిస్టుల్లా మారండి. అతను తిరగబడితే డొమెస్టిక్ వైలెన్స్ కింద పోలీస్ కేసు పెడతామని బెదిరించండి. మన మహిళా శక్తిని నిరూపించండి. మన కష్టాలను మనమే కడతేర్చుకుందాం. జై హింద్.
2: సైలెన్స్, సైలెన్స్ ప్లీజ్. సభకి నమస్కారం. మన మహిళా మండలి సార్వత్రిక సమావేశానికి అందరూ వచ్చినట్టేగా?
1: అందరూ వచ్చారు ప్రెసిడెంట్ దేవి గారు. త్వరగా మీ ప్రసంగం ముగించి ఆ మైక్ నాకు ఇవ్వండి. ఈ రోజు నేను మాట్లాడాల్సింది చాలా ఉంది. 100 పేజీల ప్రసంగం రాసుకొచ్చాను.
2: అలాగే చిలకమ్మ, ఈ రోజు మన ఎజెండాలో నువ్వు చేసిన ఘనకార్యం గురించే ప్రస్తావిస్తున్నాము. నీ డబ్బా నువ్వు కొట్టుకోకూడదు, నీ డబ్బాని ఇతరులు కొట్టాలి. అంటే ప్రెసిడెంట్ గా నేను కొట్టాలి. కాబట్టి ఒక 2 నిమిషాలు నువ్వు నన్ను మాట్లాడినివ్వవే.
1: 2 నిమిషాల తర్వాత మైక్ నేను లాక్కుంటానండి. త్వరగా అసలు విషయం చెప్పండి దేవి గారు. మీ దిక్కుమాల స్పీచ్ వినలేకపోతున్నా.
2: అక్కడికి వస్తున్నాను, ఆగు. ముందు ఉపోద్ఘాతం చెప్పాలి కదా.
1: మీరు ఉపోద్ఘాతం మొదలు పెడితే 2 గంటల వరకు మైక్ వదలరు. మన మహిళలకు విసుగొచ్చి ఆవలించినా పట్టించుకోరు. మైక్ లాక్కుంటేనే స్టేజ్ దిగుతారు. ఆడవాళ్ళు పారిపోకుండా కమిటీ హాల్ కి తాళాలు వేసి మరీ ప్రసంగిస్తారు. అదిగో 1 నిమిషం దాటింది, మరో 1 నిమిషం మాత్రమే ఉంది. త్వరగా కానివ్వండి. మీ నసతో మాకు సహన పరీక్ష పెట్టకండి.
2: ఇందు మూలంగా నేను విన్నవించేది ఏంటంటే, చిలకమ్మని మనం ఇన్నాళ్ళు ఒక వెర్రివాగుల్ది అనుకున్నాము.
1: ఏంటి, నేను వెర్రివాగుల్దన్నా?
2: అది నా అభిప్రాయం కాదు చిలకమ్మ, పబ్లిక్ టాక్. ఆ టాక్ గురించే ఇప్పుడు గుర్తు చేస్తున్నాను.
1: నేను వెర్రివాగుల్దాన్ని చెప్పింది దాని పేరు చెప్పండి, ఇప్పుడే దాన్ని కడిగి పారేస్తాను.
2: అండ్లు తోమినట్టు ఎంత మందిని కడిగి పారేస్తావు? అందుకే నీకు ఇన్ని రోజులు నిజం చెప్పడం లేదు. అసలే నువ్వు వెర్రివాగుల్దానివి కదా.
1: ఇదిగో మీరు కూడా నన్ను వెర్రిబాగులదాన్ని అంటున్నారు. నేను వెర్రిబాగులదాన్ని అయితే నా మొగుడి చేత సిగరెట్లు కాల్చే దురలవాటుని ఎలా మాన్పిస్తాను? మీరు నాకంటే మేధావులా? అయితే మీ భర్తల చేత సిగరెట్లు కాల్చడం ఎందుకు మాన్పించలేకపోయారు?
2: నేను కూడా అక్కడికే వస్తున్నాను. నువ్వు కాసేపు నోరు మూసుకుని కూర్చో, నన్ను ప్రసంగం పూర్తి చేయి. నువ్వు
1: మీరు చెప్పిన 2 నిమిషాలు గడిచాయి. మైక్ నా ముఖాన కొట్టండి, లేకపోతే ఆ మైక్ లాక్కుంటాను.
2: అసలు ప్రసంగం మొదలు పెట్టనిస్తే కదా 2 నిమిషాలు పూర్తి చేయడానికి. నువ్వు ఇలా స్పీడ్ బ్రేకర్లు వేసావనుకో, ఇలాగే అడ్డుపడితే 2 గంటలు ప్రసంగిస్తాను. జాగ్రత్త.
1: సర్లేండి సర్లేండి, 2 నిమిషాలు మాట్లాడి చావండి.

0: అలాగే నా తోటి మహిళా సభ్యుల్లారా, అక్కల్లారా, చెల్లెళ్లారా, వదినల్లారా, ఆడపడుచుల్లారా, వియ్యంపుల్లారా,
1: మీరిలా అన్ని బంధాలను వల్లిస్తూ ఉంటే 2 గంటలు కూడా సరిపోవు దేవి గారు.
0: చిలకమ్మా, నువ్విలన్న ఫ్లోని ఆపితే నేను మొదటి నుంచి వస్తాను. నాతోటి మహిళా సభ్యుల్లారా, అక్కల్లారా, చెల్లెళ్లారా, వదినల్లారా, ఆడపడుచుల్లారా, వియ్యంపుల్లారా, ఇన్నాళ్ళు మన శ్రీమతి చిలకమ్మ గారిని వెర్రి బాగుల్ది అనుకున్నాము. ఎవరితో ఎలా మాట్లాడాలో ఆమెకి తెలిచావదని గుసగుసలాడుకున్నాము. ఆమెకి మాట్లాడే మేనర్స్ లేదని తిట్టుకున్నాం. ఆమెని కట్టుకున్న భర్త ఆదిత్య ఉన్నాడే, అతను నరకం చవి చూస్తున్నాడని ఆమెని తిట్టుకున్నాం.
1: ఇదిగో దేవి గారు, ఇంతకీ మీరు నన్ను తిడుతున్నారా లేక పొగుడుతున్నారా?
0: నిన్ను తిట్టడంలోనే పొగడతలున్నాయి చిలకమ్మా. నువ్వు తొందరపడి నా ఫ్లో ఆపకు, మళ్ళీ మొదటికి వస్తాను, జాగ్రత్త.
1: సరే సరే, నా ముఖం మీద నన్ను తిడతావుగా, తిట్టు. నేను కూడా మిమ్మల్ని తెలివిగా తిడతాను.
0: ఇందు మూలంగా నేను మనవి చేయనది ఏంటంటే, మన భర్తలతో మనం సిగరెట్ కాల్చడం మాన్పించలేకపోయాము. మనం సాధించలేని ఘన విజయాన్ని మన చిలకమ్మ గారు సాధించారు అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను.
1: ఏంటి ఏంటి, అందరూ అలా విస్మయంతో నోళ్లు తెరుచుకుని కామ్గా వింటారేంటి? చప్పట్లు కొట్టండి, అందరూ చప్పట్లు కొట్టండి.
0: సిగరెట్లు కాల్చడం మానుకోమని చిలకమ్మ తన భర్తకి చిలక్కి చెప్పినట్టు చెప్పింది. కానీ ఆ మొగుడు ఆమె మాటలు వినలేదు, అందుకే ఆమె కూడా సిగరెట్ కాల్చింది. కానీ ఆ సిగరెట్ ని తన నోట్లో పెట్టుకోకుండా అదే సిగరెట్ తో తన భర్త పెదాలకి చురకలు పెట్టింది. ఆ వీడియో మనకి చూపించింది కదా, అది చంబల్క రాజాకో చెప్పల్క పూజ అన్నట్టు ఆ భర్త దమ్ములాగిన ప్రతిసారి ఆమె ఓ బొట్టు బిళ్ళ పెట్టినట్టుగా చక్కటి చురక పెట్టింది. అతడు ఆమె శాడిజానికి భయపడి సిగరెట్లు కాల్చడం పూర్తిగా మానుకున్నాడు. ఆమె యూట్యూబ్ లో పెట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయినాయి. చాలా మంది ఆడవాళ్లు ఆమెని ఆదర్శ మహిళగా తీసుకున్నారు. నేను కూడా ఇదే ఫార్ములాని ఆచరించాను. నా భర్త దెబ్బకి సిగరెట్లు కాల్చడం మానుకున్నాడు.
1: ఏ, అందరూ అలా ఆవిలిస్తూ విసుగ్గా వింటారేంటి? చప్పట్లు కొట్టండి, కొట్టండి, కొట్టండి.
0: మన కంటికి వెర్రి బాగులదానిలాగా కనిపించే మన చిలకమ్మ.
1: ఏమండి దేవి గారు, అస్తమాను నన్ను వెర్రిబాగుల దాన్ని అని అనకండి, లేదా మీ పెదవుల మీద కూడా కాల్చి సిగరెట్ తో చురుకులు
0: పెడతాను. ఏదో జోక్ చేశానులే చిలకమ్మ. ఇప్పుడు మనందరికి మార్గదర్శిగా చిలకమ్మ మారింది. ఆమె చూపిన ఫార్ములాతో చాలా మంది ఆడవాళ్లు తమ భర్తలతో సిగరెట్లు మాన్పించారు. కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో సిగరెట్ అమ్మకాలు భారీగా తగ్గినట్టు తెలిసింది.
1: చప్పట్లు కొట్టమని ప్రతిసారి నేను అడుక్కోవాలా? చప్పట్లు కొట్టి చావండహే.
0: చూశారుగా, చప్పట్లు కొట్టమని అడిగి మరీ చప్పట్లు కొట్టించుకుంటున్న మన చిలకమ్మ ఎంత వెర్రి బాగుల్దో. మరి ఇలాంటి వెర్రి బాగుల్ది సాధించిన విజయాన్ని మనం తప్పక పొగడాలి. కొట్టండి చప్పట్లు. కేవలం చప్పట్లు కొట్టేనే సరిపోదు, ఈ చిన్న గౌరవం చిలకమ్మకి సరిపోదు. ఆమె కాలికి గండ పెండేరం తొడగాలి, శాలువాతో సత్కరించాలి, వీర నారి అని బిరుదు ఇవ్వాలి అని నేను డిమాండ్ చేస్తున్నాను. మీరేమంటారు?
1: అంటే పద్మశ్రీ బిరుదు నాకు ఇవ్వరా?
0: అలాంటి బిరుదులు మనం ఇవ్వకూడదు, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అయితే ఇంత చిన్న మంచి పనికి పద్మశ్రీ లాంటి ప్రతిష్టాత్మక బిరుదు ఇవ్వరు.
1: అయితే భారతరత్న ఇస్తారన్నమాట?
0: ఓసే వెర్రి బాగుల్దానా, పద్మశ్రీ బిరుదు కంటే భారతరత్న అవార్డు ఇంకా గొప్పదే. అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలు పొందిన వాళ్ళకే అది ఇస్తారు.
1: అయితే నేను కూడా ఇంకా చాలా చాలా మంచి పనులు చేసి ఏకంగా భారతరత్న అవార్డు అందుకుంటాను. చప్పట్లు కొట్టండి.
0: నీకు భారతరత్న అవార్డు వచ్చాక కొడతానులే చప్పట్లు.
2: ఏమే చిలకమ్మ, ఏంటి మళ్ళీ మీ మహిళా మండలి మీటింగ్ నుంచే వస్తున్నావా?
1: అవునాదిత్య, ఈ రోజు సభలో ఆడవాళ్లు నన్ను తెగ పొగిడేశారనుకో, చప్పట్లతో హాలు మారుమోగిపోయింది.
2: వాళ్ళు చప్పట్లు కొట్టి ఉండరు, నువ్వే అడిగి మరీ చప్పట్లు కొట్టించుకొని ఉంటావు. అసలే నువ్వు వెర్రిబాగులదానివి కదా.
1: ఇదిగో నువ్వు కూడా నన్ను వెర్రిబాగులదానివి అన్నావంటే ఒప్పుకోనంతే.
2: సర్లే, ఇక నుంచి నిజాలే మాట్లాడను, అబద్ధాలే మాట్లాడను.

0: మాట్లాడతాను. ఇంతకీ ఈ రోజు మీ మహిళా సంఘం వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారు? కొత్త ఉద్యమం ఏమైనా మొదలు పెట్టారా తల్లి?
1: అవును, మొగుళ్లను మార్చి కొత్త ప్రక్రియలో మరో కొత్త స్కీమ్ మొదలు పెట్టాను.
0: ఏమిటో ఆ స్కీమ్?
1: తాగుబోతు భర్తల తాగుడు మాన్పించాలనే కొత్త స్కీమ్.
0: చాలా మంచి స్కీమ్ మొదలు పెట్టావు. ఆలస్యం చేసిన విస్కీ లాంటి, సారీ అమృతం లాంటి పథకం ప్రవేశపెట్టావు. గుడ్ చిలకమ్మ.
1: ఆ స్కీమ్ ని మన ఇంటి నుంచే మొదలు పెట్టాలని ప్రతిపాదన నేనే ప్రవేశపెట్టాను. దానికి అందరూ ఆమోదించారు.
0: గుడ్, ఓ మంచి పనిని మొదటిసారి చేస్తున్నావు. లేకపోతే నీ అమాయకత్వంతో తలతిక్క పనులు చేసి నన్ను విసిగించేదానివి. ఇంతకీ నువ్వు చేయబోయే ఆ కొత్త స్కీమ్ పనులు ఏమిటి?
1: నేను చేపట్టబోయే రెండో పథకం మగాళ్లను తాగుడు నుంచి మాన్పించాలి.
0: చిలకమ్మ, నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. మగవాళ్లు పీపాల కొద్దీ మందు తాగుతూ లివర్ పాడు చేసుకుంటున్నారు, పక్క వాళ్లకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. చూసావుగా, మన మేడ మీద ఉండే కాంతారావు పచ్చి తాగుబోతు. వాడు బారు నుంచి ఏ అర్ధరాత్రో వస్తాడు, మన ఇంటి కాలింగ్ బెల్ నొక్కి నిద్రపాడు చేస్తాడు. ఇది నీ ఇల్లు కాదురా నాయనా, మీ ఇల్లు పైవాటాలు అని చెబితే వాడు వినను కాక వినడు. తన ఇంటి డాక్యుమెంట్లు చూపించి ఇది తన వాటానే అంటాడు. ఇదిగో చూడు, నిన్ను తన భార్యగా భావిస్తాడు. ఇది నా పెళ్ళంరా మగడా అన్నా వాడు వినడు. రివర్స్ గేర్లో సాక్ష్యంగా మన పెళ్లి ఫోటోలు చూపించమంటాడు. వాడి పెళ్ళాం వచ్చి వాణ్ణి లాక్కుపోయే వరకు మనతో గొడవ పడతాడు. ఉదయం వచ్చి సారీ చెల్లెమ్మ అని నీ కాళ్ళు మొక్కుతాడు.
1: అవునండి, అవును, ఇది మన ఒక్కరి తలనొప్పే కాదు. ఈ తాగుబోతుల వల్ల మనలాంటి మంచివాళ్ళు చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వాళ్ళను మూకుమ్ముడగా మార్చాలని అనుకుంటున్నాను. ఇక మహిళా శక్తిని నిద్రలేపదల్చాను.
0: గుడ్. మరి మగాడు తాగటం మానకపోతే?
1: ఆడవాళ్లు కూడా కూల్ డ్రింక్ లాగా మగాడి రక్తం తాగాలి, లేదా ఆడవాళ్లు కూడా మగాళ్లతో సమానంగా మందు కొట్టాలి.
0: ఏడ్చినట్లుంది. మగాడు బుద్ధి లేకుండా తాగితే ఆడవాళ్లు కూడా మందు కొట్టడం ఏమిటి? ఇప్పుడు గాడిదకు గుర్రానికి తేడా ఏమిటి చిలకమ్మ?
1: గాడిదకు గుర్రానికి ఏం తేడా ఉంటుంది? రెండు ఒకేలా ఉంటాయిగా.
0: ఆడవాళ్లకు మగాడితో సమానంగా హక్కులు కావాలి అనుకోవటం మంచిదే. అలాగని మగాడికి పోటీగా ఆడవాళ్ళు కూడా మందు తాగి ఇల్లును ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటం సమానత్వం అనిపించుకోదు. వద్దు, నీ అగాయిత్యం కోలా.
1: అయితే కేవలం మగాళ్ళు మందు అలవాటునే మాన్పిస్తాను. చాలా,
0: ఇది బాగుంది. అయితే మన పై పోర్షన్ లో ఉంటున్న కాంతారావు తాగి తందనాలాడుతున్నాడు, ఆ మత్తులో పెళ్ళాన్ని కొడుతున్నాడు, సంసారాన్ని పాడు చేసుకుంటున్నాడు. అతను ఎంతటి మందు ప్రియుడంటే, అతను చనిపోయాక కూడా అతని శవాన్ని పూర్ విస్కీతో కాల్చాలని వీలునామాలు రాశాడంట. అతను లివర్ చంకనాగిపోయింది. కాబట్టి నువ్వు వెళ్ళి అదిగో ఆ బడుద్దాయిని పాడుబుద్ధి మాన్పించు. కనీసం మన వీధిలో వాళ్లకు మనశ్శాంతి అయినా దొరుకుతుంది.
1: నేను చెప్తే కాంతారావు ఎలా వింటాడండి?
0: అవునవును,
1: సొంత పెళ్ళంగా నేను మీ మీద పెత్తనం చేయగలను.
0: అవును,
1: కానీ పక్కింటి వాడి మీద చూపించలేను కదా.
0: కరెక్టే.
1: కాబట్టి మీతో తాగుడు దురలవాటుని నేను మాన్పిస్తాను.
0: అవును చిలకమ్మ, నీ ఆలోచన బాగానే ఉంది, కానీ మందు కొట్టే పాడు అలవాటు నాకు లేదుగా.
1: అందుకే ఈ రోజు నుంచి మందు కొట్టే అలవాటు నేర్చుకోండి. ఇదిగో నాలుగు నాటుసారా ప్యాకెట్లు తెచ్చాను. నాటుసారా అంటే పచ్చి గుడుంబానే అర్థం. నాలుగు ప్యాకెట్లు మంచి నీళ్ళలాగా తాగినట్లు గడగడా తాగేయండి. ఈ రోజు వైకుంఠ ఏకాదశి, చాలా మంచి రోజు, ఇక మొదలు పెట్టండి.
0: ఓసిని అమాయకత్వం తగలడా, నువ్వు మగాళ్ళ చెడు వ్యసనాలను మాన్పించాలి అని అనుకోవటం వరకు బాగానే ఉంది. అలా అని దానికోసం నేనిప్పుడు తాగుడు అనే దురలవాటు నేర్చుకోవాలా? ఈ దురలవాటుని నువ్వు మాన్పించి మార్కులు కొట్టేస్తావా? నోర్మూయ్.
1: మందు కొట్టడం చేత గానీ నీలాంటి వాడిని కట్టుకున్నాను. కర్మ కర్మ కర్మ. చూడండి, ముందు నువ్వు మందు కొట్టే దురలవాటుని అలవాటు చేసుకో.
0: ఓసి నీ అగాహిత్యం కూడా, ఇది మరీ బాగుంది. బురదలో కాలు వేయండి, ఆ కాలు కడిగిన నా పతి ప్రేమను రుజువు చేసుకుంటాను అన్నట్లుంది. నీ అమాయకత్వం తగలడ, సుబ్బి పెళ్లి వెంకిసావుకొచ్చినట్లు నీ దేశోద్ధారణ నా చావుకొచ్చి పడిందే. మందు తాగి నా ఆరోగ్యాన్ని పాడు చేసుకోను. సారీ,
1: నువ్వు మందు తాగకపోతే నేను నీ రక్తాన్ని తాగుతాను.
0: ఇదెక్కడ తలతిక్క వ్యవహారమే చిలకమ్మ. ఇప్పుడు నేను కొత్తగా మందు తాగటం ఏంటి? నా వల్ల కాదు అమ్మో, సస్తే నా వల్ల కాదు. కాదంటే కాదు.
1: అయితే నేనే రోజుకు నాలుగు ప్యాకెట్లు గుడుంబ తాగుతాను. నా లివర్ చెడిపోయి చస్తాను.
0: సర్లే ఏడకు, ఏదో నిన్ను చేస్తున్నా.

0: నా పక్కింటి వాళ్ళు అపార్థం చేసుకుంటారే. సర్లే, ఆ నాటు సారా ఏదో తాగి నా చావేదో నేను దస్తాను తీసురా.
1: అలా అన్నారు, బాగుంది. ఏమండి ఈ ప్యాకెట్ ని పెగ్గలా మలచిస్తాను, నోరు తెరవండి.
0: తల్లి ఉగ్గు పెడుతుందని తెలుసు, కానీ పెళ్ళం పెగ్గు పెడుతుందని నాకు తెలీదు.
1: నోరు తెరవండి, నా చేత్తో తొలి పెగ్గిస్తాను, తాగిస్తాను మీ చేత.
0: ఈ గుడంబ వాసన భరించలేకపోతున్నా నే చిలకమ్మ, ముక్కు మూసుకున్నాను, ఇక త్వరగా తాగించవే.
1: ఇదిగో మళ్ళీ నా మీద ప్రేమ తగ్గుతోంది.
0: సర్లే చిలకమ్మ, ఎలాంటి అడ్డంకులు ఆటంకులు రాకుండా ఆ మందేదో తాగించవే. నా లివరు చంకనాకి నాకు సావు వచ్చినా పర్లేదే.
1: ఇందా తాగండి, కూల్ డ్రింక్ తాగినట్టు లొట్టలేస్తూ ఎంజాయ్ చేయండి.
0: అలానే. ఏది ఓరి నహైను, ఈ గుడంబా వాసన పినాయిల్లా చాలా ఘాటుగా ఉంది అంటే నా ప్రాణం పోయేలా ఉంది. ఛీ, కంపు వాసన, కంపు రుచి. నేను ఈ మందు తాగనంటే తాగనే వాంతులు వచ్చేలాగా ఉన్నాయి చిలకమ్మ, కడుపులో తిప్పుతుంది. నన్ను కరుణించవే తల్లే.
1: మొదట్లో అలాగే ఉంటుందండి, వారం రోజులైతే ఆ కంపే ఇంపుగా మారుతుంది. ఇందా నంజుకోవడానికి చికెన్ ముక్కలు తెచ్చాను, నోట్ల వేసుకోండి, ఆ చేదు పోతుంది. మా నాన్న కూడా ఇలాగే తాగేవాడు.
0: నా వల్ల కావటం లేదే.
1: ఇదిగో మళ్ళీ నా మీద ప్రేమ తగ్గుతుంది.
0: ఓసి నీ అమాయకత్వం కోలా. సర్లే, ఏదో మెల్లిగా అలవాటు చేసుకుంటాను, నువ్వు అలా ఏడవకే. నా ఏడుపేదో నేను ఏడుస్తాను.
1: ఆహా ఆదిత్య, నీ గది గుడుంబ కంపు వాసనతో గుప్పమంటుంది.
0: అవును చిలకమ్మ, బారులాగా ఇంటి నిండా సారా కంపు ఇంపుగా కమ్ముకుంది. కానీ నువ్వు చెప్పినట్లు ఈ కంపు ఇప్పుడు నాకు ఇంపుగా ఉంది. ఆహా, ఎంత మంచి వాసన చూడు. నీళ్లు సోడా కలుపుకోకుండా పచ్చి రాను గటగట ఎలా తాగుతున్నానో చూడు.
1: గుడ్, వెరీ గుడ్. అతి కొద్ది కాలంలోనే గొప్ప తాగుబోతులా మారారండి. మీలాంటి పచ్చి తాగుబోతుని కట్టుకోవడం నా అదృష్టం అండి, నా
0: అదృష్టం. మొదట్లో మందు కొడితే ఏమి తోచేది కాదు, ఇప్పుడు మందు తాగకపోతే ఏమి తోట్లేదు. రోజుకు 2-3 బాటిళ్లు తాగుతున్నాను, ఇప్పుడు నా బుర్ర పాదరసంలా చురుగ్గా పనిచేస్తుంది. థ్యాంక్స్, నాకు మంచి తాగుడు అలవాటు నేర్పించావు. కొన్ని రోజులుగా నేను స్వర్గంలో తేలిపోతున్నాను శిలకమ్మ.
1: ఇక ఇన్ని రోజులు తాగింది చాలు, ఇక ఈ రోజు నుంచి ఆ పాడ అలవాటు మాన్పిస్తాను. ఆదిత్య, ఇక ఆ దిక్కుమాలిన అలవాటు మానుకోండి.
0: ప్రాణమైన వదులుతాను, కానీ మందుని వదులుకోను శిలకమ్మ. జగమే మాయ, హే బ్రతుకే మాయ, రా చిలకమ్మ. వేదాల్లో సారా వింతే నయా, సారా బాటిల్లో ఆవు గజమిదేనా శిలికి.
1: చూడు, నీతో ఆ దిక్కుమాలిన అలవాటు మాన్పించాలనే తాగుడు వ్యసనం నేర్పించాను, ఇప్పుడు నీతో ఆ దిక్కుమాలిన అలవాటు మానిపిస్తేనే నేను ఆదర్శ మహిళగా మారుతాను.
0: అంటే ఏం చేస్తావే ఇప్పుడు?
1: నేను తాగుడు ఎలా మానిపించాలో ఈ వీడియో షూట్ చేసి యూట్యూబ్ లో పెడతాను. దానిని చూసి మా మహిళా లోకం కళ్ళు తెరుస్తుంది, అందరూ నన్ను చూసి పాట నేర్చుకుంటారు, వాళ్ళ మొగుళ్ళతో కూడా తాగుడు మానిపిస్తారు. అప్పుడు మహిళలకున్న ప్రధాన సమస్యల్లోంచి ఒక సమస్య తీరిపోతుంది.
0: నీ ఆలోచన మార్గదర్శిలా బాగానే ఉంది. కానీ మందు తాగటం మాననగా, మాననంటే మానో.
1: నీలాంటి మొండి ఘటాలను మార్చాలని నేను కంకణం కట్టుకున్నానుగా.

0: ఇంతకీ ఎలా మారుస్తావో నేను కూడా. ఏయ్ చూస్తానుగా, ఏయ్ ఎలా మాన్పిస్తావే.
1: ఈ వీడియో ఆన్ చేసి నా విశ్వరూపం చూపిస్తాను.

0: కానీ ఇదిగో ఈ నా మందును మాత్రం వదులుకోను. ఇప్పుడు నేను దేవదాస్. సారీ సిల్కీ డియర్.
1: అంటే నా మాట వినరా?
0: నీ మాటే కాదు, ఆ దేవుడు దిగొచ్చినా చెప్పినా నేను మందు మానను గాక మానను.
1: అయితే తాగండి. మగవాడితో పాటు ఆడవాళ్లకు కూడా సమాన హక్కులు రావాలి కాబట్టి నువ్వు ఒక్క పెగ్గు తాగితే నేను రెండు పెగ్గులు తాగుతాను.
0: ఓషే శిలకమ్మే, నువ్వు తాగాలనుకుంటే బార్కు వెళ్ళి మగ మగ రాయుళ్ళా తాగు. ఇదిగో నేను పర్మిషన్ ఇస్తాను, కానీ నా నోటికాడ ఈ మందు. ఏయ్ లాక్కోకు రాస్టల్.
1: ఏయ్ ఇవ్వు,
0: నిన్ను తంతే
1: ఇవ్వు.
0: మరోసారి నా మందు తాగితే నాలకను నంజుకొని ట్రై చేసుకొని తింటానే రాస్టల్. గెట్ అవుట్ మై ఫ్రమ్ బాచై. నా మందు లాక్కొని తాగటానికి నీకెన్ని గుండెలే సిలికి. నా కోసం అదిగో ఓ విస్కీ బాటిల్ కొనుక్కురా.
1: ఇంట్లో డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ఉన్న డబ్బులన్నీ నీ తాగుడికే తగిలేస్తున్నావుగా.
0: అవునా? అయితే నీ మెడలో మంగళసూత్రం మెరుస్తూ ఉంది కదే, దాన్ని అమ్మి 10 బాటిల్ మంచి విస్కీ బాటిల్, మంచి బ్రాండ్ ఉండలే, తీసుకురా. లేకపోతే కొరికి నీ రక్తం దొరుకుతున్నా యాంది.
1: చూడండి చూడండి, నన్ను కొడితే అదే విస్కీ బాటిల్ మీ ఒంటి మీద వేసి సజీవ దహనం చేస్తాను నేను.
0: ఓ ఆదర్శ మహిళ, నన్నే చంపుతావే రాస్కల్. ముందు నీ ఒంటి మీద అదే విస్కీ బాటిల్ పోసి సజీవ దహనం చేస్తానే.
1: వద్దు వద్దు, నా ఒంటి మీద విస్కీ పోసి నన్ను కాల్చి చంపకండి. అలాగే అలాగే మందు బాటిల్ తెస్తా, నేను తెస్తా.

0: ఆపిగ ఆపిగ చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నాడంటే ఇదేనే శిల్కమ్మా.
1: అమ్మా, మీ అల్లుడు రాత్రి అనుక పగలనుక తాగుతున్నాడమ్మా, ఆఫీస్ లో కూడా తాగుతున్నాడు, అందుకే ఉన్న ఉద్యోగం కూడా పోయిందమ్మా.
0: దానికి కారణం నువ్వు. రామసక్కని అల్లునికి తాగుడు అలవాటు చేసింది నువ్వు.
1: నేనే ఊరికే చేయలేదు, ఆయనతో తాగుడు మానిపిస్తే నాకు మా మహిళా మండలి అధ్యక్షురాలుగా పదవిస్తానంది, అందుకే తాగించాను.
0: పాగల్దానా, నిజమైన తాగుబోతుని శుద్ధ పూస లెక్క మార్చాలే. అట్లా కాకుండా తాగుడు అలవాట్లేని అల్లుడిని తాగుబోత లెక్క చేసినావు. అల్లుడు వద్దని చెప్పినా గుడుంబ ప్యాకెట్లు తాగిపించినావు, అవులదాని లెక్క మందు కొనిచ్చినావు. చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత మహాదేవాని పెద్దలు ఊరికేనే అనలేదు, అనుభవించు.
1: అంటే అంటే ఆయనకి సిగరెట్ కాల్చడు నేనే అలవాటు చేశానమ్మా, దాన్ని విజయవంతంగా నేనే మానిపించాను. అలాగే ఇప్పుడు తాగుడు కూడా మానుకుంటాడని తాగుడు అలవాటు చేశాను. కానీ కథ యూటర్న్ తీసుకుందమ్మా.
0: దీన్నే దేడిది మాకు పని అంటారు. సప్తవ్యసనాలలో మొగోడు అన్ని మానుకుంటాడు, కానీ తాగుడు మాత్రం మానుకోడు. నా పెండ్లైనప్పటి సంది మీ నాయన తాగుతూనే ఉన్నాడు. ఆ దిక్కుమాలిన అలవాటు మానుకోమని నేనెంత పోరు పెట్టినా ఇన్నడా? చివరికి ఆ తాగుబోతు మొగుడిని నేను వదిలేసిన. ఎసువంటి చెడ్డ అలవాటు లేని ఆదిత్యను ఏరి కోరి నీకు పెళ్లి చేసిన, కానీ నువ్వు చేసిందేంది? అల్లునికి తాగుడు అలవాటు చేసి ఇప్పుడు మానుకోమంటే ఎట్లింటాడు? ఏ ముఖం పెట్టుకుని అల్లుని నేను తిట్టాలి? కోతికి కొబ్బరిషిప్ ఇచ్చినట్టు మొగోనికి మందు బాటిలు ఇస్తే ఈడ్చి పెడతాడా?
1: నన్ను తిట్టకమ్మా, మీ అల్లుడితో తాగుడు ఎలా మానిపించాలో అది చెప్పు.
0: ఆయనే ఉంటే ఒంటోడెందుకన్నట్టుంది. ఆ టెక్నిక్ తెలిస్తే నా మొగుని

0: ఎక్కడో మార్చుకునేదాన్ని. రోల్ వచ్చి మధ్యలతోటి మొర పెట్టుకున్నట్టు, గ్రైండర్ వచ్చి వాషింగ్ మిషన్ తోటి మొర పెట్టుకున్నట్టు ఉందే అవులదాన. నీ మొగని నేనే మారుస్తా, అది నీ కర్మ. నా లెక్క నువ్వు కూడా తాగుబోతు మొగంతోటి తన్నులు తినుకుంటే కాపురం చెయ్యి.
1: అమ్మా,
2: మీరింతవరకు చిలకమ్మ చెప్పింది హాస్య నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు చెల్లె స్వప్న, శ్రీమతి పి సునీత, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, శ్రీమతి బిఎల్ఎన్ సత్యప్రియ. రచన శ్రీ పీల వెంకట సుబ్బారావు, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఫిలిం గీతాలు వింటారు. ముందుగా బలిపీఠం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు. సంగీతం చక్రవర్తి, రచన దేవులపల్లి.

0: కార్యక్రమం తర్వాత కీచురాళ్ళు చిత్రానికి ఉషా ఉత్తప్పడిన పాట వింటారు రచన వేటూరి సుందరరామూర్తి.
1: Good evening, ladies and gentlemen, and hi everybody. Welcome to the Youth Panorama, and welcome to all of us here on stage. Welcome to Keechuraalu. Come on, everybody, hit the beat. Hit the beat. Dim, cha dim dim cha, cha dim cha, cha dim cha dim, cha dim dim cha, cha dim cha, cha dim cha dim.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమం. శ్రోతలు 0866284881812 ఈ నంబర్కు నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ని వాట్సాప్ చేయండి. ఫోన్ నెంబర్ మీ అందరికీ తెలిసిందే, మరొకసారి వాట్సాప్ నెంబర్ 0866284881812. ఈ నెంబర్కి నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ని యాజ్ యూజువల్గా వాట్సాప్ చేయండి. యువలయ క్విజ్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మరి మీరందరూ సిద్ధంగా ఉంటే ప్రశ్నలతో కొంచెం ఈరోజు డిఫరెంట్ ప్రశ్నలు మీకోసం తీసుకొచ్చాము. మరి ఎవరెవరు కరెక్ట్ సమాధానాలు చెప్తారు చూద్దాం. కార్యక్రమంలో ముందుగా మీకోసం వస్తున్న మొదటి ప్రశ్న ఏంటంటే, జాగ్రత్తగా నోట్ చేసుకోండి, లెక్కల ప్రశ్న అయితే కాదు. సాహిత్యం, కవులు, రచనలు, కవిత్వం. ఓకేనా అండి? సాహిత్యం, కవులు, రచనలు, కవిత్వం వీటిలో భిన్నంగా ఉన్నది ఏది? ప్రశ్న అర్థమైంది కదా. సాహిత్యం, కవులు, రచనలు, కవిత్వం వీటిలో భిన్నంగా ఉన్నది ఏది? ఈ ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే వెంటనే వాట్సాప్ చేయండి 0866284881812 నెంబర్కి. ఈలోగా మీకోసం పాట వినిపిస్తాను. ఘంటసాల పి సుశీల పాడిన పాట బందిపోటు దొంగలు చిత్రానికి.

వెల్కమ్ బ్యాక్ టు యువలయ. నేను అడిగేంటి ప్రశ్న, సాహిత్యం, కవులు, రచనలు, కవిత్వం వీటిలో భిన్నంగా ఉన్నది ఏది, డిఫరెంట్గా ఉన్నది ఏది అని. అయితే చెప్పండి, మీకు ఈ ఆన్సర్లో ఏ ఆన్సర్ కరెక్ట్ అని ఎందుకు అనుకుంటున్నారో కూడా స్పెసిఫై చేయండి. చూద్దాం, మనకి చాలామంది ఆన్సర్స్ రాసి పంపించారు. ఎవరెవరు కరెక్ట్గా, ఎవరెవరు వాళ్ళకి తోచింది రాశారో చూద్దాం. ముందుగా మనకి పంపించారు కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని పంపించారు. ఆన్సర్ రైట్ రాశారు, కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేయండి ఎందుకు మీరు ఈ ఆన్సర్ కరెక్ట్ అనుకుంటున్నారు అనేది. ఓకేనా? తర్వాత మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ రాశారు, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, కాకపోతే రాంగ్ ఆన్సర్ అండి. ఇక్కడ రాధాప్రకాష్ ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్ చేశారు. మాణిక్యాలరావు సత్యవతి దుర్గాడ నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, నాగేంద్రప్ప ఉడేవు మొలకలూరు కర్ణాటక నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి రాశారు. నేనైతే ప్రవచనం అనేది ఇవ్వలేదు. ఈ నాలుగిట్లో సాహిత్యం, కవులు, రచనలు, కవిత్వం, ఓకేనా, వీటిలో డిఫరెంట్గా ఉన్నది ఏదే అని అడిగాను. తెలిస్తే రాసి పంపించండి, లేకపోతే యాజ్ యూజువల్గా నేను చెప్పేస్తాను ఆన్సర్ని. తర్వాత ఎం కొండారెడ్డి సిద్ధవటం కడప నుంచి రాసి పంపించారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ దస్తగిరి సంధ్య కడప నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, మూసపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ రోజా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు, అందరూ కలిపి రాశారు రాంగ్ ఆన్సర్ని. ఓకేనా? ఇక తర్వాత

దేవులపల్లి హనుమంతరావు కూర్నావలి తెలంగాణ నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ కాదు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ భోగానందన్ వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి రాశారు, రైట్ ఆన్సర్ పంపించారు. వీరెవరంటే కేశవరావు అత్తిల్ నుంచి పంపించారు, రెండు ఆన్సర్లు రాశారు. ఏది తీసుకోమంటారు? చాయిస్ నాకు వదిలేశారా? ఒకటే కరెక్టు, తెలిస్తే మళ్ళీ పంపించండి, చూద్దాం. తర్వాత దోర్నాన బాలాజీ హైదరాబాద్ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ రాశారు. కాకపోతే ఎక్స్ప్లెయిన్ సగమే చేశారు, చూడండి మిగతా సగం అయినా తెలిస్తే రాసి పంపించండి. సతిరెడ్డి ఫ్రమ్ అనపర్తి, ఓకేనండి, రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. అనంతపురం నుండి అనురాధ పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత ఆర్ఎస్వి నరసింహరావు చించినాడు నుంచి పంపించారు, ఓకే రాశారు. వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, కాకపోతే ఇక్కడ రాంగ్ ఆన్సర్ అది. నెక్స్ట్ చూద్దాం, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రాసి పంపించారు, రైట్ ఆన్సర్ రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. హాయ్ అంటారు, మీకు కూడా హాయ్ అండి. ఆన్సర్ అంటూ వీరి పేరు ఏంటంటే శంకరాచారి బాజోజు ఖమ్మం నుంచి. ఓకే, అయితే మీరు రాశారు కానీ ఎలా అర్థం చేసుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇది ఈ నాలుగిట్లో డిఫరెంట్గా ఉన్నది ఒకటే, అది రాసి పంపించండి. నెక్స్ట్ మనకి పంపించారు దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల్ నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. లత వ్యూర్ నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్నామిరం నుంచి రాసి పంపించారు. మీ లాజికల్ క్వశ్చన్స్ అంటే మాకు చాలా ఇష్టం అంటున్నారు. ఇది టైప్ చేస్తూ ప్రశ్న వినలేదు మా కోసం మరొకసారి అని రాశారు, కాకపోతే రైట్ ఆన్సర్ రాసి పంపించారండి రామకృష్ణ గారు, ఓకే అండి. తర్వాత ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన్ చిరువల్ లంక నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మిడతల రామమూర్తి ఉర్రవకొండ నుంచి, రైట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని పంపించారు, ఆన్సర్కి ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్. తర్వాత చూద్దాం, నాగమణి ఒంగోలు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేశారు వారు. నిజామాబాద్ నుంచి మహమ్మద్ జైనుద్దీన్ మళ్ళీ పంపించారు, రైట్ ఆన్సర్. ఇంకా టైప్ చేస్తున్నారు వారు. నెక్స్ట్ చూద్దాం, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, కీర్తిక లితిక నెల్లూరు నుంచి రాశారు, రైట్ ఆన్సర్. తర్వాత సాగి మౌనిక సందీప్ హైదరాబాద్ బాచ్పల్లి నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ని. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి పంపించారు, రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. తర్వాత చూద్దాం, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని. బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి మళ్ళీ పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు మీరు, ఓకేనండి, వెరీ గుడ్. రాధా కమ్మ నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. దేవులపల్లి హనుమంతరావు కూర్నవళి తెలంగాణ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చూశారు. దస్తగిరి సంధ్య కడప నుంచి పంపించారు ఇప్పుడు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, గద్వాల్ నుంచి వల్లూరు నుంచి కే పెద్ద నరసింహ పద్మాబాయి రాసి పంపించారు. చుక్కల అసలు నేను చెప్పలేదే. సాహిత్యం కవులు రచనలు కవిత్వం అన్న, ఓకేనా, వీటిలో డిఫరెంట్గా ఉన్నది ఏది అని అడిగా నేను, మీరు చుక్కలు అని రాసి పంపించారు. తర్వాత గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాసి పంపించారు, ఓకే, కాకపోతే రాంగ్ ఆన్సర్ రాశారు. మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చాలా బాగుంది, వెరీ గుడ్. తర్వాత ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడు నుంచి మళ్ళీ పంపించారు, రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, తాళ్ళూరు శ్రీనివాస చక్రవర్తి మాధవి ఎలమంచల నుంచి రాశారు, ఓకే రైట్ ఆన్సర్ కాదు, రాంగ్ ఆన్సర్. అయితే డిఫరెంట్ చాలామంది రాస్తున్నారు, ట్రై చేస్తున్నారు ఎవరికి తోచిన ఆన్సర్ని, వెరీ గుడ్ అండి. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కూడా, పంపించండి మీకు తెలిసిన ఆన్సర్ని. ఆన్సరు ఇక్కడ ఎందుకు రాంగ్ అనేది చెప్తాను, దానికి ఎక్స్ప్లెయిన్ కూడా నేను చేసి చెప్తాను మీకు. తర్వాత మాణిక్యాలరావు సత్యవతి దుర్గా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి రాశారు, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, కేశవరావు అత్తిల్ నుంచి పంపించారు, ఓకేనండి, రైట్ ఆన్సర్ ఇప్పుడు రాసి పంపించారు వారు. మిర్యాలగూడ నుంచి పంపించారు దైదా భిక్షం వెంకటి, మీరు రాసి పంపించారు కవిత్రయం అన్నారు, నేను అది అడగలేదు. ఈ నాలుగు పదాల్లో డిఫరెంట్గా ఉన్నది ఏది అని అడిగాను, ఓకేనండి, వెరీ గుడ్.

తర్వాత చూద్దాం. నమస్తే అంటున్నారు. నమస్తే అండి, నేను మురళి భట్టిప్రోలు నుంచి అని రాసి పంపిస్తారు. ఓకే, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఇక తర్వాత డి బాలాజీ వనస్థలీపురం హైదరాబాద్ నుంచి రాశారు. ఓకే, రాశారు, మొత్తం కలిపి రాశారు. దాంట్లో నేను ఏది తీసుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. విడిగా రాయండి, మీరు ఏది కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారో అదొక్కటే రాసి పంపించండి. తర్వాత గోగులమూడి రాధాకృష్ణమూర్తి చరిత బాపట్ల నుంచి రాశారు, రైట్ ఆన్సర్. కే బ్రహ్మానందరావు ప్రసాదం పాడి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం. నిజామాబాద్ నుంచి మళ్ళీ పంపించారు మహమ్మద్ జైనుద్దీన్. ఇందా పంపించారు కదా, ఓకే రైట్ ఆన్సర్ రాశారు. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు వారు. నెక్స్ట్ మూసాపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ రాశారు, రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి పంపించారు, ఓకే రాశారు. మీరు అన్నీ రాసిపారు, రాసి పంపించారు. నెక్స్ట్ చూద్దాం. నల్గొండ జిల్లా నుంచి దయడ త్రివేణి చిన్మయి రాసి పంపించారు. వీరేం రాశారంటే వీరు కూడా కవిత్రయం అని రాసి పంపించారు. ఓకే, కాకపోతే రాంగ్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత రాసి పంపించారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ పివై విజయశేఖర్ నంద్యాల నుంచి రాసి పంపించారు, గుడ్ ఈవినింగ్ అంటున్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు జాయిన్ అయ్యాను, క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు, రాసుకోండి. సాహిత్యం, కవులు, రచనలు, కవిత్వం వీటిలో భిన్నంగా ఉన్నది ఏది? ఓకేనండి, సాహిత్యం, కవులు, రచనలు, కవిత్వం వీటిలో డిఫరెంట్గా ఉన్నది ఏదో రాసి పంపించండి తెలిస్తే. తర్వాత చూద్దాం, మనకి పంపించారు హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ రాశారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్ లలిత, రైట్ ఆన్సర్. తర్వాత ఉట్కూరు నుంచి డి అరుణ మోహన్జీ రాశారు, రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకెవరు రాసి పంపించారంటే లతా సుహాస్ హోస్కోట్ నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని. హైదరాబాద్ భాజపల్లి నుంచి రామారావు లక్ష్మి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి శకుంతల రాశారు, రైట్ ఆన్సర్ని. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ రాశారు, రైట్ ఆన్సర్ని. ఓకే, వీరు చిత్తూరు నుండి నరేందర్ రెడ్డి స్వరూప రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, సాగి మౌనిక సందీప్ హైదరాబాద్ నుంచి మళ్ళీ పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ రాశారు మీరు. వెరీ గుడ్ అండి, ట్రై చేశారు రెండుసార్లు. నెక్స్ట్ చూద్దాం, వీరైతే వీటిలో ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు, అందుకే పంపించా అంటున్నారు. డి బాలాజీ వనస్థలీపురం నుంచి, ఓకే వెరీ గుడ్ అండి, ఎక్స్ప్లెయిన్ చేశారు, కరెక్ట్గానే చేశారు. మూసాపేట నుంచి ఎం నరేష్ రోజా పంపించారు, మళ్ళీ రాంగ్ ఆన్సర్. ఓకే, తర్వాత చూద్దాం, రొంపిచర రాఘవాచార్యులు అరుణకుమారి ఏలూరు నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. కె శ్రీనివాస్ గుంటూరు నుంచి రాసి పంపించారు. ఓకే, నేను ఒకటే అడిగాను, మీరు రెండు రాసి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. వీరు నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. ఇక్కడ టైప్ చేస్తున్నారు చాలామంది, త్వరగా టైప్ చేసి పంపించండి. బ్రహ్మయ్య శారద ఉమాపతి నగర్ నుంచి పంపించారు. ఓకే, చదివాను మీ ఆన్సర్ని, రైటే రాసి పంపించారు, నేను ఇందాక కూడా చదివాను, రైట్ ఆన్సర్ అండి. ఓకే, తర్వాత చూద్దాం, నేదురూరి కృష్ణాచారి రుత్విక్, రేదునూరి కళ్యాణ్చారి రుత్విక్ పంపించారు, కల్వకుర్తి నుంచి, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, గద్వాల నుంచి కే పెద్ద నరసింహ పద్మాబాయి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, శ్రీరామదాస్ సంధ్యాచారి తిప్పర్తి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. బిట్ర వీరమోహన్రావు నిర్మలాదేవి వీరు పంపించారు, రాజోలు నుంచి, రాజవోలు నుంచి. ఓకే, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, హంపాపురం గ్రామం నుంచి మల్లేష్ పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత పంపించారు ఎవరంటే పివై విజయశేఖర్ నంద్యాల నుంచి రాశారు, ఓకే రైట్ ఆన్సర్ రాసి పంపించారు మీరు. ఇంకా తర్వాత గద్వాల నుంచి కే పెద్ద నరసింహ మళ్ళీ పంపించారు, రాంగ్ ఆన్సర్ని. ఓకేనండి, నేను అడిగాను ప్రశ్న, సాహిత్యం, కవులు, రచనలు, కవిత్వం వీటిలో డిఫరెంట్గా ఉన్నది ఏది అని అడిగాను. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి కుటుంబ సభ్యులు పంపించారు, రైట్ ఆన్సర్ని. ఓకే, నేను ఆన్సర్ని చెప్పేస్తాను. వీటిలో డిఫరెంట్గా ఉన్నవి, ఓకే మూసాపేట నుంచి ఎం నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ రాసి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం,

వీరు సతిరెడ్డి అంటున్నారు రాసి పంపించారు, రైట్ అయినా రాంగ్ అయినా ఒకసారి చాలు, పదే పదే పంపించడం వల్ల టైం వేస్ట్ అవుతుంది కదా అని రాసి పంపించారు వారు. తర్వాత చూద్దాం, వేటపాలెం నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్య దేవాంగ పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకేనండి, నేను ఆన్సర్ చెప్తున్నా. ఈ నాలుగిట్లో డిఫరెంట్గా ఉన్నది కవులు, సాహిత్యం, కవులు, రచనలు, కవిత్వం, వీటిలో భిన్నంగా ఉన్నది కవులు. మిగతావి భావనలు లేదా వస్తువులు సంబంధించినవి. కవులు అంటే వ్యక్తులు. ఓకేనండి, రెండో ప్రశ్నలోకి మనం వెళ్ళిపోదాం. ఓకేనా, రెండో ప్రశ్న కొంచెం డిఫరెంట్గా ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. ఏమంటారు, ఇంకా ప్రశ్నే అడగలేదంటారా? ఓకేనండి, వినండి. ఒక ఈ ప్రశ్న, ఒక చెరువులో తామరపూలు ప్రతిరోజు వాటి సంఖ్యను రెట్టింపు, ఓకే రెట్టింపు డబుల్ చేసుకుంటాయి. ఆ చెరువు మొత్తం తామర పూలతో నిండటానికి 48 రోజులు పట్టిందట. ఆ చెరువు సగం నిండటానికి ఎన్ని రోజులు పట్టి ఉంటుంది? ఇది ప్రశ్న. ఓకేనా, ప్రశ్న అర్థమైందా? ఒక చెరువులో తామర పూలు ప్రతిరోజు వాటి సంఖ్యను డబుల్ చేసుకుంటాయి, రెట్టింపు చేసుకుంటాయి. ఆ చెరువు మొత్తం తామర పూలతో నిండటానికి 48 రోజులు పట్టింది. మరి ఆ చెరువు సగం నిండటానికి ఎన్ని రోజులు పట్టి ఉంటుంది? ఇది ప్రశ్న. ఈ ప్రశ్న మీకు అర్థమై మీరు ఆన్సర్ పంపిస్తారని నేను ఆశిస్తున్నాను. 0826248112 నెంబర్కి ప్రశ్న మరొకసారి అడగమంటారా, ఆన్సర్ని సెండ్ చేస్తారా? చూద్దాం. ఒక చెరువులో తామరపూలు, అయితే మీరు ఎక్కడ సెర్చ్ చేయద్దు, ఎవరిని అడగద్దు, మీకు తోచిన ఆన్సర్ని, తెలిసిన ఆన్సర్ని రాసి పంపించండి. బ్రెయిన్ని షార్ప్ చేయండి. ఒక చెరువులో తామరపూలు ప్రతిరోజు వాటి సంఖ్యను రెట్టింపు చేసుకుంటాయి. ఆ చెరువులో మొత్తం తామరపూలతో నిండటానికి 48 రోజులు పట్టింది. ఆ చెరువు సగం నిండటానికి ఎన్ని రోజులు పట్టి ఉంటుంది? ఓకేనా, ప్రశ్నకి ఆన్సర్ పంపించండి. చూద్దాం, మనకి ఆన్సర్స్ సెండ్ చేస్తున్నారు. ఆకురాతి రామకృష్ణ, రాజలక్ష్మి చిన్నవరం నుంచి రైట్ ఆన్సర్ రాశారు, ఎలా వచ్చిందో కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, తర్వాత చూద్దాం, రొంపిచర్ల రాఘవాచార్యులు అరుణకుమారి ఏలూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత మాధవి ఆంజనేయులు పోచంపల్లి భూదాన్ నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, నిజామాబాద్ జిల్లా నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. దస్తగిరి సంధ్య కడప నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. రాధాప్రకాష్ ఖమ్మం నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. సూర్యనారాయణ తెనాల నుంచి రాశారు రైట్ ఆన్సర్ని, ఎలా వచ్చిందో చెప్పండి. వేటపాలెం నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవంగా పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత మూసాపేట నుంచి ఎం నరేష్ రోజా పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఎం కొండారెడ్డి సిద్ధవటం నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత వీరెవరంటే బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత నాగేంద్రప్ప ఉడేవు కర్ణాటక నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్. తిప్పర్తి నుంచి శ్రీరామదాస్ అంజాచారి, ఓకే రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎవరు. గద్వాల్ నుంచి పంపించారు కే పెద్ద నరసింహ, పద్మాబాయి, ఓకే కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. రాధా ఖమ్మం నుంచి రాసి పంపించారు రాంగ్ ఆన్సర్ని వీరు. ఓకే, తర్వాత చూద్దాం, మధుసూదన్ రెడ్డి పాపినేనిపాల నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. సూర్యనారాయణ తెనాల నుంచి ఓకే రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. దస్తగిరి సంధ్య వీరు కడప నుంచి రాసి పంపించారు, నేను చెప్పిందే మళ్ళీ వారు రాశారు. తర్వాత శ్యామ్ ప్రసాద్ ఒంగోలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. మూసాపేట నుంచి నరేష్ పంపించారు రాంగ్ ఆన్సర్. నాగమణి ఒంగోలు నుంచి రాశారు రాంగ్ ఆన్సర్ చేశారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. చూద్దాం, నల్లమ్మ పాపినేనిపాలెం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. వీరు ఎవరంటే అశ్విని కుమార్ లితిక నెల్లూరు నుంచి రాశారు రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ షబ్రీన్ పంపించారు గుంటూరు నుంచి, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, ఓకే వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్, బాగుంది. శ్యామ్ ప్రసాద్ ఒంగోలు నుంచి ఓకే రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు ఎవరంటే నిజామాబాద్ ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రాశారు రైట్ ఆన్సర్ని. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ చేశారు. కల్వకుర్తి నుంచి నేదనూరి కళ్యాణ్చారి రుత్విక్ రైట్ ఆన్సర్ చేశారు. ఊట్కూర్ నుంచి డి అరుణ మోహన్జీ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, గుడ్ ఈవినింగ్ అంటారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. వీరు

వాణి ఫ్రమ్ విజయవాడ. ఓకే, రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, వీరు విజయవాడ నుంచి రాసి పంపించారు లత మహేశ్వరి, క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. ఓకేనండి, తర్వాత చూద్దాం. పివై విజయశేఖర్ నంద్యాల నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ దేవులపల్లి హనుమంతరావు కూర్నావాలి తెలంగాణ నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. గోగులమూడి రాధాకృష్ణమూర్తి చరిత బాపట్ల నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం మీరు ఎవరంటే, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి రాసి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు, వెరీ గుడ్. తర్వాత మనకి పంపించారు మూసాపేట నుంచి నరేష్ పంపించారు రాంగ్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, వీరు రాసి పంపించారు ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్నామిరం నుంచి రాశారు. ఓకే, రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. నాగమణి ఒంగోలు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. భూదాన్ పోచంపల్లి నుండి మాధవి ఆంజనేయులు రాసి పంపించారు రైట్ ఆన్సర్. చిన్న చింతకుంట నుంచి బి రాజేష్ శ్రీవల్లి పంపించారు రాంగ్ ఆన్సర్ని. ఓకేనండి, ఆన్సర్ని నేను చెప్పమంటారా? ఒక చెరువులో తామర పూలు ప్రతిరోజు వాటి సంఖ్యను డబల్ చేసుకుంటాయి. ఆ చెరువు మొత్తం తామర పూలతో నిండటానికి 48 రోజులు పట్టిందట. ఆ చెరువు సగం నిండటానికి ఎన్ని రోజులు పట్టి ఉంటుంది? ఇది ప్రశ్న. ఆన్సర్ తెలిస్తే వెంటనే సెండ్ చేయండి 0866-24888-12 నెంబర్కి. ఒకరు పంపించారు, రాశారు కడప నుంచి వినయ్, క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. నేను ఇప్పుడే చెప్పాను, విని ఉంటారు మీరు. ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. వనపర్తి నుంచి వీరు డి గోవర్ధన్ రవీంద్రబాయ్ పంపించారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ డి బాలాజీ వనస్థలిపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి రాశారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ మూసాపేట నుంచి ఎం నరేష్ పంపించారు రాంగ్ ఆన్సర్. లత ఉయ్యూరు నుంచి రాశారు. ఓకే, రైట్ ఆన్సర్ రాశారు. వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు 3 లైన్లు, సూపర్ బాగుంది, చక్కగా చెప్పారు మీరు, వెరీ గుడ్ లత, బాగా చెప్పారు. తర్వాత ఆర్ఎస్వి నరసింహరావు చించినాడు నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, దొడ్డిపట్ల కోటేశ్వర అత్తల నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. ఇక ఎవరు పంపించారంటే ఊట్కూరు నుంచి డి అరుణామోహన్జీ పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత మనకి పంపించారు గద్వాల నుంచి కే పెద్ద నరసింహ పద్మాబాయి రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, కొలుసు వెంకట కృష్ణారావు రాసి పంపించారు. ఎక్కడి నుంచి అయితే వీరు పేరు, ఊరి పేరు రాయలేదు, కాకపోతే రాంగ్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ సుమలత పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ రాంగ్ ఆన్సర్. ఇక నెక్స్ట్ చూద్దాం, నరేంద్రారెడ్డి స్వరూప చిత్తూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత నెల్లూరు జిల్లా కోర్ నుంచి బి విజయకుమార్ రెడ్డి పంపించారు రైట్ ఆన్సర్. ఓకేనండి, నెక్స్ట్ పంపించారు మనకి మూసాపేట నుంచి ఎం నరేష్ పంపించారు రాంగ్ ఆన్సర్ని. ఓకేనా, నేను ఆన్సర్ని మీకు చెప్తున్నాను. ఒక చెరువులో తామర పూలు ప్రతిరోజు వాటి సంఖ్యను రెట్టింపు చేసుకుంటాయి. ఆ చెరువు మొత్తం తామర పూలతో నిండటానికి 48 రోజులు పట్టింది. మనకి ఇంకొకరు పంపించారు, తాళ్ళూరు శ్రీనివాస చక్రవర్తి మాధవి ఎలమంచల నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. తర్వాత వనపర్తి నుంచి డి గోవర్ధన్రావు పంపించారు రాంగ్ ఆన్సర్. తాడినాడు భాస్కర్రావు తణుకు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకేనా, ఆ చెరువు మొత్తం తామర పూలతో నిండటానికి 48 రోజులు పట్టింది. చెరువు సగం నిండటానికి ఎన్ని రోజులు పట్టి ఉంటుంది? ఓకే, ఇంకా పంపించారు, వీరు గుడ్ ఈవినింగ్ అంటారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అయితే కడప నుంచి రాసి పంపించారు జైశ్వీ శ్వేత. ఆన్సర్ అయితే వీరేమీ రాసి పంపించలేదు. ఓకే, మూసాపేట నుంచి ఏం నరేష్ పంపించారు మళ్ళీ రాంగ్ ఆన్సర్ని. ఇంకా ఎవరు పంపించారంటే బృందావనం పద్మశ్రీ శ్యామ్ సైనిక్పురి కాల్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకేనండి, ఈ చెరువు సగం నిండటానికి ఎన్ని రోజులు పట్టి ఉంటుంది? అది ఆన్సర్ ఏంటంటే 47 రోజులు అండి. పూలు ప్రతిరోజు రెట్టింపు అవుతాయి కాబట్టి 47 రోజు సగం నిండిన చెరువు 48 రోజున పూర్తిగా తామర పూలతో నిండిపోయి ఉంటుంది. ఓకేనా, ఆన్సర్ ఏంటంటే 47 రోజులు పట్టింది. పివై విజయశేఖర్ నంద్యాల నుంచి పంపించారు.

అర్థం కాదు సార్. ఓకే అండి, నేను ఆన్సర్ చెప్పేశాను. ఇక మూడో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. ఏంటంటే ప్రశ్న, భూమికి సూర్యుడికి మధ్య దూరం, ఓకేనా, భూమికి సూర్యుడికి మధ్య దూరం సంవత్సరం పొడవునా ఒకేలా ఉంటుందా? ఏమండి తెలుస్తుందా ఆన్సర్ ఏమన్నా మీకు? భూమికి సూర్యుడికి మధ్య దూరం సంవత్సరం పొడవునా ఒకేలా ఉంటుందా? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎందుకు కాదు ఎందుకు అవును, ఓకేనా? 08-66-24-888-12 నెంబర్కి చూద్దాం. మనకి కొంతమంది ఇంకా రెండో ప్రశ్నకి ఆన్సర్ సెండ్ చేస్తున్నారు, చూద్దాం. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రాసి పంపించారు రెండో ప్రశ్నకి ఆన్సర్, 47 రోజులని. ఓకే అండి, వెరీ గుడ్. మూడో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. సూర్యనారాయణ తెనాల నుంచి రాశారు మూడో ప్రశ్నకి ఆన్సర్, ఓకే రైట్ ఆన్సర్. ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు ఆన్సర్ని, భూమికి సూర్యుడికి మధ్య దూరం సంవత్సరం పొడవున ఒకేలా ఉంటుందా? ఓకేనా. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్నామిరాన్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత హ్యాపీ హోమ్స్ కాల్ నల్గొండ నుంచి రాశారు దైడ త్రివేణి చిన్మయి రాశారు ఇందాకటి ప్రశ్నకి, రెండో ప్రశ్నకి 47 రోజులని. ఆత్మర్ మురళి లక్ష్మి భటిప్రోల్ నుంచి రాశారు మూడో ప్రశ్నకి ఆన్సర్ రైట్ ఆన్సర్ని. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని ఓకే రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్. మూసాపేట నుంచి ఎం నరేష్ రోజా రాసి పంపించారు రైట్ ఆన్సర్ని, ఓకే. తర్వాత చూద్దాం మీరు ఎవరంటే, ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన చిరులంక నుంచి ఆన్సర్ని చదివేలోపు వారు డిలీట్ చేశారు, త్వరగా టైప్ చేసి పంపించండి. నెక్స్ట్ చూద్దాం, సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి రాసి పంపించారు, ఓకే వెరీ గుడ్, రైట్ ఆన్సర్ రాశారు మూడో ప్రశ్నకి. నేదనూరి కళ్యాణ్చారి రిత్విక్ కల్వ కుర్తి నుంచి రాసి పంపించారు, రాశారు, వెరీ గుడ్, రైట్ ఆన్సరే. ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు అనుకున్నది ఏదో ఆన్సర్కి. నాగమణి ఒంగోలు నుంచి రాశారు, సింపుల్గా రాసి పంపిస్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేయండి. రాధా కమ్మ నుంచి రాశారు రైట్ ఆన్సర్ని, నాగమణి కూడా రైట్ ఆన్సర్ రాసి పంపించారు వారు. తర్వాత చూద్దాం, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి రాసి పంపించారు, ఓకే వెరీ గుడ్, సూపర్గా రాసి పంపించారు వీరు, ఎక్స్ప్లెయిన్ చేశారు. 1-2-5 లైన్లు రాసి పంపించారు, ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, వెరీ గుడ్, వెరీ గుడ్ అండి, చాలా చాలా బాగుంది ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం రాధాప్రకాష్ గారు, ఓకే. తర్వాత శ్రీరామదాసు అంజాచారి పంపించారు తిప్పర్తి నుంచి రైట్ ఆన్సర్ని. ఒక చిన్న బ్రేక్ తీసుకుని వెంటనే వచ్చేస్తాను.

0: డెజర్ట్ వచ్చేసింది కానీ మన చాంపియన్ ఇంకా రాలేదు. మరి
1: బిల్లిచ్చే ముందే నువ్వు వస్తుందంటారా?
0: సో గర్ల్స్, ఏంటట సంగతి?
1: బిల్లట సంగతి.
0: ఏది నీ కాడి పిన్ని?
2: ఆర్బిఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
1: తినడం ఛాంపియన్షిప్ జరిగిందా?
2: ఆర్బిఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
3: వెల్కమ్ బ్యాక్ టు యువలయ. నేను అడిగాను ప్రశ్న, భూమికి సూర్యుడికి మధ్య దూరం సంవత్సరం పొడవునా ఒకేలా ఉంటుందా అని అడిగాను. చాలామంది రాసి పంపిస్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేయండి మీకు తెలిసిన ఆన్సర్ని. నెక్స్ట్ బిట్రా వీరమోహన్ రావు నిర్మలాదేవి రాజోల నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. సింపుల్గా ఆన్సర్ పంపించకండి, తెలిస్తే రాసి పంపించండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. దస్తగిరి సంధ్య కడప నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. వనపర్తి నుంచి డి గోవర్ధన్ రావు ఇందిరాబాయి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత దైదా భిక్షం వెంకటి మిర్యాలగూడ నుంచి రెండో ప్రశ్నకి 47 రోజులను పంపించారు, వెరీ గుడ్ అండి. మూడో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. మిడతల రామూర్తి ఉర్రోకొండ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత దేవులపల్లి హనుమంతరావు కూర్నావలి తెలంగాణ నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. కడప నుంచి వినయ్ శ్రీదేవి రాసి పంపించారు రైట్ ఆన్సర్ రాశారు. ఇక తర్వాత చూద్దాం, ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రాసి పంపించారు, ఓకే ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, నిజామాబాద్ నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రాశారు, ఓకే రైట్ ఆన్సర్ రాసి పంపించారు. సూర్యనారాయణ తెనాల నుంచి రాసి పంపించారు.

ఓకే, మీరు ఆన్సర్ రైట్ ఆన్సర్ రాసి పంపించారు ఇందాకే, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు, వెరీ గుడ్ అండి. తర్వాత చూద్దాం, క్వశ్చన్ మరోసారి వినిపించండి అంటున్నారు, నేను ఇందాకే చెప్పాను. మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి రాసి పంపించారు, వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, కాకపోతే సింపుల్ ఆన్సర్ ఒకటి ఉన్నది, అది రాయండి, దానికి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఓకేనా. తర్వాత చూద్దాం, కొలుసు వెంకట కృష్ణారావు గుంటూరు నుంచి రాసి పంపించారు, ఓకే వెరీ గుడ్, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, శ్యాంప్రసాద్ చిట్టి ఒంగోలు నుంచి రాసి పంపించారు, ఓకే ఓకే, వెరైటీగా ఆన్సర్ రాసి పంపించారు, బాగుందండి మీ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానము. తర్వాత చూద్దాం, సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఇక మనకి పంపించారు. తర్వాత బృందావనం పద్మశ్రీ శ్యామ్ సైనిక్పురి కాల నుంచి రాసి పంపించారు, వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, దక్షిణ చిరువల్లంక నుంచి ఎస్వి సుబ్రహ్మణ్యం రాశారు, వెరీ గుడ్, రాసి పంపించారు, సుదీర్ఘంగానే రాసి పంపించారు, వీరు ఎక్స్ప్లెయిన్ చాలా బాగుంది, వెరీ గుడ్. నెక్స్ట్ చూద్దాం, వీరు వెంకట సుబ్బమ్మ, వీరు పల్లా విలేజ్ నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని, ఓకే. తర్వాత మహేంద్ర తెనాల నుంచి రాసి పంపించారు, వెరీ గుడ్, రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ రాసి పంపించారు, ఓకే రాశారు, కాకపోతే ఒకేలా ఉంటుందా నేను అడిగాను, దానికి సంబంధించి రాయండి తెలిస్తే. తర్వాత అనంతపురం నుండి అనురాధ పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, సుదర్శన్ శ్రీ కుమార్ పెర్మాన్ శ్రీవాణి ఢిల్లీ నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్. తర్వాత వీరు దర్శి బాలసుబ్రహ్మణ్యం అరుణ ఒంగోలు నుంచి రాసి పంపించారు, వెరీ గుడ్ అండి, బాగుంది మీరు చెప్పిన విధానం. తర్వాత చిలకమర్రి ఉపేంద్రాచారి పంపించారు తిప్పర్తి నుంచి, రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, లతా సుహాస్ హోస్కోట్ నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. వీరెవరంటే పివై విజయశేఖర్ నంద్యాల నుంచి రాసి పంపించారు, వెరీ గుడ్, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. నెక్స్ట్ నాగమణి ఒంగోలు నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, వీరెవరంటే అశ్వని కుమార్ లితిక నెల్లూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆర్ఎస్వి నరసింహరావు చించినాడు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం ఎవరు పంపించారు అనేది. మోహన్ రావు పంపించారు మచిలీపట్నం నుంచి, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు, రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత ఇంకెవరు పంపించారంటే కేశవరావు అత్తిలి నుంచి రాసి పంపించారు, ఓకే వెరీ గుడ్ రైట్ ఆన్సర్ని. ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, ప్రియా శ్రీనివాస్ రెడ్డి నంద్యాల సుబ్బారెడ్డపల్ల గ్రామం నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, గోగులమూడి రాధాకృష్ణమూర్తి చరిత బాపట్ల నుంచి రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు సూపర్గా, అందరికీ చాలా మంచి మార్క్స్ వచ్చేలాగా రాసి పంపించినారు, ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అట్లా ఉన్నది, సూపర్. ఇక తర్వాత చూద్దాం, వీరెవరంటే దోర్నాల బాలాజీ వనస్థలిపురం నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత ముసపేట నుంచి పంపించారు నరేష్, ఎం నరేష్ పంపించారు, ఇందాకే మీరు పంపించారు కదా రైట్ ఆన్సర్ని, ఓకే. తర్వాత ముత్తలూరు విలేజ్ నుంచి రిషి షన్ను రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. ఇంకెవరైనా పంపించారంటే నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ రైట్ ఆన్సర్ని. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ పంపించారు, వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, బాగుందండి, ఇందాకటి ప్రస్తుతం కూడా పంపించారు రైట్ ఆన్సర్ని, ఓకే. తర్వాత చూద్దాం, లతా ఉయ్యూరు నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు, వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు మూడు లైన్లు, సూపర్ బాగుంది. ఇక తర్వాత దైదా భిక్షం వెంకటి మిర్యాలగూడ నుంచి రాసి పంపించారు, కాకపోతే వీరు ఇన్ని కిలోమీటర్లు అని రాసి పంపించారు, సింపుల్ ఆన్సర్ రాసి పంపించండి, దానికి ఎక్స్ప్లెయిన్ తెలిస్తే చేయండి, ఓకేనా. ఇక తర్వాత మనకి పంపించారు భోగానందన్ వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి రాసి పంపించారు, వెరీ గుడ్ రైట్ ఆన్సర్ని. తర్వాత చిత్తూరు నుండి నరేంద్ర రెడ్డి స్వరూప రాసి పంపించారు రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం,

త్వరగా చెప్పండి అంటున్నారు. ప్లీజ్ ఎట్టు పల్ల అంట, అంతేనండి నాకు అలాగే అర్థమవుతుంది. ఆ గ్రామం నుంచి, ఎత్తుపల్ల గ్రామం నుంచి వెంకట సుబ్బమ్మ రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకే, వెరీ గుడ్. తర్వాత చూద్దాం, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి ఎం ప్రతాప్ పంపించారు రైట్ ఆన్సర్ని, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. దొడ్డిపట్ల కోటేశ్వర అత్తిల నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఎవరు పంపించారంటే నిజామాబాద్ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. ఓకే, రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత చూద్దాం, ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన చిరువల్ లంక నుంచి రాసి పంపించారు. ఓకే, రాసి పంపించారు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం, మనకి రాసి పంపించారు వీరు ఎవరంటే కె బ్రహ్మానందరావు ప్రసాదం పాడి నుంచి రాశారు. ఓకే, రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ ఇంకెవరు రాసి పంపించారంటే నల్గొండ నుంచి దైడ త్రివేణి చిన్మయి రాశారు. ఓకే, కాకపోతే వీరు కూడా కిలోమీటర్లో రాసి పంపించారు. ఆన్సర్ సింపుల్ ఆన్సర్ రాసి పంపించండి. నెక్స్ట్ చూద్దాం, హంబాపురం గ్రామం నుంచి నాగభూషణ చిరంజీవి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. చిన్న చింతకుంట నుండి బి రాజేష్ శ్రీవల్లి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే దాసరిపాలెం నుంచి శివదాస్ రెడ్డి కుటుంబ సభ్యులు. ఓకే, రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. నెక్స్ట్ చూద్దాం, వీరు ఎవరంటే వీరమ్మ దిబ్బలపేట విలేజ్ నుంచి, మరి ఏ ఊరు అయితే రాయలేదు, ఆ విలేజ్ ఆ గ్రామం పేరు రాశారు. ఓకేనండి, వీరమ్మ పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకే, తర్వాత చూద్దాం, తాళ్ళు శ్రీనివాస చక్రవర్తి మాధవ్ ఎలబంచల్ నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. గద్వాల నుంచి కె పెద్ద నరసింహ పద్మాబాయ్ రాశారు రైట్ ఆన్సర్ని. ఇంకా టైప్ చేస్తున్నారు చాలామంది, తొందరగా రాసి పంపించండి. కర్నూలు జిల్లా గోనె గండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి వీరు రాసి పంపించారు రైట్ ఆన్సర్ని, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్. తర్వాత మూసాపేట నుంచి ఎం నరేష్, ఓకే రాసి పంపించారు. ఈరోజు మీ షో చాలా బాగుంది అంటున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. దీన్ని అడిగిన ప్రశ్న, భూమికి సూర్యుడికి మధ్య దూరం సంవత్సరం పొడవునా ఒకేలా ఉంటుందా అని అడిగాను. ఆన్సర్ అయితే ఉండదు, ఇది ఆన్సర్. ఓకేనా, భూమి సూర్యుని చుట్టూ కొద్దిగా దీర్ఘ వృత్తాకారం అంటే ఓవల్ షేప్లో కక్షలో తిరుగుతుంది, అందువల్ల దూరం ఒకేలా ఉండదు సంవత్సరం పొడవునా. ఓకే, కొంతమంది పంపిస్తున్నారు ఆన్సర్ని, చూద్దాం. సూర్యనారాయణ తెనాల నుంచి రాసి పంపించారు. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి, ఇది ఆన్సర్. ఓకేనా,

వెల్కమ్ బ్యాక్ టు యువలయ. మనకి ఒకరు పంపించారు, ఆన్సర్ చూద్దాం. మహారాష్ట్ర సోలాపూర్ నుంచి ఏం రాధిక హరికిషన్ పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకేనండి. భూమికి సూర్యుడికి మధ్య దూరం సంవత్సరం పొడవునా ఒకేలా ఉంటుందా అంటే ఆన్సర్ ఏంటంటే ఉండదు. ఓకేనా. భూమి సూర్యుని చుట్టూ ఓవెల్ షేప్లో కక్షలో తిరుగుతూ ఉంటుంది కాబట్టి అందువల్ల దూరం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఇది ఆన్సర్. కార్యక్రమంలో మనం చివరిగా ఒక పాట విందాం. అభిలాష చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు కార్యక్రమంలో. ముందుగా విందాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఆత్రేయ గీతం చిత్రం అందమైన అనుభవం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు హిందీ చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం డిస్కో డ్యాన్సర్ చిత్రానికి బప్పి లహరి ఉషా ఉత్తప్ పాడిన ఈ పాట.

బాబీ ఈ చిత్రానికి శైలేందర్ సింగ్, లతా మంగేష్కర్ ఆలపించిన గీతం.

0: మీరింతవరకు హిందీ చలనచిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు యువవాణి ప్రోగ్రామ్. స్వాతంత్ర భారత సమరంలో పార్లమెంటరీ సాంప్రదాయాల స్థాపనలో ఒక ధృవతారగా వెలిగిన మహోన్నత నాయకుడు విఠల్భాయ్ పటేల్ జయంతి ఈరోజు. విఠల్భాయ్ పటేల్ అనగానే చాలామందికి మన దేశాన్ని ఏకం చేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గుర్తుకు వస్తారు. అవును, విఠల్భాయ్ మరెవరో కాదు, సర్దార్ పటేల్కు స్వయాన అన్నగారు. ఆయన కేవలం వల్లభాయ్ పటేల్ అన్నగారిగా మాత్రమే కాదు, వల్లభాయ్ పటేల్ కంటే ముందే రాజకీయ రంగప్రవేశం చేసి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని శాసనసభల వేదికగా మార్చి చరిత్రలో నిలిచిపోయారు. ఆయన జీవితాన్ని మనం ఒకసారి గమనిస్తే అందులో ఎన్నో త్యాగాలు, అంకితభావం, అంతకు మించి అద్భుతమైన చాకచక్యం కనిపిస్తాయి. గుజరాత్లోని నదియాడ్లో జన్మించిన విఠల్భాయ్ చిన్నతనం నుంచే ఎంతో కుశగ్ర బుద్ధి కలవాడు. లండన్ వెళ్లి బారిస్టర్ చదవాలనేదే ఆయన కల. లండన్ వెళ్లిన విఠల్భాయ్ అక్కడ చదువులో టాపర్గా నిలిచి భారతదేశానికి తిరిగి వచ్చి బొంబాయి అహ్మదాబాద్ కోర్టులో అత్యంత ప్రతిభావంతుడైన న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు. విఠల్భాయ్ పటేల్ సాధించిన అతిపెద్ద విజయం, భారత పార్లమెంటరీ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఘట్టమేమిటంటే, ఆయన సెంట్రల్ లెగిస్లేటివ్ అసెంబ్లీకి మొదటి భారతీయ అధ్యక్షుడిగా అనగా స్పీకర్గా ఎన్నిక కావడం. బ్రిటిష్ పాలనలో ఒక భారతీయుడు ఆ అత్యున్నత స్థానంలో కూర్చోవడం సామాన్యమైన విషయం కాదు. ఆయన కేవలం రాజకీయ నాయకుడే కాదు, గొప్ప సంఘ సంస్కర్త. బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా పనిచేసిన కాలంలో ప్రాథమిక విద్యను అందరికీ ఉచితంగా అందించేందుకు ఆయన ఎంతో కృషి చేశారు. విఠల్భాయ్ తన ప్రతిష్టాత్మకమైన స్పీకర్ పదవికి రాజీనామా చేసి దేశం కోసం మళ్లీ వీధుల్లోకి వచ్చి పోరాడారు. ఈ క్రమంలో ఆయన ఎన్నోసార్లు జైలు శిక్ష అనుభవించారు. బ్రిటిష్ వారి వేధింపుల వల్ల ఆయన ఆరోగ్యం కూడా క్షీణించింది. తన ఆఖరి శ్వాస వరకు

విముక్తి కోసమే కలలు కంటూ 1933 అక్టోబర్ 22 జెనీవాలో ఆయన కన్నుమూశారు. ఆయన చూపిన ధైర్యం, రాజ్యాంగ పిలుపుల పట్ల ఆయనకున్న నిబద్ధత నేటి తరానికి ఎంతో ఆదర్శనీయం. అవును, ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా భారత స్వాతంత్ర్య చరిత్ర పుటలలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇప్పుడు బన్నీ చిత్రం నుండి సాగర్ మారుతి పాడిన పాటను వింటారు.

ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవం. అసలు ప్రయాణమంటే ఇష్టపడని వారు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటారా చెప్పండి? నిత్యం రొటీన్గా సాగిపోయే జీవితంలో కాస్త విరామం దొరికితే చాలు, ఎక్కడికైనా వెళ్లాలని మన మనసు ఉవ్విల్లూరుతుంది. కొత్త ప్రదేశాలు చూడటం, కొత్త మనుషులను కలవడం, కొత్త రుచులను ఆస్వాదించడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అద్భుతమైన అనుభూతినిస్తుంది. అటువంటి పర్యాటక రంగం యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీన మనం ఈ ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటాం. పర్యాటకం అనగానే మనకు కేవలం వినోదం మాత్రమే గుర్తుకు వస్తుంది, కాని దీని వెనుక ఉన్న ఉపయోగాలు మరియు ప్రయోజనాలు అనంతమైనవి. ఆర్థిక పరంగా చూస్తే ఒక దేశ ప్రగతికి పర్యాటక రంగం ఒక బలమైన వెన్నుముక్కలాంటిది. పర్యాటక రాక వల్ల హోటళ్లు, రవాణా స్థానిక మార్కెట్లు, హస్తకళ పరిశ్రమలు ఎంతో లాభపడతాయి. దీనివల్ల లక్షలాది మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలోని సంస్కృతి, కళలను ప్రపంచానికి పరిచయం చేయడానికి పర్యాటకం ఒక అద్భుతమైన వేదికగా ఉపయోగపడుతుంది. కేవలం ఆర్థిక ప్రయోజనాలే కాకుండా పర్యాటకం అనేది మానసిక వికాసానికి ఎంతో దోహదం చేస్తుంది. నిరంతర పని ఒత్తిడిలో మునిగిపోయే మనుషులకు కేవలం రోజులు ప్రయాణం ఎనలేని ప్రశాంతతను, కొత్త శక్తిని ఇస్తుంది. అందుకే పర్యాటకమంటే కేవలం ప్రదేశాలను సందర్శించడం కాదు, అది మన మనోభావాలను విశాలం చేసే ఒక గొప్ప ప్రయాణం. మనం ఎక్కడికి వెళ్లినా అక్కడి పర్యావరణాన్ని కాపాడుకుందాం. ప్లాస్టిక్ వ్యర్థాలను పారేయకుండా ఆయా ప్రదేశాల పరిశుభ్రతను గౌరవిద్దాం. బాధ్యతాయుతమైన పర్యాటకులుగా ఉంటూ మన దేశ కీర్తిని, సంస్కృతిని మరింత ముందుకు తీసుకువెళ్దాం. ఇప్పుడు మన్మధుడు చిత్రం నుండి వేణు మరియు సుమంగళి పాడిన పాటను వింటారు.

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెల చివరి ఆదివారాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ బధిరుల దినోత్సవం అనగా వరల్డ్ డెఫ్ డేగా జరుపుకుంటారు. 1951లో స్థాపించబడిన వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ద డే సంస్థ పిలుపు మేరకు మొదటిసారిగా 1958లో ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. నాటి నుండి నేటి వరకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ చివరి వారమంతా అంతర్జాతీయ బధిరుల వారోత్సవాలు నిర్వహిస్తూ సమాజంలో వారి పట్ల అవగాహన పెంచేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. వినికిడి లోపమనేది శారీరక లోపం కాదు, అది కేవలం ఒక భాషపరమైన వైవిధ్యం మాత్రమే అని మనకు అర్థమవుతుంది. సైన్ లాంగ్వేజ్ అనేది కేవలం చేతులు తిప్పడం కాదు, దానికి ఒక పరిపూర్ణమైన వ్యాకరణం, భావ వ్యక్తీకరణం మరియు అందమైన సంస్కృతి ఉన్నాయి. మనం మాటలతో చెప్పలేని ఎన్నో భావాలను వారు తమ చేతి వేళ్లతో, ముఖ కవలికలతో ఎంతో అద్భుతంగా పలికించగలరు. అందుకే బధిరుల హక్కులను కాపాడటంలో సైన్ లాంగ్వేజ్కు లభించే గుర్తింపు ఎంతో కీలకమైనది. మనం ఒక విషయాన్ని స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి, డెఫ్ పీపుల్కు కావాల్సింది మన జాలి లేదా సానుభూతి కాదు, వారికి కావాల్సింది సమానమైన గౌరవం మరియు అవకాశాలు. ప్రభుత్వ కార్యాలయాలలో వారికి అనుకూలమైన సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. వీలైతే మనం కూడా కొన్ని ప్రాథమిక సైన్ లాంగ్వేజ్ను నేర్చుకుని వారితో మాట్లాడటానికి ప్రయత్నిస్తే వారి ప్రపంచంలో మనం ఒక భాగం కావచ్చు. వారి నిశ్శబ్దాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడే ఒక సమాజాన్ని మనం నిర్మించగలము. భాష ఏదైనా, భావం ఒక్కటే. శబ్దం లేని వారి ప్రపంచానికి మన ప్రేమ, సాయం అనే రంగులను అద్దుదాం. బదీరుల హక్కులను కాపాడుతూ వారి ప్రగతిలో తోడుగా నిలుద్దాం. ఇప్పుడు ఆనంద్ చిత్రం నుండి శ్రేయా ఘోషల్ పాడిన పాటను వింటారు.

ఈరోజు అత్యంత పవిత్రమైన ప్రాముఖ్యమైన ప్రపంచ నదీ దినోత్సవం. నదంటే కేవలం ప్రవహించే నీటి ప్రవాహం కాదు, నది అంటే ఒక సంస్కృతి, ఒక నాగరికత, జీవన గమనం మరియు ఈ భూమిపై జీవరాశి ఉనికికి మూలాధారం. మానవ చరిత్రను మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రపంచంలో విలసిల్లిన గొప్ప గొప్ప నాగరికతలన్నీ నదీ తీరాల్లోనే పుట్టి పెరిగి విస్తరించాయి. మన సింధులోయ నాగరికత దగ్గర నుంచి ఈజిప్ట్ వరకు అన్ని నదుల ఒడ్డునే ఊపిరిపోసుకున్నాయి. అందుకే మన భారతదేశంలో నదులను కేవలం జలవనరులుగా చూడలేదు, వాటిని కన్నతల్లితో సమానంగా భావించి జీవనదులని, లోకమాతలని పిలుచుకుంటూ పూజించే గొప్ప సంస్కృతి మనది. గంగ, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, బ్రహ్మపుత్ర, ఇలా ఏ నది పేరు తలుచుకున్నా మన హృదయం భక్తితో, కృతజ్ఞతతో నిండిపోతుంది. ఉదయం లేచింది మొదలు మన దాహం తీర్చడానికి, పంటలు పండించడానికి, పశుపక్ష్యాదులు ప్రాణాలు నిలపడానికి నదులు తమను తాము అంకితం చేసుకుంటున్నాయి. కొండల్లో పుట్టి లోయలను దాటుకుంటూ, రాళ్లను రప్పను చీల్చుకుంటూ ఎక్కడో ఉన్న సముద్రం వైపు సాగిపోయే నది ప్రవాహం మనకు జీవిత సత్యాన్ని నేర్పుతుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆగిపోకూడదని, నిరంతరం ముందుకు సాగుతూ ఇతరులకు మేలు చేయడమే జీవిత పరమార్థమని నది మనకు ప్రతీక్షణం బోధిస్తూనే ఉంటుంది. నదులను కాపాడుకోవడమంటే కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, అది భూమిపై జీవిస్తున్న ప్రతి ఒక్కరి ప్రాథమిక కర్తవ్యం. నదులు ఎండిపోతే, కలుషితమైపోతే మానవ నాగరికత అంతానికి ఎంతో సమయం పట్టదు. రాబోయే తరాలకు మనం ఆస్తులు, అంతస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కాని తాగడానికి స్వచ్ఛమైన నీటిని, పారే నదులను అందించకపోతే భవిష్యత్తు తరాన్ని ప్రమాదంలోకి నెట్టేసే వాళ్ళమవుతాం. కాబట్టి మన ఆలోచన విధానంలో

మార్పు రావాలి. నదులను పారిశ్రామిక వ్యర్థాల డస్ట్బిన్లుగా మార్చడం ఆపాలి. నదీ తీరాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటి భూగర్భ జలాలను పెంచేలా చర్యలు చేపట్టాలి. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించాలి. ఇప్పుడు జల్సా చిత్రం నుండి కేకే పాడిన పాటను వింటారు.

0: Prevention of Money Laundering Act, PMLA. At the Asian Games in Japan, India's Ansi Sojan Edapili has won the silver medal in the women's long jump at Aichi Nagoya in Japan today. In squash, the country clinched two silver medals, with Abhay Singh winning silver in the men's singles and Anahat Singh also bagging a silver medal in the women's singles. India's Harita Bhadra has won the bronze medal in the women's 200 meters event. Tejaswin Shankar also bagged a bronze medal in the decathlon. Currently, India is at the 12th position in the medals tally with a total of 35 medals, including 4 gold, 15 silver and 16 bronze medals. And in men's cricket, West Indies have set a target of 296 for hosts India in the first one-day international of three-match series in Thiruvananthapuram this evening. Earlier, put into bat, West Indies posted 295 for the loss of 7 wickets in the stipulated 50 overs. India had opted to field after winning the toss. Both Rohit Sharma and Virat Kohli returned to India's ODI lineup after a two-month break from this format. The India Meteorological Department has issued a red colour warning for very heavy rainfall over Uttarakhand and West Uttar Pradesh. The weather agency has forecast heavy rainfall over Andaman and Nicobar Islands, Bihar, East Uttar Pradesh and Himachal Pradesh. And with that, we end this news bulletin.
1: పొదుపు చేయడం నాన్నగారు నేర్పిందే.
2: ఆయన ఆలోచనలు ఎప్పుడూ మా గురించే ఉండేవి. నిజానికి ఆయన పొదుపు చేసిన సొమ్ము బ్యాంకులో కూడా ఉంది.
1: కానీ క్లెయిమ్ చేయడం కష్టమేనేమో.
2: ఇప్పుడు మరింత సులభం అయిపోయింది. బ్యాంక్ వెబ్సైట్ లేదా బ్రాంచ్ కి వెళ్ళండి, క్లెయిమ్ ఫామ్ నింపండి, పత్రాలు నిచ్చి 15 రోజుల్లో సెటిల్మెంట్ పొందండి. ఇంకా నామినేషన్ తో క్లెయిమ్ సెటిల్మెంట్ మరింత సులభం అవుతుంది.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. భద్రత విషయంలో రాజీ పడబోమని, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో స్పష్టం చేశారు. స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సూపర్ ఎల్నినో పరిస్థితుల్లో కూడా రైతులకు ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ప్రాచుర్యానికి నోచుకోని పర్యాటక ప్రాంతాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఇన్ఫ్లుయెన్సర్లకు మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. ఇక వార్తల వివరాలు. భద్రత విషయంలో రాజీ పడబోమని, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచికలో ఆయన ఈరోజు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దేశంలో కొనసాగుతున్న జనగణన ప్రక్రియ మొదటి దశలో ఇప్పటి వరకు 32 కోట్లకు పైగా కుటుంబాల వివరాలు నమోదయ్యాయని ప్రధానమంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 2 కోట్ల 60 లక్షలకు పైగా ప్రజలు ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ పూర్తి చేశారని వెల్లడించారు. యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు 100 వారాల నషాముక్త్ యువ అభియాన్ వేగంగా సాగుతోందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
4: యువాఓ నషే సే దూర్ రహనే కి ప్రతిజ్ఞా లీ ఔర్ ఇస్ సందేశ్ కో దూసరో తక్ పహుంచానే కి జిమ్మేదారీ భీ లీ. యే సబ్ హో రహా హై నషా ముక్త్ యువా అభియాన్ కే తహత్. ఇస్మే మై భారత్ కే వాలంటీర్ షామిల్ హై ఔర్ జాగరూకతా కే కార్యక్రమ హుయే. నషా ముక్తి కా సందేశ్ హమారే యువా ఖుద్ ఇస్ సందేశ్ కో ఆగే బఢా రహే. మై భారత్ పర్ ఎంథెమ్, స్లోగన్ రైటింగ్ ఔర్ నుక్కడ్ నాటక్ జైసీ అలగ్ అలగ్ ప్రతియోగితాయే హుయీ హై.
3: వన్ డిస్టిక్ట్ వన్ ప్రొడక్ట్ కింద ఉత్తరప్రదేశ్ ప్రతాప్గఢ్లో ఉసిరి ప్రాసెసింగ్ యూనిట్లు పెరిగి మహిళా స్వయం సహాయక బృందాలకు ఉపాధి లభిస్తోందన్నారు. వోకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని పండుగల సీజన్లో మరచిపోవద్దన్నారు. అక్టోబర్ 2న మహాత్మాగాంధీ జయంతి రానున్న నేపథ్యంలో పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని కోరారు. మధ్యప్రదేశ్లో నదుల శుభ్రత, ఆంధ్రప్రదేశ్లో పురాతన కోనేరులు, బావుల పునరుద్ధరణ, ముంబైలో బీచ్ల శుభ్రత, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్లో చెత్త నిర్మూలనపై యువత చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ,
4: కుచ్ హీ దినో బాద్ 2 అక్టోబర్ హై పూజ్య బాపూ కి జయంతి కా దిన్. బాపూ నే హమే జీవన్ కే బహుత్ సే మంత్ర దియే. స్వచ్ఛతా భీ ఉన్మే సే ఏక్ హై. హమ్ అక్సర్ అప్నే ఆస్పాస్ స్వచ్ఛతా సే జుడే అనేక్ ప్రయాసో కో దేఖ్తే హై. ये प्रयास बहुत प्रेरक और उत्साह बढ़ाने वाले हैं. आंध्र प्रदेश में युवा पुरानी बावड़ियों और कुओं की सफाई कर रहे हैं. इससे हमारी पुरानी धरोहरों उसे फिर से संवारने का काम हो रहा है.
3: ఆంధ్రప్రదేశ్ స్వర్ణ వార్డు

0: సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. మిగులు పోస్టుల సర్దుబాటు ద్వారా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో కొత్తగా 815 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కల్పనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అర్హత కలిగిన వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకు జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లోకి ప్రమోషన్లను కూటమి ప్రభుత్వం కల్పించింది. 815 వార్డు శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ పోస్టులను గ్రేడ్ 1గా ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. 815 వార్డు ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రటరీ పోస్టులను కూడా గ్రేడ్ 1 హోదాకు అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్టంలో ప్రాచుర్యానికి నోచుకోని అనేక సుందరమైన పర్యాటక ప్రాంతాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఇన్ఫ్లుయెన్సర్లకు రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని రాజమహేంద్రవరంలో పర్యాటక శాఖ ఈరోజు నిర్వహించింది. ఈ వేడుకల్లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ ఆధునిక సాంకేతికత ద్వారా రాష్ట పర్యాటకానికి ప్రాచుర్యం కల్పిస్తున్నామని తెలిపారు. నెల్లూరు నగర అభివృద్దికి 3,500 కోట్ల రూపాయల నిధులతో వివిధ అభివృద్ది పనులు చేపడుతున్నామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నగర సమగ్ర అభివృద్దికి ప్రాధాన్యమిస్తూ రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, మార్కెట్లు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన తదితర పనులను వేగంగా చేపడుతున్నామని చెప్పారు. నెల్లూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు పలు అభివృద్ది పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా జల్ జీవన్ మిషన్ పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో ప్రతి గ్రామీణ కుటుంబానికి సురక్షితమైన తాగునీటిని అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జల్ జీవన్ మిషన్ పథకాన్ని ప్రారంభించింది. 2019 ఆగస్టు 15 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ బృహత్తర కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ మిషన్ అమలు జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నాణ్యమైన తాగునీటిని నిరంతరం అందించడమే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా తాగునీటి కోసం రోజు మైళ్ల కొద్దీ నడిచి వెళ్లే గ్రామీణ మహిళలు, బాలికల కష్టాలను శాశ్వతంగా దూరం చేసేందుకు ఈ ప్రాజెక్టు ఎంతగానో దోహదపడుతోంది. జల్ జీవన్ మిషన్ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో మాట్లాడుతూ,
1: జల్ జీవన్ మిషన్ సంసాధనో కే సహీ ఇస్తమాల్ పర్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ పర్ భీ ఉతనా హీ బల్ దే రహా. ఇస్ మిషన్ కే తహత్ గావో మే బడే పైమానే పర్ రోజ్గార్ కే నయే అవసర్ భీ బన్ రహే. హర్ ఘర్ మే పైప్ సే జల్ పహుంచనే లగేగా, సేచురేషన్ కీ స్థితి ఆ జాయేగీ తో పక్షపాత్ ఔర్ భేదభావ్ కీ గుంజాయిష్ భీ ఉతనీ హీ సమాప్త హో జాయేగీ.
0: అనకాపల్లి జిల్లా సబ్బవరంలో 1,60,00,000 రూపాయల 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించిన నూతన అగ్నిమాపక కేంద్ర భవనాన్ని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో అనేక నూతన అగ్నిమాపక కేంద్రాలను నిర్మించడంతో పాటు పెద్ద సంఖ్యలో అగ్నిమాపక వాహనాలను కొనుగోలు చేసినట్టు తెలిపారు. విపత్తులు సంభవించినప్పుడు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. రైతుల అభివృద్ది, సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పలు అభివృద్ది పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ, రైతులకు అవసరమైన పనులకు ప్రాధాన్యత ఇస్తూ పనిచేస్తున్నామన్నారు. ధాన్యం అమ్మిన 48 గంటల్లోగా డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. సూపర్ ఎల్నిలో ఉన్న పరిస్థితుల్లో కూడా ఉభయ గోదావరి జిల్లాలో రైతులకు ఇబ్బందులు లేకుండా 1,40,000 ఎకరాలకు సాగునీరు అందించామని మంత్రి చెప్పారు. వాతావరణం. ఉత్తర దక్షిణ ద్రోణి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా రాష్టంలోని కోస్తా ఆంధ్రప్రదేశ్లో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వివరించారు.

0: మరోసారి భద్రత విషయంలో రాజీ పడబోమని, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో స్పష్టం చేశారు. స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సూపర్ ఎల్ నినో పరిస్థితుల్లో కూడా రైతులకు ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ప్రాచుర్యానికి నోచుకోని పర్యాటక ప్రాంతాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఇన్ఫ్లుయెన్సర్లకు మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: అక్కా, జాబ్ దొరికింది.
2: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పటిక బోలిడంత షాపింగ్.
1: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
2: ఆగురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చుల.
1: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
2: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
1: కానీ అక్క,
2: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
1: అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది.
3: ఆర్బీఐ చెబుతుంది,
4: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
5: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. శల్యప్రహారః సింధూరాభియానం చ భారతస్య నూతనాయాః ఉగ్రవాదవిరోధీనీతేః అమోఘం ఉదాహరణమితి మనోగత కార్యక్రమే ప్రధానమంత్రిణా సప్రశ్రయం ప్రోదీరితం. సర్వేషు రాజ్యేషు కేంద్రశాసిత ప్రదేశేషు చ జనగణనాభియానస్య ప్రథమచరణం పూర్ణతాం అగాతితి ప్రధానమంత్రిణా ప్రోదీరితం. సామరిక స్వాయత్తతాయాః సురక్షాయాః చ ఉపరి ఆఘాతే సతి భారతం స్వాత్మరక్షాం విధాస్యతి ఏవేతి రక్షామంత్రిణా రాజనాథ సింహేన సబలం ప్రఖ్యాపితం. గుజరాతస్య సాబరమతి క్షేత్రే 15 శత కోటి రూప్యకాణాం రేల వికాస పరియోజనాః గృహమంత్రిణా అమిత షాహేన సముద్ఘాటితాః. అపి చ నగోయా ఏషియాయి క్రీడాసు స్క్వాష్ స్పర్ధాయాం అభయ సింహేన అనాహత సింహేన చ రజత పదకే విజితే మహిళానాం 200 మీటర్ ధావనే చ హరితా భద్రా కాంస్య పదకం విజితవతి. అథ వార్తాః విశదీకృత్య. ఆకాశవాణ్యాః మనోగతం ఇది కార్యక్రమస్య సంబోధనక్రమే రాష్ట్రం ఉద్బోధయతా ప్రధానమంత్రిణా ప్రతిపాదితం యత్ భారతీయ సైన్యబలేన పాకిస్తానే ఆతంకవాదీనాం నిగూఢ ఆశ్రయేషు కృతః సర్జికల్ స్ట్రైక్ ఇతి శల్యప్రహారః భారతస్య ఆతంకవాద విరోధీ నీతేః నవ్యం ఉదాహరణం అస్తి. ప్రధానమంత్రిణా నిగదితం యత్ శ్వః భారతవర్షం అస్య ఐతిహాసిక శల్యప్రహారస్య దశమ వర్షపూర్తిం అభినందిష్యతి. నియంత్రణరేఖాం లంఘయిత్వా వీర భారతీయ సైనికాః యేన శౌర్యేన ఆతంకవాద విరుద్ధం కఠోరాం ప్రతిక్రియాం అకూర్వన్ తద్వీక్ష్య సమగ్రం విశ్వం ఆశ్చర్యచకితం అభవత్. సహ సబలం అవోచత్ యత్ ఏషః శల్యప్రహారః దీర్ఘకాలాత్ ఆతంకవాది ఆక్రమణైః సంతప్తస్య రాష్ట్రస్య ఏకః నిర్ణాయకః ప్రత్యుత్తరప్రహారః ఆసీత్. విగతే దశకి బాలాకోట్ వైమానిక ప్రహారాత్ ఆరభ్య సింధూరాభియానం యావత్ భారతేన ముహుర్ముహుః ఏషః స్పష్టః సందేశః ప్రసారితః యత్ ఆతంకవాదీ దుశ్చేష్టానాం ప్రత్యుత్తరం యథోచిత దండేన ఏవ దీయతే.
6: बीते एक दशक में बालाकोट की एयर स्ट्राइक से लेकर ऑपरेशन सिंदूर तक भारत ने बार बार ये स्पष्ट संदेश दिया है कि अगर आतंकवादी भारत पर आंख उठाएंगे तो उसका करारा जवाब दिया जाएगा. आतंकवादी हमलों ने भारत को लंबे समय तक चोट पहुंचाई है. पहले भी हर आतंकी हमले के बाद पाकिस्तान पर कार्रवाई की मांग होती थी. अब आज का भारत आतंकवाद के खिलाफ जीरो टॉलरेंस पॉलिसी लेकर चल रहा है.
5: సహ ఉదఘోషయత్ యత్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ స్థానకే హతేషు అమెరికీ నాగరికాన్ విహాయ సర్వాధికం సంఖ్యా భారతీయ నాగరికాణామాసీత్. चतुर्दशोत्तर द्विसहस्रतमे वर्षे प्रधानमंत्री पदभार ग्रहणात् परम् अमेरिका यात्रा

పల్లె సీమలు గ్రామీణుల కార్యక్రమం వింటారు. ఈనాటి పల్లె సీమలు కార్యక్రమంలో భజనావళి శీర్షికన శ్రీమతి వి వెంకటరమణ బృందం సమర్పించిన భజనలు వింటారు.

మీరింతవరకు శ్రీమతి వి వెంకటరమణ బృందం ఆలపించిన భజనలు విన్నారు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడా.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం.

0: ఆకాశవాణి వ్యవసాయ సూచనలు వింటారు.
1: వర్మీ కంపోస్ట్ ఉపయోగాలు, తయారీలో మెళకువల గురించి తెలుసుకుందాం. సాంప్రదాయ వ్యవసాయంలో ఒకప్పుడు నేలలో విరివిగా లభించే వానపాములు నేటి ఆధునిక వ్యవసాయంలో రసాయనిక ఎరువుల వాడకం పెరగడం, సేంద్రీయ ఎరువుల వాడకం తగ్గడం వల్ల ఈ వానపాముల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. వానపాములు నేల ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రముఖ పాత్రను పోషిస్తాయి. ఇవి వెన్నుముక లేని జీవులు. ఈ వానపాముల్లో 3600 రకాలున్నాయి. వీటిలో సగం మాత్రమే ప్రపంచవ్యాప్తంగా వ్యాపించున్నాయి. వీటిని ముఖ్యంగా 2 రకాలుగా విభజించవచ్చు. మొదటిది బరోయింగ్ అంటే బొరియల్ చేసే రకం. నేలను గుల్లచేసి భూమి లోపల పొరల్లో ఇవి ఉంటాయి. మన దేశంలో ఈ రకమే ఎక్కువగా ఉన్నాయి. నీటి ఎద్దడిని బాగా తట్టుకుని 90% మట్టిని, 10% వ్యర్థ పదార్థాలని ఆహారంగా తీసుకుంటాయి. 8 నుండి 10 అంగుళాల పొడవుండి 15 సంవత్సరాలు జీవిస్తాయి. అయితే ఈ రకం వానపాములు వర్మీ కంపోస్ట్కి అంతగా పనికిరావు. ఇక రెండవ రకం నాన్ బరోయింగ్ అంటే బొరియలు చేయని రకం. భూమి పైపొరల్లో ఉంటూ బొరియలు చేయని రకాలు ఇవి. ఇవి వర్మీ కంపోస్ట్ తయారీకి బాగా అనుకూలంగా ఉంటాయి. ఇవి మట్టిలో గల సేంద్రీయ పదార్థాలని తునాతునకలు చేసి జీవన ఎరువులుగా మారుస్తాయి. 90% వ్యర్థ పదార్థాలని, 10% మట్టిని ఆహారంగా తీసుకుని నాణ్యమైన కంపోస్టుగా మరుస్తాయి. వీటిలో పునరుత్పత్తి శక్తి ఎక్కువ కాబట్టి రైతులు ఇటువంటి రకాలను ఎన్నుకోవడం మంచిది. వీటి జీవితకాలం సుమారుగా 2.5 సంవత్సరాలు. వానపాముల సంతతిని వృద్ధి చేయడాన్ని వర్మీ కల్చర్ అని, అవి విసర్జించే పదార్థాలని వర్మీ కాస్టింగ్స్ అని, వీటి ద్వారా తయారయ్యే ఎరువుని వర్మీ కంపోస్ట్ అని అంటారు. మానవునికి ఉపయోగం లేక వదిలివేసిన కుళ్ళిన కూరగాయలు, పళ్ళు, ఆకులు, చెత్త చెదరం, కొబ్బరి పీచు, పశువుల పేడ మొదలైన వాటిని వానపాములు ఆహారంగా తీసుకుంటాయి. ఇవి పర్యావరణంలోని వ్యర్థ పదార్థాలను తిని కాలుష్య నివారణకి తోడ్పడటమే కాకుండా విలువైన ఎరువును రైతుకు అందిస్తాయి. వానపాముల ఉనికి, కదలిక వల్ల నేల గుల్లబారుతుంది. ఫలితంగా నీరు, గాలి చొరబడే శక్తి పెరుగుతుంది. ఇక వర్మీ కంపోస్ట్ తయారీ విధానాన్ని గనక మనం చూసినట్లయితే, సుమారుగా 15 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు, 1.5 అడుగుల ఎత్తు ఉండే విధంగా మనం బెడ్లు తయారు చేసుకోవాలి. ఈ బెడ్లో అడుగు భాగం నున్నగా గట్టిగా ఉండేటట్లుగా ప్లాస్టరింగ్ చేయాలి. నీరు బెడ్లలో నిలబడకుండా బెడ్కి ఒకవైపున చిన్న రంధ్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. సిమెంట్ బెడ్కి ఎండ తగలకుండా చల్లటి పందిరి నీడను కల్పించాలి. ముందుగా కంపోస్టు చేయవలసిన పదార్థాలన్నింటినీ అంటే చెత్త, ఆకులు, పంట కోశాక మిగిలిన పంట అవశేషాలు, పిచ్చి మొక్కలు ఇలాంటివన్నీ కూడా ఒక 4 రోజుల పాటు ఒక గొయ్యిలో వేసి అవి ఒక మాదిరిగా కుళ్లే వరకు కూడా కుళ్ళబెట్టాలి. ఆ తర్వాత పాక్షికంగా కుళ్ళిన ఈ వ్యర్థ పదార్థాలను తెచ్చి వర్మీ కంపోస్ట్ బెడ్ల మీద వేసి కంపోస్ట్ చేసుకోవచ్చు. అయితే బెడ్లలో వీటికి వేయబోయే ముందు ఆ బెడ్ అడుగున బెడ్డింగ్ మెటీరియల్ సుమారుగా 15 సెంటీమీటర్ల మందాన్ని తయారు చేసుకోవాలి. ముక్కిన కొబ్బరి పీచు లేదా కొద్దిగా ముక్కిన చెరకు పిప్పిని ముక్కలుగా కొట్టి సమానంగా బెడ్డంతా కూడా పల్చగా పరచాలి. బెడ్డింగ్ మెటీరియల్ వేశాక దానిమీద పాక్షికంగా కుళ్లబెట్టి ఉంచుకున్న వ్యర్థ పదార్థాలను వేయాలి. ఆ తర్వాత పేడ నీళ్లు చిలకరించాలి. కొద్దిగా ముక్కిన పేడని ఈ వ్యర్థ పదార్థాల మీద పొరగా వేసుకోవాలి. పచ్చి పేడను వేయకూడదు. వానపాముల్ని చదరపు కిలోమీటర్లకి 1000 వానపాముల చొప్పున ఈ బెడ్ల మీద వదులుకోవాలి. వర్మీ కంపోస్టుకు అనువైన వానపాములు బొరియలు చేయని రకాలు ఐసినియా ఫోటేడా, యూడ్రిలస్

0: యూజ్ని మొదలైనవి. పాత గోనె సంచుల్ని కానీ వరిగడ్డిని కానీ ఈ బెడ్ల మీద కప్పుకోవాలి. ప్రతిరోజు పల్చగా నీరు చిలకరిస్తూ ఉండాలి. నీళ్లు ఎక్కువగా పోయకూడదు. 2-3 నెలల్లో మంచి సస్యపోషణ గల వర్మి కంపోస్ట్ తయారవుతుంది. ఈ బెడ్ నుండి తయారైన వర్మి కంపోస్ట్ను తీయడానికి 4-5 రోజుల ముందు ఈ బెడ్ మీద నీరు చల్లకూడదు. ఇలా చేయడం వల్ల వానపాములు తేమను వెతుక్కుంటూ బెడ్ అడుగు భాగానికి చేరతాయి. అప్పుడు తయారైన కంపోస్ట్ని మనం తీసుకోవచ్చు. బెడ్ నుండి కంపోస్ట్ని బయటకు తీసి శంఖాకారంగా గుట్టలు గుట్టలుగా పోసి జల్లెడతో జల్లించి పంట పొలాలకి వేసుకోవాలి. బాగా తయారైన వర్మీ కంపోస్ట్ పొడి పొడిలాడుతూ కాఫీ రంగులో ఉంటుంది. సంవత్సరానికి ఈ విధంగా ఒక బెడ్ నుండి 4 సార్లు కంపోస్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల 3 టన్నుల వరకు కంపోస్ట్ లభిస్తుంది. ఇక వర్మీ కంపోస్ట్ వల్ల కలిగే ఉపయోగాల గురించి మనం చూసినట్లయితే నేల ఉత్పాదకతకు కావలసిన అనుకూల లక్షణాలు పెరుగుతాయి. వేసిన పైరుకే కాక తర్వాత 2-3 పైర్ల వరకు దీని ప్రభావం ఉంటుంది. మొక్కలకి కావలసిన అన్ని పోషకాలు ఇందులో లభ్యమవుతాయి. పోషకాల సమతుల్యత ఉంటుంది. వర్మీ కంపోస్ట్ తయారు చేయడం సులభము, అలాగే ఖర్చు తక్కువ. రసాయన ఎరువులు వాడాల్సిన ఆవశ్యకత తగ్గి ఖర్చు ఆదా అవుతుంది. పలు రకాల ఎంజైమ్లు, హార్మోన్లు, అమినో ఆమ్లాలు తయారై మొక్కలు చురుగ్గా పెరగడానికి తోడ్పడతాయి. రోగ నిరోధక శక్తి పెంచే ఆక్సినోమైట్లు తయారవడం వల్ల పైరు ఆరోగ్యంగా ఉండి పురుగుమందులు వాడాల్సిన అవసరం తగ్గి లాభం చేకూరుతుంది. భూమిలో ఉపయోగకరమైన సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. అలాగే నేల సహజ సిద్ధమైన ఆరోగ్యాన్ని కలిగి ఉంటుంది. కూరగాయలు, పళ్ళు, ఇతర ఉత్పత్తుల నాణ్యత పెరుగుతుంది. వాటికి మంచి రంగు, రుచి, వాసన, రవాణాలో నిల్వ ఉండే గుణం కూడా పెరుగుతుంది. సేంద్రీయ వ్యర్థాలను వర్మీ కంపోస్టు తయారీకి ఉపయోగించడం వల్ల మంచి ఎరువు లభ్యమవుతుంది. పరిసరాల కాలుష్య నివారణకి తోడ్పడతాయి. దిగుబడితో పాటు ఫలసాయం నాణ్యత పెరుగుతుంది. వర్మీ కంపోస్టుకు ఉపయోగించిన వ్యర్థ పదార్థాలను బట్టి, స్థానిక వాతావరణ పరిస్థితులను బట్టి తయారైన కంపోస్టులోని పోషకాల శాతంలో కొద్దిపాటి తేడాలుండొచ్చు. దీనిలో నత్రజని 1.5 నుండి 2%, భాస్వరం 0.5 నుండి 1.5%, పొటాషియం 0.5 నుండి 1% ఉంటుంది. ఇవి కాక కాల్షియం, మెగ్నీషియం, గంధకం, రాగి, ఇనుము, మ్యాంగనీస్, జింకు, మాలిబ్డినం, బోరాన్ పోషకాలు కూడా లభిస్తాయి. సాధారణ పైర్లన్నింటికీ ఎకరానికి 1 నుండి 1.5 టన్నుల కంపోస్ట్ చేయొచ్చు. కుండీల్లోని మొక్కలకి 200 గ్రాముల చొప్పున వేసుకోవచ్చు. ఇక వర్మీ వాష్ విషయానికి వచ్చినట్లయితే, వానపాముల శరీర భాగాల నుండి అవి విసర్జించే వర్మీ క్యాస్టింగ్స్ నుంచి తయారయ్యే ద్రవాన్నే వర్మీ వాష్ అంటారు. ఇందులో మొక్క పెరుగుదలకి దోహదపడే హార్మోన్లు, అమైనో ఆమ్లాలు, విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వర్మీ వాష్ తయారీ విధానాన్ని మనం చూసినట్లయితే, వానపాములు ఉండడానికి అనువుగా బెడ్ ఏర్పాటు చేసుకోవాలి. దీనికి ఒక పెద్ద సైజు మట్టి పాత్ర లేదా పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ ఉపయోగించుకోవచ్చు. పాత్ర అడుగు భాగంలో ఒక రంధ్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దానిని సూది సహాయంతో మూసి ఉంచాలి. పాత్ర అడుగు భాగాన్ని మొదటి 3-4 అంగుళాలు ఇసుకతోనూ, ఆ పైన 3 అంగుళాలు చిన్న చిన్న ఇటుక ముక్కలు రాళ్లతోనూ నింపాలి. దానిమీద బాగా మాగిన సేంద్రియ పదార్థాన్ని పాత్రలో 1/4-3 వంతుల వరకు నింపాలి. ఇందులో వీలైనన్ని ఎక్కువ వానపాములు వదలాలి. అంటే 150 నుండి 200 వానపాముల్ని వదులుకోవాలి. పాత్రలో ఎప్పుడు 50 నుండి 60% తేమ ఉండేటట్లుగా ప్రతిరోజు నీటిని చిలకరిస్తూ ఉండాలి. వానపాముల విసర్జన పూర్తిగా తయారైన తర్వాత ఎక్కువ నీరు పోసుకోవాలి. పాత్ర అడుగు భాగంలోని రంధ్రం నుండి టీ డికాషన్ లాంటి ద్రవం బొట్లు బొట్లుగా స్రవించటం మొదలవుతుంది. దానిని సేకరించాలి. ఇలాగే మరో 2 సార్లు నీరు పోసి వచ్చిన ద్రవాన్ని సేకరించాలి. దీన్నే వర్మీ వాష్ అంటారు. ఇది అత్యంత విలువైన సేంద్రీయ ద్రవ ఎరువు. సేంద్రీయ పదార్థమంతా వర్మీ క్యాస్టింగ్స్గా మారిపోయినప్పుడు దానిని తీసేసి కొత్తగా సేంద్రీయ పదార్థాన్ని వేస్తే వానపాముల నుండి మరలా క్యాస్టింగ్స్ తయారవడం ప్రారంభమవుతుంది. ఇదే పద్ధతి ఎక్కువసార్లు చేయడం వల్ల అవసరమైనంత వర్మీ వాష్ లభిస్తుంది. ఇక వర్మీ కల్చర్ విషయానికి వచ్చినట్లయితే, వానపాముల సంతతిని వృద్ధి చేయడాన్ని వర్మీ కల్చర్ అంటారు. వానపాముల్ని ఎక్కువ సంఖ్యలో అభివృద్ధి చేయడానికి 1:1 నిష్పత్తిలో పేడ అలాగే ఎండిన ఆకుల్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ప్రతి 10 కిలోల వ్యర్థ పదార్థాలకి 50 వానపాముల చప్పన వదులుకుని నీడలో వారపెట్టుకుని అనుకూలమైన వాతావరణ పరిస్థితులను కల్పిస్తే 2 నెలల్లో వానపాముల సంఖ్య 100 రెట్లు పెరుగుతుంది. దీన్ని వర్మి కల్చర్ అని అంటారు.
1: మరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు. రాత్రి 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 పంట సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వివిధ పంటల్లో లింగాకర్షక బుట్టల ద్వారా పురుగుల యాజమాన్యం ఈ అంశంపై గుంటూరు జిల్లా మంగళగిరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ కార్యాలయ వ్యవసాయాధికారి శ్రీ కె ఆంజనేయ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ నన్నం మధు. అనంతరం వ్యవసాయ వ్యర్థాలతో సుస్థిర వ్యవసాయం గురించిన సంభాషణ వింటారు. రాత్రి 7:45 దార్శనిక భారత్ న్యూ లేబర్ కోడ్స్ ఈ అంశంపై ఉమ్మడి అనంతపురం జిల్లా కార్మిక శాఖ ఉప కమిషనర్ శ్రీ జి లక్ష్మీ నరసయ్య గారితో పరిచయ కార్యక్రమం. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణలు విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. రాత్రి 8:00 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:45 హిందీలో వార్తా ప్రసారం. రాత్రి 9:15 స్పాట్లైట్, 9:30 రేడియోస్కోప్ నేషనల్ సైన్స్ మ్యాగజైన్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. రాత్రి 10:00 రవివాసరీయ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం. ఎస్ సురదీప్ గారి ఫ్లూట్ వాయిద్యం వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. రాత్రి 11:10 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాల సమాహారం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఇప్పుడు ఒక ఫిల్మ్ గీతం వింటారు. చిత్రం శతమానం భవతి.

ఫిలిం గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛ భారత్ను ప్రతి పౌరుడు తమ బాధ్యతగా భావించాలని, అదే మహాత్మాగాంధీకి ఇచ్చే నిజమైన నివాళి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. గుజరాత్ రాష్ట్రం సబర్మతిలో ఈరోజు దేశంలోనే తొలిసారిగా ఎల్ఎన్జీతో నడిచే రైలును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. జాతీయ భద్రత విషయంలో భారత్ ఎప్పుడూ రాజీపడదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలలో రానున్న 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మన్ కీ బాత్ 138వ సంచికలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన ఈ కార్యక్రమంలో దేశ భద్రత, జనగణన, స్వచ్ఛతా పర్యావరణం, పోషకాహార ప్రాధాన్యత, వారసత్వ పరిరక్షణ వంటి పలు కీలక అంశాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు.
1: జనగణన హమ్ సబ్కా రాష్ట్రీయ దాయిత్వ హై. మన్నె 15 అగస్త్ కో భీ దేశవాసియో సే ఆగ్రహ కియా థా కి ఇస్కే లియే అప్నా సమయ్ జరూర్ నికాలే.
0: స్వచ్ఛ భారత్ను ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా దేశంలోని ప్రతి పౌరుడు తమ రోజువారీ బాధ్యతగా స్వీకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వచ్చే వారంలో రాబోతున్న మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయనకు అందించే నివాళి స్వచ్ఛతేనని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: కుచ్ హీ దినో బాద్ 2 అక్టూబర్ హై పూజ్య బాపూ కి జయంతి కా దిన్. బాపూ నే హమే జీవన్ కే బహుత్ సే మంత్ర దియే, స్వచ్ఛతా భీ ఉన్మే సే ఏక్ హై. హాల్ కే దినో మే మైనే కహీ మధ్యప్రదేశ్ మే కుచ్ నౌజవాన్ నదీ కి సఫాయీ కా కామ్ కర్ రహే హై, ఉన్కే ఛోటే సే ప్రయాస్ మే పూరా సమాజ్ జుడ్ రహా హై. ఐసే హీ ఆంధ్రప్రదేశ్ మే యువా పురానీ బావడియో ఔర్ కువో కి సఫాయీ కర్ రహే హై.
0: స్థానికంగా అందుబాటులో ఉన్న చౌకైన పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలు వినియోగించడం ద్వారా పోషకాహార లోపాన్ని తగ్గించవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సెప్టెంబర్ను పోషకాహార లోపం అవగాహన కల్పించే మాసంగా ప్రధానమంత్రి ప్రస్తావించారు.
1: ఇస్ పహల్ కే జరియే సస్తే ఔర్ పౌష్టిక్ స్థానీయ ఖాన్ పాన్ కో బఢావా దియా జా రహా హై. మహారాష్ట్ర భీ ఇస్ దిశా మే సరాహనీయ ప్రయాస్ కర్ రహా హై. మిజోరం మే భీ ఇస్ సాల్ లోగో నే సాథ్ మిల్కర్ పోషణ వాటికాఓ కీ దేఖభాల్ కే లియే ఏక్ అభియాన్ షురూ కియా హై.
0: ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈరోజు 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. కేరళ రాష్ట్రం కొల్లంలోని అమృతపురిలో జరిగిన మాతా అమృతానందమయ్యి 73వ జయంతి వేడుకలకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతా అమృతానందమయ్యి జీవితం మానవాళికి ప్రేమ, సేవల సందేశమని కొనియాడారు. ఆహారం, నివాసం లేకపోవడం వంటి దారిద్ర్యాల్ని నిర్మూలించడానికే ఆమె తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరద సహాయక చర్యల కోసం మాతా అమృతానందమయ్యి మఠం అందించిన 2 కోట్ల రూపాయల ఆర్థిక సహాయ చెక్కును ముఖ్యమంత్రి విడి సతీశంతో కలిసి ఉపరాష్టపతి భారతదేశంలోని నేపాల్ రాయబారి సురేంద్ర థాపాకు అందజేశారు. జనసేవ ద్వారా దేశసేవ అనే మంత్రంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రజాసేవ నేటితో 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సేవ ద్వారా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారత ద్వారా ఈ నిబద్దత ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తోంది. నమో భారత్ వేగవంతమైన ప్రయాణ సౌకర్యం రవాణాలో కొత్త శకాన్ని నెలకొల్పింది. ఇది భారతదేశపు మొదటి రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ రైలు ఢిల్లీ మీరట్ ప్రయాణ సమయాన్ని గంట కంటే తక్కువకు తగ్గించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
2: నమో భారత్ ట్రైన్ మే ఆధునికత భీ హై, గతి భీ హై, అద్భుత

0: फुल स्पीड भी है। ये नमो भारत ट्रेन नए भारत के नए सफर और नए संकल्पों को परिभाषित कर रही है।
1: దేశంలోనే తొలిసారిగా ఎల్ఎన్జీ ఇంధనంతో నడిచే రైళ్లను కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు గుజరాత్లోని సబర్మతిలో ప్రారంభించారు. సుమారు 1500 కోట్ల విలువైన పలు ప్రధాన రైల్వే అభివృద్ది ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్బంగా హోంమంత్రి మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గడిచిన 12 ఏళ్లలో భారతీయ రైల్వే సాధించిన పురోగతిని ప్రస్తావించారు.
2: विद्युतीकरण 2010-11 में 75 किलोमीटर होता था और 23-24 में 7188 किलोमीटर विद्युतीकरण, 75 से 7000 किलोमीटर की छलांग, 99.6% रेलवे का विद्युतीकरण हो गया है, 0.3% जो बाकी है वो भी हम पूरा कर लेंगे.
1: आकाशवाणी जातीय वार्ता వింటున్నారు. దేశంలోనే తొలిసారిగా ఎల్ఎన్జీ ఇంధనంతో నడిచే జాతీయ భద్రత విషయంలో భారత్ ఎప్పుడూ రాజీ పడదని, ప్రపంచ స్థిరత్వాన్ని శాంతిని కాంక్షిస్తుందని, అది దేశ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని పణంగా పెట్టి కాదని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో నిర్వహించిన డిఫెన్స్ కాన్క్లేవ్లో ఆయన మాట్లాడుతూ, భారత్ ఏ దేశ భూభాగాన్ని ఆక్రమించాలని కోరుకోవడం లేదని, అయితే భద్రతకు ముప్పు వాటిల్లినప్పుడు తనను తాను సంరక్షించుకుంటుందని స్పష్టం చేశారు. భారతదేశంపై ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఏ దేశంతోనూ చర్చలకు తావులేదని తేల్చి చెప్పారు. జాతీయ భద్రతకు జాతీయ ఐక్యతే కీలకమని స్పష్టం చేశారు. దేశ భద్రత కేవలం త్రివిధ దళాల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తు చేశారు. మతం, కులం, భాష, ప్రాంతం వంటి విభేదాలకు తావు లేకుండా పౌరులంతా జాతీయ ప్రయోజనాలకే మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
3: भारत शांति चाहता है, लेकिन भारत अपनी सुरक्षा के साथ किसी भी सूरत में समझौता नहीं करेगा. भारत डायलॉग में विश्वास रखता है, लेकिन यदि कोई देश भारत के खिलाफ आतंकवाद को हवा देगा तो डायलॉग की गुंजाइश वहीं खत्म हो जाती है. जो देश टेररिज्म को अपनी नीति का साधन बनाते हैं, आतंकियों को पनाह और समर्थन देते हैं, उन्हें कड़ा संदेश देना होगा कि आतंकवाद किसी के लिए स्ट्रेटेजिक एसेट किसी भी सूरत में नहीं हो सकता.
1: భారత పునరుజ్జీవన పితామహుడు, ప్రముఖ సామాజిక సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ వర్ధంతి సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. మూఢనమ్మకాలు, దురాచారాల సంకెళ్లలో చిక్కుకున్న కాలంలో రాజా రామ్మోహన్ రాయ్ మార్పు కోసం ఒక నూతన శకాన్ని ప్రారంభించారని మంత్రి సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. మహారాష్టలో సుస్థిర అభివృద్దిని ప్రోత్సహించడానికి పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను అందించడానికి వెదురు ఆధారిత ఆర్థిక వ్యవస్థను అభివృద్ది చేయాలని మహారాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. ఈరోజు ముంబైలో జరిగిన బాంబు ఎకాడమీ అండ్ సస్టైనబిలిటీ సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ, త్రిపురలో విజయవంతమైన వెదురు నమూనాలను మహారాష్టలో కూడా అమలు చేయవచ్చని తెలిపారు. దీనివల్ల హరిత ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు పడతాయని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. జమ్మూకాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాల్లో రాగల 2 నుండి 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాలు వేసింది. మరోవైపు అధిక అలలు, సముద్ర ఉప్పెన ముప్పు పొంచి ఉన్నందున కేరళలోని అన్ని తీర ప్రాంత జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రమాదకర పరిస్థితుల దృష్ట్యా కేరళ రాష్ట వ్యాప్తంగా చేపల వేటపై రేపటి వరకు పూర్తిగా నిషేధాన్ని విధించారు. రాబోయే కాలంలో నానో మెడిసిన్ ఆధారిత వైద్య విధానం వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ రంగాన్ని ముందుండి నడిపిస్తుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన వరల్డ్ కాంగ్రెస్ నానో మెడిసిన్ 2026 ప్రారంభోత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ, నానో మెడిసిన్ రంగానికి సంబంధించి బయోటెక్నాలజీ విభాగం 174 కోట్ల ఆర్థిక సాయంతో 210 పరిశోధన అభివృద్ది ప్రాజెక్టులకు మద్దతు ఇస్తోందని వెల్లడించారు. తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్ల లక్ష్యంతో వెస్టిండీస్ 7 వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది. వెస్టిండీస్ ఓపెనర్ గ్రీవ్స్ సెంచరీ చేయగా

0: అమిత్ జంగో 58 పరుగులతో రాణించారు. భారత బౌలర్స్లో కులదీప్ 4 వికెట్లు, ప్రసిద్ధ కృష్ణ 2 వికెట్లు పడగొట్టారు. 2 నెలల విరామం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు భారత వన్డే జట్టులో ఆడుతున్నారు. జపాన్లోని ఐచి నాగోయలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు స్క్వాష్ విభాగంలో భారత్కు 2 రజత పతకాలు లభించాయి. పురుషుల సింగిల్స్ స్క్వాష్ ఫైనల్లో అభయ్ సింగ్ రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మలేషియాకు చెందిన ఈయున్ యోంగ్ చేతిలో అభయ్ ఓటమి పాలయ్యారు. అయితే మలేషియా క్రీడాకారిణి శివసంగరి సుబ్రహ్మణ్యం చేతిలోనూ అనహత్ ఓడిపోయారు. మరోవైపు మహిళల 200 మీటర్ల పరుగు పందెంలో భారత్కు చెందిన హరితభద్ర కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. పంట సిమ్ములు వ్యవసాయదారుల కార్యక్రమాన్ని వింటారు.
2: ఈనాటి పంట సీమలు కార్యక్రమంలో వివిధ పంటల్లో లింగాకర్షక బుట్టల ద్వారా పురుగుల యాజమాన్యం ఈ అంశం గురించి శ్రీ కె ఆంజనేయ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు.
3: నమస్కారం అండి ఆంజనేయ కుమార్ గారు.
4: నమస్కారం అండి.
3: సార్ మీరు వ్యవసాయ శాఖలో వ్యవసాయ శాఖ అధికారిగా చాలా కాలంగా పనిచేస్తున్నారు కదా, ఒకసారి మీ గురించి మా శ్రోతలకు పరిచయం చేసుకోరా.
4: నేను ప్రస్తుతం గుంటూరు జిల్లా మంగళగిరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ వారి కార్యాలయంలో వ్యవసాయ అధికారిగా రైతు భరోసా మాసపత్రిక ప్రచురణ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాను.
3: సార్ అయితే మన దగ్గర రైతులు అనేక పంటలు పండిస్తూ ఉంటారు, అందులో పురుగులు తెగుళ్ళు నివారణకి అనేక పురుగు మందులు, తెగుళ్ళకి దానికి సంబంధించిన మందులు కూడా వాడుతూ ఉంటారు. వాటిలో చాలామంది రైతులు పర్యావరణానికి కానీ మన మానవ ఆరోగ్యానికి కానీ హానికరమైనటువంటి పురుగు మందులను తగ్గించడానికి రసాయనికేతర పద్ధతులు పాటిస్తారు కదా, అవేంటండి?
4: అవునండి, చాలామంది రైతులు రసాయనికేతర పద్ధతులైన జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా పురుగుల నియంత్రణ చేస్తూ విజయం సాధిస్తున్నారు.
3: ఈ జీవ నియంత్రణ పద్ధతులు అన్నారండి, అసలు జీవ నియంత్రణ పద్ధతులు అంటే ఏంటి?
4: ఒక జీవిని ఉపయోగించి పంటలకు నష్టం కలిగించే మరొక జీవిని నశింపచేసే జీవ నియంత్రణ పద్ధతులు ఉన్నాయి సార్. వీటిలో పరాన్న బొక్కులు, పరాన్న జీవులు, పురుగులకు రోగాలను కలగజేసే క్రిములు ఉన్నాయి. బవేరియా బాసియానా, ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఫ్లోరసెన్సు, ఎన్పివి ద్రావణం, రైజోబియం కల్చర్తో విత్తన శుద్ధి, పక్షి స్థావరాలు, లింగాకర్షణ బుట్టలు వాడటం, ఇలాంటివన్నీ ఈ జీవ నియంత్రణ పద్ధతుల్లో భాగంగా మనం చెప్పుకోవచ్చండి.
3: అయితే మీరు చివరిగా చెప్పిన ఈ లింగాకర్షక బుట్టలు అనేటివి వింటూ ఉన్నాం కానీ వాటి అర్థమేంటో వివరాలు తెలియట్లేదండి, ఒకసారి ఆ లింగాకర్షక బుట్టలు అంటే ఏంటి చెప్తారా?
4: అవునండి, లింగాకర్షణ బుట్టలు పంట పొలాల్లో ఉపయోగించడం అనేది ఒక జీవ నియంత్రణ పద్ధతి అని చెప్పుకున్నాం కదా. దీనివల్ల తక్కువ పురుగు మందులు వాడకం, లేకపోతే ఒకవేళ పురుగు మందు వాడాల్సి వచ్చినా సరే ఏ పురుగు మందులు ఏ సమయంలో ఎంత మోతాదులో వాడవచ్చు అనేది కూడా మనకి లింగాకర్షణ బుట్టలు వాడటం ద్వారా తెలుస్తుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే పురుగుల మీద నిఘా వంటిది అని కూడా మనం చెప్పుకోవచ్చు సార్. వీటిని రైతులు లింగాకర్షణ ఎరలని, ఆంగ్లంలో ఫెరమోన్ ట్రాప్లని కూడా పిలుస్తారు. అలాగే ఎరలని ఇంగ్లీష్లో లూర్స్ లేదా బెయిట్ అని కూడా అంటారండి. వీటిని వాడుక భాషలో చెప్పాలంటే ఇవి శత్రు పురుగుల్ని ఆశపెట్టి వంచింపచేసి ఆకర్షించి నాశనం చేసేవిగా మనం వీటిని అభివర్ణించవచ్చు.
3: అయితే ఈ లింగాకర్షక బుట్టలు ఎరలు అని అన్నారు కదా, ఇందులో ఎన్ని రకాలు ఉంటాయండి?
4: వీటిలో లింగాకర్షణ ఎరలు, కాంతి ఎరలు, రంగు ఎరలు, విషాహార ఎరలు అని 4 రకాలు ఉన్నాయండి. ఈ 4 రకాలు కూడా 3 పద్ధతుల ద్వారా శత్రు పురుగుల నియంత్రణ తోడ్పడతాయి.
3: అయితే ఆ 3 పద్ధతులు ఏమిటి, ఎలా చేసుకోవాలండి?
4: ఇప్పుడు మనం 3 పద్ధతులు అనుకున్నాం కదా అండి. వీటిలో మొదటి పద్ధతి ఏంటంటే మనం ముందే ఇందాక చెప్పుకున్నాం కదా నిఘా అని. నిఘా అంటే ఒక పంటపై నిఘా వంటిదండి. ఉదాహరణకి ఏదైనా ఒక బహిరంగ సభలో ఒక నాయకుడు మాట్లాడుతూ ఉంటే ఆయన పక్కనే ఉండే సెక్యూరిటీ సిబ్బంది ఎలా అయితే తన కళ్ళని బహిరంగ సభ చుట్టూ తిప్పుతూ ఎటువైపు నుంచి ఏ శత్రువు వస్తారో అని గమనిస్తూ ఉంటారు కదా, అదేవిధంగా లింగాకర్షణ బుట్టలు కూడా

0: పొలంలో ఎలాంటి శత్రు పురుగులు ఉన్నాయో గమనిస్తూ వాటిని ఆకర్షించి తను బుట్టలో బంధిస్తుంది. దీన్ని మొదటి పద్ధతి నిఘాగా మనం భావించవచ్చు.
1: అలాగే మీరు ఈ లింగాకర్షక బుట్టల్ని ఫెరమోన్ ట్రాప్స్ అని కూడా ఆంగ్లంలో అంటారని అన్నారు. ఈ ఫెరమోన్ అంటే ఏంటి, ఏమైనా ప్రత్యేకమైన అర్థం ఉందా?
0: అవునండి, ఫెరమోన్ అనే పదానికి ప్రత్యేకమైన అర్థం ఉంది. అదేంటంటే పురుగులు ఒకదానితో ఒకటి తాము మాట్లాడుకోవాలి, సంభాషించుకోవాలి అనుకున్నప్పుడు మనలాగా వాటికి మాటలు రావు కాబట్టి అవి ఒక ప్రత్యేకమైన తమకు మాత్రమే సాధ్యమయ్యే కొన్ని రకాల వాసనల్ని విడుదల చేస్తూ ఉంటుందండి. ఆ విడుదల చేసి ఆ రూపంలో మాట్లాడుకుంటాయి. వాసనల్ని ఆంగ్లంలో ఫెరమోన్లు అంటారు. అలాగే ఆడపురుగు సృష్టిలో సహజ పరిణామం అయిన మగపురుగుని ఆకర్షించడానికి ప్రత్యేకమైన సెక్స్ ఫెరమోన్ని విడుదల చేస్తుంది.
1: అంటే ఫెరమోన్లు అంటే ఒక రకమైన వాసన అని అర్థం చేసుకోవచ్చు అయితే. అలాగే
0: అవునండి.
1: ఇప్పుడు మనం మూడు పద్ధతులు అని చెప్పారు కదా ఇంతకుముందు, అయితే రెండో పద్ధతి గురించి ఒకసారి చెప్పండి.
0: ఇందాక మొదటి పద్ధతి నిఘా గురించి చెప్పుకున్నాం కదండి,
1: అవును.
0: ఇక ఇప్పుడు మనం రెండో పద్ధతి అయిన కుటుంబ నియంత్రణ గురించి చెప్పుకుందాం. ఈ పద్ధతి పేరు వినగానే మనకు అర్థమైపోతుంది కదా ఇది ఎలా పనిచేస్తుందో అని. ఎలాగంటే ఇందాక మనం సెక్స్ ఫెరమోన్ని ఆడపురుగు విడుదల చేస్తుంది అనుకున్నాం కదండి, ఇదే ఈ పద్ధతిలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సెక్స్ ఫెరమోన్ వాసనను ప్రయోగశాలలో కృత్రిమంగా తయారు చేసి మనం తయారు చేసిన ఫెరమోన్ని ఈ బుట్టలో లేదా ఎరలో ఉంచడానికి వీలుగా ఉండేలా వాటిని విడివిడిగా, అంటే బుట్టని విడిగా ఫెరమోన్ని విడిగా వేరువేరు ప్యాకుల్లో గాలి చొరబడిన విధంగా ప్యాక్ చేసి మార్కెట్లో విక్రయిస్తూ ఉంటారండి. ఈ ఫెరమోన్ ప్యాక్కి ఎక్స్పైరీ డేట్ కూడా ఎక్స్పైరీ తేదీ కూడా ఉంటుందండి. కాబట్టి రైతులు వీటిని జాగ్రత్తగా గమనించి కాలాతీతమైన వాటిని లేదా తేదీ మించిపోయిన వాటిని కొనుగోలు చేయకూడదు. ఎందుకంటే కాలాతీతమైపోయిన ఫెరమోన్ లూర్లకు ఉపయోగించినా ప్రయోజనం ఉండదు.
1: అయితే ఈ ఫెరమోన్లకి ఎక్స్పైరీ తేదీ ఉంటుందన్నారు కదండి, మరి ఇలాగే ఈ లింగాకర్షల బుట్టలకు కూడా ఉంటుందా?
0: ఈ ఫెరమోన్లకు ఉన్నట్టు బుట్టలకు కూడా కాలాతీత తేదీ ఉండదండి. ఎందుకంటే రైతులు ఒకసారి కొనుగోలు చేసి అనేక పంటలకు వాడుకోవటానికి వీలుగా వాటిలోని ఫెరమోన్ లూర్లన్నీ తీసేసి మళ్ళీ ఫెరమోన్ బుట్టల్ని తర్వాత పంటకి జాగ్రత్తగా చేసుకోవచ్చు. ఫెరమోన్ లూర్లని ఎప్పుడు అవసరమైతే అప్పుడు మళ్ళీ కొత్తగా తీసుకొని వాటిని మళ్ళీ పాత బుట్టల్లో జాగ్రత్తగా పెట్టి పంటకాలం అయిపోగానే ఫెరమోన్ లూర్లని తొలగిస్తూ ఉండి మళ్ళీ బుట్టల్లో లూర్ని పెట్టుకుంటే సరిపోతుందండి.
1: అయితే ఫెరమోన్ లాగా ఈ బుట్టలకి ఎక్స్పైరీ ఉండదు కాబట్టి మళ్ళీ మళ్ళీ తరచుగా వాడుకోవచ్చు రైతులు.
0: అవునండి.
1: ఆ విధంగా వాళ్ళకి కాస్త ఆర్థిక భారం కూడా తగ్గుతుంది అంటారు.
0: అవునండి, అవును. జీవ నియంత్రణ పద్ధతుల ప్రధాన ఉద్దేశమే రైతుకు పెట్టుబడి ఖర్చు తగ్గించడం కదండి. ఈ విషయంలో లింగాకర్షణ బుట్టలు లేదా ఎరలు అనేవి ఇందుకే మనం రైతు ఆదాయానికి దారులు లింగాకర్షణ బుట్టలు అని కూడా మనం ఒక మాటలో చెప్పుకోవచ్చండి.
1: అయితే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఫెరమోన్ ల్యూర్ని పంట వేసాక అప్పుడప్పుడు కొనుక్కోవాలన్నారు కదా, ఇట్లా ఇవి అన్ని పంటలకి ఉంటాయా లేకుంటే అన్ని పురుగులకి ఒకటే ఉంటాయా, వేరే వేరే తేడాలు ఉంటాయా?
0: తేడా తప్పకుండా ఉంటుందండి. ఉదాహరణకి మనం చాలా పంటల్లో అంటే కంది, శనగ వంటి పంటల్లో పొగాకు లద్ది పురుగు, శనగ పచ్చి పురుగులు మనకు తరచుగా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే పొగాకు లద్ది పురుగుకి శనగ పచ్చి పురుగు కూడా వేరువేరు ఫెరమోన్ లూర్లు ఉంటాయండి. పొగాకు లద్ది పురుగు కోసం వాడిన లూర్లు ఉన్న బుట్టలో పొగాకు లద్ది పురుగులు మాత్రమే పడతాయి, కానీ శనగ పచ్చి పురుగులు పడవు. ఈ లూర్లు వాడినప్పుడు పొగాకు లద్ది పురుగులు అవి ఏ పంటలో ఉన్నా మాత్రం అవి మన దగ్గరలో ఏ పొలంలో ఉన్నా సరే తప్పకుండా వచ్చి ఆ బుట్టలో పడతాయి. అలాగే పచ్చరబ్బ పురుగు ఎర శనగ పచ్చ పురుగుకి పనిచేయదు. అందుకే ఎర్రలు అంటే లూర్లు ఎంచుకోవటంలో రైతులు తప్పకుండా జాగ్రత్త వహించాలండి. ఈ లింగాకర్షణ ఎర్రలు మగ పురుగుల్ని ఆకర్షించి బుట్టలో పడేయటం వలన ఆడపురుగు బయట పొలంలో విస్తృతంగా ఇబ్బడిముబ్బడిగా ఉన్నా కూడా ఈ కుటుంబ నియంత్రణ వల్ల సంతానోత్పత్తి కోసం గుడ్లు పెట్టలేవు.
1: ఈ ఎరల్లో ఇంతకుముందు కాంతి ఎరలు, విషాహార ఎరలు అని కూడా అన్నారు కదండి, ఒకసారి వాటి గురించి కూడా మా శ్రోతలకు చెప్తారా?
0: తప్పకుండా అండి. కొన్ని పురుగులు కాంతికి ఆకర్షితమై మంటల్లో పడి చనిపోతాయి. ఉదాహరణ మనం చెప్పుకోవాలంటే వేరుశనగ పంటకు ఎక్కువగా హాని చేసే ఎర్ర గొంగళి పురుగు, బీహారీ గొంగళి పురుగు, రెక్కల పురుగుల నివారణకు తొలకరి వర్షాల అనంతరం చీకటి పడిన తర్వాత 2 నుంచి 3 గంటల పాటు అక్కడికక్కడ మంటలు వేస్తారు మన రైతులు. వీటిని ఆంగ్లంలో బోనఫైర్స్ అని కూడా అంటారండి. ఈ శత్రు పురుగులన్నీ మంటల్లో పడి ఖాళీ

0: చనిపోతాయి. ఇలా కాకుండా కృత్రిమంగా విద్యుత్తో కానీ సౌరశక్తితో కానీ పనిచేసే దీపం ఉండే వెలుతురు బోన్లు కూడా మనకి మార్కెట్లో లభ్యమవుతున్నాయండి. ఈ చిని పత్తాయి పండ్లలో రసం పీల్చే పురుగు వెలుగుకి ఆకర్షితం అవుతుందండి. అలాగే కొబ్బరి చెట్లకు ఎక్కువ నష్టం కలిగించే కొమ్ము పురుగుల కోసం కూడా ఈ వెలుతురు బోన్లు, అంటే ఈ కాంతి ఎరలు, తోటల్లో చెట్లకు అనువుగా అమర్చుకోవచ్చు. వెలుతురు కింద పొలంలో నీరు పెడితే, వెలుతురు కింద పళ్ళెంలో నీరు పెడితే పురుగులన్నీ నీళ్లలో పడి చనిపోతాయండి.
1: ఇదంతా మనం కాంతి ఎరల గురించి ఇప్పుడు చెప్పారు కదండి, అలాగే విషాహార ఎరల గురించి కూడా రైతు సోదరులకు ఒకసారి చెప్పండి.
0: తప్పకుండా అండి. ఇప్పుడు విషాహార ఎరల గురించి మనం తెలుసుకుందాము. ఇవి ముఖ్యంగా పండు ఈగానే చాలా హానికరమైన పురుగు నియంత్రణకు ఈ విషాహార ఎరలు ఉపయోగపడతాయండి. ఇవి ఎక్కువగా బీర, కాకర, మునగ లాంటి కూరగాయలకు, మామిడి, జామ, పుచ్చ, అరటి, బొప్పాయి వంటి పండ్ల తోటలకు సంవత్సరం పొడుగునా ఈ పురుగు విపరీతమైన నష్టం కలగజేస్తుందండి. కాకర, బీర, మునగ పిందిల్ని పండుగగా ఆశిస్తే అవి ఎదగనీయకుండా చేస్తుందండి. ఆ పిందిల్ని ఈ పండుగగా ఎదగనీయకుండా చేస్తాం వల్ల అవి వంకర టింకరగా కాకర, బీర, మునగ మారిపోవటం వల్ల వాటికి ఏంటంటే మనకి మార్కెట్లో అంత ధర పలకదు. తర్వాత వీటిని మనం రైతులు కాకుండా వినియోగదారులు కూడా వినియోగించుకోవటానికి అవకాశం తక్కువగా ఉంటుంది. దీనివల్ల కాయల సహజ స్వరూపం, స్వభావం మారిపోవటం వల్ల వినియోగించడం పనికి రాకుండా పోతాయి. ఈ పండుగ నివారణకు మనం ఈ విషాహార ఎరని తయారు చేసుకోవచ్చండి. ఈ లీటర్ నీటికి మిథైల్ యుజినాల్ అనే ఒక ఎర్రమందు 3 మిల్లీలీటర్ని, మలాథియాన్ అనే పురుగు మందు 10 మిల్లీలీటర్లు కలిపి ఈ మిశ్రమ ద్రావణాన్ని చిన్న చిన్న దీపపు కుందుల్లో కానీ, లేకపోతే అంచు ఉన్న లోతు పళ్ళాల్లో కానీ, ఖాళీ సీసాల్లో కానీ పోసి అక్కడక్కడ పొలంలో ఉంచాలండి. ఈ ప్లాస్టిక్ ఖాళీ నీటి సీసాల్లో సీసా మూతికి కింద, అంటే భుజాల వద్ద ఒక అంగుళం పొడవు వెడల్పుతో 3 దిశల్లో కత్తిరించి వెంటిలేటర్లాగా 30 నుంచి 40 డిగ్రీల కిందికి వాటం ఉండేటట్లు చేసి సీసాలో అడుగున 1 సెంటీమీటర్ మందంతో మందునీరు పోయాలండి. ఈ మందునీరు తాగిన పండుగ రెక్కల పురుగులు అక్కడికక్కడే పని చనిపోతాయండి. ఈ విషపు ఎర మందును ప్రతి 10 రోజులకు కానీ 15 రోజులకు కానీ ఒకసారి మార్చుతూ ఉండాలండి. ఈ విషపు ఎర సీసాలను తోటలో అక్కడక్కడ చెట్టు కొమ్మల్లో ఎకరం విస్తీర్ణంలో 4 నుంచి 5 వరకు వేలాడదీయాలండి. ఇవి కూడా మార్కెట్లో రైతులకు అందుబాటు ధరలో లభిస్తున్నాయి. కాబట్టి ఇలా తయారు చేసుకోలేని వాళ్ళు ప్రత్యక్షంగా మార్కెట్లో లభ్యమయ్యే వాటిని కొనుక్కొని డైరెక్ట్గా తోటల్లో పెట్టి పండుగను నియంత్రించవచ్చండి.
1: అలాగే మీరు ఈ 3 ఎరల గురించి చెప్పేటప్పుడు విషాహార ఎరలతో పాటు రంగు ఎరలు కూడా అని చెప్పారు. ఈ రంగు ఎరలు అంటే ఏమిటి, అవి ఎలా వాడుకోవచ్చండి?
0: అవునండి, ఇది పసుపు రంగు, నీలం రంగు, జిగురు అట్టలు అంటారు వీటిని, ఈ రంగు ఎరల్ని. ఈ పరిమాణంలో చాలా చిన్నగా ఉండి పొలంలో ఎగురుతూ ఉండే చిన్న చిన్న రసం పీల్చు పురుగులు మన కంటికి కనపడిన కూడా ఉంటాయండి. ఆ చిన్న చిన్న రసం పీల్చు పురుగులు ఈ ప్రత్యేకమైన పసుపు నీలం రంగుకి ఆకర్షితమవుతాయండి. ఈ రంగుకి ఆకర్షితమై ఇవి ట్రాప్లో ఉన్న జిగురికి అంటుకుపోతాయి. రెక్కల పురుగు దశలో వీటిని మొక్కలకు చేరకుండా ఆపటం ద్వారా రసం పీల్చు పురుగుల సంతతి మనం పెరగకుండా నివారించవచ్చండి. ఈ పత్తి, ఆవాలు, కూరగాయలు, పూల తోటల్లో తెల్లదోమలు, పేనుబంక, మనకి ఈ పాము పడ అలిగించే లీఫ్ మైనర్ ఎక్కువ వస్తూ ఉంటాయండి. ఈ నియంత్రణకు మనం పసుపు రంగు జిగురు అట్టలను మనం ఉపయోగించాలి. అలాగే పత్తి, వరి, కూరగాయలు, పూలు వంటి పంటలకు నీలిరంగు జిగురు అట్టలు మనం వాడాలండి. ఎందుకంటే అక్కడ మనకి తామర పురుగుల్ని నివారించాల్సిన అవసరం ఉంటుంది. ఆ తామర పురుగులు నివారించాలనుకున్నప్పుడు మనం నీలిరంగు జిగురు అట్టలు మనం ఉపయోగించాలి. వీటిలో మంచి సుగుణం ఏంటంటే మొక్కలకు పరాగ సంపర్కానికి ఉపయోగపడే తేనెటీగలు వంటి రైతుమిత్ర పురుగులు వీటికి అంటుకోవు. వీటి వలన రసం పీల్చు పురుగుల ఉధృతిని మనం గమనించవచ్చు. వాతావరణ ప్రభావాలను కూడా ఈ రంగు ఎరలు తట్టుకుంటాయి. సేంద్రియ ఆరోగ్యకరమైన ఆహారానికి అనుకూలంగా ఉంటాయి. వీటిని పంటలపై 25 నుంచి 30 సెంటీమీటర్ల ఎత్తులో అమర్చుకోవాలండి. ఈ ఎరను తూర్పు పడమర దిక్కులను చూసేటట్లు అమర్చుకోవాలి. ఎకరం విస్తీర్ణంలో 8 నుంచి 10 అట్టలను అమర్చుకోవాలండి. వీటిని రైతు స్థాయిలో కూడా మనం సులువుగా తయారు చేసుకోవచ్చు.

0: ఉదాహరణ మనకి ఈ పసుపు రంగు డబ్బాలు దొరుకుతాయి, పసుపు రంగు సీసాలు దొరుకుతాయి. వాటిని మనం సేకరించి వాటికి జిగురు రాసి పొలంలో ఏదైనా వెదురుకర్రలకి కట్టి మనం పొలంలో అమర్చుకోవచ్చు. లేదా ఏదైనా ఒక అట్టకు కానీ డబ్బాకు కానీ పసుపు రంగు పూసి కూడా మనం, పసుపు రంగు పూసాక వాటికి కొంచెం జిగురు రాసి మనం పొలంలో సులువుగా అమర్చుకోవచ్చు అండి.
1: సార్, మనం లింగాకషక బుట్టల ద్వారా పురుగుల నియంత్రణలో ఇప్పటిదాకా రెండు పద్ధతులు చెప్పుకున్నాం కదా, ఒకటి నిఘా పద్ధతి, రెండు కుటుంబ నియంత్రణ పద్ధతి, అలాగే మూడవ పద్ధతి కూడా ఉందన్నారు, అదేంటండి?
0: ఈ మూడవ పద్ధతిగా మనం సామూహిక పురుగుల నివారణగా చెప్పుకోవచ్చండి. ఈ మూడవ పద్ధతి ఇదేంటంటే, మన రైతులు పొలంలో పలు చోట్ల పెట్టిన లింగాకర్షణ బుట్టలు ఉంటాయి కదండి, వాటిలో మగరక్కల పురుగులన్నీ పడతాయి అనుకున్నాం కదా. ఈ పడిన మగరక్క పురుగులన్నీ సేకరించి ఒక చోట కుప్పగా పోసి తగలబెట్టేయాలండి. అలా అప్పుడు తగలబెట్టేయటం వల్ల ఏమవుతుందంటే, మగ పురుగులన్నీ ఈ భౌతికంగా నిర్జీవంగా చనిపోతాయి కాబట్టి, ఈ ఆడపురుగులు ఒకవేళ పొలంలో ఉన్నా కూడా గుడ్లు పెట్టవు కాబట్టి, అలా గుడ్లు పెట్టకపోవటం వల్ల సంతానాభివృద్ధి కలగదు కాబట్టి, మన బుట్టలో పడిన మగ రెక్క పురుగుల యొక్క ప్రజాతి, స్పీసెస్ వంటి వివరాలు మన రైతులు గమనిస్తూ ఉంటారండి. ఈ బుట్టలో పడిన ఈ మగ రెక్క పురుగులను చూసి ఇది దీని స్పీసెస్ ఏంటి, ఇది ఎలా నష్టం కలగజేస్తుందని గమనించినప్పుడు వాటికి అనుగుణంగా మనం పురుగు మందులు కూడా ఎంపిక చేసుకోవచ్చండి. దీనివల్ల ఏమవుతుందంటే, అవసరమైన పురుగు మందుల్ని, ప్రభావవంతమైన పురుగు మందులనే మన రైతులు అది కూడా సిఫార్సు ఉన్న మోతాదు మేరకే వాడతారు. దానివల్ల కూడా మనం ఈ రైతు పెట్టిన ఖర్చుకి తగ్గ ఫలితం మనకి ఈ లింగాకర్షణ బుట్టల వల్ల కలుగుతుందండి. ఇంకో ముఖ్యమైన కీలకమైన విషయం ఏంటంటే, లింగాకర్షణ బుట్టల్లో మగ పురుగులు గమనించిన వెంటనే రైతులు పొలంలో నిశితంగా పరిశీలించినట్లయితే పంటలో శత్రు పురుగులన్నీ దాదాపుగా గుడ్డు పెట్టే దశలోనే ఉంటాయండి. ఈ పురుగు దశలో మనకు తెలుసు కదండి, గుడ్డు నుంచి లార్వా, లార్వా నుంచి గొంగళి పురుగు, తర్వాత కోసేస దశ, తర్వాత రెక్కల పురుగు ఉంటాయి కదా. ఈ నాలుగు దశల్లో ఇప్పుడు మనం రైతు లింగాకర్షణ బుట్టల వల్ల గుడ్డు దశలో ఉన్న పురుగులనే గమనించారు కాబట్టి, ఈ గుడ్డు మీద మనకు సులువుగా నియంత్రణ చేయవచ్చండి. గుడ్డుల మీద మనకి ఉదాహరణకి వేప గింజల కషాయం ఉంటుంది, వేప నూనె వంటి సులభతరమైన చౌకగా లభించే వీటిని మనం రైతు స్థాయిలో కూడా తయారు చేసుకునే అవకాశం ఉంది. ఈ వేప గింజల కషాయం, వేప నూనె వంటివి ఈ పురుగు మందులు వాడినా కూడా ఇది రెట్టించిన ప్రభావం చూపిస్తాయండి, ఎందుకంటే ఇది గుడ్డు దశలో పురుగు ఉంది కాబట్టి. ఈ వేప గింజల కషాయం శత్రు పురుగులపై రిపలెంట్గా కూడా పనిచేస్తుందండి. అంటే వేప గింజల కషాయం ఏదైనా పంట యొక్క ఆకుల మీద పడినాయి అనుకోండి, పురుగులు ఆకును తినడానికి ఇష్టపడవు, అది రిపలెంట్ ప్రభావం అంటాము. ఆకుల్ని తినకుండా కూడా పురుగులు చనిపోతాయండి, ఆకలితో కూడా చనిపోతాయి వేప గింజల కషాయం వల్ల. తర్వాత ఈ గుడ్ల మీద కూడా పట్టడం వల్ల ఈ వేప గింజల కషాయం గుడ్లు పొదకకుండా అయిపోతాయండి, అంటే ఈ చేదుకి గుడ్లు పొదకకుండా అయిపోవటం వల్ల ఒకవేళ గుడ్లు పొదిగినా కూడా దాని నుంచి బలహీనమైన రెక్కల పురుగులు వచ్చి పంటలకు హాని చేసేంత సామర్థ్యం లేకుండా ఉంటాయి. పైగా ఈ వేప సంబంధ పురుగు మందులు రైతులకి, పర్యావరణానికి కూడా ఎటువంటి హాని చేయకపోవటం కూడా మనకి ఆచరణీయంగా ఉంది. ఇంతటి అద్భుత ప్రయోజనాలు ఉన్న లింగాకర్షణ బుట్టలు మన రైతు భరోసా కేంద్రాల్లో కూడా లభిస్తున్నాయండి. పొలం బడిలో పాల్గొనే రైతులకి 50% సబ్సిడీపై కూడా రైతులకి రైతు భరోసా కేంద్రాల నుంచి మనం ఈ లింగాకర్షణ బుట్టల్ని అందజేస్తున్నాం.
1: అయితే ఆంజనేయ కుమార్ గారు, చివరిగా ఒక ప్రశ్న అండి, మన రైతు సోదరులు ఈ లింగాకర్షక బుట్టల ద్వారా మనం పురుగుల యాజమాన్యం చేసుకోవచ్చు అనే విషయంలో ఎంతవరకు అవగాహన కలిగి ఉన్నారు? మొదటి ప్రశ్న, అంటే మీరు రైతు సోదరులతో ఎక్కువ ఎంతోకాలం వ్యవసాయ శాఖలో పనిచేస్తూ ఉన్నారు, వారితో మీకు అనుబంధం ఉండి ఉంటుంది. అయితే రెండో ప్రశ్న, రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇవి లభిస్తాయని అన్నారు, రైతు సోదరులు ఇవి ఎలా పొందవచ్చు?
0: మనకి రైతు భరోసా కేంద్రాల్లో మనం ఈ పొలం బళ్ళు నిర్వహిస్తున్నామండి. పొలం బళ్ళలో మనకి 30 మంది రైతులు పాల్గొంటారు. ఆ 30 మంది రైతులు కూడా తప్పనిసరిగా ఈ వాడతారండి మన లింగాకర్షణ బుట్టలు అనే వాడటం అనేది. లింగాకర్షణ బుట్టలు అనేది మనకి రైతులు ఒకసారి దాన్ని ఉపయోగిస్తే మళ్ళీ తప్పకుండా మళ్ళీ వాడతారు, ఎందుకంటే బుట్టలు అదే బుట్టల్లో ఫెరమోన్లు కొనుక్కుంటే సరిపోతుంది. తర్వాత ఏంటంటే సార్, ఇవి సబ్సిడీలతో కాకుండా మనకి డైరెక్ట్గా మార్కెట్లో కూడా లభ్యమవుతాయండి. సబ్సిడీలో మన 50% సబ్సిడీ మీద ఏంటంటే పొలం

0: పాల్గొన్న రైతులకే, అంటే పొలం వాళ్ళు 30 మంది రైతులే పాల్గొంటారు, వాళ్ళకి మాత్రమే మనం సబ్సిడీ మీద ఇస్తున్నాము. కానీ ఇప్పుడు మనం కొన్ని రైతు స్థాయిలో తయారు చేసుకునే ఉన్నాయి కదండి, ఉదాహరణకి రంగు ఎర్రలు ఉన్నాయి. మనకి ఎక్కువ రసం పీల్చే పురుగుల వల్లే మనకి ఎక్కువ నష్టం కలుగుద్దండి పంటలకి. దానివల్ల ఏంటంటే మనకి పాత డబ్బాలు, ఈ పాత సీసాలు వాటికి పసుపు రంగు పూయిస్తే కొన్ని పురుగులు అరికట్టవచ్చు, నీల రంగు పూస్తే మన తామర పురుగులు అరికట్టవచ్చు. దీనివల్ల ఏంటంటే రైతులు తమ స్థాయిలో తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే సార్, మనం ఈ లింగాకర్షణ బుట్టల యొక్క ప్రథమ ఉద్దేశం గుడ్డు దశలో గమనించాలి సార్. రైతు ఎప్పుడైనా సరే నిఘా అనుకున్నాం కదా, ఆ నిఘా అనేది నిఘా పెట్టడం వల్ల మనకి గుడ్డు దశలోనే రైతు గమనించినట్టయితే అప్పుడే మనకి వేప గింజల కషాయం, ఇప్పుడు మే నెలలో మనకి అనేక వేపకాయలు రాలిపోతూ ఉంటాయి, వాటిని తీసుకొని రైతు స్థాయిలోనే వేప గింజల కషాయం తెరచుకొని కొడితే అండి, మనకి ఏదైనా మొగ్గలోనే తుంచేయటం అంటాం కదా, ఒక సమస్యను మనం మొగ్గలోనే తుంచేయటం అంటే గుడ్డు దశలోనే పురుగుని మనం అరికట్టగలిగితే అది సులువైన వేప గింజల కషాయం లాంటిది వాడేస్తే మనకేంటంటే తొలి దశలోనే పురుగుని అరికట్టడం వల్ల మనకి రైతులకి పెట్టుబడి సాయం కింద ఇదే ఉపయోగపడుతుంది సార్. ఎందుకంటే తక్కువ ఖర్చుతో మనం పురుగు మందులు వాడటం. ఇదే గుడ్డు నుంచి లార్వా వచ్చి అది గొంగళి పురుగుగా మాడినప్పుడే మనకి ఎక్కువ నష్టం కలగజేస్తుంది సార్. గొంగళి పురుగు దశలో కూడా మనం వేప గింజల కషాయం వాడితే ఆకులు చేదుగా మారిపోతే ఆ గొంగళి పురుగులు ఆకులను తినవు, రిపలెంట్ ప్రభావం అనుకున్నాం కదా సార్. అందువల్ల వేప గింజల కషాయం అనేది మనకి చాలా ఒక రైతుకి ఒక కలుపు తరుగు లాంటిది సార్.
1: అంటే వైద్య శాస్త్రంలో ఒక మాట చెప్తారు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని. ఆ విధంగా మనం ముందు ఆ లార్వా గుడ్డు దశలోనే మనం నివారణ చేసుకున్నట్లయితే తర్వాత మన రైతు సోదరులకి శ్రమ ఆర్థిక భారం పడకుండా ఉంటాయంటారు. ఈ విధంగా రైతు సోదరులు వివిధ పంటల్లో లింగాకర్షక బుట్టల ద్వారా పురుగులు యాజమాన్యం చేసుకోగలిగితే అగ్రికల్చర్ ఆఫీసర్ ఆంజనేయ కుమార్ గారు చెప్పినట్టు వారికి ఆర్థిక భారం పడకుండా ఉంటుంది, అలాగే పంటల దిగుబడి కూడా బాగా సాధించుకోవచ్చు అని చెప్తున్నారు. మీకు ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు సార్.
2: వివిధ పంటలలో లింగాకర్షక బుట్టల ద్వారా పురుగుల యాజమాన్యం, ఈ అంశం గురించి శ్రీ కె ఆంజనేయ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు పంట వ్యర్థాలతో సుస్థిర వ్యవసాయం సంభాషణ వింటారు.
3: అమ్మడు అమ్మడు.
4: రా చిన్నమ్మాయి, ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నావు, అట్లా ఉన్నావేంటి?
3: ఏం లేదమ్మడు, మార్కెట్ కెళ్ళి వస్తున్నానా, దారి పక్కన పొలంలో ఈ పంట వ్యర్థాలన్నీ కాలుస్తున్నట్టున్నారు. మొత్తం పొగకి చూడు, చెమట్లు ఎలా పట్టేశాయో, అస్సలు ఊపిరాటం లేదు. ఓ గ్లాస్ నీళ్ళు ఇవ్వవా?
4: ఇదిగో తాగు చిన్నమ్మాయి, ముందర కూర్చో. అసలేం చెప్పు, ఇప్పుడు చెప్పు, విషయం ఏమిటో.
3: అసలు ఈ పంట వ్యర్థాలంటే ఏంటి?
4: మన దేశం వ్యవసాయ ప్రధాన దేశం కదా చిన్నమ్మాయి, రైతు పండించే ప్రతి పంట మనకు ఆహారాన్ని అందిస్తుంది. మన రైతులు రకరకాల పంటలను పండిస్తారు. పంట కోత తర్వాత వచ్చే చెత్త, అంటే ఈ ఆకులు, కాండాలు, కొమ్మలు, పొట్టు, తొక్కలు, వేర్లు, ఇలా పిలకలు మిగిలిపోతాయి కదా, ఇవన్నిటినీ చాలాసార్లు వ్యర్థాలుగా భావిస్తూ ఉంటారు రైతులు. కానీ నిజానికి అవి వ్యర్థాలు కావు, వాటిని సరైన విధంగా ఉపయోగిస్తే అవే విలువైన వనరుగా మనం మార్చుకోవచ్చు. ఈ వ్యర్థాలను కాల్చడం వల్ల పొగ వాయు కాలుష్యం ఏర్పడటమే కాకుండా నేలలోని ఉపయోగకరమైన సూక్ష్మజీవులు కూడా నశించే ప్రమాదం ఉంది. అందుకే ఈ వ్యర్థాలను కాల్చకుండా వ్యవసాయంలోనే తిరిగి వినియోగించడం చాలా అవసరం చిన్నమ్మాయి.
3: మరి అమ్మడు, పంట వ్యర్థాలతో సేంద్రియ ఎరువును ఏ విధంగా తయారు చేసుకోవచ్చు?
4: పంట కోతానంతరం వచ్చే వరిగడ్డి, మొక్కజొన్న కాండాలు, కలుపు మొక్కలు, కూరగాయల వ్యర్థాలను ఈ పశువుల వ్యర్థాలతో కలిసి కంపోస్ట్ గా మార్చుకోవచ్చు. అంటే వాటిని పశువుల ఎరువుతో కలుపుకుని మంచిగా కుళ్ళించి గాలి వెలుతురు సరైన రీతిగా అందించి మంచి కంపోస్ట్ గా తయారు చేయొచ్చు. అంతేకాకుండా ఈ పంట అవశేషాలు నేలలో కలపడం ద్వారా నేలలో సేంద్రియ పదార్థం పెరగటమే కాక నేలలో నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం కూడా మెరుగుపడుతుంది. అంతేకాకుండా చిన్నమ్మాయి, వర్మి కంపోస్ట్ తయారీకి కూడా ఈ పంట వ్యర్థాలను ఉపయోగించవచ్చు. దీనివల్ల రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. ఇది రైతుకు తక్కువ ఖర్చుతో లభించే ఒక ఉపయోగకరమైన సేంద్రియ ఎరువు చిన్నమ్మాయి.
3: అమ్మడు, ఇంకా ఈ వరిగడ్డితో ఎలాంటి ఉత్పత్తులు చేసుకోవచ్చు?
4: మన రాష్ట్రంలో వరి ప్రధాన ఆహార పంట కదా చిన్నమ్మాయి, వరి కోత తర్వాత మిగిలిన గడ్డిని పశువుల మేతగా అలాగే కంపోస్ట్లలో పొలంలో మల్చింగ్ గా కూడా ఉపయోగించుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో వరిగడ్డితో ప్యాకేజింగ్ పదార్థాలు ఇంకా ఇతర ఉపయోగకరమైన ఉత్పత్తులను తయారు చేస్తూ ఉంటారు.
3: పొలంలో మల్చింగ్ అన్నావు కదా అమ్మడు,

0: ఇది పంట వ్యర్థాలతో ఎలా చేస్తారు?
1: చిన్నమ్మాయి, ఎండాకాలం వచ్చిందంటే ఎంతో నీరు అవసరమవుతుంది. అది మనకే కాదు, పొలానికి కూడా అంతే కదా. ఎందుకంటే ఎండ తాపానికి నేలలో ఉన్న తేమ త్వరగా ఆరిపోతుంది. అందులో మరి తక్కువ నీరు లభ్యం ఉన్న ప్రాంతాల్లో ఈ పంట అవశేషాలను పొలంలో ఉన్న మొక్కల చుట్టూ పరచుకోవటం ద్వారా నేలపై ఒక రక్షక పొర ఏర్పడుతుంది. దీనినే మల్చింగ్ అంటాము. ఈ విధంగా చేయటం వల్ల నేలలో ఉన్న తేమను ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి వీలవుతుంది. అలాగే కలుపు మొక్కలు పెరగకుండా కూడా తగ్గించుకోవచ్చు. నేలలో ఉన్న ఉష్ణోగ్రతల శాతం తగ్గుతుంది. దీంతో నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో నీటి వినియోగాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అంటే ఒకప్పుడు వ్యర్థంగా కనిపించిన పంట అవశేషమే మన పొలానికి రక్షక కవచంగా మారుతుంది.
0: ఇంకా కూరగాయలు, పండ్ల వ్యర్థాలతో విలువ ఆధారిత ఉత్పత్తిని ఎలా చేసుకోవాలమ్మడు?
1: చిన్నమ్మాయి, ఈ కూరగాయ తొక్కలు, పండ్ల అవశేషాలు వంటి వాటితో కూడా వర్మీ కంపోస్టులను తయారు చేసుకోవచ్చు. వీటిని రైతు స్థాయిలోనే కాక మన రోజువారీ ఇంట్లో వచ్చే వ్యర్థాలతో కూడా, అంటే పూలు, ఆకుల చెత్త, ఉడికించని గుడ్ల పెంకులు, కూరగాయలు, పండ్ల తొక్కలు, ఇలా కొబ్బరి పీచు, కొబ్బరి టెంకలు, ఇలా ఇంట్లో వచ్చే వ్యర్థాలతో కూడా కంపోస్ట్ను తయారు చేసుకోవచ్చు. దీని ద్వారా వ్యర్థాల నిర్వహణతో పాటు గ్రామీణ ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి చిన్నమ్మాయి. అంతేకాదు, ఈ పంట అవశేషాలతో బయోచార్ని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ బయోచార్ను నేల నిర్వహణలో ఉపయోగించడం ద్వారా నేల నిర్మాణం మెరుగుపడుతుంది. దీనివలన పంట దిగుబడి కూడా అధికంగా పెరుగుతుంది చిన్నమ్మాయి.
0: అమ్మడు, ఇంకా పంట అవశేషాలను ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు?
1: ఈ పంట అవశేషాలను చిన్నమ్మాయి పశువుల మేతగాను, పుట్టగొడుగుల పెంపకంలోను, ఇంకా బయోగ్యాస్ తయారీ, అలాగే శక్తి ఉత్పత్తికి కూడా ఉపయోగిస్తారు. అంతేకాదు చిన్నమ్మాయి, ప్రాసెసింగ్ చేసి అనేక చిన్న చిన్న పరిశ్రమల్లో కూడా ఉపయోగిస్తారు. ఇంకా ఈ వ్యవసాయ వ్యర్థాల ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చు రైతులు. ఇంకా చిన్నమ్మాయి, వీటిని విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీలో కూడా ఉపయోగించవచ్చు. కాబట్టి రైతు ఆలోచనలో మార్పు రావాలి. పంటతో పాటు వ్యర్థాలను కూడా ఒక ఉత్పత్తిగా చూడాలి.
0: అసలు సుస్థిర వ్యవసాయం అంటే ఏంటమ్మడు?
1: ఈ సుస్థిర వ్యవసాయం అంటే చిన్నమ్మాయి, కేవలం ఈరోజు ఎక్కువ దిగుబడిని పొందటం మాత్రమే కాదు, ఈరోజు మనకు ఆహారాన్ని అందిస్తూ రేపటి తరాల వారికి కూడా ఆరోగ్యకరమైన నేలను, నీటిని, పర్యావరణాన్ని అందించడం. అందుకని ఈ వ్యవసాయ వ్యర్థాలను పొలంలోనే సక్రమంగా ఉపయోగించడం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడి సేంద్రియ పదార్థాన్ని పెంచుకోవచ్చు. వ్యర్థాల దహనాన్ని తగ్గించడం వల్ల పర్యావరణ కాలుష్యాన్ని నివారించుకోవచ్చు. రైతులు ఉత్పత్తి ఖర్చులను కొంతవరకు తగ్గించుకోవచ్చు. అలాగే అదనపు ఆదాయ మార్గాలను సృష్టించవచ్చు. ఇంకా సహజ వనరులను భవిష్యత్ తరాల కోసం సంరక్షించుకోవచ్చు. ప్రకృతి మనకు ఏదీ వృధాగా ఇవ్వదు చిన్నమ్మాయి, మనం దాన్ని ఎలా వినియోగించాలన్నదే ముఖ్యం. వ్యర్థాలను కాల్చడం వలన పొగ వస్తుంది కదా, అలా చేయకుండా ఆ వ్యర్థాలను పునర్వినియోగించడం వల్ల సంపద వస్తుంది. దీనివల్ల భవిష్యత్ తరాలకు సుస్థిరమైన వ్యవసాయాన్ని అందించవచ్చు.
0: సరే అమ్మడు, ఈసారి పంట వ్యర్థాలని కాల్చకుండా ఇలా ఉపయోగించుకోవాలి అని చెప్పి మా బాబాయ్ వాళ్ళకి చెప్తానులే, ఉంటాను.
1: సరే సరే చిన్నమ్మాయి. పంట వ్యర్థాలతో సుస్థిర వ్యవసాయం సంభాషణ విన్నారు.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.

0: ఆకాశవాణి దార్శనిక భారత్. ఇందులో భాగంగా న్యూ లేబర్ కోడ్స్ అంశంపై ఉమ్మడి అనంతపురం జిల్లా కార్మిక శాఖ ఉప కమిషనర్ శ్రీ జి లక్ష్మీ నరసింహయ్య గారితో పరిచయ కార్యక్రమం.
1: శ్రోతలకు నమస్కారం. దార్శనిక భారత్ కార్యక్రమానికి స్వాగతం. భారతదేశంలో కార్మిక చట్టాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు అమల్లో ఉన్న 29 కేంద్ర కార్మిక చట్టాలను 4 ప్రధాన లేబర్ కోడ్లుగా ఏకీకృతం చేశారు. 2025 నవంబర్ 21 నుంచి ఈ 4 లేబర్ కోడ్లు అమల్లోకొచ్చాయి. వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, పని ప్రదేశాల్లో భద్రత వంటి అంశాల్లో ఈ కొత్త చట్టాలు కార్మికులపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి, అసంఘటిత రంగ కార్మికులు, గిగ్ వర్కర్లు, మహిళా ఉద్యోగులు, వలస కార్మికులకు ఈ కోడ్ల వల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి, యజమానులకు, పరిశ్రమలకు వచ్చిన మార్పులు ఏమిటి అన్న అంశాలపై మనకు తెలియజేసేందుకు మన స్టూడియోస్కు విచ్చేశారు ఉమ్మడి అనంతపురం జిల్లా కార్మిక శాఖ ఉప కమిషనర్ జి లక్ష్మీ నరసయ్య గారు. నమస్కారం లక్ష్మీ నరసయ్య గారు.
2: నమస్కారం సార్.
1: కమిషనర్ గారు, ముందుగా చెప్పండి, అసలు ఈ లేబర్ కోడ్స్ అంటే ఏమిటి?
2: కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల్లో సంస్కరణలు తీసుకురావడం కొరకు ముఖ్యంగా దేశంలోనూ ప్రస్తుతం ఉన్నటువంటి కార్మిక చట్టాలన్నీ కూడా స్వాతంత్రానికి పూర్వము మరియు స్వాతంత్రాన్ని వచ్చిన తర్వాత చేసినటువంటి చట్టాలు కావున దేశం యొక్క ప్రస్తుత అవసరాలను తీర్చడం కొరకు ఒకటి, రెండవది కార్మిక చట్టాలను ఆధునీకరించడం, రెండవది, మూడవది గరిష్ట స్థాయిలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి కార్మికులకు కార్మిక సంక్షేమాన్ని గరిష్టంగా అందించడం కొరకు, అదేవిధంగా సోషల్ సెక్యూరిటీ నెట్వర్క్ను దేశంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి వర్గాలలో రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ అందించడం అనేటువంటి ప్రధాన ధ్యేయంగా దానితో పాటు దేశ ఆర్థికాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ సంస్కరణలకు శ్రీకారం చుట్టడం జరిగింది.
1: సార్, ఇప్పుడు గతంలో ఉన్న 29 కార్మిక చట్టాలను ఈ 4 కోడ్స్గా మార్చడం వల్ల వచ్చిన మార్పులు ఏంటి సార్? ప్రధాన
2: ఈ 29 కార్మిక చట్టాల యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ప్రో వర్కర్, ప్రో ఎంప్లాయ్మెంట్, ప్రో ఇన్వెస్ట్మెంట్, ప్రో గ్రోత్, ప్రో యూత్, ప్రో హ్యూమన్, అంటే యువకులు, మహిళలు, కార్మికులు, అదేవిధంగా దేశ ఆర్థికాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని తర్వాత పెట్టుబడి అవకాశాలను పెంచడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం అనేటువంటి ప్రధాన ఉద్దేశంగా ఈ కార్మిక సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది.
1: మరి ఈ కొత్త చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత కార్మికులకు ప్రత్యక్షంగా కలిగే ప్రయోజనాలు ఏమిటి సార్?
2: ప్రస్తుత కార్మిక చట్టాలు అనేటువంటివి సంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క ప్రయోజనాల కోసం మాత్రమే రూపొందించబడినవి. దేశంలో దాదాపుగా 625 మిలియన్ల మంది కార్మికులు ఉన్నారు. ఈ 625 మిలియన్ల మంది కార్మికుల్లో 93% మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. ఈ అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకు ప్రస్తుతం అమలవుతున్నటువంటి కార్మిక చట్టాలు అమలు కావు. కావున దేశంలో ఉన్నటువంటి 625 మిలియన్ల మంది కార్మికులకు కూడా కార్మిక చట్టాల యొక్క ప్రయోజనాలు కల్పించాలనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతో ఈ సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఈ కొత్త కార్మిక కోడ్ల ద్వారా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకు కూడా ఈ చట్టాల యొక్క ప్రయోజనాలను వర్తింపచేసే విధంగా అందులో మార్పులు చేయడం జరిగింది.
1: అంటే ఈ లేబర్ కోడ్స్ వల్ల యజమానులకు కంప్లైంట్స్ సులభమవుతుందని చెబుతున్నారు కదా, మరి అదే సమయంలో కార్మికుల హక్కులకు ఎలాంటి రక్షణ ఉంటుంది?
2: ముఖ్యంగా ఇంతకుముందే నేను చెప్పినట్టుగా ఈ సంస్కరణల ద్వారా కేవలం ఒకరి ప్రయోజనాల కోసం కాకుండా విశాలమైనటువంటి ప్రాతిపదికన ఇందులో రిఫార్మ్స్ కోసం చేయడం జరిగింది. ముఖ్యంగా ఎలాగంటే యజమానులకు సంబంధించి పాత కార్మిక చట్టాల్లో కొన్ని కఠినమైనటువంటి నిబంధనలు ఉన్నాయి. ఆ కఠినమైనటువంటి నిబంధనల ఫలితంగా దేశంలో సానుకూలమైనటువంటి పెట్టుబడి వాతావరణం లేదు. అదేవిధంగా పెట్టుబడులు పెట్టడం కొరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడిదారులు కార్మిక చట్టాలను సరళీకరించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి కూడా ఉన్న నేపథ్యంలో దేశంలో ఒక సానుకూలమైన వాతావరణాన్ని సృష్టించి పెట్టుబడులకు అనుకూలంగా చేయడంతో పాటు అదేవిధంగా ఆర్థికాభివృద్ధిని దృష్టిలో పెట్టుకోవడం జరిగింది. ముఖ్య

0: ముఖ్యంగా ఏంటంటే ఈ కార్మికుల భద్రతను కూడా ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట ప్రభుత్వాలు గానీ ఇందులో కాంప్రమైజ్ అవ్వలేదు. ముఖ్యంగా 625 మిలియన్ల మంది కార్మికులకు ఈ చట్టాలను వర్తింపజేస్తున్నారు. అదేవిధంగా కనీస వేతనాలను క్రమబద్దీకరించి నేషనల్ ఫ్లోర్ వేజెస్ అనేటువంటి కొత్త కాన్సెప్ట్ ను తీసుకొచ్చారు. అదేవిధంగా పని గంటల విషయంలో కూడా 8 గంటల పని విధానాన్ని తూచా తప్పకుండా అమలు చేసే విధంగా కఠినమైనటువంటి నిబంధనలు రూపొందించడం జరిగింది. అంతేకాకుండా సోషల్ సెక్యూరిటీని సంపూర్ణంగా దేశంలో ఉన్నటువంటి 802 జిల్లాలకు వర్తింప చేయడంతో పాటు సోషల్ సెక్యూరిటీ కవరేజ్ను కూడా పెంచడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోయినట్లయితే అనేక అంశాలలో కార్మికుల యొక్క భద్రతను సంక్షేమాన్ని కూడా సంపూర్ణంగా దృష్టిలో ఉంచుకోవడం జరిగింది.
1: మరి పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూర్చే విధంగా కూడా ఈ లేబర్ కోడ్స్ ఉన్నాయి అంటున్నారు. అవన్నీ వచ్చినప్పుడు మరి కార్మికుడికి కనీస వేతనం హక్కుగా మారుతుందా? మరి ఆ కనీస వేతనాన్ని ఎలా నిర్ణయిస్తారు సార్?
0: కనీస వేతనాలను నిర్ణయించేటప్పుడు కూడా కార్మికుడి యొక్క హక్కుని సంపూర్ణంగా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా కనీస వేతనాలను నిర్ణయించడంలో గతంలో సుప్రీంకోర్టు రెప్టకోస్ బ్రెట్ కేసులో వచ్చినటువంటి జడ్జిమెంట్ ఆధారంగా వేతనాలను నిర్ణయించేటప్పుడు ఏ అంశాలను ప్రాతిపదికలో తీసుకోవాలనేటువంటి ఒక సంపూర్ణమైన అవగాహనతోటి వాటన్నింటినీ చట్టంలో చేర్చడం ద్వారా వేతనాలను నిర్ణయించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. తద్వారా కార్మికుడికి వేతనాలను నిర్ణయించడంలో, వేతనాలను అందించడంలో సంపూర్ణంగా రక్షణ కల్పించబడింది. అదే కాకుండా రెండవ ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రతి నెల 7వ తేదీలోకి తప్పనిసరిగా జీతాలు చెల్లించాలనేటువంటి నిబంధనను కూడా జోడించడం జరిగింది. 8 గంటల కంటే ఎక్కువ పని విధానాన్ని అనుసరించినట్లయితే 2ంతల వేతనం చెల్లించాలని కూడా ఒక చట్టబద్దమైనటువంటి నిబంధనను రూపొందించడం జరిగింది. తద్వారా కార్మిక హక్కులకు సంపూర్ణంగా రక్షణ కల్పిస్తూనే అనేక సంస్కరణలు చేయడం జరిగింది.
1: బాగుంది సార్. మరి కార్మికుడికి నిర్ణయించిన కనీస వేతనం కంటే ఒకవేళ యాజమాన్యం తక్కువ జీతం ఇస్తే ఆ యజమానిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్?
0: ముఖ్యంగా 2 విషయాలను అర్థం చేసుకోవాలి ఇందులో. నేషనల్ ఫ్లోర్ వేజెస్ అంటే ఏంటిదంటే గతంలో అప్రోప్రియేట్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అన్ని సంస్థలపైన కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉండేది, మిగతా అన్ని రంగాలలో రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉండేది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలను నిర్ణయించేవి. కొత్త కోడ్లు వచ్చిన తర్వాత నేషనల్ ఫ్లోర్ వేజ్ అనేటువంటి విధానాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే నేషనల్ ఫ్లోర్ వేజ్ ద్వారా నిర్ణయించబడినటువంటి కనీస వేతనం కంటే తక్కువగా ఏ రాష్ట్రంలో కూడా కనీస వేతనాలు అమలుపరచుటకు వీలులేదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నేషనల్ ఫ్లోర్ వేజ్ కన్నా, నేషనల్ ఫ్లోర్ వేజ్ తో సమానంగా కానీ, నేషనల్ ఫ్లోర్ వేజ్ కన్నా ఎక్కువగా కానీ వేతనాలు నిర్ణయించాల్సి ఉంటుంది తప్ప అంతకన్నా తక్కువగా వేతనాలను నిర్ణయించడానికి అవకాశం లేదు. అది చట్టబద్దమైన నిబంధన. రెండవ నిబంధన ఏంటంటే కోడ్ ఆన్ వేజెస్ అనేటువంటి చట్టం ద్వారా సెక్షన్ 45 ప్రకారం ఎవరైనా వేతనాలను చెల్లించకపోయినా, తక్కువ వేతనాలను చెల్లించినా, లేదు అనధికారిక డిడక్షన్స్ జరిపినా కూడా ఆ సెక్షన్ ప్రకారం ఉద్యోగి తనకు తాను స్వయంగా కానీ లేదా ఏదేని ఒక కార్మిక యూనియన్ ద్వారా కానీ సంబంధిత అధికారి వారి వద్ద ఒక క్లెయిమ్ దాఖలు చేసుకుని వేతనాన్ని పొందడానికి చట్టం ద్వారా వెసులుబాటు కల్పించడం జరిగింది.
1: బాగుంది కమిషనర్ గారు. మరి జీతంలో బేసిక్ పే అలవెన్సెస్ వంటి విషయంలో ఏమైనా కొత్తగా మార్పులు వచ్చాయా?
0: వేతనం అనేటువంటి డెఫినేషన్ ను సంపూర్ణంగా సంస్కరించడం జరిగింది. సంపూర్ణంగా దాన్ని రీక్లాసిఫికేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటిదంటే బేసిక్ వేతనము ప్లస్ వేరియబుల్ డిఎన్ఎస్ అలవెన్స్ అంటే కరువు బత్యము, రీటైనింగ్ అలవెన్స్, ఈ 3 అంశాలు మొత్తం వేతనంలో కనీసంగా 50% ఉండాలి. మిగిలినటువంటి అన్ని అలవెన్సులు 50% ఉండాలి. ఒకవేళ అలవెన్సులు 50% కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఆ ఎక్కువగా ఉన్నటువంటి మొత్తంను తీసుకొచ్చి బేసిక్ లో కలిపే విధంగా నిబంధనలు రూపొందించడం జరిగింది.
1: మరి ఈ గిగ్ వర్కర్స్, ప్లాట్ఫామ్ వర్కర్స్, అలాంటి ప్లాట్ఫామ్ లో పనిచేసే వారికి ఎలాంటి సామాజిక భద్రత లభిస్తుంది?
0: ముఖ్యంగా గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ ని మొట్టమొదటిసారిగా లేబర్ కోర్స్ ద్వారా వారిని గుర్తించడం జరిగింది. వారిని గుర్తించడమే కాకుండా వారిని సంబంధించి డెఫినేషన్స్ రూపొందించి చట్టాలలో భాగంగా పొందుపరచబడడం జరిగింది. అంతేకాకుండా గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కి సోషల్ సెక్యూరిటీ అనేటువంటిది అంటే సాంఘిక భద్రతను ఎక్స్టెండ్ చేస్తూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చట్టాల ద్వారా నిబంధనలు రూపొందించాయి. కాబట్టి అది స్టాచ్యుటరీ అండ్ మ్యాండేటరీ ప్రొవిజన్. అంతేకాకుండా వారికి సాంఘిక భద్రతా పథకాలను ప్రత్యేకంగా రూపొందించి అమలుపరచడం కొరకు కూడా ఈ సోషల్ సెక్యూరిటీ కోడ్ ద్వారా వారికి అనేక ప్రయోజనాలు కల్పించడం జరిగింది. ముఖ్యంగా గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కు వచ్చేటప్పటికి అప్రోప్రియేట్ గవర్నమెంట్స్ అనగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ప్రయోజనాలు కల్పించే విధంగా చట్టంలో నిబంధనలు రూపొందించారు.

0: చడం జరిగింది. అదే కాకుండా వారికి ఈఎస్ఐ మరియు ప్రావిడెంట్ ఫండ్ సదుపాయం కూడా కల్పించడం జరిగింది. అంతేకాకుండా సోషల్ సెక్యూరిటీ ఫండ్ అనేటువంటి ఒక కొత్త ఫండ్ ను రూపొందించడం ద్వారా వీరికి ప్రత్యేకమైన సదుపాయాలను కల్పిస్తూ అగ్రిగేటర్స్ నుంచి 1 నుండి 5% వరకు వారి నుండి సెస్ ను వసూలు చేయడం ద్వారా డబ్బు మొత్తం ద్వారా సోషల్ సెక్యూరిటీ ఫండ్ లో జమ అవుతుంది. వీరికి ప్రత్యేకమైనటువంటి సోషల్ సెక్యూరిటీ పథకాలను రూపొందించి అమలు చేయడం కొరకు కూడా నిర్దిష్టమైనటువంటి ఏర్పాట్లు చట్టం ద్వారా రూపొందించబడినాయి కాబట్టి గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కి కూడా గరిష్టంగా ప్రయోజనం కలిగేటువంటి అవకాశం ఈ కోర్స్ ద్వారా ఏర్పడింది.
1: బాగుంది కమిషనర్ గారు, అంటే డెలివరీ బాయ్స్ వంటి గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కూడా ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు, మరి అలాంటి వర్కర్స్ ఇందులో ఎలా నమోదు చేసుకోవాలి?
0: గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కి ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకుంటూ ప్రత్యేకమైనటువంటి సదుపాయం కల్పించబడింది. 2021 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా నమోదు చేయడం కొరకు ఈ శ్రమ్ పోర్టల్ ను రూపొందించడం జరిగింది. ఈ రోజు వరకు ఈ శ్రమ్ పోర్టల్లో 31.98 కోట్ల మంది నమోదు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కి ఒక ప్రత్యేక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసి అందులో వారి యొక్క రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈవెన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అందరికీ కూడా కార్మిక శాఖ ప్రత్యేకమైనటువంటి స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేసి వారందరినీ నమోదు చేయడం జరిగింది. ఈ నమోదు ప్రక్రియ నిరంతర ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఎవరైనా సరే కొత్తగా ఆ రంగంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఆన్లైన్ పోర్టల్ ద్వారా వ్యక్తిగతంగా గానీ లేదా కార్మిక శాఖ ఆఫీసులను సందర్శించి గానీ వారు నమోదు చేసుకోవచ్చు.
1: మరి దీనివల్ల ఈపీఎఫ్ ఈఎస్ఐ పరిధిలోకి వచ్చే కార్మికుల సంఖ్యలో ఏమైనా మార్పు వస్తుందంటారా?
0: ఈపీఎఫ్ ఈఎస్ఐ సంఖ్యలో మార్పు లేదు, కానీ దాని అమలు విధానంలో మార్పులు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఎలా అంటే, గతంలో ఈఎస్ఐ సదుపాయం అనేటువంటిది దేశంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉండేది. అదేవిధంగా నిర్దిష్టమైన సంఖ్య 10 మంది ఎంప్లాయీస్ ఉండాలనేటువంటి ఒక నిబంధన కూడా ఉండేది. కానీ ఇప్పుడు దేశంలో 802 జిల్లాలకు కూడా ఈఎస్ఐ సదుపాయాన్ని వర్తింప చేయడం జరిగింది. రెండవ అంశం ఏంటిదంటే, 10 మంది ఎంప్లాయీస్ అనేటువంటి నిబంధనను సడలించి అత్యంత ప్రమాదకర పరిశ్రమల్లో పనిచేసేటువంటి కార్మికులు అందులో కేవలం ఒక్కరున్నా సరే వారికి ఈఎస్ఐ సదుపాయాన్ని వర్తించే విధంగా మార్పులు చేర్పులు చేయడం జరిగింది. అదేవిధంగా ఈపీఎఫ్ వచ్చేటప్పటికి 20 లేదా అంతకన్నా ఎక్కువ మంది కార్మికులు ఉన్నప్పుడే ఈపీఎఫ్ సదుపాయం అనేటువంటిది వర్తిస్తుంది. కానీ ఇప్పుడు ఆ యొక్క లిమిటేషన్ అనేటువంటిది 15,000 రూపాయల వరకు ఉండేది, దానిని ఇప్పుడు 25,000 రూపాయలకు పెంచడం ద్వారా ఈపీఎఫ్ సదుపాయాన్ని దాని ద్వారా వచ్చేటువంటి ప్రయోజనాన్ని పొందడం కొరకు విస్తృతంగా అనేక మంది కార్మికులకు వర్తింపచేసే విధంగా చేయడం జరిగింది. కాబట్టి ఈ రకంగా అనేకమైనటువంటి మార్పులు ఈఎస్ఐ ఈపీఎఫ్ లో చేసి దేశంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి కార్మికులు, అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు గరిష్ట స్థాయిలో సాంఘిక భద్రతను కల్పించడం ధ్యేయంగా ఈ మార్పులు తీసుకురావడం జరిగింది.
1: చివరిగా చెప్పండి కమిషనర్ గారు, భారత ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం ఏ విధమైన సంస్కరణలు కార్యక్రమాలు చేపడుతోంది?
0: ముఖ్యంగా భారత ప్రభుత్వం ఈ కార్మిక సంస్కరణను రూపొందించడంలోనే ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం ఉంది. భవిష్యత్ తరాల కోసం భవిష్యత్ భారతదేశాన్ని నిర్మించాలనే ఉద్దేశంలో అందులో కార్మిక శక్తి కీలకం కాబట్టి ఒక నైపుణ్యతతో కూడినటువంటి కార్మిక వ్యవస్థను రూపొందించాలనేది భారత ప్రభుత్వం యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఈ కార్మిక చట్టాలన్నింటినీ కూడా దేశంలో ఉన్నటువంటి యువకులకు, మహిళలకు, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకు వర్తింపచేయడంతో పాటు అదేవిధంగా దేశంలో పెట్టుబడులకు ఒక సానుకూలమైన వాతావరణాన్ని సృష్టించి తద్వారా ఆర్థిక ప్రగతికి, దేశం యొక్క వృద్ధికి, వికసిత్ భారత్కు మరియు ఒక దార్శనిక భారత్ను రూపొందించడం అనేటువంటి లక్ష్యంలో భాగంగా ఈ సంస్కరణలను తీసుకురావడం జరిగింది.
1: బాగుంది కమిషనర్ గారు, భారతదేశంలో అమల్లోకి వచ్చిన కొత్త లేబర్ కోడ్స్ పైన అలాగే కార్మికులకు ఎలాంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందిస్తోంది తదితర విషయాలు మా శ్రోతలకు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ వెరీ మచ్.
2: మీరు ఇంతవరకు దార్శనిక భారత్, ఇందులో భాగంగా న్యూ లేబర్ కోడ్స్ ఎంసీపై ఉమ్మడి అనంతపురం జిల్లా కార్మిక శాఖ ఉప కమిషనర్ శ్రీ జి లక్ష్మీ నర్సయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
3: మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి
4: బిల్లిచ్చే ముందనే వస్తుందంటారా?
5: సో గర్ల్స్, ఏంటట సంగతి?
6: బిల్లట సంగతి.
3: ఏది నీ కాడి పిన్ని?
7: ఆర్బిఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం మరికొద్ది క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయులు

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
2: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మిమ్మల్ని మరోసారి కలుసుకునే అవకాశం సెప్టెంబర్ నెలలో ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో లభించింది. దేశ ప్రజలందరికీ స్వాగతం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మన ప్రజల సానుకూల ప్రయత్నాలకు ఒక వేదికను అందిస్తాం. దేశం సాధించిన విజయాల గురించి చర్చిస్తాం. భారతదేశానికి చెందిన ఒక ముఖ్యమైన చారిత్రక ఘనతకు రేపటితో 10 సంవత్సరాలు నిండుతూ ఉన్నాయి. ఆ ఘనతే సర్జికల్ స్ట్రైక్. 10 ఏళ్ల కిందట 2016 సెప్టెంబర్ 28-29 తేదీల్లో భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. నియంత్రణ రేఖను దాటి మన ధైర్యవంతులైన సైనికులు ఉగ్రవాదం మీద చర్య తీసుకున్న తీరు చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. సర్జికల్ స్ట్రైక్ మొత్తం ప్రపంచానికి భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక విధానంలో ఒక కొత్త ఉదాహరణను ధైర్యంగా అందించింది. ఉగ్రవాద దాడుల కారణంగా భారతదేశం దీర్ఘకాలంగా అనుభవిస్తున్న బాధకు సర్జికల్ స్ట్రైక్ మన నిర్ణయాత్మక ప్రతిస్పందన. ఉగ్రవాదులు భారతదేశానికి వ్యతిరేకంగా కన్నెత్తి చూడటానికి సాహసిస్తే వారికి తగిన జవాబు ఇస్తాము అని గత దశాబ్ద కాలంలో బాలాకోట్ వైమానిక దాడి నుండి ఆపరేషన్ సింధూర్ దాకా భారతదేశం పదే పదే స్పష్టమైన సందేశాలిచ్చింది. మిత్రులారా, ఉగ్రవాద దాడులు భారతదేశాన్ని చాలా కాలంగా గాయపరుస్తూ ఉన్నాయి. భారతదేశంలో వరుస పేలుళ్ళు సర్వసాధారణమైపోయిన సమయం ఒకటుండేది. ఈ సెప్టెంబర్ నెలలోనే 2008 సెప్టెంబర్ 13 తేదీన ఢిల్లీలో జరిగిన వరుస పేలుళ్లలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కొన్ని వారాలకే ముంబైలో భారీ స్థాయిలో 26/11 దాడి జరిగింది. మిత్రులారా, ప్రతి ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్పై చర్య తీసుకోవాలి అన్న డిమాండ్ అంతకు ముందు కూడా వచ్చేది. కానీ అప్పట్లో ఆ డిమాండ్కు పెద్దగా ప్రాధాన్యత లభించేది కాదు. సమయం కోసం వేచి చూడటమే జరిగేది. ఇప్పుడు నేటి భారతదేశం ఉగ్రవాదంపై 0 టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నది. మనం దాని ఫలితాల్ని చూస్తూ ఉన్నాం. మిత్రులారా, 9/11 అంటే 9/11 ఉగ్రవాద దాడులు జరిగి ఈ ఏడాదికి 25 ఏళ్లు గడిచాయి. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ప్రాణాలు కోల్పోయిన అమాయకుల్లో అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో భారతదేశానికి చెందినవారే ఉన్నారు. 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత నేను అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ఈ అమాయక ప్రజలకు నివాళులు అర్పించేందుకు న్యూయార్క్ వెళ్లిన విషయం నాకు గుర్తుంది. ఈరోజు మరోసారి కోట్లాది భారత ప్రజల తరఫున బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ రోజుల్లో దేశానికి సంబంధించిన ఒక బృహత్ చిత్రం ఆవిష్కృతం అవుతోంది. ఈ చిత్రంలో మీరున్నారు, మీ కుటుంబం కూడా ఉంది, మీ చుట్టుపక్కల ప్రజలు కూడా ఉన్నారు. నేను మాట్లాడుతున్నది భారతదేశ జనాభా లెక్కల కార్యక్రమాన్ని గురించి. దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో జనగణన మొదటి దశ దాదాపుగా పూర్తయ్యింది. 32 కోట్లకు పైగా కుటుంబాల సమాచారం నమోదైంది. ఈ రోజుల్లో లడక్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్లోని మారుమూల మంచుతో కూడిన ప్రాంతాల్లో కూడా ఈ పని కొనసాగుతోంది. అక్కడి నుంచి ఎన్నో స్ఫూర్తిదాయకమైన అనుభవాలు మన ముందుకొచ్చాయి. ఉత్తరాఖండ్లో జనాభా లెక్కల ప్రక్రియ చమోలీలోని మాణా గ్రామం నుంచి ఆరంభమైంది. దేశంలోనే మాణా మొదటి గ్రామం అని చెబుతారు. మాణాలో 83 ఏళ్ల పూర్ణిమ

రావత్ దీన్ని మొదట ప్రారంభించారు. ఉత్తర కాశీలోని బగోరి గ్రామంలో హోంస్టే నడుపుతోన్న హర్దేవ్ సింగ్ రాణా తన సమాచారాన్ని డిజిటల్ మాధ్యమం సహాయంతో నమోదు చేశారు. మిత్రులారా, జనగణన మనందరి జాతీయ బాధ్యత. దీనికోసం సమయం కేటాయించాలి అని నేను 15వ తేదీన దేశ ప్రజల్ని కోరాను. జనగణన కోసం ఈ స్వీయ నమోదు సౌకర్యం చాలా సులభం. మీరు మీ మొబైల్ ఫోన్ నుంచి మీతో పాటు మీ కుటుంబ సభ్యుల సమాచారాన్ని కూడా నమోదు చేసుకోవచ్చు. ఈ సౌకర్యం హిందీతో సహా 16 భాషల్లో అందుబాటులో ఉంది. మిత్రులారా, దీనికోసం మీరు ఆన్లైన్ సెన్సస్ పోర్టల్ను సందర్శించాలి. ఈ పోర్టల్ చిరునామా sc.census.gov.in sc.census.gov.in. ఈ పోర్టల్కు వెళ్ళి మీ మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వండి. మీ లొకేషన్ను నమోదు చేయండి. మీ కుటుంబ సభ్యుల సమాచారాన్ని నింపి సమర్పించండి. ఈ మొత్తం ప్రక్రియకు 15 నుంచి 20 నిమిషాలే పడుతుంది. దీనికోసం మీరు ఎలాంటి పత్రాల్ని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. వివరాలు సమర్పించిన తర్వాత మీకు ప్రత్యేక ఐడి లభిస్తుంది. గణన అధికారులు మీ ఇంటికొచ్చినప్పుడు మీరు వారికి ఈ ఐడిని చూపించవచ్చు. మీరందించిన సమాచారం ధృవీకరణ జరిగిన తర్వాత అది జనగణనలో భాగంగా మారుతుంది. మిత్రులారా, ఇప్పటి వరకు 2,60,00,000 పైగా ప్రజలు తమ మొబైల్ ఫోన్లను ఉపయోగించి జనగణన పోర్టల్లో తమ సమాచారాన్ని నమోదు చేశారు, స్వీయ గణనను పూర్తి చేశారు. దీనికి మీ సమయం కొంత అవసరం. ఇది దేశానికి ఎంతో ముఖ్యం. ఎందుకంటే మీ సరైన సమాచారం, మీ కుటుంబం గురించిన సరైన సమాచారం దేశ భవిష్యత్తు వాస్తవ చిత్రాన్ని రూపొందించడంలో ఎంతో సహాయకారిగా ఉంటాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు సెప్టెంబర్ 27వ తేదీ ఒక ప్రత్యేక కారణం వల్ల మరింత ప్రత్యేకంగా మారింది. సంస్కృతి, సమాజం, దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఒక మహనీయుని 100వ జయంతి ఈరోజు. నేను మాట్లాడుతోంది విశ్వ హిందూ పరిషత్ మాజీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు, పూజ్యులైన దివంగత అశోక్ సింఘాల్ గారి గురించి. ఆయన 1926 సెప్టెంబర్ 27వ తేదీన ఆగ్రాలో జన్మించారు. ఆయన ఈ సమాజంలో ఉంటూనే తపస్వి లాంటి జీవితాన్ని గడిపారు. రామ జన్మభూమి ఉద్యమానికి అశోక్ సింఘాల్ గారు అందించిన దిశానిర్దేశం శక్తి ఫలితంగానే ఈరోజు మనం అయోధ్యలో ఈ భవ్య ఆలయాన్ని చూస్తూ ఉన్నాం. నేను చాలా అదృష్టవంతుణ్ణి. నేను ఆయన జీవితాన్ని దగ్గరగా చూడటమే కాకుండా ఈ ఉద్యమంలో ఆయనతో పాలు పంచుకునే అవకాశం కూడా పొందాను. రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు కూడా నాకు అశోక్ గారు పదే పదే గుర్తుకు రావటం సహజంగా జరిగింది. మిత్రులారా, అశోక్ గారి గురించి ఎక్కువగా చర్చ జరగని విషయాలు ఎన్నో ఉన్నాయి. రామ మందిర ఉద్యమంతో పాటు ఆయన సామాజిక వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా కూడా పెద్ద పోరాటం చేశారు. ఆయన చాలా సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి సివిల్ సర్వీస్ అధికారి. అశోక్ సింఘాల్ గారి తోబుట్టువుల్లో చాలామంది కూడా ఉన్నత పదవుల్ని నిర్వహించారు. ఆయన స్వయంగా ఐఐటి బిహెచ్యు నుంచి పట్టభద్రులయ్యారు. ఇన్ని ఉన్నప్పటికీ ఆయన తన జీవితాన్ని సమాజానికి, సంస్కృతికి అంకితం చేశారు. ఇదే మహనీయుల్లోని గొప్ప సుగుణం. ఈరోజు ఆయన శత జయంతి సందర్భంగా కోట్లాది మంది అభిమానుల తరఫున వందనం చేస్తున్నాను. నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, మనం ఈ సంవత్సరాన్ని ఒక గొప్ప ఆత్మగౌరవ ఉత్సవంతో ఆరంభించాం. ఈ ఉత్సవమే సోమనాథ ఆత్మగౌరవ ఉత్సవం. 1000 ఏళ్ల క్రితం 1026లో మహమ్మద్ గజనీ మొదటిసారిగా సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. అయితే సోమనాథుణ్ణి ధ్వంసం చేసి భారతదేశ గుర్తింపును తుడిచివేసేందుకు వచ్చినవారు ఈనాడు ఉనికిలో కూడా లేరు.
సోమనాథ దేవాలయం

ఆలయం తన పూర్తి వైభవంతో విశాల సముద్ర తీరంలో భారతదేశానికి అమరత్వ ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తోంది. అందుకే ఈ సంవత్సరం మనం సోమనాథ ఆత్మగౌరవ ఉత్సవాన్ని ఎంతో గర్వంగా జరుపుకున్నాం. మిత్రులారా, ఈరోజు మన్ కీ బాత్లో నేను ఈ అంశాన్ని మళ్లీ ప్రస్తావించేందుకు ఒక ప్రత్యేక కారణం ఉంది. క్రీస్తు శకం 1026లో సోమనాథ దేవాలయాన్ని గజనీ ధ్వంసం చేసినప్పుడు అదే సంవత్సరం గుజరాత్లోని మోఢేరాలో ఉన్న ప్రసిద్ధ సూర్య దేవాలయంపై కూడా దాడి చేసి ధ్వంసం చేశారు. అంటే ఈ సంవత్సరంతో మోఢేరా ఆలయ విధ్వంసం జరిగి 1000 ఏళ్లు పూర్తవుతున్నాయి. అయితే ఆ ఆలయాన్ని నిర్మించి అప్పటికి కేవలం 1 సంవత్సరం మాత్రమే అయ్యింది. ఆ ఆలయాన్ని 1025లో భీమదేవరాజు నిర్మించారు. మిత్రులారా, ఒక్కసారి ఆ కాలం గురించి ఆలోచించండి. అంతటి భారీ దాడి జరిగి సోమనాథ ఆలయం లాంటి ఒక ప్రధాన విశ్వాస కేంద్రం ధ్వంసమైంది. ఇంకా అనేక ఇతర ప్రదేశాలపై దాడి జరిగింది. అది ఏ సమాజం లేదా ప్రభుత్వం మనోధైర్యాన్నైనా దెబ్బతీసుండేది. అయినప్పటికీ మొదటి భీమదేవరాజు గజనీతో పోరాటమే కాకుండా తక్కువ సమయంలోనే మోఢేరా సూర్య దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశారు. ఈ దృఢ సంకల్పం కారణంగా పదే పదే విధ్వంసానికి గురైనప్పటికీ సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరుగుతూనే వచ్చింది. మిత్రులారా, ఆ తర్వాతి కాలంలో కూడా మోఢేరా సూర్య దేవాలయం మీద దాడులు ఆగలేదు. ఆ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ అద్భుతమైన వాస్తు నిర్మాణ ఆలయాన్ని మరోసారి ధ్వంసం చేశాడు. కానీ మిత్రులారా, మనం భారతీయులం, సూర్యుణ్ణి కేవలం వాస్తుశిల్పం, ఆలయాల ద్వారా మాత్రమే ఆరాధించం. మన సూర్యారాధన అంటే కాంతి, శక్తి, విజ్ఞానం, నిర్విరామాలకు ప్రేరణ కూడా. అందువల్ల మోఢేరా కేవలం సూర్య దేవాలయానికి మాత్రమే ప్రసిద్ధి చెందలేదు. గుజరాత్లోని ఈ గ్రామం దేశంలోనే మొట్టమొదటి సౌరశక్తి గ్రామంగా మారింది. నేడు మోఢేరా పూర్తిగా సౌరశక్తితో నడుస్తూ సుస్థిరతకు ఒక ఉదాహరణగా నిలుస్తోంది. మోఢేరా అనేక పర్యాటక ఆకర్షణల్ని, సౌకర్యాల్ని కూడా ప్రవేశపెట్టింది. మకర సంక్రాంతి తర్వాత జనవరిలో మోఢేరా నృత్యోత్సవం జరుగుతుంది. ఇందులో భారతీయ సాంస్కృతిక శాస్త్రీయ నృత్యాల అద్భుత ప్రదర్శన ఉంటుంది. మీరందరూ మోఢేరాను సందర్శించండి. భారతదేశ ఘనమైన వారసత్వంలో భాగంగా దీన్ని వీక్షించాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, గతంతో మనకున్న అనుబంధం ఇప్పటికీ చాలా బలంగా ఉంది. దీన్ని మరింత బలపరుస్తున్న వారి అంకితభావం, కృషి, ఇలాంటివెన్నో ఉన్నాయి దాని వెనక. తమిళనాడు తిరుచిరాపల్లిలోని మనప్పారైలో ఇలాంటి ఒక విశిష్టమైన కార్యక్రమం జరుగుతున్నది. కళాశాలలోని తమిళ అధ్యయన విభాగంతో అనుబంధం ఉన్న ఏ సెల్వరాజు గారు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఒక ఉపన్యాసం సందర్భంగా ఆయన ఒక విద్యార్థి నుంచి కొన్ని పురాతన విగ్రహాల గురించి తెలుసుకున్నారు. ఆ అంశం మీద చర్చించిన తర్వాత ఆయన ఒక క్షేత్ర పర్యటనని ఏర్పాటు చేశారు. ఈ పర్యటనలో వాళ్ళు వివిధ ప్రదేశాల్లో అనేక విగ్రహాల్ని, ఎన్నో పురాతన దేవాలయాల్ని కనుగొన్నారు. గతంతో మమేకం కావటానికి ఇది ఒక ఆసక్తిదాయకమైన ప్రయత్నం. ఈ విధంగా మనం మన వారసత్వాన్ని మరింత బాగా అర్థం చేసుకోవచ్చు కదా. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయవచ్చు. ఇది మన చరిత్రను నిశితంగా పరిశీలించి అర్థం చేసుకోవటానికి మనకు ఒక అద్భుత అవకాశం. నా ప్రియమైన దేశవాసులారా, పూజ్య బాపూజీ జయంతి అయిన 2 అక్టోబర్ మరికొన్ని రోజుల్లో రాబోతున్నది. బాపూజీ మనకు ఎన్నో జీవన సూత్రాల్ని అందించారు. పరిశుభ్రత అందులో ముఖ్యమైంది. మన చుట్టూ పరిశుభ్రతకు సంబంధించిన ఎన్నో ప్రయత్నాల్ని మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఈ ప్రయత్నాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా, ప్రోత్సాహకరంగా ఉంటాయి. సామాజిక మాధ్యమాల్లోని ఇటువంటి చిత్రాలు, వీడియోలు, రీల్స్ కూడా మన దృష్టిని పదే పదే ఆకర్షిస్తాయి. ఇటీవలి కాలంలో నేను ఇటువంటి ఎన్నో ప్రయత్నాలను చూశాను. మధ్యప్రదేశ్లో ఒకచోట కొంతమంది యువకులు
ఒక నదిని శుభ్రం చేస్తుంది.

ఉన్నారు. వారి ఈ చిన్న ప్రయత్నంలో యావత్ సమాజం పాల్పంచుకుంటోంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో యువకులు పాత మెట్ల బావుల్ని, ఇతర బావుల్ని శుభ్రం చేస్తున్నారు. ఇది మన ప్రాచీన వారసత్వాన్ని పునరుద్ధరించేందుకు ఎంతో సహాయకారిగా ఉంటుంది. ముంబైలో కొంతమంది యువకులు బీచ్లను శుభ్రంగా ఉంచేందుకు చొరవ తీసుకుంటున్నారు. ప్రతి వారము వందలాది మంది యువమిత్రులు ఏదో ఒక బీచ్ దగ్గర గుమికూడి పరిశుభ్రత సేవలో పాల్గొంటున్నారు. ఢిల్లీలో పిల్లలు, యువత చెత్తను వేరు చేయటం, తమ పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవటం గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో స్థానిక ప్రజలతో కలిసి యువకులు, విద్యార్థులు పిక్నిక్ ప్రదేశాల్లోని మార్కెట్లను శుభ్రం చేస్తున్నారు. మిత్రులారా, ఈ ప్రయత్నాలన్నింటిలో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. కొన్నిసార్లు ఒక వ్యక్తి మొదలు పెడితే మరికొందరు అతనితో చేరతారు. అలా ఆ యాత్ర పెరుగుతూ పోతుంది. ఇదే ప్రజాభాగస్వామ్యం. బాపూజీకి మనం అర్పించే అత్యంత సుందరమైన నివాళి పరిశుభ్రత మాత్రమే. ప్రియమైన నా దేశ ప్రజలారా, మనం పర్యావరణాన్ని పరిరక్షించినప్పుడు మొక్కలు, జంతువుల్ని మాత్రమే కాపాడడం కాకుండా మొత్తం జీవ వ్యవస్థను బలోపేతం చేస్తాం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న కొన్ని ప్రయత్నాలు ఈ స్ఫూర్తిని చాలా అందమైన రీతిలో ముందుకు తీసుకువస్తున్నాయి. అస్సాంలో సోనాయి రూపాయి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. ఒకప్పుడు ఇక్కడ ఏనుగులు నివసించేవి, కానీ క్రమంగా అటవీ భూముల మీద మానవ ఆక్రమణలు పెరగటం వల్ల ఏనుగులు ఈ ప్రాంతానికి దూరంగా ఉండిపోయాయి. 3 సంవత్సరాల కిందట ఈ భూమికి ఆక్రమణల నుండి విముక్తి లభించింది. ఇప్పుడు అది అద్భుతమైన ఫలితాలనిచ్చింది. ఏనుగులు మళ్లీ తిరిగొచ్చాయి. సంవత్సరాలుగా కనిపించని ప్రాంతంలో ఇప్పుడు ఏనుగులు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి. మిత్రులారా, అస్సాంలోనే మరో అందమైన ప్రయత్నం కూడా జరిగింది. ఈ ప్రయత్నం పిగ్మీ హాగ్ అనే చాలా చిన్న జీవి, దాన్ని కాపాడేందుకు సంబంధించిన ప్రయత్నం. ఒకానొక సమయంలో దాని మనుగడ ప్రమాదంలో పడింది. అయితే వాటి జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందువల్ల కేవలం 6 పిగ్మీ హాగ్లతో ఒక సంరక్షణ కార్యక్రమాన్ని ఆరంభించి వాటిని మళ్లీ అడవిలోకి ప్రవేశపెట్టారు. వాటి కోసం గడ్డి మైదానాల్ని కూడా అభివృద్ధి చేశారు. నేడు ఈ కార్యక్రమం ఫలితంగా పిగ్మీ హాగ్ల జనాభా 6 నుంచి ఇప్పుడు 190కి చేరింది. మిత్రులారా, ప్రకృతితో మనకున్న సంబంధం కేవలం దాన్ని పరిరక్షించేందుకే పరిమితం కాదు. కొన్నిసార్లు మనం ప్రకృతిని పోషించినప్పుడు అదే ప్రకృతి మన జీవితాలకు ఆసరాగా మారుతుంది. పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్లో కొందరు మహిళలు ఈ సంబంధానికి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలుస్తూ ఉన్నారు. జార్ఖాళీకి చెందిన ఈ మహిళలు మడ అడవుల్ని అభివృద్ధి చేస్తున్నారు. వీళ్లలో చాలామంది పులుల దాడిలో భర్తల్ని కోల్పోయిన వారే. భర్తల్ని కోల్పోయిన తర్వాత వారికి ఒక ఆసరాగా నిలబడి సుందర్బన్ జీవనోపాధినిస్తున్నది. వారు నాటిన మడ మొక్కలు నేడు గ్రామాలకు సహజ రక్షణ కవచాలుగా మారుతూ ఉన్నాయి. వాటిని నాటడం ద్వారా ఈ మహిళలు ఆదాయం కూడా సంపాదిస్తున్నారు. మిత్రులారా, మనం పర్యావరణాన్ని కాపాడుకుందాం, ప్రకృతి సమతుల్యతను గౌరవిద్దాం, ప్రకృతిలోని వైవిధ్యాన్ని సంరక్షిద్దాం. మనం చేసే ఇటువంటి ప్రతి ప్రయత్నం భవిష్యత్ తరాల పట్ల మన బాధ్యత. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల దేశంలోని 100,000 మంది యువత మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చాలా ముఖ్యమైన ప్రతిజ్ఞ చేశారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటాం అని ప్రతిజ్ఞ చేయటంతో పాటు ఈ సందేశాన్ని ఇతరులకు కూడా వ్యాప్తి చేసే బాధ్యతను తీసుకున్నారు. ఇదంతా మాదక ద్రవ్యరహిత యువజన ఉద్యమం కింద జరుగుతున్నది. ఈ ఉద్యమం 100 వారాల పాటు కొనసాగుతుంది. మై భారత్ వాలంటీర్లు ఇందులో పాల్పంచుకుంటున్నారు. ఎన్ఎస్ఎస్తో అనుబంధం ఉన్న మన యువత కూడా అందులో భాగమే. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, అనేక సామాజిక ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఇందులో చేరాయి. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా
వేలాది ప్రతిజ్ఞా కార్యక్రమాలు

అవగాహన కార్యక్రమాలు జరిగాయి. మిత్రులారా, ఈ ప్రచారంలో నాకు ప్రత్యేకంగా నచ్చిన విషయం నిషా విముక్తి సందేశం. మన యువత ఈ సందేశాన్ని వారి సొంత భాషలో, సొంత పద్ధతిలో వ్యాప్తి చేస్తూనే ఉన్నారు. మన్ కీ బాత్లో నా యువ మిత్రుల్ని వారి సృజనాత్మకత ద్వారా ఈ ప్రచారంలో చేరండి అని నేను కూడా కోరాను. ఆ పిలుపుకి వేలాది మంది యువత స్పందించారు, ముందుకొచ్చారు. నాకెంతో సంతోషంగా ఉంది. మై భారత్లో గీతం, నినాదాల రచన, వీధి నాటకాలు ఇలాంటి అనేక పోటీలు జరిగాయి. అదేవిధంగా మన యువత తమ సృజనాత్మక కంటెంటును హ్యాష్ట్యాగ్ డ్రగ్ ఫ్రీ యూత్ అనే నినాదంతో సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. అంటే సందేశం యువతది, మాధ్యమం యువతది, దాన్ని ముందుకు తీసుకువెళ్లే శక్తి కూడా యువతదే. రాబోయే రోజుల్లో ఈ ప్రచారంలో భాగంగా ఆరోగ్య పరీక్షలు, ధ్యాన శిబిరాలు లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మిత్రులారా, మన పండుగలు, వేడుకలు ఎన్నో రాబోతున్నాయి త్వరలో. ఈ పండుగల ఆనందం నడుమ మన చుట్టూ ఉన్నవాటిని కూడా ఒక్కసారి పరిశీలిద్దాం. ఏ యువత అయినా ఏదైనా చెడు అలవాటు వైపు వెళుతూ ఉంటే వాళ్లతో మాట్లాడాలి. ఎవరైనా వ్యసనాన్ని అధిగమించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్లకు సహకరించాలి. మాదక ద్రవ్యరహిత యువత, అభివృద్ధి చెందిన భారతదేశం అనే ఈ సంకల్పంలో మనమందరం కలిసి ముందుకు నడుద్దాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, క్రీడల కోసం ఒక ప్రతిభాన్వేషణ ప్రచారాన్ని ఎర్రకోట నుంచి ఈసారి నేను ప్రకటించాను. భారతదేశం నిరంతరం ఉత్తమంగా రాణించాలి అంటే గ్రామాలు, పట్టణాలకు చేరుకొని క్రీడా ప్రతిభను కనుగొనటం చాలా అవసరం. ఈ పనికి తమను తాము అంకితం చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. ప్రతిభను కనుగొనటం, పోషించటం, అదే వారి ఏకైక అభిరుచి. మన పంజాబ్లో రాజేందర్ సింగ్ గారు ఇదే పనిచేస్తున్నారు. సీనియర్ అనే పదం కూడా పేరులో మిళితమైన వారు రాజేందర్ సింగ్ గారు. 1980 ఒలింపిక్స్లో హాకీలో స్వర్ణ పతకం గెలిచిన జట్టులో ఆయన సభ్యులు. 1982 ప్రపంచకప్లో ఆయన ఒక స్టార్. 2001లో భారతదేశం మొదటిసారిగా పురుషుల జూనియర్ ప్రపంచ కప్ టైటిల్ను గెలుచుకుంది. 2003లో దేశం సీనియర్ ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. 2003లో మన దేశం సీనియర్ ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ రెండు టోర్నమెంట్లలో కూడా రాజేందర్ సింగ్ గారు కోచ్గా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన రౌండ్ గ్లాస్ హాకీ అకాడమీ ద్వారా తన అభిరుచిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన కృషి ఫలితంగా గ్రామాల్లో కొత్త హాకీ ఆస్ట్రోటర్ఫ్ రూపకల్పన జరుగుతూ ఉన్నది. రాజేందర్ గారి దృష్టి చాలా స్పష్టంగా ఉంది. మంచి కోచింగ్ సౌకర్యాలు పరిమితంగా ఉన్న గ్రామాల్లో పిల్లల్ని గుర్తిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాల వల్ల భారతదేశంలో జూనియర్, సీనియర్ స్థాయిలో చాలామంది క్రీడాకారులు తమ స్థానాన్ని సంపాదించుకుంటున్నారు కూడా. రాజేందర్ సింగ్ గారి ఈ అంకిత భావాన్ని ఎంత పొగిడినా తక్కువే కదా. నా ప్రియమైన దేశవాసులారా, ఉసిరికాయ మనందరికీ బాగా తెలుసు. ఉసిరికాయతో చేసిన ఊరగాయలు, ఉసిరికాయ జాము లాంటి మురబ్బాలు చాలా ఇళ్లల్లో ఎంతో ఇష్టంగా ఉపయోగిస్తారు కూడా. చాలామంది ఉసిరికాయ రసాన్ని కూడా ఇష్టపడతారు. చలికాలంలో చ్యవన్ ప్రాష మన దినచర్యలో ఒక ముఖ్యమైన భాగంగా మారుతుంది. మన పెద్దలు తరతరాలుగా ఉసిరికాయ గుణాల గురించి మనకు చెబుతూనే ఉన్నారు. మిత్రులారా, ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్లో ఈ ఉసిరికాయ నేడు కొత్త అవకాశాలకు మాధ్యమంగా మారుతోంది. ప్రతాప్గఢ్కు ఉసిరికాయకు మధ్య సంబంధం చాలా పురాతనమైంది. ఇక్కడి రైతులు తరతరాలుగా ఉసిరికాయను సాగు చేస్తూ ఉన్నారు. ఉసిరికాయ ప్రతాప్గఢ్కు ఒక బలమైన గుర్తింపు. ఇప్పుడు ఈ పాత గుర్తింపు ఇక్కడి రైతులకు, మహిళలకు కొత్త అవకాశాల తలుపులు తెరుస్తోంది. ఒక జిల్లా ఒక ఉత్పత్తి, లేదా ODOP, అంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్. ఈ ODOP పథకం ద్వారా స్థానిక ఉసిరికాయ సంబంధిత పరిశ్రమల్ని ప్రోత్సహించింది ప్రభుత్వం. నేడు ప్రతాప్గఢ్లో ఉసిరికాయ ప్రాసెసింగ్కు సంబంధించి

సంబంధించిన దాదాపు 100 యూనిట్లు పనిచేస్తూ ఉన్నాయి. స్వయం సహాయక బృందాలతో సంబంధం ఉన్న మహిళలు కూడా ఇందులో పెద్ద పాత్ర పోషిస్తున్నారు. అటువంటి బృందాల్లో ఒకటి దేవగఢ్ కమాసీ గ్రామానికి చెందిన సావిత్రి ఫూలే స్వయం సహాయక బృందం. దీంతో సంబంధం ఉన్న మహిళలు ఉసిరికాయతో క్యాండీ, జామ్ లాంటి మురబ్బా, జ్యూస్లను తయారు చేస్తూ ఉన్నారు. ఓడిఓపీ కింద కొత్త మార్కెట్లు అందుబాటులోకి రావటం, అవి పెరగటం వల్ల వారి ఆదాయం కూడా పెరిగింది. ఒక గ్రామంలో వింధ్యవాసిని స్వయం సహాయక బృందం ఉంది. ఈ బృందంలోని మహిళలు ఉసిరికాయ పచ్చడి, డైజెస్టివ్ పౌడర్, అనేక ఇతర వస్తువుల్ని తయారు చేస్తున్నారు. ఈ మహిళలు ప్రాసెసింగ్ కోసం యంత్రాలు, రుణ సౌకర్యాల్ని కూడా పొందారు. వారికి స్థానిక వాణిజ్య ప్రదర్శనలో పాల్గొనే అవకాశం కూడా వచ్చింది. తక్కువ సమయంలో వారి ఆదాయం గణనీయంగా పెరిగింది. మిత్రులారా, మన దేశంలోని ప్రతి ప్రాంతానికి తనకంటూ ఓ ప్రత్యేకత ఉంది. ఒకచోట ఒక ప్రత్యేకమైన పండు, మరో చోట ఒక సంప్రదాయ కళ, ఇంకో చోట ఇంకో విశిష్టమైన నైపుణ్యం. ఇలా ఈ ప్రత్యేకతల్ని ప్రోత్సహించేందుకే ఒక జిల్లా ఒక ఉత్పత్తి, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్, ఓడిఓపీ అనే ప్రచారం మొదలైంది. మన గ్రామాలు, చిన్న పట్టణాల గుర్తింపు స్థానిక మార్కెట్కే పరిమితం కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు, చివరికి ప్రపంచానికి కూడా చేరేలా చూడటమే మనందరి బాధ్యత, మన ప్రయత్నం కావాలి. ఇది వోకల్ ఫర్ లోకల్ ప్రచారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అంతేకాదు, దేశం స్వయం సమృద్ధి సాధించేందుకు స్ఫూర్తిగా నిలుస్తుంది. రాబోయే పండుగల సమయంలో కూడా మనం వోకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని ఎన్నటికీ మర్చిపోకూడదు. ప్రియమైన దేశ ప్రజలారా, ఈ సెప్టెంబర్ మాసం పోషకాహార లోపంపై పోరాటానికి అంకితమైంది. పోషకాహార మాసం సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రజలు, సంస్థలు ఈ గొప్ప పని కోసం ఏకమవుతారు. పోషకాహార లోపాన్ని ఎదుర్కొనేందుకు ఈ సంవత్సరం అనేక ప్రశంసనీయమైన కార్యక్రమాలు జరిగాయి. ఛత్తీస్గఢ్ హర్ ఘర్ మునగ ఘర్ ఘర్ మునగ, అంటే ప్రతి ఇంట్లో మునగ ఇంటింటా మునగ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం ప్రజల్ని తమ ఆహారంలో పోషక పదార్థమైన మునగను తప్పకుండా చేర్చుకునేలా ప్రోత్సహిస్తుంది. గుజరాత్ కూడా చిరుధాన్యాలతో చేసిన వంటకాలతో వాంగీ స్పర్ధ అనే పోటీని ఆరంభించింది. ఈ కార్యక్రమం సరసమైన, పౌష్టికత ఉన్న స్థానిక ఆహారాన్ని ప్రోత్సహిస్తుంది. ఇప్పటి వరకు 2 లక్షల మందికి పైగా ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ దిశగా మహారాష్ట్ర కూడా ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేస్తూ ఉంది. అక్కడ ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, తల్లిదండ్రులు ఈ అవగాహన ప్రచారంలో చురుగ్గా పాలు పంచుకుంటున్నారు. మిజోరంలో ఈ సంవత్సరం పోషకాహార తోటల్ని నిర్వహించేందుకు ప్రజలు ఏకమయ్యారు, ప్రచారాన్ని ఆరంభించారు కూడా. ఇది తలో మడియనా అనే మిజో సంప్రదాయానికి అనుగుణంగా ఉంది. తలో మడియనా అర్థం నిస్వార్థ సేవ, ఇతరులకు సహాయం చేయటంలో ఎల్లప్పుడూ ముందు ఉండటం. ఇటువంటి పవిత్ర ప్రయత్నాలు ఎంతో ప్రశంసనీయం. ఇటువంటి కార్యక్రమాల్లో భాగమైన అంగన్వాడీ కేంద్రాలతో సంబంధం ఉన్న వారందరి పట్ల నేను కూడా ఎంతో గర్వంగా అనుభూతి చెందుతూ ఉన్నాను. ఈ అంగన్వాడీ కేంద్రాలు ఇప్పుడు పోషన్ ట్రాకర్కు డిజిటల్గా అనుసంధానమయ్యాయి. దాదాపు 9 కోట్ల మంది లబ్ధిదారులు నమోదయ్యారు. ఇది పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులకు మెరుగైన సంరక్షణ అందించే వీలు కల్పించింది. పోషకాహార లోపం మీద ఈ పోరాటాన్ని మనం ఇదే విధంగా కొనసాగించాలి కూడా. మన సమాజాన్ని పోషకాహార లోపం నుంచి పూర్తిగా విముక్తి చేయాలి. మిత్రులారా, ఈ నెలలో మనమందరం గణేష్ ఉత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో, ఉత్సాహంతో జరుపుకున్నాం. దేశవ్యాప్తంగా గణపతి బప్పాకు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికారు అందరూ. ఈ శుభ సందర్భం మొత్తం వాతావరణాన్ని ఆనందం, ఉత్సాహంతో నింపుతుంది. మిత్రులారా, విఘ్నాలను తొలగించే గణేశుడు జ్ఞానం,
వివేక

0: అభిషేకం శుభకార్యాల ప్రారంభానికి ప్రతీక. ఆయనపై ఉన్న అపారమైన భక్తి భారతదేశానికే పరిమితం కాదు. ఉదాహరణకు థాయిలాండ్కు చెందిన పాంథన్ థీర్ ఖానోన్ గారిని కనుక్కోండి. థాయిలాండ్లోని గణేశుణ్ణి ఫ్రా ఫికానెత్ అనే పేరుతో పూజిస్తారు. పాంథన్ థీర్ ఖానోన్ గారు 19 ఏళ్ల వయస్సున్నప్పుడు ఆయన తండ్రి గణేశుడి ఫోటోను బహుమతిగా ఇచ్చాడు. అప్పుడే ఆయనలో ప్రగాఢ భక్తి మేల్కొంది. ఆయన 4 దశాబ్దాలకు పైగా గణేశుడికి సంబంధించిన సంప్రదాయాల్ని అధ్యయనం చేయడంలో గడిపారు సమయమంతా. ఆయన భారతదేశం, నేపాల్ సహా ఆసియా దేశాలకు ప్రయాణం కట్టారు. ఆయనకు మహారాష్ట్ర అంటే ఓ ప్రత్యేక అనుబంధం. అష్ట వినాయక సంప్రదాయం గురించి తెలుసుకున్నప్పటి నుండి ఆయన ఇక్కడికి చాలాసార్లు వచ్చారు. ఆయన కృషి వల్ల థాయిలాండ్లోని భక్తుల్లో కూడా అష్ట వినాయక యాత్ర ప్రాచుర్యం పొందింది. ఆయన ఉత్తర థాయిలాండ్లోని చియాంగ్ మాయిలో 2002 సంవత్సరంలో గణేష్ హిమాల్ మ్యూజియాన్ని స్థాపించారు. ఈరోజు అక్కడ 10,000కు పైగా గణేష్ విగ్రహాలు ఉన్నాయి. భారతదేశానికి రాలేని భక్తుల కోసం ఆ మ్యూజియంలో అష్ట వినాయక విగ్రహాలు కూడా ఉన్నాయి. అక్కడ ప్రతి ఆదివారం దాదాపు 10 గంటలకు గణేశుడి పూజ నిర్వహిస్తారు. గణేశుడికి సంబంధించిన ప్రత్యేక సందర్భాల్లో కూడా పూజలు చేస్తారు. భారతదేశపు విశ్వాసం, కళ, సాంస్కృతిక సంప్రదాయాలు ఇతర దేశాల్లో ఎలా ప్రాచుర్యం పొందుతున్నాయి అనేందుకు ఇదో ఉదాహరణ. గణపతి బప్ప ఆశీస్సులు అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మిత్రులారా, మన్ కీ బాత్ ప్రతి ఎపిసోడ్ తర్వాత నేను వివిధ అంశాల మీద మీ సందేశాల్ని అందుకుంటున్నాను. దయచేసి ఇలాంటి స్ఫూర్తిదాయక గాథల్ని పంపడం కొనసాగించండి. మీ చుట్టూ జరుగుతున్న ఇటువంటి ప్రయత్నాల్ని మీరు అభినందించండి. వారి ఉత్సాహం మరింత పెరుగుతుంది. మన్ కీ బాత్ ద్వారా వాటి గురించి తెలుసుకోవటం వల్ల దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు కూడా స్ఫూర్తి పొందుతూనే ఉన్నారు. మీ సహకారంతో ఈ ప్రయాణం నిరంతరం ముందుకు సాగాలి అని ఆశిస్తున్నాను. రాబోయే పండుగల్ని మీ కుటుంబం, స్నేహితులతో పూర్తి ఆనందోత్సాహాలతో జరుపుకోండి. మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరు ఇంతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ఉగ్రవాద దాడుల వల్ల దేశం అనుభవించిన వేదనకు సర్జికల్ స్ట్రైక్స్తో భారత్ నిర్ణయాత్మక రీతిలో సమాధానమిచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో పేర్కొన్నారు. దేశంలో మొట్టమొదటి ఎల్ఎన్జీ ఆధారిత రైలును అహ్మదాబాద్లో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించారు. స్వయం సమృద్ది, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన రక్షణ రంగాన్ని నిర్మించే దిశగా దేశం వేగంగా అడుగులు వేస్తోందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రానున్న 3 రోజులు జమ్మూకశ్మీర్, బీహార్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరిలో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. ఉగ్రవాద దాడుల వల్ల దేశం అనుభవించిన వేదనకు సర్జికల్ స్ట్రైక్తో భారత్ నిర్ణయాత్మక రీతిలో సమాధానమిచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచికలో ఆయన ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రేపటితో సర్జికల్ స్ట్రైక్స్కు జరిగి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని ప్రధానమంత్రి గుర్తు చేశారు. గత 10 ఏళ్లలో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ నుంచి ఆపరేషన్ సింధూర్ వరకు ఉగ్రవాద చర్యలకు భారత్ తగిన రీతిలోనే బుద్ది చెబుతుందనే బలమైన సందేశాన్ని ప్రపంచానికి నిరంతరం పంపామని నరేంద్ర మోదీ ఉద్ఘాటిస్తూ,
3: సర్జికల్ స్ట్రైక్ కి 10 వర్ష పహలే 28-29 సితంబర్ 2016 కు భారతీయ సేన

0: ने पाकिस्तान में आतंकी ठिकानों पर सर्जिकल स्ट्राइक की थी। एलओसी के उस पार जाकर हमारे वीर जवानों ने जिस तरह आतंकवाद के खिलाफ कार्रवाई की थी वो देख दुनिया हैरान थी। सर्जिकल स्ट्राइक ने डंके की चोट पर पूरी दुनिया के सामने
1: దేశంలో కొనసాగుతున్న జనగణన ప్రక్రియపై ప్రధాని మాట్లాడుతూ అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో మొదటి దశ పనులు ముగింపు దశకు చేరుకున్నాయని వెల్లడించారు. లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్ లాంటి మంచుకొండలు, మారుమూల ప్రాంతాల్లోనూ జనగణన వేగంగా సాగుతోందన్నారు. పౌరులకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం దేశ భవిష్యత్తుకు సరైన ప్రణాళికలు రూపొందించేందుకు దోహదపడుతుందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
0: जनगणना हम सबका राष्ट्रीय दायित्व है। मैंने 15 अगस्त को भी देशवासियों से आग्रह किया था कि इसके लिए अपना समय जरूर निकालें। जनगणना के लिए अपनी जानकारी स्वयं दर्ज करने की ये सुविधा बहुत आसान है। आप अपने मोबाइल से ही अपनी और अपने परिवार की जानकारी दर्ज करा सकते हैं। ये सुविधा हिंदी सहित 16 भाषाओं में उपलब्ध है।
1: న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల వేదికగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్తో సమావేశమయ్యారు. ఈ భేటీ ఫలప్రదంగా సాగిందని, ఇరుదేశాల బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు కలిసి పనిచేస్తున్నామని జయశంకర్ సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించారు. కృత్రిమ మేధ, డిజిటల్ హెల్త్ రంగాల్లో ఎంతటి పురోగతి వచ్చినప్పటికీ వైద్యుడు అందించే మానవీయ స్పర్శను ఏ సాంకేతికత భర్తీ చేయలేదని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేటి యుగంలోనూ వైద్యులు రోగుల పట్ల కరుణ, మానవత్వంతో వ్యవహరించడం ఎంతో కీలకమని ఆయన ఉద్ఘాటించారు. తిరువనంతపురంలో ఈరోజు ఉపరాష్టపతి మాట్లాడుతూ వైద్య వృత్తిలోకి అడుగుపెడుతున్న యువ వైద్యులు రోగులతో స్పష్టంగా, పారదర్శకంగా సంభాషించాలని సూచించారు. స్వయం సమృద్ది, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన రక్షణ రంగాన్ని నిర్మించే దిశగా దేశం వేగంగా అడుగులు వేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఒక వార్తా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈరోజు ప్రసంగించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని కేవలం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడమే కాకుండా మనమే కొత్త రక్షణ సాంకేతికతలను రూపొందించి అభివృద్ది చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో యుద్ద రంగాలు సాంకేతికత ఆధారంగానే నడుస్తాయని, ఇందులో ఆధిక్యం సాధించిన దేశాలకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. అహ్మదాబాద్లోని సబర్మతిలో 1500 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు రైల్వే అభివృద్ది ప్రాజెక్టులకు కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభోత్సవాలతో పాటు కొత్త పనులకు శంకుస్థాపనలు చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో కలిసి దేశంలోనే మొట్టమొదటి ఎల్ఎన్జి ఆధారిత రైలును ఈరోజు సబర్మతి స్టేషన్ నుంచి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గడిచిన 12 ఏళ్లలో భారతీయ రైల్వే రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని కొనియాడారు. రైల్వేలలో వార్షిక డీజిల్ వినియోగం 293 కోట్ల లీటర్ల నుంచి 108 కోట్ల లీటర్లకు గణనీయంగా తగ్గిందని, భవిష్యత్తులో డీజిల్ వినియోగాన్ని పూర్తిగా సున్నాకు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అమిత్ షా పేర్కొంటూ,
2: विद्युतीकरण 2010-11 में 75 किलोमीटर होता था और 23-24 में 7188 किलोमीटर विद्युतीकरण, 75 से 7000 किलोमीटर की छलांग, 99.6% रेलवे का विद्युतीकरण हो गया है, 0.3% जो बाकी है वो भी हम पूरा कर लेंगे.
1: తిరువనంతపురం వేదికగా భారత్, వెస్టిండీస్ జట్లు తొలి వన్డేలో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. 296 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ 30 ఓవర్లకు 1 వికెట్ కోల్పోయి 196 పరుగులు చేసింది. వాతావరణం. రానున్న 2-3 రోజుల్లో జమ్మూకశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లలో పిడుగులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లోనూ ఇవే తరహా వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే అస్సోం, మేఘాలయ, తూర్పు మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. సముద్ర

0: అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు మంగళవారం వరకు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య. హిందీలో వార్తా ప్రసారం, అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

నెల్లూరు ప్రభుత్వ సార్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె మాధవి గారితో పరిచయ కార్యక్రమం. ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణలు, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8 గంటలకు దార్శనిక భారత్, 9:30 నవరస్ ఉర్దూ కార్యక్రమం, రాత్రి 10 గంటలకు 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాల సమాహార ప్రత్యేక కార్యక్రమం, 10:20 శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలు శ్రీ ఎన్ రవికిరణ్ గారి వీణావాదన వింటారు. రాత్రి 11:10 జనసేవయే దేశసేవ ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం. ఇవి రేపటి ప్రసార కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆశయ శుద్ధి లేని జీవితం చుక్కాని లేని నావు ఉంటుంది. సూక్తి విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం రాత్రి 11:32 దాటి 41 సెకన్లు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8:50 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్పై మొదటి ప్రసారం ప్రారంభం. అప్పటి వరకు ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. నమస్కారం.